ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. శాలివాహన శక సంవత్సరం 1948 భాద్రపద మాసం 24వ రోజు, క్రీస్తు శకం 2026వ సంవత్సరం సెప్టెంబర్ నెల 15వ తేదీ మంగళవారం. మీడియం వేవ్ 323.6 మీటర్లు అనగా 927 కిలోహెర్ట్స్, ఎఫ్ఎం 102 మెగాహెర్ట్స్పై ఈనాటి ప్రభాత ప్రసారం ప్రారంభం. ఎఫ్ఎం ప్రసారాలు శ్రీకాకుళంలో 102.7 మెగాహెర్ట్స్, రాజమండ్రిలో 102.9 మెగాహెర్ట్స్, కాకినాడలో 100.1 మెగాహెర్ట్స్పై కూడా వినవచ్చు. ఇప్పుడు నిలయంలో సమయం 5:57. శ్రోతలకు నమస్కారాలతో శుభోదయం.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. దేశభక్తి గీతం అదిగదిగో అదే అదే. బృందగానం వింటారు. రచన శ్రీ దేవులపల్లి కృష్ణశాస్త్రి. సంగీతం శ్రీ తిరుపతి రామానుజ సూరి.

0: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. చింతన వ్యాఖ్యాత శ్రీ తుమరాడ జగన్నాథ శాస్త్రి.
1: గణపతి పూజలో ప్రత్యేకంగా ఉపయోగించే దూర్వాలు ఎంతో విశిష్టమైనవి. వాటి గొప్పతనం పుట్టుకను తెలుసుకుందాం. ఈ దూర్వాలు అంటే గరిక, ఎక్కడ పడితే అక్కడ దొరుకుతుంది. ఇంటి చుట్టూ, పెరటిలో, ఆరుబయట, మైదానాల్లో, పొలాల్లో విరివిగా విస్తారంగా దొరికే సులువైన గడ్డిజాతి మొక్క. గరిక అనగా దూర్వాలు అన్నమాట. ఎంత త్రుంచితే అంత దట్టంగా పెరిగే గడ్డి గరిక. పశువులు ఇది తిని ఆరోగ్యంగా ఉండటమే కాక పుష్టికరమై పాల ఉత్పత్తి కూడా పెరుగుతుంది. ఈ విషయం రైతులందరికీ తెలుసు. ఇంకా దూర్వోత్పత్తి గురించి తెలుసుకుందాం. దేవదానవులు అమృతం కోసం క్షీరసాగరాన్ని మథించటం జరుగుతుంది. అందులో శ్రీ మహావిష్ణువు కూడా పాల్గొంటాడు. పర్వతాన్ని సర్పంతో చుట్టి చిలికినప్పుడు శ్రీ మహావిష్ణువు శరీరము రాపిడికి లోనై అతని రోమాలు తెగి మంథరాచలం మీద పడ్డాయి. వాటి నుండి సుందరములైన దూర్వాదళములు ఉత్పన్నమయ్యాయి. ఇలా ఈ దూర్వాలు విష్ణు శరీరము నుండి జనించినవి. అనంతరము లభించిన అమృత కలశమును కూడా ఈ దూర్వాలపైనే ఉంచడం జరిగింది. అప్పుడు ఆ అమృత బిందువులు దూర్వాలపై పడ్డవి. అందుకే ఈ దూర్వాలు అజరామరాలై దేవతాపూజార్హాలయ్యాయి. ఈ దూర్వాలు సకల పాపాలను నశింపచేస్తాయి. ఎలా అంటే, దూర్వాహరతి పాపాని ధాత్రీ హరతి పాతకం, హరితకీ హరే ద్రోగం, తులసీ హరతేత్రయం అంటారు. గణపతి పూజలో గరిక లేదా దూర్వాలకు ప్రత్యేక స్థానం ఉంది. గణపతికి సమర్పించే దూర్వాలు కోమలంగా ఉండాలి. దూర్వాలనే బాలతృణాలు అని కూడా అంటారు. ముఖ్యంగా 21 దూర్వాలతో పూజిస్తే గణపతికి ప్రీతిదాయకం. చవితి, బుధవారం, భాద్రపద శుక్ల అష్టమి అనగా దూర్వాష్టమి, ఈ రోజున దూర్వాలను సమర్పిస్తారు. కాబట్టే దీనిని దూర్వాష్టమి అని పవిత్రంగా పిలుస్తారు. ఈ దూర్వాలు సమృద్ధికి, వికాసానికి ప్రతీకలు. వంశవృద్ధికరాలు దూర్వాలు. వంశాన్ని వృద్ధి చేసుకోవాలనుకునేవారు గణపతికి దూర్వాలతో పూజ చేయాలి. గణేశోపనిషత్తులో దూర్వాల గొప్పతనం వివరింపబడ్డది. అందులో కౌండిన్య మహాముని తన భార్య అయిన ఆశ్రయకు దూర్వాల గొప్పతనాన్ని వివరంగా చెప్పారు. ఒకసారి అప్సర అయిన తిలోత్తమను చూసి యమధర్మరాజుగారి మనస్సు చెలిస్తుంది. అతని నుండి ఉద్భవించిన తేజంలో ఒక అనలాసురుడు అనే రాక్షసుడు జన్మిస్తాడు. అతడు భయంకరుడు, లోకకంటకుడు, లోకాలను నాశనం చేసేవాడు. దేవ దానవ గంధర్వాదులందర్నీ పీడించడం చేత దేవతలు గణపతిని ప్రార్థించి ఈతని పీడ వదిలించమనగా ఆయన ఆ అనలాసురుని మింగివేస్తాడు. అప్పుడు గణపతి గర్భాన మంట మొదలవుతుంది. అప్పుడు బ్రహ్మదేవుడు మిగిలిన దేవగణాలు, మునిగణాలను తీసుకుని పోయి గణపతి గర్భపీడ నివారణార్థం మంట చల్లారటం కోసం అతని శిరస్సు మీద 21 చొప్పున దూర్వాలను పూజ చేస్తారు. అందరూ అలా చేయగా గణపతి గర్భదాహం మంట ఉపశమనిస్తుంది. కాన గణపతి పూజ దూర్వారహితంగా చేసినచో అసంపూర్ణమే అవుతుంది. ఇలా దూర్వాలతో పూజించడం వలన యజ్ఞ, దాన, వ్రత, అనుష్ఠాన, తపోఫలాలు లభిస్తాయి. మహతీ స్వల్పి కావాపి వృథా దూర్వాంకురైర్వినా వినా దూర్వాంకురైపూజ ఫలం నాప్యతే తస్మాదుపసి మద్భక్తైర్ ఏకావాప్యేక వింశతిః భక్త్యా సమర్పితా దదాతి యత్ఫలం మహత్ నతత్ప్రతు సతైర్దానైర్ వ్రతానుష్ఠాన సంచయైః తపోభిరుగ్రైర్నియమైః కోటిజన్మార్జితైరపి అని అంటారు. ఇది దూర్వాలు అనగా గరిక పోచల చరిత్ర. స్వస్తి.
0: శ్రీ తుమరాడ జగన్నాథ శాస్త్రి గారి వ్యాఖ్యానంతో మీరు ఇంతవరకు చింతన విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం.
2: అటల్ పెన్షన్ యోజన సమాజంలో అందరికీ సామాజిక భద్రత. అటల్ పెన్షన్ యోజన ఇది మన ప్రధాని మోదీ సంకల్పం.
3: యోజన ఉన్ నౌజవానో కే లియే హై తాకి ఆప్ జబ్ 60 సాల్ కే హోంగే ఆప్కో కభీ కిసీ కే సహారే కీ జరూరత్ నా పడే ఆప్ అప్నా బుఢాపా విత్ గౌరవ్ కే సాథ్ బితా సకో.
2: ఇప్పటి వరకు ఈ యోజనలో 9,50,00,000కు పైగా లబ్ధిదారులుగా నమోదు చేసుకున్నారు. మీ వయసు 18 నుండి 40 సంవత్సరాల మధ్య ఉన్నట్లయితే నెలవారీ అటల్ పెన్షన్ గ్యారంటీకి యోజనలోని 3 హామీ లాభాల గురించి తెలుసుకోవడానికి మీ బ్యాంక్ బ్రాంచ్ ను సంప్రదించండి.
0: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. పొలం పనులు.

0: ఈనాటి పొలం పనులు కార్యక్రమంలో జీవ నియంత్రణ అంటే అనే అంశంపై శ్రీ ఎన్ సుధాకర్ రెడ్డి గారు అందించే వివరాలు వింటారు.
1: మన పంటల సాగులో సస్యరక్షణకు అయ్యేటువంటి ఖర్చుని ఖచ్చితంగా తగ్గించుకోవాలి. ఈ మధ్యకాలంలో మనకు వానలు కూడా సరిగ్గా పడకపోవటం వల్ల మనం మన పంటల్లో పెట్టేటువంటి పెట్టుబడిని మనం ఖచ్చితంగా తగ్గించుకోవాలి. అసలే వానలు పడటల్లా వచ్చేటువంటి దిగుబడి ఎట్టట్టు వస్తుందో తెలియదు. ఈ పరిస్థితుల్లో సస్యరక్షణకు ఎక్కువ మందులు పెట్టి రసాయనాలు ఎక్కువ కొని ఖరీదైనవి కూడా పెట్టి మనము ప్రయత్నిస్తే చాలా ఇబ్బంది పడతాం. అదిగాక బెట్ట పరిస్థితులు వచ్చినప్పుడు కొన్ని రకాల పురుగులు ఎక్కువ అవుతాయి కూడా, మామూలు కన్నా ఎక్కువ అవుతాయి. వాటికి ఇంకా రసాయనాలు తెచ్చి వాడామనుకోండి ఇంకా ఇబ్బంది పడతాం. ఇలాంటప్పుడే బాగా ఉపయోగపడేటువంటి పద్ధతి ఏంటంటే జీవ నియంత్రణ. ఈ జీవ నియంత్రణ పద్ధతుల ద్వారా మనం కనుక సస్యరక్షణ, ఈ పురుగులు తెగుళ్ళ నియంత్రణ కనుక చేపట్టినట్లయితే ఖర్చు పెరగకుండా ఉంటుంది. రసాయనాలు వాడకుండా చేసుకున్నట్లయితే అన్నిటికన్నా మించి స్వచ్ఛమైన ఆహారం ఉత్పత్తి చేసుకోవచ్చు. అలాగే మనకు సహాయం చేసేటువంటి రకరకాల ఈ ప్రకృతిలో ఉన్నటువంటి మిత్రులంతా కూడా అలానే కొనసాగుతుంది. ఏమిటి అసలు జీవ నియంత్రణ అంటే, ఈ సృష్టిలో ఉన్నటువంటి లేకపోతే ప్రకృతిలో ఉన్నటువంటి జీవరాశులను ఉపయోగించుకొని పంటలకు నష్టం చేసేటువంటి, ఇబ్బంది పెట్టేటువంటి ఈ పురుగుల్ని తెగుళ్ళని నియంత్రించటం. నియంత్రణ ఇది, నివారణ కాదు. అంటే సహజంగానే సృష్టిలో ఒకదాన్ని ఒకటి నియంత్రించుకుంటూ ఉంటుంది. ఒక పురుగు సంఖ్య విపరీతంగా పెరిగిపోయిందనుకోండి చాలా కష్టమవుతుంది. దాన్ని నియంత్రించడానికి దేవుడు మరొకదాన్ని పుట్టిస్తాడు. అడవిలో కూడా అంతే కదా, ఒకదాన్ని ఇంకోటి నియంత్రించుకుంటూ బతుకుతూ ఉంటాయి. ఇక్కడ కూడా మనకి ఈ ప్రకృతిలో దేవుడు ఇచ్చినటువంటి రకరకాల జీవులు, అది పురుగు కావచ్చు, జంతువు కావచ్చు, లేకపోతే సూక్ష్మజీవి కావచ్చు, ఏదైనా సరే, ఇవి మన పంటలకు నష్టం చేసేటువంటి పురుగు పుట్రని నియంత్రించేటువంటి పద్ధతిని మనం జీవ నియంత్రణ అంటాం. ఈ జీవ నియంత్రణలో ముఖ్యంగా మనకు ఉపయోగపడేవి రకరకాలు ఉన్నాయి. వాటిని మనం తెలుసుకోలేకుండా, అవగాహన లేకుండా మనము అనవసరంగా రసాయనాలు వాడుతూ ఉన్నాం. ఎప్పుడైతే మనకి ఈ సహాయం చేసేటువంటి జీవుల గురించి తెలుస్తుందో, ఇన్ని రకాలు దేవుడు సృష్టించాడు కదా, అనవసరంగా మనం ఎందుకు ఈ రసాయనాలకు వెళ్తాం అనేటువంటి ఆలోచన వస్తుంది. బ్యాక్టీరియాలో సహాయం చేసేటువంటి జీవరాశులు ఉన్నాయి, వైరస్ల్లో సహాయం చేసేటువంటి జీవరాశులు ఉన్నాయి, బూజుల్లో సహాయం చేసేటువంటి జీవరాశులు ఉన్నాయి, అలాగే కొన్ని రకాల పురుగులు మనకు సహాయం చేసేవి ఉన్నాయి. వీటన్నిటినీ మనం ఉపయోగించుకోవాలి. ఉపయోగించుకోవాలంటే ముందు చేయాల్సిన పని ఏంటంటే వాటికి చెరుపు చేయ

0: ఇంద్రియాలు కానీ, లేకపోతే మనకు కనపడనటువంటి బ్యాక్టీరియాలు కానీ, వైరస్లు కానీ పంటలోనే ఉండి ఈ పురుగుల్ని తెగుళ్ళని నియంత్రణ చేస్తూ ఉంటాయి, మనకు కనపడదు. కాకపోతే ఎప్పుడైతే ఇలా సహాయం చేసేటువంటి అన్నీ కూడా నాశనం అయిపోయినాయో రసాయనాలు వేసినప్పుడు, మరి ఎవరు నియంత్రిస్తారు? ఎవరు నియంత్రించరు. అందుకనే నష్టం చేసేటువంటి పురుగుల సంఖ్య విపరీతంగా పెరిగిపోతాం. మనము రసాయనాలు కొట్టినప్పటికీ కూడా కొన్ని రకాల పురుగులు, శత్రు పురుగులు అంటే నష్టం చేసే పురుగులు, మరి వాటిని తట్టుకొని పెరిగి ఇంకా తర్వాత వాటి నుంచి వచ్చేటువంటి సంతతంతా కూడా నువ్వు ఎలాంటి మందు కొట్టినా చావకుండా అవి పెరుగుతూ ఉంటాయి. ఈ సమస్యను పరిష్కరించాలంటే అలాంటి మొండి పురుగులను కూడా పక్షుల్లాంటి కొన్ని రకాల సాలీళ్ళు పట్టుకొని తినేస్తాయి. ఇక తినేస్తే తట్టుకునే శక్తి ఏముంటుంది? ఏముండదు కదా. ఇలా మనం వీటిని నియంత్రించాలి. వీటికి మనకు రకరకాల పంటల్లో వచ్చేటువంటి రకరకాల పురుగులు నియంత్రించేటువంటి ఈ జీవరాశుల్ని మనం అర్థం చేసుకోవాలా, తెలుసుకోవాలా. ఉదాహరణకి మన పంటల్లో వచ్చేటువంటి కాయదొలుచు పురుగుని నియంత్రించడానికి వైరస్లు పనిచేస్తాయి. అలాగే రకరకాల పురుగులను నియంత్రించడానికి ఈ బ్యాక్టీరియా, బ్యాసిల్లస్ తురంజెన్సిస్ అనేటువంటిది పనిచేస్తాయి. అలాగే బెవేరియా బెసియాన అనేటువంటి కొన్ని రకాల బూజులు, వర్తిశీలమైనటువంటి బూజులు, ఇలా రకరకాల బూజులు మనకి రకరకాల పురుగులు నియంత్రించడానికి పనిచేస్తాయి. అలాగే మనకు ఉపయోగపడేటువంటి మరొక బూజు ట్రైకోడెర్మా. ఈ ట్రైకోడెర్మా చాలా రోగాలను కలిగించేటువంటి ఇతర బూజుల్ని, ఇది బూజే అలాగే నష్టం చేసేవి కూడా బూజే. ఇక్కడ చూడండి, బూజులే రెండు, కానీ మంచి చేసే బూజు ఒకటి, చెరుపు చేసే బూజు ఒకటి. ఈ మంచి చేసే బూజుని కనుక మన భూమిలో ఎక్కువగా పెంచుకున్నట్లయితే చెరుపు చేసే బూజి ఏమీ చేయలేదు మన పంటల్ని. ఇలా మనకు రకరకాల మార్గాలు ఉన్నాయి. ఈ మార్గాలను వెతుక్కొని మనం నియంత్రించుకుంటే ఈ పురుగుల నియంత్రణ సులువు అవుతుంది. కాబట్టి జీవ నియంత్రణ గురించి మన అవగాహన పెంచుకోవాలి. ఒకవేళ తెలియకపోతే మనం చదువుకున్న పిల్లల్ని అడిగితే వాళ్ళు ఈ సెల్లో చూసైనా చెప్తారు. మనకి వ్యవసాయ అధికారులు కానీ శాస్త్రవేత్తలు కానీ ఇప్పుడు మీటింగ్లు పెట్టినప్పుడు మీకున్న అనుమానాలని అడగండి, అడిగితే వాళ్ళు ఇంకా చెప్తారు. దాన్ని బట్టి కనీసం తర్వాత అన్నా ఈ రసాయనాలు వాడుకు తగ్గించుకుంటూ పోయి మనం వీటి సంఖ్యను పెంచుకోవడానికి ప్రయత్నం చేయొచ్చు. కాబట్టి జీవ నియంత్రణ అనేది మన సాగులో, వ్యవసాయంలో చాలా ముఖ్యమైనటువంటి పాత్ర పోషిస్తుంది.
1: జీవ నియంత్రణ అంటే అనే అంశంపై శ్రీ ఎన్ సుధాకర్ రెడ్డి గారు అందించిన వివరాలు విన్నారు. పొలం పనుల కార్యక్రమంలో ఇప్పుడు వ్యవసాయదారులకు వాతావరణ సూచన. రాగల 24 గంటల్లో శ్రీకాకుళం, పార్వతీపురం, మన్యం, విజయనగరం, విశాఖపట్నం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, కాకినాడ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ, ఉభయ గోదావరి, ఏలూరు జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షం కానీ ఉరుములు మెరుపులతో కూడిన జల్లులు కానీ పడే అవకాశం ఉంది. ప్రాంతంలో భారీ వర్ష సూచన ఏమీ లేదు. రాగల 2 రోజుల్లో వాతావరణంలో చెప్పుకోదగ్గ మార్పేమీ ఉండబోదు. వ్యవసాయదారులకు వాతావరణ సూచన విన్నారు. రాగల 4 రోజుల వరకు కోస్తాంధ్ర, యానాం తీర ప్రాంతాల్లో చేపలు పట్టే వారికి ప్రత్యేకమైన వాతావరణ హెచ్చరిక ఏమీ లేదు. బంగాళాఖాతంలో ఆంధ్రేతర తీర ప్రాంతాల్లో చేపలు పట్టే వారికి రాగల 4 రోజుల వరకు వాతావరణ హెచ్చరిక. ఈ నెల 15 నుంచి 18వ తేదీ వరకు దక్షిణ బంగాళాఖాతం, ఆగ్నేయ, నైరుతి బంగాళాఖాతంలోని కొన్ని ప్రాంతాల్లో బలమైన ఈదురుగాలులు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ప్రారంభమై 65 కిలోమీటర్ల వేగం వరకు వీచే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ ప్రాంతాల్లో ఈ 4 రోజులు ఎవరూ కూడా సముద్రంలో చేపల వేటకు వెళ్లకూడదని హెచ్చరిక. విశాఖపట్నం వాతావరణ కేంద్రం వారు ఈ ఉదయం అందించిన వాతావరణ సమాచారం విన్నారు. శ్రోతలకు గమనిక, ఈ సాయంత్రం 7:15 కిసాన్ వాణి భారత ప్రభుత్వ వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో పాడి పశువుల్లో సరైన ఈతలకు మేలైన యాజమాన్యం, ఈ అంశం గురించి మండపేట రాష్ట్ర పశు శిక్షణ కేంద్రం సహాయ అధ్యాపకులు డాక్టర్ టిఎస్వి అనిల్ గారితో పరిచయం వింటారు పరిచయకర్త శ్రీ ఎన్ సుధాకర్ రెడ్డి. అనంతరం జానపద గీతం, వ్యవసాయ సమాచారం వినవచ్చు. గమనిక విన్నారు. పొలం పనులు విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, సమయం 6:45 కావస్తోంది. కొద్ది క్షణాల్లో ప్రాంతీయ వార్తలు వింటారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కనపర్తి రాణి. ముఖ్యాంశాలు. బ్రహ్మోత్సవాల ప్రారంభం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి పట్టువస్త్రాలు సమర్పిస్తారు. ప్రజా సంక్షేమానికి కేంద్ర రాష్ట ప్రభుత్వాలు ప్రాధాన్యతనిస్తున్నాయని కేంద్ర ఉక్కు పరిశ్రమ శాఖ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ తెలిపారు. హైదరాబాద్ విమోచన దినోత్సవ వేడుకల్లో భాగంగా నిర్వహిస్తున్న మహిళా బైక్ ర్యాలీని కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి ఈరోజు ప్రారంభిస్తారు. నిల్వ గిడ్డంగుల్లో మౌలిక సదుపాయాలను మెరుగుపరుస్తూ రైతులకు అవసరమైన సౌకర్యాలు కల్పిస్తున్నామని ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. వార్తల వివరాలు. ఆర్చరీ ప్రపంచ కప్లో స్వర్ణ పతకం సాధించిన ఆర్చర్ ధీరజ్ బొమ్మదేవరను ఆంధ్రప్రదేశ్ గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అభినందించారు. ఈ మేరకు సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా వారు స్పందిస్తూ, పట్టుదల, ఏకాగ్రత, కఠోర సాధనతో ధీరజ్ ఈ విజయం సాధించాడని పేర్కొన్నారు. విజయవాడ గ్రౌండ్ నుంచి ప్రపంచ వేదిక వరకు ధీరజ్ ప్రస్థానం కొనసాగిందని, రాష్ట్రంలోని యువ క్రీడాకారులకు స్ఫూర్తిగా నిలిచాడని వారు కొనియాడారు. ఆంధ్రప్రదేశ్లోని తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో సాలకట్ల బ్రహ్మోత్సవాలకు నిన్న అంకురార్పణ కార్యక్రమం శాస్త్రోక్తంగా జరిగింది. ఈ రోజు నుంచి 23వ తేదీ వరకు జరగనున్న బ్రహ్మోత్సవాలకు వైఖానస ఆగమ పద్ధతిలో అంకురార్పణ నిర్వహించారు. ఇందులో భాగంగా స్వామివారి సేనాధిపతి శ్రీ విశ్వక్సేనుల వారిని 4 మాడవీధుల్లో ఊరేగించారు. అనంతరం ఆలయంలోని యాగశాలలో భూమాతకు ప్రత్యేక పూజలు నిర్వహించి పుట్టమన్నులో నవధాన్యాలను నాటారు. ఇక ఈరోజు సాయంకాలం మీనలగ్నంలో ధ్వజారోహణ కార్యక్రమాన్ని నిర్వహించి బ్రహ్మోత్సవాలను ప్రారంభించనున్నారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాల సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు తిరుమలలో పర్యటించనున్నారు. ఇందులో భాగంగా ఈరోజు సాయంకాలం తిరుమలకు చేరుకుని బేడి ఆంజనేయ స్వామిని దర్శించుకుంటారు. అనంతరం బ్రహ్మోత్సవాల సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం తరపున శ్రీ వెంకటేశ్వర స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పిస్తారు. అనంతరం పెదశేష వాహన సేవలో పాల్గొంటారు. రేపు ఉదయం తిరుమలలోని పిలిగ్రిమ్ ఎక్స్పీరియన్స్ సెంటర్ను, ఈవీ బస్సులను ప్రారంభిస్తారు. అలాగే ఆధునీకరించిన ఎస్వీ మ్యూజియాన్ని ప్రారంభిస్తారు. ప్రజా సంక్షేమానికి కేంద్ర రాష్ట ప్రభుత్వాలు ప్రాధాన్యతనిస్తున్నాయని కేంద్ర ఉక్కు పరిశ్రమ శాఖ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ తెలిపారు. ఒక వీడియో సందేశంలో ఆయన నిన్న మాట్లాడుతూ, అర్హులైన లబ్ధిదారులకు కొత్త పింఛన్ల కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అవకాశం కల్పించిందని తెలిపారు. కొత్త పింఛన్ల కోసం ఈ నెల 16లోపు దరఖాస్తు చేసుకోవాలని కేంద్ర మంత్రి తెలియజేస్తూ,
1: ప్రజలందరూ పెన్షన్లకు అవసరమైనటువంటి ధ్రువపత్రాలు ఏవైతే ఉంటాయో వాటిని అన్నింటినీ కూడా జత చేసి సచివాలయాల్ని సంప్రదించవలసిందిగా కోరుతున్నాను. అదేవిధంగా మంచానికే పరిమితమైన వారు, నడవలేని వృద్ధులు కూడా ఆందోళన చెందవద్దు. సచివాలయ సిబ్బంది నేరుగా మీ ఇంటికి వచ్చి దరఖాస్తులను స్వీకరిస్తారు. ఈ ప్రక్రియ పూర్తిగా ఉచితం. అర్హులైనటువంటి ప్రతి ఒక్కరూ ఈ నెల 16వ తారీఖు లోపు తప్పకుండా దరఖాస్తు చేసుకోవాల్సిందిగా కోరుతూ ఉన్నాను.
0: దక్షిణాఫ్రికాలోని డర్బన్ ఇనందలో ఉన్న ఫీనిక్స్ సెటిల్మెంట్లో మహాత్మాగాంధీ, కస్తూర్బా గాంధీల నివాసమైన సర్వోదయ హౌస్ను ఆంధ్రప్రదేశ్ శాసనసభాపతి చింతకాయల అయ్యన్నపాత్రుడు సందర్శించి నివాళులర్పించారు. అలాగే దక్షిణాఫ్రికాలో జాతి వివక్ష, అన్యాయానికి వ్యతిరేకంగా పోరాటానికి వేదికగా నిలిచిన ఇండియన్ ఒపీనియన్ పత్రికను ముద్రించిన ప్రింటింగ్ ప్రెస్ను కూడా శాసనసభాపతి సందర్శించారు. ఈ సందర్భంగా ఫీనిక్స్ సెటిల్మెంట్, పీటర్ మార్జిట్బర్గ్ రైల్వే స్టేషన్ పరిరక్షణ పనులు, భారత్ దక్షిణాఫ్రికా మధ్య విద్యా సాంస్కృతిక సంబంధాల బలోపేతంపై చర్చించారు. అనంతరం అయ్యన్నపాత్రుడు మాట్లాడుతూ, ఫీనిక్స్ సెటిల్మెంట్ సత్యాగ్రహ జన్మస్థలానికి ప్రతీకగా నిలుస్తోందని అన్నారు. సత్యం, అహింస సిద్ధాంతాలను మహాత్మాగాంధీ ఇక్కడే మానవాళికి అందించారని ఆయన పేర్కొన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. హైదరాబాద్లో కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి ఈరోజు పలు కార్యక్రమాల్లో పాల్గొంటారు. హైదరాబాద్ విమోచన దినోత్సవ వేడుకల్లో భాగంగా నిర్వహిస్తున్న మహిళల బైక్ ర్యాలీని కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి ఈరోజు జెండా ఊపి ప్రారంభిస్తారు. మహిళల భాగస్వామ్యాన్ని ప్రోత్సహించే ఉద్దేశంతో ఈ ర్యాలీని నిర్వహిస్తున్నారు. కాగా ఈ నెల 17వ తేదీన హైదరాబాద్ విమోచన దినోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ హాజరు కానున్న నేపథ్యంలో కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఈరోజు పరిశీలిస్తారు. అధికారులతో సమావేశమై భద్రత, వేదిక, ఇతర ఏర్పాట్లపై సమీక్ష నిర్వహిస్తారు. ఆంధ్రప్రదేశ్లోని మచిలీపట్నాన్ని పర్యాటక కేంద్రంగా అభివృద్ది చేసేలా చర్యలు తీసుకుంటున్నామని గనులు, భూగర్భ వనరుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. కృష్ణా జిల్లా మచిలీపట్నంలోని మంగినపూడి సముద్ర తీరం వద్ద ఏర్పాటు చేసిన గణపతి ఉత్సవాల్లో మంత్రి నిన్న పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,
2: సర్వ విఘ్నాలు తొలగించే దైవం విఘ్నేశ్వరుడు. భవిష్యత్తులో ఇక్కడ రాబోతున్నటువంటి పోర్టు కానీ, పరిశ్రమలు కానీ, మన అమరావతి పనులు కానీ, రాష్ట్ర అభివృద్ధి కానీ ఎక్కడా కూడా ఆటంకాలు కలగకుండా ముందుకు సాగాలనే ఉద్దేశంతో లక్ష్మీ గణపతి హోమంతో ప్రారంభమైంది. కర్ణాటక నుంచి ఒక ప్రత్యేక బృందం కూడా వచ్చి వారు ఈ తీర ప్రాంతంలో అభివృద్ధి కోసం కావాల్సినటువంటి యాగాలు కూడా, ఇక్కడ సౌర యాగం ఇలాంటివన్నీ కూడా ఏర్పాటు చేయడానికి మరి సిద్ధమవుతా ఉన్నారు. ప్రతి ఒక్కరు కూడా వచ్చి ఈ 10 రోజులు జరిగే ఈ కార్యక్రమాలు అందరూ కూడా ఆస్వాదిస్తూ స్వామివారి ఆశీర్వాదం పొందాలని చెప్పి కోరుతాను.
0: మరోవైపు మచిలీపట్నంలోని మంగినపూడిలో ఏర్పాటు చేసిన మహాగణపతిని రాష్ట్ర గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ ఈరోజు దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహిస్తారని అధికారులు తెలిపారు. రాష్ట్రంలోని ప్రభుత్వ గిడ్డంగుల్లో మౌలిక సదుపాయాలను మెరుగుపరుస్తూ రైతులకు అవసరమైన సౌకర్యాలు కల్పిస్తున్నామని ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు మండలంలో చేపట్టనున్న రహదారి అభివృద్ది పనులతో పాటు పంట నిల్వ గిడ్డంగుల నిర్మాణ పనులను మంత్రి నిన్న ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, రైతులు తమకు నచ్చిన రైస్ మిల్లుకు ధాన్యాన్ని విక్రయించుకునే అవకాశం కల్పించామని తెలిపారు. ధాన్యం విక్రయించిన 48 గంటల్లోనే రైతుల బ్యాంకు ఖాతాల్లో నగదు జమ చేస్తున్నామని చెప్పారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 25 ఏళ్ల ప్రజాసేవ ప్రస్థానాన్ని పూర్తి చేసుకుంటున్న సందర్భంగా నిర్వహిస్తున్న సేవా సంకల్ప అభియాన్లో ప్రజలు భాగస్వాములు కావాలని తెలంగాణ బీజేపీ అధ్యక్షులు ఎన్ రామచంద్రరావు కోరారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా విడుదల చేసిన సందేశంలో ఆయన మాట్లాడుతూ, దేశ సేవలో మరిన్ని సంవత్సరాలు కొనసాగాలని ప్రధానమంత్రి జన్మదినమైన ఈ నెల 17వ తేదీన సాయంకాలం ప్రతి ఇంట్లో ఆశీసుల దీపం వెలిగించాలని కోరారు. సేవాభావంతో వికసిత్ భారత్ నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగం కావాలని ఆయన సూచించారు. ఆంధ్రప్రదేశ్లోని అనకాపల్లిలో వినాయక చవితి సందర్భంగా 16,000 మొక్కలతో రూపొందించిన సస్య గణపతి విగ్రహాన్ని ఒడిషా గవర్నర్ కంభంపాటి హరిబాబు నిన్న దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. మొక్కలతో రూపొందించిన సస్య గణపతి విగ్రహం ఏషియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు దక్కించుకుంది. దీనికి సంబంధించిన గుర్తింపు పత్రాన్ని గవర్నర్ ఆలయ కమిటీకి అందజేశారు. వాతావరణం. తమిళనాడు మీదుగా నైరుతి బంగాళాఖాతం వరకు ద్రోణి విస్తరించడంతో పాటు ఒడిషా, బెంగాల్ తీరాల మీదుగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని కోస్తా జిల్లాల్లో ఈరోజు, రేపు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం అధికారి ఎం వెంకట్రావు తెలియజేస్తూ,
3: ఈ రోజు కోస్తా ఆంధ్రప్రదేశ్ మరియు ఆనాములు తేలిపాటించి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. రాయలసీమలో ఈ రోజు తేలిపాటించి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. ఈ రోజు కోస్తా ఆంధ్రప్రదేశ్ రాయలసీమలో ఉరుములతో కూడిన మెరుపులు మరియు బలమైన గాలులు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది.
0: మరోవైపు తెలంగాణలో ఈరోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. బ్రహ్మోత్సవాల ప్రారంభం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పిస్తారు. ప్రజా సంక్షేమానికి కేంద్ర రాష్ట ప్రభుత్వాలు ప్రాధాన్యతనిస్తున్నాయని కేంద్ర ఉక్కు పరిశ్రమ శాఖ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ తెలిపారు. హైదరాబాద్ విమోచన దినోత్సవ వేడుకల్లో భాగంగా నిర్వహిస్తున్న మహిళా బైక్ ర్యాలీని కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి ఈరోజు ప్రారంభిస్తారు. నిల్వ గిడ్డంగుల్లో మౌలిక సదుపాయాలను మెరుగుపరుస్తూ రైతులకు అవసరమైన సౌకర్యాలు కల్పిస్తున్నామని ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు.

0: సమాప్తం.
1: ఇయం ఆకాశవాణి. సంప్రతి వార్తాః శ్రూయంతాం. ప్రవాచికా నిధిః ఝాః. అథ వార్తాః. భారతస్య కూటనీతిక ఔన్నత్యం ప్రకటయన్ విదేశమంత్రి డాక్టర్ ఎస్ జయశంకరః ప్రావోచత్ యత్ బ్రిక్స్ మంచే వైశ్విక నేతృణాం ఉపస్థితిః భారతస్య ప్రభావాతిశయం అదర్శయత్. వార్తాహరాన్ సంబోధయన్ డాక్టర్ ఎస్ జయశంకరః న్యగాదీత్ యత్ ఏతత్ సమ్మేళనం అతి ధృవీకృతే జగతి ఆయోజితం గతం, యస్య సమీక్షణం మహదావశ్యకమస్తి. భారతస్య అధ్యక్షతాయాం రాష్ట్రీయ రాజధాన్యాం నవదిల్ల్యాం విగత భానువాసరే నివృత్తస్య అస్య దివస ద్వయాత్మక శిఖర సమ్మేళనస్య సఫల ఆయోజనాయ సదస్య దేశైః భారతస్య కూటనీతిక నేతృత్వస్య అథ అబాధిత ప్రామాణ్యస్య ముక్తకంఠేన ప్రశంసా విహితా. రాజస్థానరాజ్యస్య నగర నికాయ నిర్వాచనేషు భారతీయ జనతాదళస్య విజయానంతరం ప్రధానమంత్రి నరేంద్రమోదీ రాజస్థానస్య జనతాం ప్రతి ఆభారం ప్రకటయత్. ఏకస్మిన్ సామాజికాంతర్జాలీయపటలే ప్రధానమంత్రిణా ప్రోదీరితం యత్ దళస్య ఏష విజయః అసత్యస్య ప్రతిధ్వనేః ఉపరి సత్యస్య విజయస్య ఏకా అబాధితా సిద్ధిః వర్తతే. మోదినా ప్రతిపాదితం యత్ రాజ్యస్య ప్రజ్ఞావతా జనసమూహేన పునరేకవారం స్పష్టీకృతం యత్తే ద్వియంత్రసర్వకారస్య నేతృత్వే సంచాలితానాం అభ్యుదయ సుశాసన నీతీనాం పూర్ణం సమర్థనం కుర్వంతి. జాల అపరాధ సంశయే బ్యాంక్ ఇత్యతైః అద్య ప్రభృతి సంపూర్ణకోశ స్థగనస్య స్థానే కేవలం వివాదిత ధనాంశస్య ఏవ స్థగనం విధాస్యతే. సహస్ర రూప్యకాణాం అథవా తదధికస్య సందిగ్ధ వ్యవహారాణాం ప్రకరణే కృత్రిమ బుద్ధిమాధ్యమేన నిరీక్షణం భవిష్యతి. ఏషః నియమః 27th-2000 ఏప్రిల్ మాసస్య ప్రథమదినాంకాత్ ప్రభావి భవిష్యతి. పరీక్షా పారదర్శితాం రక్షితుం ఝారఖండ్ సిఐడి ఆరక్షిభిః ద్వౌ అభియుక్తౌ నిగృహీతౌ. సిఐడి విభాగేన ప్రతిపాదితం యత్ ధనం గృహీత్వా పరీక్షా సఫలతాయాః మిథ్యా ప్రతిశ్రుతిం యచ్చన్ సంజీత కుమారః నిగడితః. అపరంచ జేఎస్ఎస్సీ సిజిఎల్ పరీక్షా ప్రకరణే పశ్చిమ బంగాళాత్ అభియుక్తః దిలీప పాసవానః న్యాయిక అభిరక్షాయాం ప్రేషితః. భారతస్య ముఖ్య న్యాయాధీశేన సూర్యకాంతేన న్యాయాధీశానాం విరుద్ధం పరివాదానాం నివారణాయ సర్వోచ్చన్యాయాలయేన ఉచ్చన్యాయాలయైశ్చ వికసిత వ్యవస్థ సుదృఢా అతీవ ప్రత్యుత్తరశీలా సమయోచిత చ వర్ణితా. అనేనైవ తేన న్యాయపాలికాయాం నిరంతర పరిష్కారస్య అధిక పారదర్శకతాయాశ్చ ఆవశ్యకతాయాం బలం ప్రదత్తం. ह्यः नवदिल्ल्यां प्रत्यक्ष न्याय प्रदानं न्याय व्यवस्थायाः स्तंभरूपेण पारदर्शिता जन विश्वासश्च इति विषयमाधृत्य आयोजिते 6th रामजेठमलानी स्मृति व्याख्याने मुख्य भाषणं कुर्वन् मुख्य न्यायाधीशः अवोचत् यत् परिष्कारः एव शाश्वत नियमो भवेत्. సముద్ర సురక్షాం ప్రతి సంశయముత్పాదయన్ అమెరికా ఇరాన్ దేశయోః ప్రత్యగ్రహ వివాదః సముద్భూతః. ఇరానీయ సైన్యదళేన ఆఖ్యాతం యత్ తైలపోతః సురక్షా సీమామతిక్రమ్య జలసురంగేన విస్ఫుటః పరం అమెరికా దేశస్య మధ్య కమాండ్ విభాగేన అస్య ఖండనం కుర్వతా ప్రతిపాదితం యత్ ఇరానీయ డ్రోన్ ఇత్యనేన ఏవ అస్య పోతస్య ఉపరి ఆక్రమణం విహితం. నేపాలస్య విద్యుత్ సంకటం అపాకర్తుం భారత సర్వకారః అగ్రే ఆగతః. భారతేన డిసెంబర్ మాసస్య 31st యావత్ ప్రతిదినం విద్యుత్ నిర్యాతం అన్వామోది. నేపాలే ఆప్లావేన జల విద్యుత్ పరియోజనాః వినష్టాః సంజాతాః. ప్రకృతికోపస్య సంకేతం దదత్ భారతీయ ఋతు విజ్ఞాన విభాగః ప్రత్యపాదయత్ యత్ అద్య దిల్లీ హర్యాణా అసమ ప్రభృతి రాజ్యేషు అతివృష్టిః భవిష్యతి. విభాగేన అనేన ప్రతిపాదితం యత్ దక్షిణ భారతే అపి అతివృష్టిః భవిష్యతి.

0: इति वार्ताः।
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ప్రసార విశేషాలు. ఈ ప్రసారంలో 7:15 ఉదయ సమీరాల్లో నేటి మాట శీర్షికన ఈరోజు ప్రపంచ చర్మ క్యాన్సర్ అవగాహన దినోత్సవం, దూరదర్శన్ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా కొన్ని వివరాలు, మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారి జయంతి సందర్భంగా వారి జీవిత విశేషాలు తెలుసుకుంటారు. అనంతరం 10 ఏళ్ల యూపీఐ అంశంగా సీనియర్ పాత్రికేయులు శ్రీ పి ఆనంద్ గారి ప్రసంగం ప్రసారమవుతుంది. ఆ తర్వాత భక్తి సంగీతం కార్యక్రమంలో కుమారి ఇందుకూరి తన్వీవర్మ, కుమారి తల్లం శ్రీహర్షిణి గాత్రయుగళం వింటారు. శ్రీ హెచ్ రామ్ చరణ్ వైలెన్, శ్రీ మావుడూరు సూర్యప్రసాదరావు మృదంగం, ఇంకా పుష్పాంజలి, సమాచారవాణి మొదలైన అంశాలు వింటారు. ఉదయ సమీరాల్లో భాగంగా 8:30 గుంటూరు జిల్లా సమాచార లేఖ ప్రసారమవుతుంది విజయవాడ కేంద్రం నుంచి. రచన శ్రీ ఎంపీ రవిశంకర్. 8:35 కర్ణాటక సంగీతం కార్యక్రమంలో శ్రీ శంకరన్ నంబూద్రి గానం వింటారు. శ్రీ పాల్ఘాట్ సురేష్ మృదంగం, శ్రీ వైకోమ్ గోపాలకృష్ణన్ ఘటం. 9:00 పాటల పల్లకి ఫోన్ ఇన్ లైవ్ సినిమా పాటల కార్యక్రమం ప్రసారమవుతుంది. 10:00 ప్రభుత్వ అభివృద్ధి మరియు సంక్షేమ పథకాలపై ప్రత్యేక కార్యక్రమం వింటారు విజయవాడ కేంద్రం నుంచి. అనంతరం పాటల పల్లకి కార్యక్రమం కొనసాగుతుంది. 11:00 మధురిమ శీర్షికన వ్యాఖ్యానంతో కూడిన చిత్రగీతాలు వింటారు. అంశం ఏకాంతం. 12:10 మధుమంజరి తెలుగు సినిమా పాటలు. 12:40 సంధ్యారాగం కార్యక్రమంలో శ్రీమతి పి పద్మజావాణి గారితో పరిచయ కార్యక్రమం 2వ మరియు ఆఖరి భాగం ప్రసారమవుతుంది. పరిచయకర్త శ్రీ తేతలి దిలీప్ కుమార్ రెడ్డి. 1:30 మహిళావాణి స్త్రీల కార్యక్రమంలో ప్రకృతి సహజ కవచాన్ని పరిరక్షిద్దాం అనే అంశంపై వ్యాఖ్యానంతో కూడిన చిత్రగీతాలు వింటారు. వ్యాఖ్యాత శ్రీమతి డి శ్రీదేవి. 2:30 వాతావరణ సమాచారం. అనంతరం రంగస్థలి కార్యక్రమంలో సత్యహరిశ్చంద్ర నాటకంలో చంద్రమతి పాత్ర రంగస్థల పద్యాలు టి చిరంజీవి గారు పాడగా వింటారు. హార్మోనియం శ్రీ బి విజయ సారథి. ఇక ఈనాటి మా సాయంత్రం ప్రసారంలో ముందుగా 5:00 యువవాణి యువజనుల కార్యక్రమం, 5:30 సంధ్యారాగాలు, 5:55 ఉద్యోగ వార్తలు, 6:00 సమాచారవాణి వాతావరణ వివరాలు, 6:10 ప్రాంతీయ వార్తలు, రాత్రి 8:30 తెలుగులో జాతీయ వార్తలు వింటారు ఆకాశవాణి విశాఖపట్నం కేంద్ర సమర్పణలో. 6:30 సాయం సమీరం కార్యక్రమంలో ముందుగా లలిత సంగీతం వింటారు శ్రీమతి జి వెంకటేశ్వర్ గారు స్వరంలో, శ్రీ కె హరి కీబోర్డ్, శ్రీ జె రామూర్తి తబలా. అనంతరం ఫిట్నెస్ మంత్ర వికాసం శీర్షికన అంతర్జాతీయ ప్రజాస్వామ్య దినోత్సవం గురించి జి నందినీదేవి గారు తెలియచేసే వివరాలు వినవచ్చు. 7:00 ప్రసార విశేషాలు. 7:15 కిసాన్ వాణి భారత ప్రభుత్వ వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో పాడి పశువుల్లో సరైన ఈతలకు మేలైన యాజమాన్యం ఈ అంశం గురించి మండపేట రాష్ట్ర పశు శిక్షణ కేంద్రం సహాయ అధ్యాపకులు డాక్టర్ టిఎస్వి అనిల్ గారితో పరిచయం వింటారు. పరిచయకర్త శ్రీ ఎన్ సుధాకర్ రెడ్డి. అనంతరం జానపద గీతం, వ్యవసాయ సమాచారం వినవచ్చు. 7:45 వికసిత్ భారత్ కార్యక్రమం విజయవాడ కేంద్రం నుంచి ప్రసారమవుతుంది. 8:00 స్వరమాలిక సినిమా పాటలు. 9:15 స్పాట్లైట్ ఢిల్లీ కేంద్రం నుంచి రిలే. 9:30 తిరుమల సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా పెద్ద శేష వాహనంపై శ్రీవారి విహరణ గురించి ప్రత్యక్ష వ్యాఖ్యాన ప్రసారం ఉంటుంది విజయవాడ కేంద్రం నుంచి. 10:00 హరికథ వింటారు విజయవాడ కేంద్రం నుంచి. ఇవి ఈరోజు ప్రసారమయ్యే మా కార్యక్రమాల వివరాలు. ప్రసార విశేషాలు విన్నారు.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. సమయం 7:05 కావస్తోంది. కొద్ది క్షణాల్లో తెలుగులో జాతీయ వార్తలు వింటారు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే.

0: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది చిలుకూరి సతీష్ కుమార్. ముందుగా ముఖ్యాంశాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గురువారం ఢిల్లీలో యశోభూమిలో సెమికాన్ ఇండియా 2026 ఐదవ ఎడిషన్ ప్రారంభించనున్నారు. భారత్ యాక్ట్ ఈస్ట్ పాలసీ, మహాసాగర్, ఇండో పసిఫిక్ దృక్పథంలో వియత్నాం కీలక భాగస్వామి అని భారత విదేశాంగ మంత్రి డాక్టర్ జయశంకర్ తెలిపారు. యూపీఐ ద్వారా జరిగే 2000 రూపాయల వరకు లావాదేవీలపై బ్యాంకులు ఎలాంటి ఛార్జీలు విధించకూడదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. T20 అంతర్జాతీయ పురుషుల క్రికెట్లో భాగంగా ఢిల్లీలో ఈరోజు జరిగే మ్యాచ్లో భారత్ ఆఫ్ఘనిస్తాన్ జట్టుతో తలపడుతుంది. వార్తల వివరంగా. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గురువారం ఢిల్లీలో యశోభూమిలో సెమికాన్ ఇండియా 2026 ఐదవ ఎడిషన్ ప్రారంభించనున్నారు. ఈ సదస్సుకు 600 మందికి పైగా ఎగ్జిబిటర్లు, 300 అంతర్జాతీయ కంపెనీలు, 40కి పైగా దేశాల నుంచి ప్రతినిధులు హాజరుకానున్నారు. ఇండియా సెమీకండక్టర్ మిషన్, ఎలక్ట్రానిక్స్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ సెమీ సంయుక్తంగా ఈ సదస్సు నిర్వహిస్తున్నాయి. ప్రపంచ సెమీకండక్టర్, ఎలక్ట్రానిక్స్ రంగాన్ని ఒకే వేదికపైకి తీసుకురావడానికి ఆవిష్కరణలు, తయారీ, పెట్టుబడులు, ప్రతిభను పెంపొందించేందుకు ఇది ఒక ప్రధాన వేదికగా నిలుస్తుంది. 3 రోజుల పాటు జరిగే ఈ సదస్సులో కీలక ఉపన్యాసాలు, ప్యానెల్ చర్చలు, వ్యూహాత్మక సమావేశాలు ఉంటాయని తెలిపింది. సెమీకండక్టర్ తయారీ, ఆధునిక సాంకేతికతలతో పాటుగా ఎలక్ట్రానిక్స్ రంగానికి సంబంధించిన వివిధ అంశాలపై చర్చిస్తారని ఆ శాఖ పేర్కొంది. గ్లోబల్ సెమీకండక్టర్ భాగస్వామిగా భారత్ స్థానాన్ని మరింత బలోపేతం చేసేందుకు, భాగస్వామ్యాలు, పెట్టుబడి అవకాశాలు అన్వేషించేందుకు భారతీయ అంతర్జాతీయ కంపెనీలకు ఈ సదస్సు ఒక అద్భుత అవకాశం అందిస్తుందని మంత్రిత్వ శాఖ తెలిపింది. రాజస్థాన్ పట్టణ ఎన్నిక స్థానిక ఎన్నికల్లో విజయం సాధించినందుకు బీజేపీ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రాష్ట్ర ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. డబుల్ ఇంజిన్ ప్రభుత్వం అందిస్తున్న సుపరిపాలన, అభివృద్ధి విధానాలకు రాజస్థాన్ ప్రజలు మరోసారి పూర్తి మద్దతు ఇస్తున్నారని స్పష్టమైందని ప్రధానమంత్రి సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నారు. ఈ విజయం రాష్ట్రాన్ని ప్రగతి పదంలో కొత్త శిఖరాలకు చేర్చడమే కాకుండా ప్రతి ఒక్కరి జీవితాల్లో శ్రేయస్సు తీసుకురావడానికి ప్రభుత్వానికి ఉన్న సంకల్పాన్ని బలపరుస్తుందని తెలిపారు. ఈ నెల 17న సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్లో కేంద్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించే తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకలకు ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. ఉపరాష్ట్రపతి పర్యటన నేపథ్యంలో భద్రతా ఏర్పాట్లు సిఆర్పీఎఫ్ డిప్యూటీ కమాండెంట్ వికాస్ మోహన్ సింగ్, సిఆర్పీఎఫ్ అసిస్టెంట్ కమాండెంట్ జితేంద్ర, ఖైరతాబాద్ జోన్ డిసిపి శిల్పవల్లి పరిశీలించారు. తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకలు, ఉపరాష్ట్రపతి పర్యటన నేపథ్యంలో తీసుకోవాల్సిన భద్రతా ఏర్పాట్లు, చర్యలకు సంబంధించి పలు శాఖల అధికారులకు సూచనలు చేశారు. విమోచన దినోత్సవం సందర్భంగా పరేడ్ గ్రౌండ్స్లో సిపి రాధాకృష్ణన్ ప్రసంగిస్తారు. ఈ వేడుకల్లో గవర్నర్ శివప్రతాప్ శుక్ల, కేంద్ర సాంస్కృతిక పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్, కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్, బీజేపీ రాష్ట్ర పార్టీ అధ్యక్షులు రామచంద్రరావు పాల్గొంటారు. భారత యాక్ట్ ఈస్ట్ పాలసీ, మహాసాగర్, ఇండో పసిఫిక్ దృక్పథంలో వియత్నాం కీలక భాగస్వామి అని భారత విదేశాంగ మంత్రి డాక్టర్ జయశంకర్ తెలిపారు. న్యూఢిల్లీలో జరిగిన భారత్ వియత్నాం జాయింట్ కమిషన్ 19వ సమావేశానికి సహ అధ్యక్షత వహిస్తూ ఆసియన్ సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యంలో వియత్నాం ముఖ్యమైన భాగస్వామిని పేర్కొన్నారు. గత 3 ఏళ్లలో ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాలు బలోపేతమయ్యాయని తెలిపారు. వియత్నాం విదేశాంగ మంత్రి లే హోయ్ ట్రుంగ్తో జరిగిన సమావేశంలో రక్షణ రంగ సహకారం, వాణిజ్యం, పెట్టుబడులు, వ్యవసాయ ఉత్పత్తులు, ఔషధాలు, అంతరిక్ష రంగం వంటి వివిధ అంశాలపై చర్చించారు. భారత్ వియత్నాం దౌత్య సంబంధాల స్వర్ణోత్సవాల సందర్భంగా వచ్చే ఏడాదిని భారత్ వియత్నాం స్నేహ సంవత్సరంగా పాటించాలని ఇరు దేశాలు అంగీకరించాయి. బ్రిక్స్ సదస్సు విజయవంతమైందని విదేశీ వ్యవహారాల మంత్రి డాక్టర్ జయశంకర్ హర్షం వ్యక్తం చేశారు. చాలా దేశాల అధినేతలు స్వయంగా హాజరు కావడం ద్వారా భారత్ శక్తి ప్రపంచానికి తెలిసిందన్నారు. ఉగ్రవాద చర్య ఏదైనా అది ఒక నేరపూరి చర్యనని బ్రిక్స్ దేశాలు స్పష్టంగా పేర్కొన్నాయని, అంతేకాకుండా పెహల్గామ్ దాడిని ఖండించాయని మంత్రి తెలిపారు. ఉగ్రవాదాన్ని ఖండిస్తూ ఉగ్రవాదంపై జీరో టాలరెన్స్ విధానం అవలంబించాలని, ఉగ్రవాదం ఎదుర్కోవడంలో ద్వంద్వ వైఖరిని బ్రిక్స్ తిరస్కరించిందని డాక్టర్ జయశంకర్ తెలిపారు.
1: The BRICS was very clear that any act of terrorism is criminal, and they in fact explicitly recognized Pahalgam attack. They condemned terrorism in all its forms and manifestations, including cross-border terrorism, and emphasized the zero tolerance for terrorism, rejected double standards in countering it.
0: Akashavani vartalu vintunnaru. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్త విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HVDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. యూపీఐ ద్వారా జరిగే 2,000 రూపాయల వరకు లావాదేవీలపై బ్యాంకులు ఎలాంటి ఛార్జీలు విధించకూడదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. రూపే డెబిట్ కార్డ్స్ ద్వారా చేస్తే ఈ చెల్లింపులపై ఎలాంటి ఛార్జీలు వర్తించవని, ఈ లావాదేవీలపై బ్యాంక్ సిస్టమ్ ప్రొవైడర్స్ ఎలాంటి ఛార్జీలు విధించలేరని గెజిట్ నోటిఫికేషన్లో పేర్కొంది. యూపీఐ లావాదేవీలపై నిబంధనలు స్పష్టం చేసేందుకు చెల్లింపు పరిష్కార వ్యవస్థల చట్టం కింద ఈ మార్పులు ఆర్థిక మంత్రిత్వ శాఖ నోటిఫై చేసింది. వ్యక్తి నుంచి వ్యక్తికి జరిగే అన్ని యూపీఐ లావాదేవీలు ఉచితంగా కొనసాగుతాయని మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. యూపీఐ వినియోగదారులపై ఛార్జీలు విధించే అవకాశం ఉందన్న ఆందోళన నేపథ్యంలో ప్రభుత్వ నిర్ణయం ప్రాధాన్యం సంతరించుకుంది. నయాభారత్ నషా ముక్త్ భారత్ ఉద్యమం ఇప్పటి వరకు 34,54,00,000 పైగా పౌరులకు చేరుకుందని సామాజిక న్యాయం సాధికారిత మంత్రిత్వ శాఖ పేర్కొంది. వీరిలో 13,70,00,000 మందికి పైగా యువత, 10,64,00,000 మంది మహిళలు ఉన్నారని తెలిపింది. 167,000 పైగా నషా ముక్తి మిత్రులు ఈ ప్రచారంలో పాల్గొన్నారని మంత్రిత్వ శాఖ కార్యదర్శి సుధాస్ పంత్ తెలిపారు. దేశవ్యాప్తంగా 31,40,000 పైగా అవగాహన కార్యక్రమం నిర్వహించినట్టుగా వెల్లడించారు. ఆన్లైన్ ద్వారా 10,00,000 పైగా పౌరులు భాగస్వాములుగా చేయడమే మంత్రిత్వ శాఖ లక్ష్యమని పేర్కొన్నారు. నషా ముక్త్ భారత్ అభియాన్ 6వ వార్షికోత్సవం పురస్కరించుకుని ఈ నెల చివరి నాటికి జాతీయ స్థాయి సామూహిక ప్రతిజ్ఞ కార్యక్రమం నిర్వహిస్తామని తెలిపారు. జాతీయ రహదారులపై ప్రయాణించే వారికి మరింత వేగవంతమైన మెరుగైన సేవల కోసం నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా 1033 హెల్ప్ లైన్ అధునాతన సాంకేతికతతో అప్గ్రేడ్ చేయనుందని రోడ్డు రవాణా రహదారుల మంత్రిత్వ శాఖ తెలిపింది. 1033 హెల్ప్ లైన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, రియల్ టైమ్ లొకేషన్ ట్రాకింగ్, స్మార్ట్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ సిస్టమ్ వంటి ఆధునిక సాంకేతికతలతో పాటు అత్యవసర సమయాల్లో ఆపరేటర్లు కూడా తమ సేవలు కొనసాగిస్తారని మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. 2018లో ప్రారంభించిన ఈ హెల్ప్ లైన్ 24 గంటలు అందుబాటులో ఉంటుంది. వైద్య అత్యవసరాలు, అంబులెన్సులు, క్రేన్లు, పెట్రోలింగ్ వాహనాల సమయం, అలాగే ఫాస్ట్టాగ్ సమస్యలకు ఇది సహాయపడుతుంది. ఒమన్ తీరంలో హర్ముజ్ జలసంధి సమీపంలో పనామా జెండా కలిగిన చమురు ట్యాంకర్పై జరిగిన దాడితో అమెరికా, ఇరాన్ల మధ్య ఉద్రిక్తతలు పెరిగాయి. చట్టవిరుద్ధమైన మార్గాన్ని ఉపయోగించడం వల్ల కలిగే ముప్పుపై ముందే హెచ్చరికలు జారీ చేశామని ఐఆర్జీసీ పేర్కొనగా అమెరికా సెంట్రల్ కమాండ్ ఖండించింది. గత నెలలో ఇరాన్ క్షిపణి దాడి వల్ల ఈ ట్యాంకర్ నిరుపయోగంగా మారిందని, ఒమన్ తీరంలోని సమయంలో ఇరాన్ డ్రోన్ మరోసారి దాడి చేసిందని వెల్లడించింది. మరోవైపు ఈ నౌకలో 14 మంది భారతీయ సిబ్బంది ఉన్నారని, వారిలో ఒక నావికుడు గల్లంతైనట్టుగా భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. భారత్ అధ్యక్షతన జరిగిన 18వ బ్రిక్స్ శిఖరాగ్ర సమ్మేళనం విజయవంతమైందిగా యుఎస్ విశ్లేషకులు మైఖేల్ కుగెల్మాన్ అభివర్ణించారు. భిన్నాభిప్రాయాలు గల దేశాల మధ్య ఏకాభిప్రాయం సాధించడంలో భారత్ సమర్థత న్యూఢిల్లీ డిక్లరేషన్ ప్రతిబింబిస్తోందని తెలిపారు. పెరుగుతున్న భారత్ ప్రభావాన్ని బ్రిక్స్ కూటమి చాటుతోందన్నారు. 2 రోజుల పాటు జరిగిన ఈ సదస్సులో రష్యా అధ్యక్షుడు పుతిన్, చైనా అధ్యక్షుడు జిన్పింగ్ సహా పలువురు దేశాల నేతలు పాల్గొన్నారు. ప్రపంచ జనాభాలో సగం, జీడీపీలో 40% ప్రాతినిధ్యం వహించే 11 దేశాలు ఈ సదస్సులో ఏకగ్రీవంగా న్యూఢిల్లీ డిక్లరేషన్ 2026 ఆమోదించాయి. ప్రపంచ వాణిజ్యం దెబ్బతీస్తే ఏకపక్ష సుంకాలపై ఈ డిక్లరేషన్ ఆందోళన వ్యక్తం చేసింది. ఉగ్రవాదంపై పోరు, వివాదాల శాంతియుత పరిష్కారం వంటి అంశాలపై సహకారం అందించాలని కోరింది. పాశ్చాత్య దేశాల ఆర్థిక వ్యవస్థలకు ప్రత్యామ్నాయంగా బ్రిక్స్ను బలోపేతం చేయడంతో పాటుగా సభ్య దేశాల మధ్య వాణిజ్యం పెంపొందించడం ఈ డిక్లరేషన్ ప్రధాన ఉద్దేశమని కుగెల్మాన్ పేర్కొన్నారు. ఈరోజు అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, మేఘాలయ, హర్యానా, చండీగఢ్, ఢిల్లీలో భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. అలాగే కేరళ, మహే, పంజాబ్, కర్ణాటక, పశ్చిమ బెంగాల్, సిక్కిం, తమిళనాడు, పుదుచ్చేరి, కారైకల్ ప్రాంతాల్లో ఇలాంటి వాతావరణ పరిస్థితులు ఉండే అవకాశం ఉందని పేర్కొంది. రాగల 2-3 రోజుల్లో అండమాన్ నికోబార్ దీవులు, బీహార్, జమ్మూకాశ్మీర్, లడఖ్, జార్ఖండ్, ఒడిస్సా, రాజస్థాన్లో ఉరుములు మెరుపుతూ కూడిన వర్షాలు కొనసాగుతాయని తెలిపింది. ఆంధ్రప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, ఛత్తీస్గఢ్, గుజరాత్, హర్యానా, చండీగఢ్, లక్షద్వీప్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్లో ఇలాంటి పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉందని ఆ శాఖ తెలిపింది. T20 అంతర్జాతీయ పురుషుల క్రికెట్లో భాగంగా ఢిల్లీలో అరుణ్ జైట్లీ స్టేడియంలో ఈరోజు జరిగే మ్యాచ్లో భారత్ ఆఫ్ఘనిస్తాన్ జట్టుతో తలపడుతుంది. ఈ మ్యాచ్ భారత కాలమానం ప్రకారం 7:30 PM ప్రారంభమవుతుంది. ఆదివారం జరిగిన తొలి మ్యాచ్లో 7 వికెట్ల తేడాతో విజయం సాధించిన భారత్ 3 మ్యాచ్ల సిరీస్లో 1-0 తేడాతో ఆధిక్యంలో ఉంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గురువారం ఢిల్లీలో యశోభూమిలో సెమికాన్ ఇండియా 2026 5వ ఎడిషన్ ప్రారంభించనున్నారు. భారత యాక్ట్ ఈస్ట్ పాలసీ, మహాసాగర్, ఇండో పసిఫిక్ దృక్పథంలో వియత్నాం కీలక భాగస్వామి అని భారత విదేశాంగ మంత్రి డాక్టర్ జయశంకర్ తెలిపారు. యూపీఐ ద్వారా జరిగే 2,000 రూపాయల వరకు లావాదేవీలపై బ్యాంకులు ఎలాంటి ఛార్జీలు విధించకూడదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. T20 అంతర్జాతీయ పురుషుల క్రికెట్లో భాగంగా ఢిల్లీలో ఈరోజు జరిగే మ్యాచ్లో భారత్ ఆఫ్ఘనిస్తాన్ జట్టుతో తలపడుతుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి 12:30 జాతీయ వార్తలు వినవచ్చు.
2: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ఉదయ సమీరాలు.

ఉదయ సమీరాల్లో ఇప్పుడు నేటి మాట. ఈరోజు ప్రపంచ చర్మ క్యాన్సర్ అవగాహన దినోత్సవం. మానవ శరీరంలో అతిపెద్ద అవయవం చర్మం. ఇది మనల్ని బాహ్య ప్రపంచం నుంచి రక్షించే కవచం. అయితే ఆధునిక జీవన శైలి, పర్యావరణ కాలుష్యం, సూర్యుడి నుంచి వచ్చే హానికరమైన కిరణాల వల్ల చర్మ క్యాన్సర్ ముప్పు రోజురోజుకి పెరుగుతోంది. ఈ నేపథ్యంలో ప్రజల్లో చర్మ రక్షణపై చైతన్యం తీసుకురావడానికి ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 15న ప్రపంచ చర్మ క్యాన్సర్ అవగాహన దినోత్సవాన్ని 2004 నుంచి నిర్వహించడం జరుగుతోంది. కాలక్రమేణా పుట్టుమచ్చల పరిమాణం, ఆకారం లేదా రంగులో మార్పులు రావడం, చర్మంపై చాలా కాలం పాటు తగ్గని పుళ్ళు లేదా గాయాలు ఉండడం, కొత్తగా వచ్చే గడ్డలు, మచ్చలు లేదా చర్మం పొట్టులో ఊడిపోవడం, పుట్టుమచ్చల నుంచి రక్తం కారడం లేదా దురద పెట్టడం వంటి లక్షణాలను ముందుగానే గుర్తించి రోగ నిర్ధారణ పరీక్షలు చేయించుకుని చికిత్స తీసుకుంటే ఈ వ్యాధి నుంచి విముక్తి పొందవచ్చని ప్రజలకు అవగాహన కలిగించడం ఈ దినోత్సవం ముఖ్య ఉద్దేశం. ఇక ఈరోజు దూరదర్శన్ వ్యవస్థాపక దినోత్సవం కూడా. టెలివిజన్ ప్రసారాలకు నాంది పలికి కమ్యూనికేషన్ వ్యవస్థలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టి ప్రజలకు అవసరమైన సమాచారం, విజ్ఞానం, వినోదం చేరవేస్తూ సమకాలీన అంశాలపై అవగాహన కల్పిస్తూ స్వయం ప్రతిపత్తి కలిగిన ప్రజాసేవ సర్వీస్ ప్రసార మాధ్యమంగా 66 కేంద్రాలు, 35 శాటిలైట్ ఛానల్స్తో పాటు డిడి ఇండియా ఛానల్ ద్వారా అంతర్జాతీయంగా వ్యాప్తి చెంది మెట్రోపాలిటన్ నగరాల నుంచి మారుమూలన పల్లెల వరకు నిరంతరాయంగా ప్రసారాలను అందిస్తూ యాంటెనా రోజుల నుంచి నేటి డిజిటల్ స్క్రీన్ల దాకా సాగిన దూరదర్శన్ ప్రస్థానం చాలా సుదీర్ఘమైనది. కోట్లాది మంది భారతీయుల స్వరంగా 1959 సెప్టెంబర్ 15న ప్రారంభమై 67వ వసంతంలోకి అడుగుపెడుతున్న దూరదర్శన్ ఒక గొప్ప సాంకేతిక విప్లవంగా చెప్పుకోవచ్చు. తొలి రోజుల్లో దూరదర్శన్ అందించిన అనుభూతులు ప్రతి ఒక్కరి హృదయాల్లో చెరిగిపోని జ్ఞాపకాలు. రామాయణ్, మహాభారత్, ఉడాన్, మాల్గుడి డేస్, చిత్రహార్ వంటి కార్యక్రమాలతో దూరదర్శన్ జాతీయ స్థాయిలో అభిమానులను సంపాదించుకుంది. భారతదేశ ప్రసార యుగానికి నాంది పలుకుతూ న్యూఢిల్లీలో 1959 సెప్టెంబర్ 15న దేశాభివృద్ధికి ప్రధాన వాహకంగా మారాలనే సాహసోపేతమైన కలను సాకారం చేస్తూ తాత్కాలిక స్టూడియోలో ఒక చిన్న ట్రాన్స్మిటర్ ద్వారా అప్పటి రాష్ట్రపతి శ్రీ రాజేంద్ర ప్రసాద్ గారు మొదటి ప్రసారాన్ని ప్రారంభించగా ఆవిర్భవించి 1975 వరకు ఆల్ ఇండియా రేడియోలో భాగంగా ఉంటూ 76 ఏప్రిల్ 1న సమాచార మరియు ప్రసార మంత్రిత్వ శాఖలో ఒక ప్రత్యేక విభాగంగా రూపాంతరం చెంది ఆ తర్వాత ప్రసార భారతి పరిధిలోకి వచ్చింది దూరదర్శన్. నేడు విస్తారమైన స్టూడియోలు, ట్రాన్స్మిటర్ల నెట్వర్క్తో ఇది భారతదేశంలోనే అతిపెద్ద ప్రసార సంస్థగా నిలుస్తోంది. వేవ్స్ ఓటీటీ ద్వారా నేటి తరం డిజిటల్ ప్రేక్షకులకు మరింత చేరువవుతోంది. అందుకే ఈ ఏడాది వేడుకల ప్రధాన నేపథ్యం దూరదర్శన్ నిన్న మనదే, నేడు మనదే అని ఎంచుకోవడం జరిగింది. పాత జ్ఞాపకాలను, డిజిటల్ యుగంలో దూరదర్శన్ సంతరించుకున్న ఆధునిక మార్పులను ఈ థీమ్ ప్రతిబింబిస్తుంది. నేటి మాటలో చివరిగా, మనిషి మేధస్సుకు శాస్త్రీయత తోడైతే మహాద్భుతాలు జరుగుతాయి. దానికి త్రికరణ శుద్ధి, అంకిత భావం కూడా జోడైతే ఇక ఆ మనిషి చేసే పనులు మానవాళికి మహోన్నత మేలు చేసేవే అవుతాయి. అటువంటి మేధస్సుతో ఎన్నో వినూత్నమైన ప్రక్రియలతో సాంకేతిక రంగంలో ముఖ్యంగా జల నియంత్రణ సమస్యలకు అతి సులువుగా పరిష్కారం చెప్పిన ఆద్యుడు, భారతదేశం గర్వించదగ్గ అత్యున్నత సివిల్ ఇంజనీర్, గొప్ప రాజనీతిజ్ఞుడు, మైసూరు సంస్థానపు 19వ దివాన్, భారతరత్న శ్రీ మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారి జయంతి ఈరోజు.

0: వీరు 1861 సెప్టెంబర్ 15 కర్ణాటక రాష్ట్రంలోని ముద్దనహళ్ళిలో శ్రీనివాస శాస్త్రి వెంకట లక్ష్మమ్మ దంపతులకు జన్మించారు. విశ్వేశ్వరయ్య గారి పూర్వీకులు ప్రకాశం జిల్లాలోని మోక్షగుండం గ్రామానికి చెందినవారు. ఆయన ప్రతిభ, ఆయన చేస్తున్న సేవల్ని గుర్తించిన అప్పటి బ్రిటిష్ ప్రభుత్వం 1906 నీటి సరఫరా డ్రైనేజ్ వ్యవస్థపై అధ్యయనం చేసేందుకు ఎడెన్కు పంపించింది. ఆయన ప్రజ్ఞా ఫలితంగా నిర్మింపబడిన కృష్ణరాజసాగర్ ఆనకట్ట వలన లక్షలాది ఎకరాల మెట్ట భూములు సస్యశ్యామలంగా మారాయి. ఇక బృందావన ఉద్యానవనం వారి ప్రకృతి ప్రేమకు నిదర్శనం. మైసూరు సంస్థానాన్ని ఆదర్శ సంస్థానంగా తీర్చిదిద్ది చీఫ్ ఇంజనీర్గా ఆ తర్వాత దివాన్గా పనిచేసిన 6 60 అభివృద్ధిని సాధించారు విశ్వేశ్వరయ్య గారు. హెబ్బాళ్ వ్యవసాయ కళాశాల, మైసూరు విశ్వవిద్యాలయం, ఛాంబర్ ఆఫ్ కామర్స్, కన్నడ సాహిత్య పరిషత్ మొదలైన వాటిని నెలకొల్పారు. 1908 మూసీ నది వరదలతో అతలాకుతలమైపోతున్నప్పుడు జలాశయాల నుంచి నీటిని నియంత్రించడానికి ఆటోమేటిక్ ఫ్లడ్ గేట్స్ డిజైన్ చేసిన ఈ మేధావి హైదరాబాద్ నగరంలో మురుగునీటి పారుదల వ్యవస్థను కల్పించి గండిపేట, హిమాయత్ సాగర్ జలాశయాల రూపకల్పన చేశారు. సముద్రపు అలల తీవ్రత నుంచి విశాఖపట్నం రేవు కొట్టుకుపోకుండా ప్రత్యేక రక్షణ వ్యవస్థను రూపొందించి విశాఖపట్నం పోర్టుకి రక్షణ కల్పించారు. దేశ ఆర్థిక పారిశ్రామిక అభివృద్ధి కోసం ప్లాన్డ్ ఎకానమీ ఫర్ ఇండియా, అలాగే తన వృత్తి జీవిత అనుభవాల సమాహారంగా మెమోయర్స్ ఆఫ్ మై వర్కింగ్ లైఫ్ వంటి అమూల్యమైన గ్రంథాలు రచించారు. ఇన్ని విధాలుగా మానవాళికి ఆయన చేసిన విశేష కృషికి తగిన గుర్తింపుగా 1955 భారతదేశ అత్యున్నత పౌర పురస్కారం భారతరత్న ఆయన్ని వరించింది. దేశ విదేశాల్లోని అనేక విశ్వవిద్యాలయాలు వారిని సత్కరించాయి. భారత ప్రభుత్వం 1960 వారి 100వ జన్మదినం సందర్భంగా ఆయన గౌరవార్థం ఒక ప్రత్యేక పోస్టల్ స్టాంప్ను విడుదల చేసింది. ఆదర్శవంతమైన వ్యక్తిత్వం, క్రమశిక్షణ, సమయపాలనతో నిబద్ధతకు, నిజాయితీకి నిర్వృత్తిరూపంగా జీవించిన మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారు 1962 ఏప్రిల్ 14 తుదిశ్వాస విడిచారు. నేడు ఆయన జయంతిని ఇంజనీర్స్ డేగా జరుపుకోవడం ఆయనకు అందించే ఘనమైన నివాళి. ఇది ఈనాటి నేటి మాట. ఉదయ సమీరాల్లో ఇప్పుడు 10 యూపీఐ అంశంగా సీనియర్ పాత్రికేయులు శ్రీ పి ఆనంద్ గారి ప్రసంగం వింటారు.
1: మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఇవాళ మాట్లాడుకునే ఒక కార్యక్రమం మన జీవితంలో ఒక భాగమైనటువంటి కార్యక్రమం. ఒకప్పుడు మనం డబ్బు పంపాలన్నా, మనం తీసుకోవాలన్నా ఏ అవసరానికైనా బ్యాంకుకి వెళ్లాల్సి వచ్చేది, లేదా ఏటీఎం ఎక్కడుందో ఎదుక్కోవాల్సి వచ్చేది. అలాంటి పరిస్థితుల నుంచి ఇవాళ నగదు జేబులో లేకపోయినా ఎవరికి పంపాలన్నా, ఏమి కొనాలన్నా ఇవాళ మన ఆర్థిక వ్యవస్థలో విపరీతమైన మార్పు వచ్చింది. ఈ మార్పుకి కారణం ఏంటి? మన చేతిలో ఒక్క చిన్న మొబైల్ ఫోన్ ఉంటే చాలు, ఆ ఒక్క మొబైల్తో మనం ఎలాంటి నగదుతో కొనడం కానీ, నగదు పంపడం కానీ, ఎలాంటి అవసరాలకైనా మనం పంపించే ఒక సౌకర్యం కలిగిందని చెప్పుకోవాలి. ఈ మార్పుకి కారణం ఏంటి? అది ఇవాళ మనం మాట్లాడుకోపోయే ఒక కార్యక్రమం. అదే ప్రధానమైన కారణం యూపీఐ. యూపీఐ అంటే ఏంటి? యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్. ఈ వ్యవస్థని భారత ప్రభుత్వం 2016 ప్రారంభించడం జరిగింది. దీన్నే మనం డిజిటల్ చెల్లింపు వ్యవస్థ అని కూడా అంటాం. ఇది రోజువారీ మన కార్యక్రమాల్లో ఇవాళ ఒక భాగమైపోయిందని చెప్పుకోవచ్చు. భారతదేశం విజయం సాధించడమే కాకుండా ఈ యూపీఐ ప్రపంచ దేశాలకి ఎలా ఆదర్శంగా నిలుస్తుంది, ఈ యొక్క యూపీఐ మనకు మనం స్వయంగా అభివృద్ధి చేసుకున్న ఈ సాంకేతిక పరిజ్ఞానం ఇతర దేశాలు ఎలా అమలు చేస్తున్నాయి అనే అంశాల గురించి ఇవాళ మనం వివరంగా మాట్లాడుకోబోతున్నాం. అయితే ఈ యూపీఐ ఎలా పనిచేస్తుంది? యూపీఐ కేవలం మన బ్యాంకులో ఉన్న డబ్బు మీద మాత్రమే పనిచేస్తుంది. ఇది మనం ఎక్కడికి వెళ్ళినా ఏదైనా మన బ్యాంక్ ఖాతాలో కనుక డబ్బులు ఉంటే ఏటీఎంకు బ్యాంక్ వెళ్ళు జోబులో నగదు అవసరం లేకుండా మన దగ్గర ఉన్నటువంటి ఒక మొబైల్ ద్వారా దాన్ని మనం ఈ యొక్క కార్యకలాపాలు జరుపుకునేటువంటి ఒక అవకాశం కలిగింది. ఒక టీ దుకాణం కావచ్చు, కూరగాయలు కొనడానికి కావచ్చు, ఆటో కావచ్చు, ఆసుపత్రి బిల్లు కావచ్చు. ఏ కార్యక్రమానికైనా ఓన్లీ ఒక క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే కలిగేటువంటి ఉపయోగమే యూపీఐ. ఈ యొక్క యూపీఐ వల్ల మనకేమవుతుంది? బ్యాంకులో ఉన్న మన నగదును మనం తీసుకోవాలంటే బ్యాంకుకు వెళ్ళాలి, క్యూలో నిలబడాలి, అక్కడ వెయిట్ చేసి ఆ పని వేళల్లో మాత్రమే మన డబ్బులను మనం నగదుని డ్రా చేసుకునే అవకాశం కలిగేది. అలాగే ఆ యొక్క ఆర్డర్లో కూడా సమయాన్ని కూడా కేటాయించవలసి వచ్చేది, లేదా ఏటీఎంలోకి వెళ్ళి డ్రా చేయాల్సి వచ్చేది. ఇవాళ అలాంటి పరిస్థితే లేదు. ప్లస్ ఆ ట్రాన్సాక్షన్ జరిగిన తర్వాత మెసేజ్ వచ్చే వరకు మనం వెయిట్ చేయాల్సి ఉండేది. ఇప్పుడు ఆ పరిస్థితి అనేది సంపూర్ణంగా మారిపోయిందని చెప్పాలి. ఇవాళ మనం ఎక్కడికైనా వెళ్ళి ఒక టీ కొట్టుగాడు కానీ వచ్చిన కూరగాయల కొట్టుగాడికి వెళ్ళి వాడి దగ్గర ఉండే ఒక క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే డబ్బులు వచ్చేసినాయని వెంటనే ఒక మెసేజ్ కూడా, అంటే మన ట్రాన్సాక్షన్ జరిగినట్లు అవతల యొక్క పొందేవాడికి తెలుస్తుంది, పంపేవాళ్ళకి తెలుస్తుంది. ఈ రకంగా ఈ యొక్క యూపీఐ ఇక సామాన్యుడికి ఒక ట్రాన్స్పరెన్సీ, మన డబ్బులు ఎంత ఇచ్చామో, ఏం చేశామో, ఆడ ఎలా చేశారో ఏమీ లే. ఆ రకమైనటువంటి ఈ సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులో రావడము అది మామూలు విషయం కాదు. ఇదివరకు ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్య దేశం అయినటువంటి 140 కోట్ల జనాభా కలిగిన మన దేశంలో మనం ఇదివరకు ఒక వీసా కార్డు, ఏటీఎం, డెబిట్, ఇంకో కార్డుల ద్వారా మనం వాడుకోవాల్సిన పరిస్థితి. అది అందరికీ ఆ సాంకేతిక పరిజ్ఞానం తెలిసిన వాళ్ళు కూడా తక్కువ. కానీ ఇవాళ చదువుతోనూ దీనితోనూ సంబంధం లేకుండా సామాన్యుడు సైతం ఫోనులో క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి చేసుకునే ఒక గొప్ప సాంకేతిక పరిజ్ఞానమే యూపీఐ టెక్నాలజీ. మనం ఓ వ్యాపార దగ్గరికి వెళ్ళి ఇదివరకు 100 రూపాయలు ఇచ్చి 40 రూపాయలు పళ్ళు కొంటే మిగిలిన 60 రూపాయలు చిల్లరకి అతను ఎత్తుక్కోవాలి, లేదు 50 రూపాయలు ఉంటే ఇచ్చి 10 రూపాయలు ఇస్తే 40 రూపాయలు మళ్ళీ వెతుక్కోవాలి. ఇవాళ అలాంటి పరిస్థితి మారిపోయింది. కాబట్టి పండ్ల వ్యాపారి కావచ్చు, టీ కొట్టోడు కావచ్చు, ఆటో డ్రైవర్ కావచ్చు, కూరగాయలు కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఒక క్యూఆర్ కోడ్ స్కాన్ చేయడం ద్వారా మనం చెల్లించాల్సినటువంటి మొత్తాన్నే మనం అన్ని జమ చేయడం, అది మనం తెలుసుకునేటువంటి ఒక వ్యవస్థ సామాన్యుడికి అందుబాటులో రావడానికి ఈ ప్రధాన కారణం భారతదేశం ఏదైతే సొంతంగా అభివృద్ధి చేసి అమలు చేస్తున్నట్టు యూపీఐ ఏదైతే ఉందో ప్రపంచంలో భారతదేశం గర్వించదగ్గ ఒక విషయం అని మనం చెప్పుకోవచ్చు. ఇదివరకు మహిళలు బయటకు వెళ్ళాలంటే పురుషులు డబ్బులు ఇవ్వాల్సినటువంటి పరిస్థితి, ఇప్పుడు ఆ పరిస్థితి. వాళ్ళ బ్యాంకు ఖాతాలో ఈ జనధన్ యోజన పథకం ద్వారా జాయిన్ చేసుకోవడం, లేకపోతే వాళ్ళు వేరేగా బాగా చదువుకున్న వాళ్ళైతే వాళ్ళ యొక్క ఖాతాలు వాళ్ళ అకౌంట్లో ఉండడం, ఆ డబ్బులు కలిగి ఉన్నటువంటి క్యూఆర్ కోడ్ ఉండడం వల్ల మహిళలు కూడా ఓన్లీ కేవలం ఆ ట్రాన్సాక్షన్ని ఈజీగా చేసుకునే సౌకర్యం, సౌలభ్యం కేవలం యూపీఐ ద్వారా వచ్చిందని మనం చెప్పుకోవచ్చు. అయితే దీనివల్ల ప్రభుత్వానికి ఎలాంటి ప్రయోజనం జరిగింది అనేది కనుక మనం ఒక్కసారి కనుక ఆలోచిస్తే, మెయిన్గా చెప్పాలంటే పారదర్శకత, ఓన్లీ ట్రాన్స్పరెన్సీ. ఏది ఈ యొక్క డిజిటల్ లావాదేవీల వల్ల జరిగిందని చెప్పచ్చు. అంటే జరిగిందని కూడా రికార్డ్ అవుతుంది, డిజిటల్ రికార్డు. అంటే మన అమౌంట్ మనం ఎంత బ్యాంకులో ఉంది, దేనికి ఖర్చు పెట్టాం అని ఒక రికార్డు ప్రతి వ్యక్తికి కేంద్ర ప్రభుత్వం దగ్గర కలిగి ఉండడం ఈ యొక్క ట్రాన్స్పరెన్సీకి, వ్యవస్థకి యూపీఐ దోహదపడింది. అది కాకుండా మనకు ఇంకొక వ్యవస్థగా చెప్పుకోవాలంటే, గతంలో మన కేంద్ర ప్రభుత్వం ఈ యొక్క రిజర్వ్ బ్యాంకు ద్వారా ఈ నగదుని ముద్రించి ఆ నగదు చలామణిలోకి చేరడం, జోబుల్లో పెట్టుకెళ్ళడం, పాడైపోవడం, చిరిగిపోవడం ఇవన్నీ జరిగేది. ఆ నగదు ముద్రించడానికి కనీసం కేంద్ర ప్రభుత్వానికి కూడా బోల్డ్ ఖర్చు అయ్యేది. ఇప్పుడు ఈ ట్రాన్సాక్షన్ అయ్యేటువంటి డబ్బు నగదు రూపేనా లేదు డిజిటల్ రూపేనా అవుతుంది కాబట్టి ముద్రించాల్సిన అవసరం లేకపోవడం వల్ల దేశానికి కూడా ఆర్థిక ప్రయోజనం దీనివల్ల కలిగింది అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్, ఈ నగదుని పంపించడం తీసుకెళ్లాలంటే బ్యాంకులోంచి మన జోబులు పెట్టుకొని ఎక్కడ చెప్పాలో, లేకపోతే ఎక్కడ మన ట్రావెల్లో ఇచ్చేయాలో పడిపోతాం, లేకపోతే సూట్ కేసు ఎవరిని దొంగతనం చేస్తారేమో, లేకపోతే ఎవరిని జోబులో దొంగతనం చేసి కొట్టేస్తారేమో అనే భావం కూడా లేదు. మన బ్యాంక్ అకౌంట్లో డబ్బులుండి మన ఫోన్ ఉంటే చాలు, మనం ఎక్కడికైనా చేసుకునే అవకాశం పెరిగిందని చెప్పాలి. ఈ రకంగా డిజిటల్ గవర్నెన్స్కి బాగా పునాది పడింది. ఆ పునాది పడడం ద్వారా మన ఫీజులు కావచ్చు, అలాగే ఏ రూపాయిన చెల్లించిన హౌస్ ట్యాక్స్ కావచ్చు, ప్రతిదీ కూడా ఆన్లైన్లో పే చేసుకోవడానికి యూపీఐ ఉంటే చాలు. దీని ద్వారా ఈ వ్యవస్థలన్నింటికీ కూడా మనం డబ్బులు సులభంగా చెల్లించుకునే ఒక అవకాశం కలిగిందని చెప్పచ్చు. నెక్స్ట్, భారతదేశానికి ఇది ఆర్థిక సమగ్రత, అంటే ఈ ఫైనాన్షియల్ స్టెబిలిటీ ఏ రకంగా వచ్చింది. గతంలో ఈ యొక్క ఆర్థిక వ్యవస్థలో భాగస్వామిగా లేనటువంటి ప్రతి ఒక్క చిన్న వ్యాపారి, ప్రతి ఒక్కరు కూడా మన ఆర్థిక వ్యవస్థలో భాగస్వాములు అయ్యారు. ఈ ఆర్థిక వ్యవస్థలో భాగస్వామి అవ్వడం ద్వారా దేశ ఆర్థిక పరిస్థితి ఎంత పరిపుష్టంగా ఉంది, దేశం ఎలాగ ఆర్థికంగా ఉంది అనేది తెలియజేసుకోవడానికి, ప్రపంచ దేశాల్లో మన స్థానాన్ని నిరూపించుకోవడానికి కూడా ఇది బాగా దోహదపడింది. ప్లస్ ఈ యొక్క యూపీఐ మనము

0: రాష్ట్రాలు కాని రాష్ట్రాలు, భాష కాని భాష ప్రాంతాలకు వెళ్ళినప్పుడు మనం మాట్లాడడానికి ఇంకోటో చెల్లించడానికి వీటికి కూడా కొన్ని సందర్భాలు ఇబ్బంది ఉంటుంది. అలాగ ఈ భాషా భేదం కూడా లేకుండా మనకి కేవలం ఈ యొక్క యూపీఐ క్యూఆర్ కోడ్, అలాగ దేశంలో నలుమూలల్లో ఏ ప్రాంతానికి, ఏ మారుమూల ప్రాంతానికి, ఏ రాష్ట్రానికి వెళ్ళినా అక్కడ క్యూఆర్ కోడ్ చేసుకోవడం ద్వారా మన ఆర్థిక చెల్లింపులు సులభంగా చేసుకునేటువంటి అవకాశం కలిగిందని చెప్పచ్చు. భారతదేశం స్వయంగా అభివృద్ధి చేసుకున్నటువంటి సాంకేతిక పరిజ్ఞానం ఒకటే కాదు, ప్రపంచంలో చాలా సాంకేతిక పరిజ్ఞానం ఉన్నప్పటికీ కూడా ఇన్ని కోట్ల మంది ఉపయోగించే సాంకేతిక పరిజ్ఞానం కలిగి ఉన్నటువంటి, అత్యధిక చక్కని సాంకేతిక పరిజ్ఞానం కలిగినటువంటి ఒకే వ్యవస్థ యూపీఐ వ్యవస్థ. అది మనం సాధించగలిగాం. అంటే ప్రపంచ దేశాల్లో మనం ఏమీ తక్కువ కాదు అనే విధంగా చేసుకోగలిగాం. అదే యూపీఐ మోడల్ ప్రపంచానికే ఇవాళ రోల్ మోడల్, అంటే ఆదర్శంగా నిలిచిందని చెప్పి చెప్పచ్చు. దీని మీద ప్రపంచ దేశాల్లో ఒక ఆసక్తి పెరిగిందని చెప్పచ్చు. ఈ యొక్క సాంకేతిక పరిజ్ఞానాన్ని మిగిలిన దేశాలు ఉపయోగించడమే కాదు, మనం ఏదైతే ఇవాళ కనిపెట్టి అమలు చేస్తున్నటువంటి యూపీఐ టెక్నాలజీ ఉందో, మనతో పాటు ప్రపంచంలోని 11 దేశాలు కూడా యూపీఐ టెక్నాలజీ, మన సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగిస్తున్నాయి. అది మన భారతదేశానికి ఉన్నటువంటి గర్వకారణం అని చెప్పుకోవచ్చు. అయితే యూపీఐ ఎంత సులభమో అంత కేర్ఫుల్గా ఉండాల్సిన అవసరం కూడా చాలా ఉందని చెప్పాలి. ఎందుకంటే ఇవాళ మనం రోజు కనుక చూసుకున్నట్లయితే డిజిటల్ మోసాలు ఎంత తీవ్రంగా ఉన్నాయని మీ అందరికీ తెలుసు. అంటే ప్రతి యూపీఐ వినియోగదారుడు కొన్ని విషయాలు తప్పనిసరిగా గుర్తుంచుకోవాలి. మీ యొక్క యూపీఐ పిన్ను ఎవరితోనూ పంచుకోకండి, అది చాలా ముఖ్యమైన విషయం. యూపీఐ పిన్ను ఏంటండి అని అడిగితే ఎవరితోనూ పంచుకోవాల్సిన అవసరం లేదు. అలాగే ఓటీపీ ఎవరికీ చెప్పకండి. ఈ రెండు విషయాలని చాలా ముఖ్యం, ప్రతి ఒక్కళ్ళు పాటించవలసినటువంటి అవసరం ఉంది. అలాగే బ్యాంక్ పాస్వర్డ్లు కానీ అవి కూడా ఎవరికి చెప్పాల్సిన అవసరం లేదు. ఎవరైనా ఫోన్ చేసి మీకు డబ్బు పంపుతున్నాం పిన్ను చెప్పండి అడిగితే నమ్మకండి, ఎందుకంటే డబ్బు పంపే వాళ్ళకి అసలు పిన్ అనేది అవసరం ఉండదు. అందుకని కేవలం యూపీఐ కావాల్సింది క్యూఆర్ కోడ్. కొంతమంది క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి చెప్తాం అంటే కూడా మీరు నమ్మకండి, క్యూఆర్ కోడ్లు పంపి స్కాన్ చేయండి అంటే దాని ద్వారా కూడా మీ అకౌంట్ డీటెయిల్స్ అంతా తెలుసుకొని మీ యొక్క నగదుని ఖాళీ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ దానికి అవకాశం ఇవ్వాల్సిన పని లేదు. ఏదైనా అనుమానాస్పద లావాదేవీలు ఉంటే వెంటనే మీ బ్యాంకును సంప్రదించడం అనేది చాలా ముఖ్యం. క్యాష్లెస్ ఇండియా ఎప్పుడు అవుద్దో, ఈ నగదు ఎప్పుడు తీసుకెళ్ళడము అని అందరూ కూడా మనం కలలు కనేవాళ్ళం. ఆ కలలు ఇవాళ సాకారం అయింది అంటే కేవలం అది యూపీఐ వల్ల, యూపీఐ చెల్లింపుల వల్ల, డిజిటల్ చెల్లింపుల వల్ల. అది కేవలం పట్టణాలకే పరిమితమైందా అంటే కాదు, ప్రతి గ్రామంలోనూ, ప్రతి చిన్న వ్యాపారంలోనూ, ప్రతి కుటుంబంతో డిజిటల్ ఆర్థిక పరిజ్ఞానం పెరిగింది, పెరగాలి అని చెప్పుకోవాలి. ముఖ్యంగా వృద్ధులు, గ్రామీణులు, చిన్న వ్యాపారులు ఈ సైబర్ మోసాలపై అవగాహన కలిగి ఉండాలి. ఎందుకని అంటే వీళ్ళందరికీ కూడా ఇప్పుడు మారిన సాంకేతిక పరిజ్ఞానం తెలియకపోవడం వల్ల వాళ్ళని మాటలతో మాయ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి శ్రోతలారా, మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ ఆర్థిక మోసాల పట్ల మీరు ఎంతవరకు కూడా మీకు ఉన్న విషయాలు, పిన్నులు కానీ, ఈ ఓటీపీలు కానీ ఏమి కూడా యూపీఐ కానీ చెప్పాల్సిన అవసరం లేదు, చెప్పద్దు. ఈ విధంగా క్యూఆర్ కోడ్ అనే ఒకే ఒక్క మార్పుతో మనం దేశం వేగం పుంజుకుందని చెప్పాలి. అంటే మనం వెళ్ళిన చోట నిరీక్షించాల్సిన పని లేకుండా వేగం పెరిగింది, అలాగే సౌకర్యం అందుబాటులోకి వచ్చింది, అలాగే పారదర్శకత, ట్రాన్స్పరెన్సీ వచ్చింది. ఈ విధంగా భారతదేశం సాధించినటువంటి విజయాలలో ఇది అతి ముఖ్యమైనదని చెప్పుకోవచ్చు. మనం చిన్న టీ కొట్టుగాడి నుంచి పెద్ద వ్యాపారం వరకు, సంస్థ వరకు, అంటే మనం ఇవాళ బంగారం కొనుక్కోవడానికి వెళ్ళినా సరే క్యూఆర్ కోడ్ స్కాన్ చేసే పరిస్థితికి మనం వచ్చాం. అంచేత ఈ డిజిటల్ చెల్లింపు వ్యవస్థలో అంత ముందుకెళ్ళాం, అలాగే అవగాహన కూడా దీనికి డిజిటల్ చెల్లింపుల్లో అంత అవసరం. భారతదేశ డిజిటల్ గుర్తింపుకి యూపీఐ అనేది ఒక ప్రధాన కారణం. ఈ విజయం భారత ప్రధానమంత్రి ఆలోచనకి మన భారత ప్రజలందరూ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే ఈ యొక్క డిజిటల్ వ్యవస్థ మీద అవగాహన పెంచుకొని మరింత సమర్థవంతంగా ఉపయోగించుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి తెలియజేస్తూ నమస్కారం.
1: మీరు ఇంతవరకు 10 ఏళ్ల యూపీఐ అంశంగా సీనియర్ పాత్రికేయులు శ్రీ పి ఆనంద్ గారి ప్రసంగం విన్నారు. ఉదయ సమీరాల్లో ఇప్పుడు భక్తి సంగీతం. ఈ కార్యక్రమంలో కుమారి ఇందుకూరి తన్వి వర్మ, కుమారి

తళ్ళం శ్రీవర్షిణి గాత్రయుగళం వింటారు శ్రీ హెచ్ రామ్ చరణ్ వైలెన్, శ్రీ మావుడూరి సూర్యప్రసాదరావు మృదంగం. కార్యక్రమంలో ముందుగా వినండి చారుకేసి రాగంలో శ్రీ అన్నమాచార్య కీర్తన ఇరువగు వారికి ఆది తాళం.

భక్తి సంగీతం కార్యక్రమంలో మీరింతవరకు కుమారి ఇందుకూరి తన్వీ వర్మ, కుమారి తళ్ళం శ్రీవర్షిణి గాత్రయుగళం విన్నారు. శ్రీ హెచ్ రామ్ చరణ్ వైలిన్, శ్రీ మావుడూరి సూర్యప్రసాదరావు మృదంగం. శ్రోతలకు గమనిక, ఈ రాత్రి 9:30 తిరుమల సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా పెద్ద శేషవాహనంపై శ్రీవారి విహరణ గురించి ప్రత్యక్ష వ్యాఖ్యాన ప్రసారం ఉంటుంది ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి. గమనిక విన్నారు ఉదయ సమీరాల్లో. ఇప్పుడు పుష్పాంజలి సినీ భక్తి గీతాలు.

కార్తీక్, సూరత్, సంతోష్, దీప్తి, పార్థసారథి పాడిన పాట విన్నారు. చిత్రం సుప్రీం, పుష్పాంజలి సినీ భక్తి గీతాలు విన్నారు. ఉదయ సమీరాల్లో తుది అంశంగా ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. సమయం 8 గంటలు కావస్తోంది. కొద్ది క్షణాల్లో సమాచార్ ప్రభాత్ హిందీలో వార్తలు, 8:15 మార్నింగ్ న్యూస్ ఆంగ్లంలో వార్తలు వింటారు. ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి రిలే.

0: ఆకాశవాణి ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు.
1: ఆకాశవాణి గడిచిన నెల రోజుల్లో గుంటూరు జిల్లా వ్యాప్తంగా జరిగిన పలు ముఖ్యాంశాల సమాహారం గుంటూరు జిల్లా సమాచార లేఖను ఇప్పుడు విందాం. విద్యార్థులను మొబైల్ ఫోన్కు దూరంగా ఉంచుతూ పుస్తక విజ్ఞానం ద్వారా వారి భవిష్యత్తును తీర్చిదిద్దడానికి గుంటూరు పట్టణంలోని ప్రాంతీయ గ్రంథాలయాన్ని ఆధునిక రీతిలో అభివృద్ది చేసే బృహత్తర కార్యక్రమానికి గడిచిన ఆగస్టు 16న శ్రీకారం చుట్టారు. ఆధునిక ప్రాంతీయ గ్రంథాలయ భవన నిర్మాణానికి కాంటినెంటల్ కాఫీ సంస్థ చైర్మన్ చల్లా రాజేంద్ర ప్రసాద్ 20 కోట్ల రూపాయల వితరణకు ముందుకు రాగా దీనికి సంబంధించి

0: సంబంధించిన ఒప్పంద పత్రాలను కేంద్ర గ్రామీణాభివృద్ది కమ్యూనికేషన్ శాఖల సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ ఆధ్వర్యంలో గుంటూరు జిల్లా అధికారులు అందుకున్నారు. 1915లో బ్రిటిష్ కాలంలో ఏర్పడ్డ ఈ గ్రంథాలయం వేలాది మంది విద్యార్థులకు సేవలందించింది. రాబోయే తరాల డిజిటల్ అవసరాలకు తగ్గట్లుగా దీనిని ఇప్పుడు తీర్చిదిద్దనున్నారు. 2 ఏళ్లలో నూతన భవనాన్ని విద్యార్థులకు అందుబాటులోకి తెస్తామని ఈ సందర్భంగా పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. సమాజంలోని అణగారిన వర్గాల కోసం, రైతుల కోసం తమ జీవితకాలం అధికార పక్షంలోనూ ప్రతిపక్షంలోనూ ఎన్నో పోరాటాలు చేసిన పోరాట యోధుడు సర్దార్ గౌతులచ్చన్న నిల్వెత్తు కాంస విగ్రహాన్ని గడిచిన 16వ తేదీన గుంటూరు జిల్లా తెనాలిపట్నంలో వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు, పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ, తన స్వార్థం కోసం కాకుండా సమాజ ప్రయోజనం కోసం గౌతులచ్చన్న పోరాటాలు చేశారని కొనియాడుతూ నివాళులర్పించారు. మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ, ప్రజాస్వామ్యం లేకుంటే రాజకీయ పార్టీలు లేవన్న విషయం మరిచినా రాజకీయ పార్టీల తీరును ప్రజలు గమనించాలని కోరారు. క్రీడలకు పెద్దపీట వేస్తున్న కేంద్ర ప్రభుత్వం విద్యార్థులను వాటివైపు ఆకర్షించడం ద్వారా వారి శారీరక దృఢత్వాన్ని పెంచడంతో పాటు దేశానికి కూడా వారు పేరు తెచ్చే అవకాశాలు కల్పిస్తోంది. దీనిలో భాగంగా ప్రధాని మోదీ నిర్వహించిన ఖేలో ఇండియా కార్యక్రమాన్ని గడిచిన 7 ఆగస్టున గుంటూరు నగరంలోని ప్రభుత్వ మహిళా కళాశాలలో నిర్వహించారు. కార్యక్రమంలో పాల్గొన్న పలువురు వక్తలు మాట్లాడుతూ, ఇటువంటి కార్యక్రమాలు విద్యార్థులకు ఎంతో స్ఫూర్తిదాయకంగా ఉంటాయని అన్నారు. ఈ విధంగా మోదీ తమతో నేరుగా సంభాషణలో పాల్గొనడం తమలో ఎంతో ఉత్సాహాన్ని రేకెత్తించిందని విద్యార్థులు హర్షం వ్యక్తం చేశారు. నీట్ పీజీ 2026 పరీక్షను గడిచిన 30 ఆగస్టున గుంటూరు జిల్లా అధికార యంత్రాంగం విజయవంతంగా నిర్వహించింది. జిల్లా వ్యాప్తంగా 6 పరీక్షా కేంద్రాల్లో 9:00 నుంచి 12:30 నిర్వహించిన ఈ కంప్యూటర్ ఆధారిత విధాన పరీక్షకు 796 మంది అభ్యర్థులు హాజరయ్యారు. గుంటూరు నగరంలోని ప్రభుత్వ మహిళా కళాశాలలో 2 కోట్ల రూపాయల సీఎస్ఆర్ నిధులతో నిర్మించనున్న 2 అంతస్తుల నూతన తరగతి గదుల భవనానికి గడిచిన 31వ తేదీన కేంద్ర గ్రామీణాభివృద్ది కమ్యూనికేషన్ శాఖల సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ శంకుస్థాపన చేశారు. ఈ భవన నిర్మాణం పూర్తయితే బాలికలకు మరో 12 తరగతి గదులు అదనంగా సమకూరనున్నాయి. ఈ సందర్భంగా డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ మాట్లాడుతూ, 2500 మంది పేద మధ్యతరగతి ప్రజలకు ఈ మహిళా కళాశాల ఎంతో ఉపయోగకరంగా ఉంటోందని, ఎంతో చరిత్ర ఉన్న ఇటువంటి కళాశాలలో నూతన భవన నిర్మాణానికి కోల్ ఇండియా సంస్థ 2 కోట్ల రూపాయల నిధులు సమకూర్చిందని అభినందించారు. ఈ నిధులతో సుమారు 9600 చదరపు అడుగుల విస్తీర్ణంలో G+2 అంతస్తుల భవనాన్ని నిర్మించనున్నామని తెలిపిన మంత్రి, మరో 1 సంవత్సరంలోపు నిర్మాణం పూర్తి చేసి ఈ గదులను అందుబాటులోకి తెస్తామని పేర్కొన్నారు. ప్రముఖ జాతీయవాది అర్చక సమాజం కోసం విశేష కృషి చేసిన తమ్మిరిస రామాచార్యుల శత జయంత్యుత్సవాలను గుంటూరు జిల్లా తెనాలిలో ఘనంగా నిర్వహించారు. ఈ 10 సెప్టెంబర్ స్థానిక తెనాలి రామకృష్ణ కవి కళాక్షేత్రంలో నిర్వహించిన కార్యక్రమంలో భారత మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు పాల్గొని మాట్లాడుతూ, రామాచార్యుల జీవితకాలం తాను నమ్మిన సిద్ధాంతాలకు కట్టుబడి ఏ పదవిని ఆశించకుండా ప్రజాసేవకు అంకితమయ్యారని కొనియాడారు. తెనాలిలో ప్రయాణికుల సంఘాన్ని ఏర్పాటు చేసి ప్రతి రైలుకు తెనాలిలో నిలుపుదల కల్పించేందుకు కృషి చేశారని గుర్తు చేసిన వెంకయ్యనాయుడు, నేటి తరానికి ఆయన సాదాసీద జీవనశైలి సిద్ధాంత నిబద్ధత ఆదర్శమని పేర్కొన్నారు. ఇప్పటి వరకు గుంటూరు జిల్లా సమాచార లేఖను విన్నారు. రచన ముదిగొండ రవిశంకర్, గుంటూరు జిల్లా ఆకాశవాణి ప్రతినిధి. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. కర్ణాటక సంగీతం ఈనాటి కార్యక్రమంలో శ్రీ శంకరన్ నంబూద్రి గానం వింటారు. శ్రీ పాల్ఘాట్ సురేష్ మృదంగం, శ్రీ వైకోమ్ గోపాలకృష్ణన్ ఘటం. కార్యక్రమంలో ముందుగా వినండి పుష్పలతిక రాగంలో భావయే గోపాబాలం, రూపకతాళం స్వాతి తిరునాల్ కృతి.

తరువాత కన్నడ రాగంలో స్వాతి తిరునాళ్ కృతి కలయామి నంద కమనీయ రూపకతాళం.

కార్యక్రమంలో తర్వాత బేగడ రాగంలో స్వాతి తిరునాళ్ కృతి కలయామి రఘురామం మిశ్రచాపుతాళం.

కార్యక్రమంలో చివరిగా వినండి సౌరాష్ట్ర రాగంలో స్వాతి తిరునాళ్ కృతి సరసిజనాభ నిన్ చరణ సేవయ మిశ్రజాపుతాళం.

0: కర్ణాటక సంగీతం కార్యక్రమంలో మీరు ఇంతవరకు శ్రీ శంకరన్ నంబూద్రి గానం విన్నారు. శ్రీ పాల్ఘాట్ సురేష్ మృదంగం, శ్రీ వైకోమ్ గోపాలకృష్ణన్ ఘటం. శ్రోతలకు గమనిక, ఈ ప్రసారంలో ఉదయం 11 గంటల నుంచి 12 గంటల వరకు మధురిమ శీర్షికన వ్యాఖ్యానంతో కూడిన చిత్రగీతాలు వినవచ్చు. అంశం ఏకాంతం.
1: హే నేహ, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్డ్ గా కనిపిస్తున్నావు.
2: ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మీ ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాథ్.
0: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. పాటల పల్లకి ఫోన్ ఇన్ లైవ్ సినిమా పాటల కార్యక్రమం. ఈ కార్యక్రమం ద్వారా మీకు నచ్చిన పాటల్ని కోరుకొని వినవచ్చు. అందుకోసం మీరు డైల్ చేయవలసిన మా ఫోన్ నంబర్స్ 0891-272-7244, 0891-272-7288, 0898-271-2744, 2727-288. మరి మన తొలి శ్రోతను పలకరిద్దామా. హలో,
3: శుభోదయం అండి.
0: శుభోదయం అండి. మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు చెప్పండి.
3: అనకాపల్లి మల్లవది నుంచి. నా పేరు ఆళ్ళ గోవింద్ అండి.
0: ఓకేనండి. గోవింద్ గారు, ఏ పాట కావాలండి మీకు?
3: బహుదూర్పు పాటసారి సినిమాలో అయ్యప్ప స్వామి పాట కావాలండి.
0: అలాగేనండి, తప్పకుండా మీరు అడిగిన పాట వస్తుంది.
3: థ్యాంక్ యూ మేడం.

సులభుడౌ శివుడు దయదలచి భస్మాసురునకు వరమునీయగా వర ప్రభావము తెలియ రక్కసి శివు శిరమునక

0: హలో, పాటల పల్లకి.
1: నమస్తే మేడం.
0: నమస్తే అండి. మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: సుజాత నుంచి ప్రకాశం మాట్లాడుతున్నాను మేడం.
0: ఓకే అండి, ప్రకాశ్ గారు, ఏ పాట కావాలి మీకు?
1: చూచి వలసే పాట కావాలి మేడం.
0: చూచి వలసే. ఓకే, వీరాభిమన్యు సినిమా నుంచి చూచి వలసే. సరేనండి, మీరు అడిగిన పాట వస్తుంది, వినండి.

0: హలో, పాటల పల్లకి.
1: హలో
0: హలో,
1: హలో, నమస్తే మేడం జీ.
0: నమస్తే అండి. మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు చెప్పండి.
1: సూర్యకుమారి ఫ్రమ్ గాజువాక. బాగున్నారండి?
0: బాగున్నానండి. మీరు ఎలా ఉన్నారు సూర్యకుమారి
1: గారు? బాగున్నాం అండి. అందరూ
0: ఏ పాట
1: బాగున్నారు,
0: వేద్దాం?
1: అందరం మనం ఉండాలి. అంతే మేడం.

0: ఓకే, మీ ట్యాగ్ లైన్ అదే కదా. సరే
1: థ్యాంక్ యూ.
0: ఓకే రండి, మరి ఏ పాట విందాం అనుకుంటున్నారు ఇవాళ?
1: స్వయంవరంలో ఆకాశం ఎందుకో పట్టబడ్డది ఆ సాంగ్ మేడం మనందరి కోసం ఇచ్చేయండి.
0: ఓకే రండి, అలాగే మరి
1: థ్యాంక్ యూ మేడం. నమస్తే.

శ్రోతలు వింటున్న కార్యక్రమం పాటల పల్లకి. ఈ కార్యక్రమం ద్వారా మీకు నచ్చిన పాటల్ని కోరుకుని వినాలంటే మీరు డైల్ చేయాల్సిన మా ఫోన్ నంబర్లు 0891272244, 2727288. తర్వాత కాలర్ని పలకరిద్దాం.

0: హలో
1: హలో నమస్తే మేడం.
0: నమస్తే అండి, మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: నేను ఆగ్ని ప్రసాద్ శిశికళ రామనారాయణ జంక్షన్ రేణుకా నగర్ కాలనీ విజయనగర్ నుంచి కాల్ చేస్తున్నానండి.
0: ఓకేనండి, ప్రసాద్ గారు ఏ పాట విందాం అనుకుంటున్నారు ఇవాళ?
1: బంగారు కలవ చిత్రంలో రామకృష్ణ సుశీల గారి పాడిన పాట నీ కన్నుల్లో నేను చూశానండి.
0: ఓకేనండి, అయితే మరి వినండి.
1: థ్యాంక్ యూ మేడం, నమస్తే.
0: నమస్తే అండి.

0: హలో
1: హలో
0: హలో నమస్తే అండి, పాటర్ల పల్లకి.
1: నమస్కారం మేడం గారు.
0: మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి?
1: నా పేరు తాతయ్యండి, బోగప్ప నుంచి మాట్లాడుతున్నానండి.
0: ఓకేనండి, ఏ పాట విందాం అనుకుంటున్నారు?
1: ఊరికి మనగడ సినిమా నుంచి ఇదిగో తెల్లచీర పాట అండి.
0: అలాగేనండి, తప్పకుండా మీరు అడిగిన పాట.
1: ఓకే, థ్యాంక్ యూ మేడం.
0: నమస్తే.

0: హలో,
1: హలో, గుడ్ మార్నింగ్ మేడం.
0: గుడ్ మార్నింగ్ అండి. పాటల పల్లకి చెప్పండి, ఏ సాంగ్ కావాలి?
1: ముందుగా మీకు మన స్టేషన్ డైరెక్టర్ గారికి, టెక్నీషియన్స్ అందరికి వినాయక చవితి శుభాకాంక్షలు మేడం.
0: ధన్యవాదాలండి. మీకు కూడా. మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: హైదరాబాద్ అండి. నా పేరు బాలాజీ, మాట్లాడుతున్నాను.
0: ఓకేనండి. బాలాజీ గారు యాప్ ద్వారా వింటున్నారు మా కార్యక్రమాలు?
1: యాప్ ద్వారా చాలా క్లారిటీగా, స్పష్టంగా
0: క్లారిటీగా వస్తున్నాయా? ఓకేనండి. చెప్పండి, మరి అయితే ఏ పాట విందాం అనుకుంటున్నారు?
1: ఈ రోజు నటుడు, అలనాటి సీనియర్ నటుడు, మన రామకృష్ణ గారి పుట్టినరోజు అండి. అతన్ని గుర్తు చేసుకుంటూ వారు నటించిన అమ్మాయిలని చెప్పడం సినిమాలో.

0: నా వయస్సు ఊరికినది ఒక మంచి వండర్ఫుల్ మ్యూజిక్ మెలోడీ సాంగ్.
1: ఓకే అండి, తప్పకుండా. ఇంత ఎక్స్ప్లెయిన్ చేశారు, మరి విందాం ఆ పాటని.
0: ఓకే మేడం, ఎన్నిసార్లు విన్నా బాగుంటుంది.
1: ఓకేనండి.

0: శ్రోతల పాటల పల్లకి ఫోన్ అండ్ లైవ్ సినిమా పాటల కార్యక్రమం వింటున్నారు. ఈ కార్యక్రమం ద్వారా మీకు నచ్చిన పాటల్ని కోరుకుని వినాలంటే మీరు డైల్ చేయాల్సిన మా ఫోన్ నెంబర్లు 0891 ఎస్టీడీ కోడ్ జత చేసి 2727244 లేకపోతే 2727288 ఈ నెంబర్లకు ఫోన్ చేసి మీకు నచ్చిన పాటల్ని కోరుకుని వినవచ్చు. హలో.
1: హలో, నమస్తే అమ్మా.
0: నమస్తే అండి. మీ పేరండి?
1: నా పేరు మాణిక్యాలరావు. మాది కాకినాడ జిల్లా దుర్గాడ అన్వరం దగ్గర.
0: ఓకేనండి. మాణిక్యాలరావు గారు ఏ పాట అడుగుతున్నారు?
1: నాకు ఇవాళ పాతాల భైరవ సినిమాలోని కలవరమాయే మజిలని పాట.
0: అలాగేనండి, తప్పకుండా
1: వినండి. ధన్యవాదాలు.
0: నమస్తే.

0: హలో,
1: హలో, నమస్తే మేడం.
0: నమస్తే అండి. మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి?
1: నా పేరు ఎల్లప్ప వెంకట్రావు, అనకాపల్లి గౌడపాలెం నుంచి మాట్లాడుతున్నానండి.
0: ఓకేనండి. వెంకట్రావు గారు ఏ పాట విందాం అనుకుంటున్నారు?
1: మాకు మురళీకృష్ణ సినిమా నుంచి సుశీల గారు పాడారమ్మా, వచ్చిందమ్మా వసంతమ్మా, వచ్చాడమ్మా నీ దైవమ్మా పాట వినిపించండి అమ్మా.
0: ఓకేనండి. ముందు వస్తాడమ్మా నీ దైవం, తర్వాత వసంతం వస్తుంది అన్నమాట. వచ్చిందమ్మా. ఓకేనండి. సరే అయితే వినండి మరి పాట.
1: థ్యాంక్ యూ అమ్మా.
0: ఓకేనండి.

0: పాఠాల పల్లకి.
1: నమస్కారం మేడం.
0: నమస్కారం అండి. మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: మేడం, అనంతపురం జిల్లా గార్లదీన మండలం పార్మేపల్లి నుంచి మధుసూదన్ రెడ్డి మేడం.
0: ఓకేనండి, మధుసూదన్ రెడ్డి గారు చెప్పండి, ఏ పాట విందాం అనుకుంటున్నారు?
1: భక్త కన్నప్ప మేడం.
0: ఓకే, భక్త కన్నప్ప నుంచి.
1: ఆకాశం దించాలా నెలవంక తుంటాలన్న సాంగ్ ఉంటుంది మేడం.
0: ఓకేనండి, ఉంది ఆ సాంగ్, వేసేస్తున్నాను, వినండి.
1: ఓకే, ధన్యవాదాలు మేడం.
0: నమస్తే.

0: హలో
1: హలో, నమస్తే అండి.
0: నమస్తే అండి, ద్రాక్షారం నుంచి మాట్లాడుతున్నాను. నా పేరు సత్యనారాయణమూర్తి అండి.
1: ఓకేనండి,
0: మాయాబజార్ చిత్రంలో లాహిరి లాహిరి లాహి.
1: ఓకేనండి, తప్పకుండా మీరు అడిగిన పాట వేస్తున్నా వినండి.
0: ధన్యవాదాలు.
1: నమస్తే.

0: తప్పు కాలంలో ఎక్కువ లాభాలు జస్ట్ ఒక్క క్లిక్ లోనైనా. వా,
1: చిక్కుకున్నాడు.
2: తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి. ఆర్బీఐ అంటుంది,
3: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
4: శ్రోతలు పాటల పల్లకి ఫోన్ అండ్ లైవ్ సినిమా పాటల కార్యక్రమం వింటున్నారు. ఈ కార్యక్రమం ద్వారా మీకు నచ్చిన పాటల్ని కోరుకొని వినాలంటే మీరు డైల్ చేయాల్సిన మా ఫోన్ నెంబర్స్ 0891-272-7244, 272-7288, 0891-272-7244, 0891-272-7244, 0891-272-7244. మన తర్వాత కాలర్ని పలకరిద్దాం. హలో,
5: నమస్తే మేడం గారు.
4: నమస్తే అండి. మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
5: నా పేరు పుల్లన మేడం గారు, సనప గ్రామం అనంతపూర్ జిల్లా. మేడం గారు బాగున్నారా? మేడం గారు
4: బాగున్నానండి, మీరు ఎలా ఉన్నారు?
5: బాగున్నా మేడం గారు. దేవుదల మీదల విప్ర నారాయణ మేడం గారు చిత్రము
4: చెప్పండి. అందులో ఏ పాట?
5: ఎందుకో తోటమాలి అందులేని యాదన అనే పాట మేడం గారు.
4: ఓకేనండి, సరే అయితే మరి వినండి.
5: కృతజ్ఞత వందనాలు మేడం గారు.
4: నమస్తే.

శ్రోతలకు గమనిక. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ప్రసారం చేస్తున్న కార్యక్రమాలపై లేఖావళికి శ్రోతలు తమ స్పందనను తెలియజేయాల్సిన వాట్సాప్ నంబర్ 7416171299 మా ఈమెయిల్ ఐడి aarpcvsp@gmail.com. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ప్రసారాలు సంప్రదాయ రేడియో సెట్స్తో పాటు న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా కూడా వినవచ్చు. గూగుల్ ప్లేస్టోర్ నుంచి కానీ యాప్స్టోర్ నుంచి

0: కానీ న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ను మీ మొబైల్లో ఇన్స్టాల్ చేసుకోవడం ద్వారా ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ప్రసారాలను ఇప్పుడు ప్రపంచంలో ఎక్కడి నుంచైనా వినవచ్చు. గమనిక విన్నారు. పాఠాల పల్లకిలో మన తర్వాత శ్రోతను పలకరిద్దాం. హలో,
1: గుడ్ మార్నింగ్ మేడం.
0: గుడ్ మార్నింగ్ అండి. మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు చెప్పండి.
1: మేడం, చిత్తూరు జిల్లా పోతలపట్టు మండలం తలిపల్లిపల్లి గ్రామం నుంచి నరేంద్ర రెడ్డి మేడం. బాగున్నారు మేడం?
0: బాగున్నానండి. మీరు ఎలా ఉన్నారు?
1: బాగున్నాను మేడం.
0: ఓకేనండి, చెప్పండి. మరి ఏ పాట విందాం అనుకుంటున్నారు
1: మేడం? ఈరోజు జగదేక వీరిని కథ సినిమాలో వర్ణించి వచ్చిన మానవ వీరుడు అనే పాట కావాలి మేడం.
0: అలాగేనండి, తప్పకుండా. మీరు అడిగిన పాట వస్తుంది, వినండి.
1: ధన్యవాదాలు మేడం.
0: నమస్తే.

0: హలో,
1: గుడ్ మార్నింగ్ మేడం గారు.
0: గుడ్ మార్నింగ్ అండి. చెప్పండి, మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: నా పేరు అప్పారావు, సాయి టైలర్, ఎర్రమంచిది.
0: ఓకేనండి. అప్పారావు గారు ఏ పాట విందాం అనుకుంటున్నారు?
1: పల్లెటూరి బావ సినిమాలో ఒసే వయ్యారి రంగి పాట కావాలి.
0: అలాగేనండి, తప్పకుండా వేస్తున్నాం.
1: థ్యాంక్ యూ మేడం గారు.

మీరు ఇంతవరకు పాటల పల్లకి ఫోనిన్ లైవ్ సినిమా పాటల కార్యక్రమం విన్నారు. ఈ కార్యక్రమం 10:15 నుంచి తిరిగి కొనసాగుతుంది. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, సమయం 10:00 వస్తోంది. కొద్ది క్షణాల్లో కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఆంధ్రప్రదేశ్లో మౌలిక వసతుల బలోపేతంపై ప్రత్యేక కార్యక్రమం ప్రాంతీయ వార్తా విభాగం సమర్పణలో ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి రిలే వింటారు.

కేంద్ర సహకారంతో ఆంధ్రప్రదేశ్కు మౌలిక వసతుల బలోపేతంపై ప్రత్యేక కార్యక్రమాన్ని ఇప్పుడు వింటారు. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం. ఆంధ్రప్రదేశ్ అభివృద్ది ప్రస్థానంలో మౌలిక వసతుల నిర్మాణం కీలక దశకు చేరుకుంటోంది. రాజధాని అమరావతి నిర్మాణం నుంచి తీరప్రాంత పోర్టుల అభివృద్ది వరకు, జాతీయ రహదారుల నుంచి గ్రామీణ రోడ్ల వరకు, ఇంటింటికి తాగునీటి సరఫరా నుంచి భారీ సాగునీటి ప్రాజెక్టుల వరకు రాష్ట్ర అభివృద్ధికి అవసరమైన అనేక రంగాల్లో కేంద్ర ప్రభుత్వ పథకాలు, ఆర్థిక సహాయం, జాతీయ స్థాయి మౌలిక వసతుల కార్యక్రమాలు కీలక పాత్ర పోషిస్తున్నాయి. ఒక రాష్ట్ర ఆర్థిక పురోగతికి కేవలం ఒక్క రంగంలో పెట్టుబడులు సరిపోవు. మంచి రహదారులు ఉండాలి, పోర్టులు అభివృద్ది చెందాలి, పరిశ్రమలకు అవసరమైన మౌలిక వసతులు సిద్ధం కావాలి, గ్రామాలకు తాగునీరు అందాలి, సాగునీటి ప్రాజెక్టులు పూర్తవ్వాలి. ముఖ్యంగా రహదారి, రైల్వే, పోర్టు, పారిశ్రామిక ప్రాంతాలు పరస్పరం అనుసంధానమైతేనే పెట్టుబడులు, పరిశ్రమలు, వాణిజ్యం, ఉపాధి అవకాశాలు వేగంగా విస్తరించే అవకాశముంటుంది. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్కు కేంద్ర ప్రభుత్వం నుంచి అందుతున్న సహకారం రాష్ట్ర మౌలిక వసతుల అభివృద్ధికి ఒక కీలక ఆధారంగా నిలుస్తోంది. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణం రాష్ట్ర అభివృద్ధిలో అత్యంత ప్రాధాన్యమైన అంశం. అమరావతిని ఆధునిక పరిపాలనా నగరంగా తీర్చిదిద్దేందుకు అవసరమైన భారీ మౌలిక వసతుల నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక ఆర్థిక సహాయాన్ని ప్రకటించింది. 2024-25 కేంద్ర బడ్జెట్లో అమరావతి నిర్మాణానికి 15,000 కోట్ల రూపాయలు ప్రత్యేక ఆర్థిక సహాయం ప్రకటించడం రాష్ట్రానికి ముఖ్యమైన మద్దతుగా నిలిచింది. రాజధాని ప్రాంతంలో పరిపాలన భవనాలు మాత్రమే కాకుండా ప్రధాన రహదారులు, ట్రంక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, డ్రైనేజీ వ్యవస్థలు, వరద నియంత్రణ చర్యలు, నీటి సరఫరా, భూ సమీకరణ ప్రాంతాల్లో మౌలిక వసతుల కల్పన వంటి అనేక పనులు చేపట్టాల్సి ఉంది. రాజధాని అమరావతిపై

0: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాట్లాడుతూ,
1: ఇంద్రలోక్ కి రాజధాని కా నామ్ అమరావతి థా ఔర్ అబ్ అమరావతి ఆంధ్రప్రదేశ్ కి రాజధాని హై. యే సిర్ఫ్ సంయోగ్ నహీ హై, యే స్వర్ణ ఆంధ్ర కే నిర్మాణ కా భీ శుభ సంకేత హై. స్వర్ణ ఆంధ్ర వికసిత్ భారత్ కి రాహ్ కో మజబూత్ కరేగా ఔర్ అమరావతి స్వర్ణ ఆంధ్ర కే విజన్ కో ఊర్జా దేగి. అమరావతి కేవలం ఓక నగరం కాదు, అమరావతి ఓక శక్తి. ఆంధ్రప్రదేశ్ ను ఆధునిక ప్రదేశ్ గా మార్చే శక్తి, ఆంధ్రప్రదేశ్ ను అధునాతన ప్రదేశ్ గా మార్చే శక్తి.
0: రాజధాని నగరం అంటే కేవలం ప్రభుత్వ కార్యాలయాల సముదాయం కాదు. ప్రజలకు సులభమైన రవాణా, సురక్షితమైన నివాస ప్రాంతాలు, మెరుగైన నీటిపారుదల, విద్యుత్, తాగునీరు, డిజిటల్ కనెక్టివిటీ, వాణిజ్య పారిశ్రామిక కార్యకలాపాలకు అనుకూల వాతావరణం వంటి అంశాల సమాహారం. అందుకే అమరావతిలో రహదారుల నిర్మాణం, వరద నియంత్రణ, ట్రంక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వంటి పనులకు ప్రాధాన్యమివ్వడం భవిష్యత్తు నగర నిర్మాణానికి బలమైన పునాది వేయడమే. దీనిపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ,
2: నీళ్లు పోవాలంటే ఒక డక్ట్లో వెళ్తాయి, డ్రైనేజ్ పోవాలంటే ఇంకో దాంట్లో వెళ్తాయి. ఈ రోడ్లు ఎక్కడ కట్టింగ్లు ఉండవు, అన్ని కూడా డక్ట్స్ పెట్టేశాం. కమ్యూనికేషన్ అంతా కూడా ఒక డక్ట్ తీసుకొస్తాం. కరెంటు కూడా డక్ట్ లో వచ్చి మీ ఇంటి దగ్గర కరెంట్ ఇస్తాం. గ్యాస్ కూడా పిఎన్జి ఉంటుంది, కరెంటుతో వంట చేసుకునే పరిస్థితి వస్తుంది. రాబోయే సంవత్సరం పోలవరం పూర్తి చేస్తాం, పోలవరం నీళ్ళని కృష్ణా జిల్లా తీసుకొస్తాం. నేరుగా గ్రావిటీతో కృష్ణా డెల్టా పారడమే కాకుండా అమరావతి ఒక పక్కన కృష్ణా నీళ్లు, ఇంకో పక్క గోదావరి నీళ్లు, రెండు చూస్తే అమరావతి మొత్తం నీటి సమస్య ఉండదు. ఇలాంటి బ్రహ్మాండమైన నది ఉండే ఏకైక రాజధాని మన అమరావతి అని మరొకసారి తెలియజేస్తున్నా. మొదటిది నో పోల్ సిటీ, రెండోది బ్లూ సిటీ, మూడోది గ్రీన్ సిటీ. బయోడైవర్సిటీలో ప్రపంచంలో నెంబర్ వన్ మన అమరావతి. చెట్టు ఎప్పుడు కూడా మనకు ఆహ్లాదకరంగా ఉంటుంది, ఆరోగ్యకరంగా ఉంటుంది, మనకు ఆక్సిజన్ ఇస్తుంది, గార్డెన్స్ కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాం. నాలుగోది గ్రీన్ ఎనర్జీ. ఇక్కడ వాడే కరెంట్ అంతా మీ ఇంటి పైన మీరందరూ సోలార్ ప్యానెల్స్ పెట్టుకోవాలి, మీరే కరెంట్ ఉత్పత్తి చేసుకోవాలి. చాలకపోతే మేము గ్రీన్ ఎనర్జీ తెస్తాం, అది కూడా ఇక్కడ ఇస్తాం. పొల్యూషన్ ఫ్రీ, నాలెడ్జ్ ఎకానమీ, డీప్ టెక్ క్యాపిటల్. ఫస్ట్ టైం అమరావతిలో మీరు చూశారు క్వాంటమ్ వ్యాలీ వచ్చింది. ఒకప్పుడు ఐటీ మాట్లాడాను, ఇప్పుడు ఏఐ మాట్లాడుతున్నా. నెక్స్ట్ లెవెల్ క్వాంటమ్, డేటా సెంటర్లు వస్తున్నాయి. ఆకాశమే హద్దుగా మనం అభివృద్ధి అయ్యే అవకాశం వస్తుంది. అందుకే ఈ సిటీకి డీప్ టెక్ క్యాపిటల్ గా నామకరణం చేయడమే కాకుండా అన్ని యూనివర్సిటీలు ఇక్కడ వస్తాయి.
0: సుమారు 974 కిలోమీటర్ల సముద్రతీరం కలిగిన ఆంధ్రప్రదేశ్కు పోర్టులు సహజమైన ఆర్థిక బలం. విశాఖపట్నం, కాకినాడ, గంగవరం, కృష్ణపట్నం వంటి ప్రధాన పోర్టులతో పాటు రామాయపట్నం, మూలపేట వంటి కొత్త పోర్టుల అభివృద్ధి రాష్ట్ర తీర ప్రాంత ఆర్థిక వ్యవస్థకు కొత్త అవకాశాలను తెరుస్తోంది. పోర్ట్ అభివృద్ధి అంటే కేవలం నౌకలు వచ్చి వెళ్లే సౌకర్యాలు కల్పించడం మాత్రమే కాదు, పోర్టు చుట్టూ రహదారులు, రైల్వేలు, గిడ్డంగులు, లాజిస్టిక్స్ పార్కులు, కోల్డ్ చైన్లు, పరిశ్రమలు, ఎగుమతి కేంద్రాలు అభివృద్ధి చెందాల్సి ఉంటుంది. ఈ అనుసంధానానికి కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సాగరమాల కార్యక్రమం వంటి కార్యక్రమాలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. పోర్టులకు మెరుగైన రహదారి, రైల్వే కనెక్టివిటీ ఏర్పడితే సరుకు రవాణా సమయం తగ్గుతుంది, రవాణా ఖర్చులు తగ్గే అవకాశం ఉంటుంది. దీనివల్ల పరిశ్రమలు పోర్టుల సమీపంలో ఏర్పాటయ్యేందుకు ఆసక్తి చూపుతాయి. వ్యవసాయ ఉత్పత్తులు, ఆహార ప్రాసెసింగ్ ఉత్పత్తులు, తయారీ రంగ ఉత్పత్తులు, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్స్ వంటి రంగాల్లో ఎగుమతులకు కూడా పోర్టులు ప్రధాన ద్వారాలుగా మారవచ్చు. ఆంధ్రప్రదేశ్లో పోర్టు మౌలిక వసతులను పారిశ్రామిక కారిడార్లతో అనుసంధానించడం మరో కీలక అంశం. విశాఖపట్నం చెన్నై పారిశ్రామిక కారిడార్ VCIC, హైదరాబాద్ బెంగళూరు పారిశ్రామిక కారిడార్ HPIC వంటి ప్రాజెక్టులు రాష్ట్ర పారిశ్రామిక అభివృద్ధికి వ్యూహాత్మకంగా ఉపయోగపడే అవకాశముంది. కొప్పర్తి, ఓర్వకల్లు వంటి పారిశ్రామిక ప్రాంతాలకు మౌలిక వసతుల కల్పన, వాటిని జాతీయ రహదారులు, రైల్వేలు, పోర్టులతో అనుసంధానించడం ద్వారా పెట్టుబడులకు అవసరమైన లాజిస్టిక్స్ వ్యవస్థ బలోపేతం కావచ్చు. ఒక పరిస్థితి

0: పరిశ్రమకు భూమి మాత్రమే సరిపోదు. ముడిసరుకు సకాలంలో రావాలి. తయారైన ఉత్పత్తి మార్కెట్కు చేరాలి. ఎగుమతి చేయాల్సిన సరుకు పోర్టుకు వేగంగా చేరాలి. ఇందుకోసం రోడ్డు, రైల్వే, పోర్టు, గిడ్డంగులు, లాజిస్టిక్స్ వ్యవస్థలు సమన్వయంతో పనిచేయాలి. అందుకే పారిశ్రామిక కారిడార్ల అభివృద్ధి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు దీర్ఘకాలిక ప్రయోజనాలను అందించే అవకాశం కలిగిస్తోంది. ఏ ప్రాంతమైనా అభివృద్ధి చెందాలంటే అక్కడికి చేరుకునే రహదారి ఉండాలి. పరిశ్రమలకు సరుకు రవాణా సులభంగా ఉండాలి. రైతులు తమ ఉత్పత్తులను మార్కెట్లకు తీసుకెళ్లగలగాలి. గ్రామీణ ప్రాంతాల ప్రజలకు పట్టణాలతో రాకపోకలు మెరుగుపడాలి. ఈ లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం భారతమాల పరివ్యాప్తి, ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన PMGSY వంటి కార్యక్రమాల ద్వారా రహదారి కనెక్టివిటీకి ప్రాధాన్యమిస్తోంది. జాతీయ రహదారులు రాష్ట్రంలోని ప్రధాన నగరాలు, పారిశ్రామిక ప్రాంతాలు, పోర్టులను అనుసంధానిస్తే గ్రామీణ రహదారులు చిన్న పట్టణాలు, గ్రామాలను ప్రధాన రవాణా వ్యవస్థతో కలుపుతాయి. దీంతో రవాణా సమయం తగ్గడమే కాకుండా మార్కెట్లకు చేరుకునే అవకాశం పెరుగుతుంది. గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు కూడా ఇది తోడ్పడుతుంది. ఆంధ్రప్రదేశ్కు 2019-20 నుంచి కేంద్రం జల్జీవన్ మిషన్ కింద 14,334.69 కోట్ల రూపాయల కేంద్ర నిధుల కేటాయింపు నమోదయ్యింది. జల్జీవన్ మిషన్ 2.0లో నీటి సరఫరా వ్యవస్థలను ఏర్పాటు చేయడంతో పాటు వాటి దీర్ఘకాలిక నిర్వహణ, నీటి నాణ్యత, సేవల స్థిరత్వంపై మరింత దృష్టి పెట్టడం జరుగుతోంది. ఒక గ్రామంలో ప్రతి ఇంటికి తాగునీరు అందుబాటులోకి వస్తే మహిళలు, పిల్లలు నీటి కోసం దూర ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం తగ్గుతుంది. ప్రజారోగ్యం మెరుగుపడుతుంది. గ్రామీణ జీవన ప్రమాణాలు పెరుగుతాయి. అందువల్ల తాగునీటి మౌలిక వసతులు కూడా రాష్ట అభివృద్ధిలో కీలకమైన భాగమే. జల్జీవన్ మిషన్పై ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ,
1: ఇప్పటిదాకా జల్జీవన్ మిషన్ కేవలం నీటిని అందించడం అంతవరకు పరిమితమైంది. గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి కల కనీసం రోజుకి 55 లీటర్ల నీళ్లు సగటున మనిషికి ఇవ్వాలి అని, అది కూడా పరిశుభ్రమైన నీరు ఇవ్వాలి అనేది అల్టిమేట్ గోల్ ఏంటంటే జల్జీవన్ మిషన్ సంబంధించి నిరంతరం నీటి సరఫరా ఉండాలి ప్రతి ఒక్కరికి అనేది ఆకాంక్ష. ఈ వర్క్ షాప్ ని ఎందుకు అమృతధారాన్ని పెట్టాము జల్జీవన్ మిషన్ రీవ్యాంప్ ప్రోగ్రామ్ కింద అనుకుంటే, ఉన్న నీటి వనరులని బలోపేతం చేయటం, అలాగే మెయింటెనెన్స్ ఆఫ్ ఎగ్జిస్టింగ్ స్కీమ్స్, ఆల్రెడీ ఉన్న వాటర్ స్కీమ్స్ అన్నింటినీ, వాటి మెయింటెనెన్స్ ఎలా ఉన్నాయి ఏంటి అనేది, అలాగే ట్రైనింగ్ అండ్ కెపాసిటీ ఉద్యోగస్తులకే కాకుండా ప్రజలను కూడా దీంట్లో భాగస్వామ్యం చేయాలనేది ఒకటి. ఈ ఐటీ సిస్టమ్స్ ద్వారా ఎలా దీన్ని మనం ఆపరేట్ చేసే విధానం, అలాగే గ్రీవెన్స్ రిడ్రెసల్, ఏమైతే నీటి సరఫరాలు ఇబ్బందులు ఏమున్నాయో రిపీటెడ్ గా వచ్చే అవుట్ ఆఫ్ మెయింటెనెన్స్, వాటికి కూడా ఒక విధి విధానాలను రూపొందించడం, అది అమృత ధార సంబంధించింది. 95.44 ట్యాప్ కనెక్షన్స్ కి 38 సస్టైనబుల్ వాటర్ రిసోర్స్ తీసుకోమని ప్రతిపాదన ఉంది. 22 లక్షల కుటుంబాలకు గాను 55.37 లక్షల గృహాలకి నీటి కుళాయిలు అందించబడ్డాయి. జలజీవన్ మిషన్ గతంలో తాగునీటి వనరులు ఎక్కువ శ్రేణుల్లో బోర్వెల్స్ నే ఉపయోగించడం జరిగింది, కానీ ఇది భవిష్యత్తుకి సుస్థిరమైనవి కావు. జలజీవన్ మిషన్ యొక్క ముఖ్య ఉద్దేశానికే అసలు సంబంధం లేని వర్క్ షాప్ ఎందుకు పెట్టామంటే, ప్రతి 26 జిల్లాల నుంచి వచ్చిన అధికారులందరికీ కూడా జిల్లాకి వెళ్ళి కనుక్కోవాలని, దాని నుంచి ఉత్పన్నమైంది ఈ వర్క్ షాప్. అన్నింటినీ సమగ్రంగా తీసుకుని ఒక హోలిస్టిక్ ప్లానింగ్ తోటి జేజేఎం ని మనం ఆంధ్రప్రదేశ్ కి దీన్ని అమృతధారగా దీన్ని నామకరణం చేసి దీన్ని ముందుకు తీసుకెళ్తున్నాం.
0: ఆంధ్రప్రదేశ్ మౌలిక వసతుల చర్చలో పోలవరం ప్రాజెక్టుకు ప్రత్యేక స్థానముంది. సాగునీరు, తాగునీరు, విద్యుత్ ఉత్పత్తి, వ్యవసాయ అభివృద్ధితో అనుసంధానమైన ఈ భారీ ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వ మద్దతు కొనసాగుతోంది. పోలవరం పూర్తయితే సాగునీటి విస్తరణ, వ్యవసాయ ఉత్పాదకత పెంపు, తాగునీటి లభ్యత వంటి అంశాల్లో రాష్ట్రానికి దీర్ఘకాలిక ప్రయోజనాలు లభించే అవకాశముంది. దీనిపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ,
2: ఈ సంవత్సరం 48% వర్షాభావం, కృష్ణా డెల్టాని కాపాడుకోవాలి, పట్టి సీమ పూర్తి చేసి కృష్ణా జిల్లాకు నీళ్లు తీసుకొచ్చాను. ఇప్పటి వరకు 450 TMC నీళ్లు తీసుకొచ్చాం. ఇంకో పక్కన 50,000 కోట్ల రూపాయలు సంపద సృష్టించగలిగాం. ఇంకొక పక్క పోలవరం ముమ్మరంగా పనులు అవుతున్నాయి. 2027 మార్చికి పోలవరాన్ని పూర్తి చేసి జాతికి అంకితం చేసే బాధ్యత కూడా మేము తీసుకుంటాం. పోలవరం ఆంధ్రప్రదేశ్ కు జీవనాడి, అక్కడ నీళ్లన్నీ కూడా గ్రావిటీతో వస్తాయి, 2 పుణ్య నదులు కలుస్తాయి, గోదావరి, కృష్ణ. నా ఆలోచన వంశధార నుంచి పెన్నావరకు కలపాలని, అన్ని నదులు అనుసంధానం చేసి కరువు అనే మాట లేకుండా చేయడం కోసం ముందుకు పోతున్నాం. ఎక్కడికక్కడ భూగర్భ జలాలు పెంచాలి. 3 మీటర్లు 8 మీటర్లు ఉండాలి. ఆ నీళ్లే మనం వాడుకోవాలి. కరువు లేకుండా దూరదృష్టితో నదులు అనుసంధానం.

0: ఆహారం చేసుకుంటే ఇబ్బంది ఉండదు. మంచి నీళ్లు వచ్చాయి, రొయ్యల ఉత్పత్తి కూడా బాగా పెరిగే పరిస్థితికి వచ్చింది. 48% జిఎస్డిపి కాంట్రిబ్యూషన్ రొయ్యల ద్వారా వచ్చిందంటే అది ఇక్కడ ప్రత్యేకత అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా.
1: అందువల్ల అమరావతి నగర మౌలిక వసతులు ఒకవైపు, పోర్టులు, రహదారులు మరోవైపు, పోలవరం వంటి జలవనరుల ప్రాజెక్టులు ఇంకోవైపు, ఇవన్నీ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసే విస్తృత మౌలిక వసతుల వ్యవస్థలో భాగాలుగా చూడాల్సి ఉంటుంది. మౌలిక వసతులపై పెట్టుబడి పెట్టడం వల్ల ప్రత్యక్షంగా రహదారులు, భవనాలు, పోర్టులు నిర్మితమవుతాయి. అయితే దాని ప్రభావం అంతటితో ఆగిపోదు. కొత్త రహదారి ఏర్పడితే దాని వెంట వ్యాపార కార్యకలాపాలు పెరుగుతాయి. పోర్టు అభివృద్ధి చెందితే లాజిస్టిక్స్, గిడ్డంగులు, రవాణా రంగాల్లో ఉద్యోగాలు పెరుగుతాయి. పారిశ్రామిక కారిడార్ వస్తే తయారీ రంగంలో పెట్టుబడులు వచ్చే అవకాశం ఉంటుంది. ఇలా మౌలిక వసతుల పెట్టుబడులు పరిశ్రమలు, ఉపాధి, ఆదాయం, ఆర్థిక వృద్ధి అనే శ్రేణిని సృష్టించే సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు మౌలిక వసతుల అభివృద్ధిలో అత్యంత ముఖ్యమైన అంశం అనుసంధానం. అమరావతి నుంచి జాతీయ రహదారులకు అనుసంధానం, పారిశ్రామిక ప్రాంతాల నుంచి పోర్టులకు అనుసంధానం, గ్రామాల నుంచి మార్కెట్లకు రహదారి అనుసంధానం, పోర్టుల నుంచి రైల్వే మార్గాలకు అనుసంధానం, ఇవన్నీ సమగ్రంగా అభివృద్ధి చెందితేనే మౌలిక వసతుల పెట్టుబడులకు పూర్తి ఫలితం లభిస్తుంది. రాష్ట్రానికి కేంద్రం అందిస్తున్న ఆర్థిక సహాయం, జాతీయ పథకాలు, మౌలిక వసతుల కార్యక్రమాలను సమర్థంగా వినియోగించడం ద్వారా ఈ అనుసంధాన వ్యవస్థను మరింత బలోపేతం చేయవచ్చు. అమరావతికి ప్రత్యేక ఆర్థిక సహాయం, పోర్టుల అభివృద్ధికి సాగరమాల వంటి కార్యక్రమాలు, జాతీయ, గ్రామీణ రహదారులకు కేంద్ర పథకాలు, పారిశ్రామిక కారిడార్లకు మద్దతు, గ్రామీణ ప్రాంతాల్లో జల్జీవన్ మిషన్, పోలవరం వంటి కీలక ప్రాజెక్టులకు కేంద్ర సహకారం, ఇవన్నీ కలిపి చూస్తే ఆంధ్రప్రదేశ్ మౌలిక వసతుల అభివృద్ధికి ఒక విస్తృత దిశ కనిపిస్తోంది. తీర ప్రాంతం, రాజధాని, పారిశ్రామిక ప్రాంతాలు, గ్రామీణ ప్రాంతాలు, జలవనరులు అన్నిటినీ రహదారి, రైల్వే, పోర్ట్, లాజిస్టిక్స్ నెట్వర్క్తో అనుసంధానించగలిగితే ఆంధ్రప్రదేశ్ దేశంలోని ప్రముఖ ఆర్థిక, పారిశ్రామిక, లాజిస్టిక్స్ కేంద్రాల్లో ఒకటిగా ఎదిగే అవకాశాలు మరింత బలపడతాయి. కేంద్రం నుంచి వచ్చే నిధులు, పథకాలను సకాలంలో వినియోగించడం, ప్రాజెక్టులను నిర్ణీత సమయంలో పూర్తి చేయడం, నిర్మించిన మౌలిక వసతులు ప్రజలకు, రైతులకు, పరిశ్రమలకు, యువతకు ప్రత్యక్ష ప్రయోజనం చేకూర్చేలా చూడటం, ఇదే ఇప్పుడు రాష్ట్రం ముందున్న ప్రధాన కర్తవ్యం. మౌలిక వసతులు నిర్మించడం అభివృద్ధికి పునాది అయితే వాటిని పరస్పరం అనుసంధానించడం ఆ అభివృద్ధికి వేగం. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ప్రయాణంలో కేంద్ర రాష్ట్ర సమన్వయం ఈ వేగానికి మరింత బలాన్ని అందించగలదు. కేంద్ర సహకారంతో ఆంధ్రప్రదేశ్కు మౌలిక వసతుల బలోపేతంపై ప్రత్యేక కార్యక్రమాన్ని ఇప్పటి వరకు విన్నారు. రచన డాక్టర్ జి రాంబాబు, వ్యాఖ్యానం కె సుమ, సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
2: ఈ కార్యక్రమం ద్వారా మీకు నచ్చిన పాటల్ని కోరుకుని వినాలంటే మీరు డైల్ చేయవలసిన మా ఫోన్ నంబర్లు 0891272244 2727288. ఒక శ్రోత మనకు లైన్లో సిద్ధంగా ఉన్నారు. హలో,
3: నమస్తే మేడం. గుడ్ మార్నింగ్ మేడం.
2: గుడ్ మార్నింగ్ అండి. నమస్తే, చెప్పండి, మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
3: నా పేరు సాయి చంద్ర మేడం, నెల్లూరు నుంచి మేడం.
2: సాయి చంద్ర గారు, ఓకేనండి, చెప్పండి, మరి ఏ పాట విందాం అనుకుంటున్నారు?
3: తారక రాముడు మూవీ నుంచి కావాలి మేడం.
2: తారక రాముడు
3: బాలసుబ్రహ్మణ్యం పాడే పాట మేడం, ఒక్కడే పాడేద హాయ్ హాయ్ అనే సాంగ్ మేడం.
2: ఓకేనండి, అయితే విందాం అయితే ఆ పాట.
3: ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం.

0: హలో, పాఠాల పల్లకి.
1: హలో, నమస్తే మేడం.
0: నమస్తే అండి. మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: డాక్టర్ జగన్నాథం.
0: జగన్నాథం గారు ఎక్కడి నుంచి?
1: కొత్త వలస అమ్మా.
0: కొత్త వలస నుంచి.
1: అవునమ్మా.
0: ఓకేనండి, ఏ పాట విద్దాం అనుకుంటున్నారు?
1: శ్రీరామదాసులో ఎంతోరు తీరా నీ నామం అనేది.
0: అలాగేనండి, తప్పకుండా మీరు అడిగిన పాట వస్తుంది, వినండి.
2: రామా శ్రీరామా కోదండరామా.

0: హలో, పాఠాల పల్లకి.
1: నమస్తే మేడం.
0: నమస్తే అండి, మీ పేరు?
1: సుజాత నుంచి ప్రకాశం మాట్లాడుతున్నాను మేడం.
0: ఓకేనండి, ఏ సాంగ్ కావాలి
1: నాకు?
0: మీకు
1: బందిపూర్ సినిమా నుంచి వయసున్నది ఉన్నది సొగసున్నది ఉన్నది పాట కావాలి మేడం.
0: ఓకేనండి, ఆ పాట కూడా ఉంది, మరి వినండి.
1: థ్యాంక్ యూ మేడం.
0: ఓకే.

0: హలో,
1: నమస్కారం అండి. నా పేరు శ్రీనివాస్ అండి.
0: శ్రీనివాస్ గారు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: హైదరాబాద్ మోదీపట్నం అండి.
0: హైదరాబాద్ నుంచి కాల్ చేశారు. ఓకే
1: మన
0: రండి.
1: ఆంధ్రండి, హైదరాబాద్ వచ్చామండి.
0: ఓకే సరే, అయితే సాంగ్ ఏంటి మరి?
1: ఈరోజు అండి జ్యోతి ఈ సత్రంలో తిరుమల్లే పువ్వులే నవ్వుగా పాట కావాలండి.
0: అలాగే రండి, తప్పకుండా మీరు అడిగిన పాట వస్తుంది, వినండి.
1: ధన్యవాదాలండి.
2: సిరిమల్లె పూవల్లె నవ్వు.

0: హలో,
1: హలో, నమస్కారం మేడం.
0: నమస్తే అండి. పాటాలపల్లికి చెప్పండి, మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: కడప నుండి ఓవల్డ్ మేడం, దొరికితే దొంగల చిత్రం ఇవ్వ

0: శ్రోతల పాటల పల్లకి వింటున్నారు. ఈ కార్యక్రమం ద్వారా మీకు నచ్చిన పాటల్ని కోరుకుని వినాలంటే మీరు డైల్ చేయాల్సిన మా ఫోన్ నెంబర్స్ 0891-272-244, 272-272-888. మన తర్వాత శ్రోతను పలకరిద్దాం. హలో
1: హలో, నమస్తే మేడం.
0: నమస్తే అండి, మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: నా పేరు వెంకట్రావు, అనకాపల్లి నుంచి మాట్లాడుతున్నానండి. గుండమ్మ కథలో ఘంటసాల గారి పాట వినిపించండి అమ్మా.
0: ఓకేనండి, తప్పకుండా.
1: నమస్తే అమ్మా.
0: నమస్తే అండి, మీరు అడిగిన పాట వస్తుంది, వినండి.

0: హలో
1: హలో,
0: హలో, నమస్తే. చెప్పండి, పాటలపల్లికి.
1: నమస్కారం.
0: మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతారు?
1: నా పేరు ఈరబాబు అండి, కాకినాడ నుంచి మాట్లాడుతున్నాను.
0: ఓకేనండి. వీరబాబు గారు, ఏ పాట కావాలి మీకు?
1: అన్ని సినిమాల నుంచి గుస గుసల్ని గున్నా మావి ఇల్లు అన్న సాంగ్ కావాలి.
0: అలాగేనండి, తప్పకుండా మీరు అడిగిన పాట వస్తుంది, వినండి.
1: థ్యాంక్ యూ.
0: నమస్తే.

0: హలో,
1: హలో, నమస్తే మేడం గారు.
0: నమస్తే అండి. మీ పేరు
1: అండ్
0: ఎక్కడి
1: గుడ్
0: నుంచి
1: మార్నింగ్.
0: మాట్లాడుతున్నారు?
1: నా పేరు కళ్యాణి, వైజాగ్ మురళి నుంచి మాట్లాడుతున్నాను మేడం గారు.
0: గుడ్ మార్నింగ్ అండి కళ్యాణి
1: ఇవాళ ప్రముఖ సినీ గాయకుడు రామకృష్ణ జయంతి కదా మేడం గారు. ఈ సందర్భంగా విచిత్ర బంధులో చిక్కావు చేతిలో చిలకమ్మ పాట అని మేడం గారు.
0: ఓకేనండి. ఇందాక
1: థ్యాంక్ యూ వెరీ మచ్.
0: ఓకేనండి.
1: మేడం గారు,
0: హీరో రామకృష్ణ గారు జయంతి అన్నారు, పుట్టినరోజు అన్నారు, మీరేమో సింగర్ అంటున్నారు. ఓకేనండి. సరే అయితే మరి
1: అదే మేడం, సింగర్ సింగర్ ఆయన సుశీలమ్మ గారు సార్, అక్కజెల్లి కొడుకు మేడం గారు.
0: ఓకేనండి, అయితే మీరు అడిగిన పాట
1: సుశీలమ్మ. సరే సరే.

0: హలో.
1: హలో, నమస్తే తల్లి.
0: నమస్తే అండి, మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి?
1: విజయనగరం జిల్లా గొర్రెల మండలం ఆనందపురం మీసాల అప్పలనాయనమ్మా. శ్రీ సిద్ధి వినాయక శుభాకాంక్షలమ్మ తల్లి.
0: మీకు కూడానండి శుభాకాంక్షలు. చెప్పండి, మరి ఏ పాట విందాం అనుకుంటున్నారు?
1: ప్రేమాభిషేకంలో శ్రీ దేవి మౌనమ్మ.
0: ఓకేనండి, సరే అయితే మీరు అడిగిన పాట వస్తుంది, వినండి.
1: అలాగేనమ్మా.

0: హలో, పాటల పల్లకి
1: అమ్మా, నా
0: నమస్తే.
1: పేరు అనకాపల్లి. నా పేరు దమ్ము కోటేశ్వర అమ్మ. నాకు కిచ్చలెక్కగలవారి పొట్టలెక్క వెళ్ళిన పాట కావాలమ్మా.
0: అలాగేనండి, తప్పకుండా వినండి.
1: ఒక నమ్మ ఒక నమ్మ
0: నమస్తే.

0: హలో,
1: శుభోదయం అండి.
0: శుభోదయం. చెప్పండి, మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: నా పేరు హిమవంత్ కుమార్, విజయవాడ నుంచి మాట్లాడుతున్నామా. ముందుగా అందరికి వినాయక చవితి శుభాకాంక్షలు తెలియపరచుకుంటున్నాం.
0: ఓకేనండి, మీకు కూడా వినాయక చవితి శుభాకాంక్షలు. చెప్పండి, ఏ సాంగ్ విందాం అనుకుంటున్నారు?
1: వినాయకుడి పాట ఏది వేసినా పర్లేదమ్మా, ఇప్పుడే వింటాను.
0: ఓకేనండి, సరే అయితే.

మీరింతవరకు పాటల పల్లకి ఫోన్ ఇన్ లైవ్ సినిమా పాటల కార్యక్రమం విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం మధురిమ. ఈనాటి కార్యక్రమంలో వ్యాఖ్యానంతో కూడిన చిత్రగీతాలు వింటారు. అంశం ఏకాంతం.

ఏకాంతం అంటే ఇంత వాద్యధ్వని ఏమిటి అని వింటున్నారా? ఏకాంతం అంటే ఏ వాద్యాలు ఏవి ఏ సడి సవ్వడి చప్పుడు లేకుండా ఉండడం అని కాదు, అవన్నీ ఉంటాయి బయట, మనసులో మాత్రం ప్రశాంతంగా హాయిగా ఉండడానికి చేసే ప్రయత్నము, దాని ఫలితమే ఏకాంతం. ఏకాంతం అంటే ఒక్కడం వెళ్ళి ఎవరి ఊసు జోలి పట్టకుండా కూర్చోవడం అని చాలామంది అనుకుంటారు. బా ఏమిటో ఒక్కడిని ఒంటరితనం కొంచెం బాధగా ఉన్నా బాగుంది అనిపిస్తుందండి అంటారు. ముందు ఏకాంతం వేరు, ఒంటరితనం వేరు. వెనకటికి ఎవరో అడిగారట, సన్యాసికి సన్యాసికి తేడా ఏమిటి? అన్నీ వదిలించుకొని అన్నీ వదులుకొని వెళ్ళిపోయిన వాళ్ళని సన్యాసి అంటారు, అందరూ వదిలేస్తే సన్యాసి అంటారు అని ఓ చమత్కారమైన సమాధానం. చమత్కారం నవ్వుకే కానీ నవ్వులాట కాదు. నవ్వుల్లో నవ్వులు తీసేస్తే ఆట ఉంది. ఈ ఆటలు పాటలు మాటలు బాటలు కోటలు ఇలా ఎన్ని ప్రాసానికంగా వేసుకున్నప్పటికీ కూడా వీటన్నిటికీ దూరంగా నిశ్శబ్దంగా, అలానే నిస్తబ్దంగా కాదు, ఒక్క చింత లేకుండా అలానే చింతన రాకుండా కాదు, ఈ రెండిటికి మధ్య తేడా పాటిస్తూ ఉంటే మన మనస్సు నిశ్చలంగా నిర్మలంగా ఉండడానికి, తర్వాత కొద్దో గొప్ప నిష్కల్మషంగా తయారవడానికి ఏకాంత సమయం మనల్ని మనం సమీక్షించుకోవడానికి ఉపయోగపడుతుంది. అంటే ఒక్కళ్ళే ఉండాలా, మరోళ్ళు ఉండరా? ఉండొచ్చు, ఇద్దరు ముగ్గురు నలుగురు కూడా. ఒక నలుగురైదు ఋషులు కలిసి 4-5 చెట్ల కింద తపస్సు చేసుకుంటున్నారు అనుకోండి, ఎవరి ఏకాంతం వాళ్ళది? వాళ్ళందరూ కలిసినా దాన్ని సమూహం అంటారు, కానీ గడబిడ రొద రణగుణధ్వనులు ఇవేమీ ఉండవు, మౌనమే. మరి 2 కంఠాలు వినబడ్డాయనుకోండి, వాళ్ళకి ఏకాంతం లేదనా? ఏకాంతం కోరుకొని అక్కడ వాళ్ళిద్దరే మాట్లాడుకోవచ్చు కదా, అది కూడా ఉంటుందా? ఉంటుంది.

అలా వేచి వేచి చూస్తూ వస్తే సఫలీకృతం అయినట్టు, లేకపోతే ఇంకా రాలేదేంటని ఈ వేచిన దానికి ఉడికిపోవడం తప్ప మరొక మార్గాంతరం లేదు కదా. ఆకస్మికంగా అనుకున్నవాడు ఎవడో అడుగు పెట్టాడు అనుకోండి, చూపు చూపు కలవకుండా ఉంటుందేమిటి? కలిసాక శుభవేళ కాకుండా ఉంటుందా? ఇంకా తర్వాత ఇలా మాటలు పేర్చుకుంటూ పేనుకుంటూ పోతే ఈ పేనులన్నీ కలిసి ఏనుగంత అవుతాయి. ఆ ఏనుగుని అలా పక్కన పెట్టేసి ఈ పేనుని ఇలా నొక్కేసి చూపులు కలవడం ఏమిటో, మధ్యలో ఏకాంతం లభిస్తుందా అన్న అనుమానం కూడా వస్తుంది. అనుమానానికి నివృత్తి నిష్కృతి గానమే.

0: పరవశము
1: ఎందుకు నీకు కలవరము.
2: అక్కడ ఏకాంతం దొరికింది, ఎవ్వరూ లేరు. అప్పుడు కదా మనసులో ఊహలు భావాలుగా మారి, భావాలు ఊసులై, ఊసులు బాసలై, బాసలు భాషణలై, భాషణలు భాష కోసం వెతుక్కుంటూ అలా అలా అన్వేషిస్తూ పోతే ఎవరూ లేని చోట ఏయ్ అని పిలవాలనిపిస్తుంది. ఇదిగో చిన్న మాట అని చెప్పాలని అనిపిస్తుంది. ఈ అనిపించడాలన్నీ కూడా కనిపించేవరికే. కనిపించాక వినిపించగలమా? ఆకు అల్లాడక, నీటి చుక్క సడి చెవిని పడక, పిట్టల కువకువలు మాత్రం ఎంత నెమ్మదిగా అవి కూసినా చాలా పెద్దగా వినబడుతున్నంత నిశ్శబ్దంలో అయినా ఒక ప్రయత్నం చేద్దాం అనేది ఏకాంతంలో మాత్రమే సాధ్యం.

ఇంత ఆలాపనలు, గానాలు, మాటలు విన్నాక ఒకటి అనిపిస్తుంది, ఇందులో ఏకాంతం ఎక్కడుందండి అని. అవును, ఎందుకుంటుంది? వాళ్ళిద్దరు అంత ఏకాంతంగా కలిసాక ఏకాంతం వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా ఏ కాంతార సీమల్లోకో, అంటే అడవుల్లోకో ఎక్కడికో మారుమూలల్లోకో పారిపోయింది. ఇంకా ఇంకా చేరువ కావాలి, ఇద్దరు ఒకటైపోవాలి అన్నాక ఏకం అయ్యాక ఏకాంతానికి అంతమే. వెళ్ళిపోయింది, ఎక్కడో దాక్కుంటుంది. ఎక్కడ దాక్కుంది? మళ్ళీ ఊహల్లోనూ, భావాల్లోనూ, ఆలోచనలో లోతులలోనూ, పై పై పై ఎత్తుల్లోనూ, ఎక్కడో అందుకునే వాళ్ళకి అందేలాగా, అందుకోని వాళ్ళకి అందరానంత దూరంగా. కానీ ఏ జీవి అయినా మనిషిని కాదు, ఎవరైనా సరే ఆకాశంలో సంచరించేవి, నేల మీద చరించేవి, వీటన్నిటికీ కూడా ఏకాంతం కావాలి. ఏకాంత దాహం తీర్చేది ఒక్కోసారి ఊహే కావచ్చు, కానీ ఊహ మాత్రమే కాదు.

ఆ అన్వేషణ అక్కడితో ఆగిపోదు. ఆగమించే వారి కోసం సాగుతూనే ఉంటుంది, కొనసాగిస్తూనే ఉంటారు. ఎందుకంటే ఏకాంతానికి ఏమిటి ఫలితం? రావలసిన ప్రశాంతత, ఏం కోరుకున్న ప్రశాంతత కాదా? ఫలానాది కావాలి కావాలి అని కోరుకుంటూ ఆలోచనతో గడిపితే ఇంకా అదేం ఏకాంతం? అది దుఃఖాంతం. అయితే సుఖాంతం అయితే బాగుంటుందా? సుఖ దుఃఖాలకు అతీతంగా, నిర్భావంగా, అలానే ముభావంగా కాదు. బా ఎంత క్లిష్టమైన పరిస్థితి! మనస్సు పెట్టే తికమక, హృదయం చేసే ఆరడి, ఆలోచనల్లో గారడి, ఇలాగే ఉంటాయి. అనుభవజ్ఞులను అడిగి చూడమన్నారని వాళ్ళు చూపుతారు. అంత మాత్రం చేత ఉన్న చోటనే ఉండిపోవాలా? ఒక్క అడుగు కూడా మానసికంగా కదలమా? ఆలోచనల్ని అలా వదిలేయమన్నారు. అవి స్ప్రింగ్లాటివిట, అణిచిపెట్టిన కొద్దీ అంతకంత ఎత్తుగా లేస్తూ ఉంటాయి. వదిలేసి వాటిని చూస్తూ ఉండమన్నారు. వచ్చిన ప్రతి ఆలోచనని ఆచరణలోకి తెమ్మనమని కాదు, ఇంకప్పుడు ఏకాంతానికి అర్థం ఉండదు.

ఒక్కోసారి ఏకాంత సేవ ఏ కాంత సేవకో అన్నట్లు కూడా పరిణమిస్తుంది, పరిఢవిల్లుతుంది.

ఒక 2-3 ఏకాంత వేళలు చూద్దురు, ఒక 5-6 కలిసి వెళ్ళి సరదాగా కబుర్లు ఆడుకుందాం అని ఎవరైనా చెప్తే రంగని అలాగే అని తలూపీసే వాళ్ళు ఉంటారు. తలలో ఉండాల్సింది ఉండే ఆలోచనలు ఉన్నవాళ్ళు, ఏమిటి 5-6 ఏకాంత వేళలేమిటి, ఓ 10-12 మంది కలిసి ఉండడం ఏమిటి, అసలు దానికి దీనికి ఏమైనా కుదురుతుందా అని నిజంగా ఏకాంతం కోరుకునే వాళ్ళైతే అక్కడి నుంచి ఆశాంతం నిష్క్రమించి ప్రశాంతంగా ఎక్కడో కాలం గడుపుతారు. అందుకే ఏకాంత వేళలో ప్రశాంతంగా ఏకాంత సమయంలో చిక్కారనుకోండి, చిక్కిన వాళ్ళు దిగులుతో ఏం చిక్కిపోరు. ఏకాంత వేళ, ఏకాంత సేవ, నీకుంటే గోల, రేపింది జ్వాల, ఏం చేయమంటావు, నాకు కూడా కొత్తే కదా అని కాస్త ఎక్కువ మౌనంగా, కొంచెం మాటలుగా, మరికొంచెం ఎక్కువ చూపులతో, ఇంకాస్త ఆ చూపులని వాల్చేసి అలా అలాగా రెప్పల్ని జాలువార్చేసి ఏం పాట ఆడుకుంటారు

చిత్రంలా ఉంది కదా ఈ పాట. ఉండడమేంటి చిత్రంలోది, చిత్రంలో ఇంత ఏకాంత చిత్రణ ఉంది అంటే దీన్ని ఎప్పుడూ కూడా అనుభూతి చెందడానికి కూడా అవకాశం లేనంత తల మునకల పనులలో సదమదమౌ మదికి, ఇలాంటి ఎంతో కొంత ఏకాంతం లభించిందనుకోండి, అప్పుడేమనిపిస్తుంది, చిత్రం అని అనిపిస్తుంది. అనిపిస్తుంది ఏంటి, వినిపిస్తుంది కూడా. అంత సాధన అంత కాలయాపన జరిగితే ఆ మధ్యలో దొరుకుతుంది కాస్త ఏకాంతం. అయితేనే అంత ఆలస్యమైనా అది అమృతమే.

ఏకాంతంలోకి వెళ్ళేవారు. ఎవరు అంటే, ఏవైనా కొన్ని ముఖ్య పథకాలు రచించడానికో లేదా ఎక్కడైనా పథకాలను ఆర్జించడానికో, ఓ సాధన ఓ శోధన వీటి కోసం కూడా ఏకాంతంలోకి వెళ్తూ ఉంటారు. పూర్వకాలం అయితే ఋషులను లేదా మహారాజులు కూడా ఏకాంతవాసం, ఒకప్పుడు చైనాలో అక్కడ కట్టుకున్న భార్య, కడుపున పుట్టిన పిల్లలు కూడా ఆ రాజునో ఆ అధికారినో చూడాలంటే వారు ఏకాంతంలో ఉన్నారు అనేవారు. ఆ ఏకాంతంలో ఉన్న వాళ్ళ అనుమతి లభిస్తే

కానీ వీరు వెళ్ళేవారు కాదు. ఏకాంతంలో ఉన్నవాళ్ళు శ్రీమతికైనా అనుమతి ఇస్తాడా? ఇవ్వడు. అంచేత అదెప్పుడో వాళ్ళు ఈ ప్రపంచంలోకి వచ్చినప్పుడు ఎవరికీ పట్టకుండా, ఎవరిని పట్టించుకోకుండా అలా ఉంటారు. కొంతమంది ఏ భావము చెప్పరు, ముఖంలో ఆ కవళికల్లో అలాంటి కళలు కూడా ఏమీ ఉండవు అని ఇంకా చెప్పాలంటే మనుదిన్న పాము అంటాం, అలా ఉంటారు. అలా అని వాళ్ళలో చైతన్యం ఉండదా అంటే అంతశ్చైతన్యం ఉంటుంది. ఈ అంతశ్చేతన అన్న మాట వచ్చింది కాబట్టి ఆంగ్లంలో ఇంట్రావర్ట్స్, అంతర్ముఖులు. అన్నీ బయటికి చెప్పేస్తూ అలా అలా అలా అలా అలా ఉంటారు, వాళ్ళని ఎక్స్ట్రావర్ట్స్ అంటారు, అంటే బహిర్ముఖులు అని. అయితే ఈ అంతర్ముఖీనత్వంలో బహిర్ముఖీనత్వం ఉంటుంది, బహిర్ముఖులైన వాళ్ళు అంతర్లీనగా అంతర్ముఖిత్వం కూడా ఉంటుంది. అందుకే శ్రీశ్రీ ఒక మాట అన్నారు, నేను సమూహంలో ఏకాంతంగా ఉండగలను, ఏకాంతంలో సమూహంలో ఉన్నట్టుగా కూడా ఉండగలను అని. వాళ్ళకి వాళ్లే ఆనందం. ఇంకా చెప్పాలంటే కొంతమంది ఏం తోచట్లేదు, ఎవరూ లేరు అంటారు. ఇంకొంతమంది ఎవరూ ఉండక్కర్లేదు, వాళ్ళకి వాళ్లే వాళ్ళ అభిరుచుల మేరకు ఆలోచనలు వాటిలో ఉంటూనే ఆనందాన్ని అనుభవిస్తూ ఉంటారు. ఒక్కొక్కసారి ఏ విద్యనో సాధన చేసుకోవడానికి జీవితంలో లలిత కళలు ఇవన్నీ ఉండి కూడా వాటిని అర్థం చేసుకునే వాళ్ళు లేక, భాగస్వామ్యం భావస్వామ్యాన్ని సరిగ్గా పంచుకునే వాళ్ళు లేక, ఆ కోరిక తీరని ఏకాంతంలో ఎలా ఉంటారు?

తారల వైపు చూస్తూ సితారల మీద మీటుకుంటూ ఉంటే ఏకాంత ఫలితం ఎప్పుడో ఎక్కడో, అదెప్పుడో అదెక్కడో కాదు, రైలు బండి వేగంతో దూసుకొచ్చేస్తూ ఉంటే ఆ దెబ్బకి ఆ మౌనం, ఆ విడియం విడివడి మనసులు కలివిడి మాటలు ముడివడితే

మురిపించి మురిపించి మెరిపించే బాల పక్కకొచ్చాక ఏకాంతం దొరకగానే ఎడమోమైతే ఎలా ఉంటుంది? అలా ఉండకూడదనేగా.

రైలు కూత మైలు మైలు మైలు దాటి మోతమోతగా వినబడుతూ ఆ ఏకాంతాలు అలాగ సుఖాంతాలు కావచ్చు, కానీ ఏకాంతానికి ఒక ప్రశాంతత కూడా కావాలని కోరే వేదాంతంలోకి వెళ్ళామనుకోండి, వెళ్ళాక ఎక్కువ మాట్లాడచ్చా?

అలా తాజ్మహల్ ప్రేయసీ చిహ్నంగా నిర్మించి ఆ ఏకాంతవాసాన్ని, ఈ హృదయావాసాన్ని, సహవాసాన్ని కోరుకున్నా అంత తేలిక కాదు ఆ ప్రణయస్మృతుల్ని మర్చిపోవడం. దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు కానీ ఇంకా ఎవరైనా కానీ ప్రణయం నుండి మొదలెట్టి పరిణయానికి కాకుండా దాని పరిణామాన్ని వేదాంతం వైపుగా, తాదాప్యం వైపుగా తీసుకెళ్లిన మాట అలా ఉంచితే కామిగాక మోక్షగామిగాడు అని ఒక మాట ఉంది. అంటే ఏంటి మోక్షగామి? మోక్ష మార్గంలోకి వెళ్ళాలి అంటే అది కావాలి అన్న కామము, అంటే

కోరిక, కోరిక కలిగిన వాడు కామి అది అర్థం. అలా సాధించిన వాళ్ళు కూడా ఉన్నారు. అలా కాకుండా అసలు గార్హస్థ్య అంటే గృహస్థ ధర్మం ఏమిటో తెలుసుకోకుండా ఇందులోకి వెళ్ళడం ఏమిటని, మళ్ళీ ప్రేమకి ఫ్రేమ్ గట్టి అందులో హృదయాన్ని ఫ్లేమ్గా వెలిగించి ఫేమ్ పొందిన వాళ్ళు కూడా ఉన్నారు.

0: అందుకే అందాల రాణి పద్మావతిని చేపట్టిన ఆనంద నిలయునికి బ్రహ్మోత్సవానంద సమయం కూడా ఇదే. ఎంత బ్రహ్మోత్సవానంద సమయలీనుడైనా ద్వాపరంలోకి వెళితే ఏకాంతంలో ఎంత బతిమాలుకున్నాడో జగత్పతి అయినా సత్యాపతి అవును గదా.
1: నన్ను

ఒక్క పువ్వు. ఆ భార్యాతాన్ని రుక్మిణికి ఇచ్చినందుకు సత్యభామాదేవి అలిగితే ఏకాంతంలో వెళ్ళినప్పుడు పొరపాటున అట్నించిటు ఒత్తిగెలగా ఆ పాదం తగిలితే వజ్రవైఢూర్య నవరత్న ఖచితమైన కఠినమైన కిరీటానికి లేతపాదం తగిలి ఎంత నొచ్చిందో కదా అని కృష్ణావతారంలో సత్యకీ సంసేవనం చేశారు ఏకాంతంలో. లక్ష్మీ సహితుడై వైకుంఠంలో భృగు మహర్షికి కూడా పాద సంవాహనం చేశాడు. రెండిటికి ఫలితాలు ఎలా ఉన్నాయో మనకి తెలుసు. అయితే ఎన్ని ఉదయాల ఎన్ని మధ్యాహ్నాల ఏకాంతాలైనా దీనికి సాటొస్తాయా?

విన్నాం కదా, నీకై వేచితినయ్యా ఏకాంతరామయ్య అని. ఏకాంతంలో మరి ఏ రామయ్య కోసమో ఆ రామంలో అంత విశ్రామంగా ఉన్నా అది వేచి ఉండడమే. ఇక్కడ ఏకాంతము సాయంత్రము ఇక్కడ వేగిపోవడమే. సరే, వేగిపోయేవారికి వేగులుండారా ఏమిటి, వస్తున్నారో లేదో చెప్పడానికి, వేచి ఉన్నారో లేదో సమాచారాన్ని తెలపడానికి. సాయంత్రమై రాత్రి వెరసి సాయంత్రాత్రి అయిందనుకోండి, చుక్కలు వచ్చేసాయి, జాబిల్లు కూడా వస్తున్నాడు. మరి అలాంటి సమయంలో అది కదా ఏకాంతం అంటే.

0: మధుమంజరి సినిమా పాటలు విన్నారు. మరిన్ని చిత్రగీతాలు ఇదే ప్రసారంలో సంధ్యారాగం తరువాత కొనసాగింపుగా 1:20 వరకు వినొచ్చు. సమయం 12:30 కావస్తుంది.
1: 12:30 ఇప్పుడు తెలుగులో జాతీయ వార్తలు.

0: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది చిలుకూరి సతీష్ కుమార్. ముందుగా ముఖ్యాంశాలు. 2047 వికసిత్ భారత్ సాధనలో ICWA కీలక పాత్ర పోషిస్తుందని ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ అన్నారు. DRDO పరిశ్రమల మధ్య భాగస్వామ్యం దేశాన్ని రక్షణ రంగ తయారీలో ఒక గ్లోబల్ హబ్గా మార్చగలదని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. 2030 నాటికి ద్వైపాక్షిక వాణిజ్యాన్ని $50 బిలియన్కు పెంచుకునే లక్ష్యంతో భారత్ కెనడా దేశాలు న్యూఢిల్లీలో 4వ విడత చర్చలు ప్రారంభించాయి. T20 అంతర్జాతీయ పురుషుల క్రికెట్లో భాగంగా ఢిల్లీలో ఈరోజు జరిగే 2వ మ్యాచ్లో భారత్ ఆఫ్ఘనిస్తాన్ జట్లు తలపడతాయి. ఇక వార్తల వివరంగా. 2047 నాటికి వికసిత్ భారత్ సాధనలో ICWA కీలక పాత్ర పోషిస్తుందని ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ పేర్కొన్నారు. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ వరల్డ్ అఫైర్స్ రజతోత్సవ వేడుకలు ఉద్దేశించి ఉపరాష్ట్రపతి ప్రసంగిస్తూ న్యూఢిల్లీలో జరిగిన బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశం ఎంతో విశిష్టమైందని, ఏకగ్రీవంగా ఆమోదించిన న్యూఢిల్లీ డిక్లరేషన్ ఒక గొప్ప విజయంగా ప్రశంసించారు.
1: It is now marked by greater engagement, growing influence and a renewed sense of confidence under the visionary leadership of our honorable prime minister Shri Narendra Modi ji. We are constantly and consistently seeing the global voice for peace, progress and prosperity. 3 years ago we also hosted the G20 summit. Through the summit, Shri Modi ji brought to the forefront our ancient philosophy of Vasudeva Kutumbakam. We have now emerged as the voice of the countries of the global south.
0: ఈ కార్యక్రమంలో విదేశాంగ మంత్రి డాక్టర్ జయశంకర్ మాట్లాడుతూ, గ్లోబల్ సౌత్ ఆందోళనలతో పాటుగా ప్రపంచ సవాళ్లపై భారత్ తన దృక్పథం మరింత ఆత్మవిశ్వాసంతో వ్యక్తపరుస్తోందని చెప్పారు. దేశ ప్రయోజనాలు ప్రపంచవ్యాప్తంగా విస్తరించాయని, భారత్ పట్ల అంచనాలు పెరిగాయని తెలిపారు.
2: India today engages with a much wider range of countries and regions. Our interests have become increasingly global, our responsibilities have grown, and expectations of India have also risen correspondingly. India is also articulating with greater confidence its perspectives on global challenges, including those that concern the global south. A rising India must increasingly bring its own history, experience, interests, concepts, and even terminology to the way it approaches the world. ICWA has an important place in this endeavor.
0: భారతదేశం గర్వించదగ్గ గొప్ప ఇంజనీర్లలో ఒకరైన భారతరత్న మోక్షగుండం విశ్వేశ్వరయ్య జయంతి పురస్కరించుకుని ఈరోజు జాతీయ ఇంజనీర్స్ దినోత్సవం జరుపుకుంటున్నాం. విశ్వేశ్వరయ్య చేసిన సేవలు స్మరించుకునేందుకు, దేశాభివృద్ధిలో ఇంజనీర్ల పాత్ర గౌరవించేందుకు ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 15 ఈ దినోత్సవం నిర్వహిస్తారు. విశ్వేశ్వరయ్య జయంతి సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆయనకు నివాళులర్పించారు. విశ్వేశ్వరయ్య ఒక గొప్ప ఇంజనీరింగ్ ప్రతిభావంతులని, దేశ నిర్మాణ దృక్పథం పౌరులకు ఎప్పటికీ స్ఫూర్తినిస్తూనే ఉంటుందని సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నారు. రేపటి కోసం ఆవిష్కరణలు చేస్తూ పరిష్కారాలు అందిస్తూ దేశ నిర్మాణానికి తోడ్పడుతున్న ఇంజనీర్లందరికీ ప్రధానమంత్రి శుభాకాంక్షలు తెలిపారు.
3: మహాన్ ఇంజనీర్స్ కి హమారీ విరాసత్ మే ఏక్ ఐసా రత్న భీ హమే మిలా జిస్కే కార్య ఆజ్ భీ లోగో కో అచంభిత్ కర్ రహే హై ఔర్ వే థే భారత రత్న డాక్టర్ ఎం విశ్వేశ్వరయ్య. उन्हीं की याद में 15 सितंबर को इंजीनियर्स डे के रूप में मनाया जाता है. उनके पद चिन्हों पर चलते हुए हमारे देश के इंजीनियर पूरे विश्व में अपनी अलग पहचान बना चुके. मैं इस अवसर पर सभी इंजीनियरों को उनकी निर्माण शक्ति को आदर पूर्वक नमन करता हूँ.
0: एम विश्वेश्वरय्य जीवितम क्रमशिक्षण आविष्कार

ఆవిష్కరణ ప్రజాసేవలకు ఆదర్శప్రాయంగా నిలుస్తుందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ పేర్కొన్నారు. దేశ నిర్మాణంలో విశ్వేశ్వరయ్య చేసిన విశేష కృషి కీలక పాత్ర పోషించిందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. ఇంజనీర్లకు శుభాకాంక్షలు తెలుపుతూ వారి అవిశ్రాంత ఆవిష్కరణలే భారతదేశ పురోగతిని ముందుకు నడిపిస్తున్నాయని పేర్కొన్నారు. వ్యవసాయ ఆధారిత పండుగైన నూహ్ఖాయ్ సందర్భంగా దేశ ప్రజలకు, ముఖ్యంగా ఒడిశా ప్రజలకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శుభాకాంక్షలు తెలిపారు. నూహ్ఖాయ్ కేవలం ఒక సాంప్రదాయ పండుగ మాత్రమే కాదని, సామూహిక విందులు, స్నేహితుల కలయికలతో సామాజిక కుటుంబ సాన్నిహిత్యానికి ఒక ప్రతీక అని రాష్ట్రపతి పేర్కొన్నారు. సంవత్సరి పర్వదినం సందర్భంగా దేశ ప్రజలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. క్షమాగుణం, దయ ప్రతి బంధాన్ని బలపరుస్తాయని, ఈ సంవత్సరి గుర్తు చేస్తుందని సోషల్ మీడియా వేదికగా మోదీ పేర్కొన్నారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HVDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా మాత్రమే కాకుండా ప్రాచీన నాగరికతలో ప్రజాస్వామ్య సాంప్రదాయాన్ని భారత్ వేడుగ్గా జరుపుకుంటుందని లోక్సభ స్పీకర్ ఓం బిర్లా చెప్పారు. అంతర్జాతీయ ప్రజాస్వామ్య దినోత్సవం సందర్భంగా ఆధునిక ప్రజాస్వామ్య సంస్థలు రూపుదిద్దుకోవడానికి చాలా కాలం ముందే ప్రాచీన భారతీయ గ్రంథాలు సామూహిక చర్చల గురించి, ప్రజాసభల గురించి ప్రస్తావించాయని సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నారు. చర్చలు, సంప్రదింపులు, సభ సమితుల గురించి ఋగ్వేదం ప్రస్తావిస్తుందని చెప్పారు. అలాగే వైశాలితో సహా ప్రాచీన గణతంత్ర రాజ్యాలు, గణసంఘాల్లో కాలక్రమేణ స్వయం పాలన, సంప్రదింపుల సంస్థలు, సాంప్రదాయాలు అభివృద్ధి చెందాయని తెలిపారు. డిఆర్డీఓ పరిశ్రమల మధ్య భాగస్వామ్యం భారతదేశాన్ని రక్షణ రంగ తయారీలో ఒక గ్లోబల్ హబ్గా మార్చగలదని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. న్యూఢిల్లీలో జరిగిన డిఆర్డీఓ ఇండస్ట్రీ సినర్జీ మీట్ విమర్స్ 2026 సదస్సును ఉద్దేశించి ప్రసంగిస్తూ, క్షిపణుల నుంచి రాడార్ల వరకు, యుద్ధ విమానాల నుంచి నీటిలో కదిలే జలాంతర్గాముల వరకు, ఎలక్ట్రానిక్ వార్ఫేర్ సిస్టమ్ నుంచి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వరకు ప్రతి రంగంలో డిఆర్డీఓ తన సామర్థ్యాలు నిరూపించుకుందని పేర్కొన్నారు. 2030 నాటికి ద్వైపాక్షిక వాణిజ్యాన్ని $50 బిలియన్లకు పెంచుకోవాలనే లక్ష్యంతో ప్రతిపాదిత సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం కోసం భారత్, కెనడా దేశాలు న్యూఢిల్లీలో 4 విడత చర్చలు ప్రారంభించాయి. నిన్న ప్రారంభమైన ఈ 5 రోజుల చర్చలు September 18 వరకు కొనసాగుతాయి. రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం 2024-25లో ఉన్న 8.66 బిలియన్ అమెరికన్ డాలర్స్తో పోలిస్తే 2025-26లో 8.22% క్షీణించి 7.95 బిలియన్ అమెరికన్ డాలర్లకు చేరుకుంది. కెనడాకు భారత్ ప్రధానంగా ఫార్మాస్యూటికల్స్, ఇనుము, ఉక్కు, సీఫుడ్, పత్తి వస్త్రాలు, ఎలక్ట్రానిక్స్, రసాయనాలు ఎగుమతి చేస్తుండగా పప్పుధాన్యాలు, ముత్యాలు, విలువైన రాళ్లు, బొగ్గు, ఎరువులు, కాగితం, ముడి చమురును ప్రధానంగా దిగుమతి చేసుకుంటుంది. భారత్ నుంచి కెనడాకు ప్రధాన సేవారంగ ఎగుమతుల్లో టెలికమ్యూనికేషన్స్, కంప్యూటర్ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్, ఇతర వ్యాపార సేవలు ఉన్నాయి. ఓల్డ్ సర్క్యులర్ ఎకనమిక్ ఫోరం 2026 సదస్సు గుజరాత్లో గాంధీనగర్లో గల మహాత్మా మందిర్లో ఈరోజు కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల శాఖ మంత్రి భూపేందర్ యాదవ్, గుజరాత్ ముఖ్యమంత్రి భూపేందర్ పటేల్ సంయుక్తంగా ప్రారంభించారు. సర్క్యులర్ ఎకానమీ, ప్రజలు, శ్రేయస్సు కోసం పరివర్తన అనే ఎదురుత్వంతో దక్షిణాసియాలో తొలిసారిగా జరుగుతున్న ఈ సదస్సులో 65కు పైగా దేశాల నుంచి 2000కు పైగా పాల్గొంటున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో భారత్ తన ప్రాచీన సాంస్కృతిక ఆచారాలైన వస్తువులు తిరిగి ఉపయోగించడం, సంరక్షణ విలువలు నేటి ఆధునిక విధానాలకు అనుగుణంగా మార్చుకుందని భూపేందర్ యాదవ్ స్పష్టం చేశారు. భారత ప్రభుత్వ ప్రజా ప్రసార మాధ్యమం దూరదర్శన్ ఈరోజు 67వ వ్యవస్థాపక దినోత్సవం జరుపుకుంటుంది. 1959 September 15 ఆల్ ఇండియా రేడియో కింద ఒక ప్రయోగాత్మక టెలివిజన్ సేవగా ఇది ప్రారంభమైంది. నాటి రాష్ట్రపతి డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ ప్రారంభించారు. 1976 April 1 ఆల్ ఇండియా రేడియో నుంచి విడిపోయి స్వయం ప్రతిపత్తిని సాధించింది. 1982 ఢిల్లీలో జరిగిన ఆసియా క్రీడల సమయంలో రంగుల టెలివిజన్ ప్రవేశపెట్టడంతో దూరదర్శన్ ఆకర్షణ మరింత పెరిగింది. ఇక 1997 September 23 ప్రసార భారతి కార్పొరేషన్ ఏర్పడ్డాక మరింతగా విస్తరించింది. ప్రస్తుతం 35 శాటిలైట్ ఛానళ్లు, 66 స్టూడియో కేంద్రాలతో వివిధ ప్రాంతీయ మాధ్యమాల ద్వారా దూరదర్శన్ ప్రజలకు సేవలు అందిస్తుంది. రామాయణ్, మహాభారత్, మాల్గుడి డేస్, శక్తిమాన్, చిత్రహార్, ఫౌజీ, సర్కస్ వంటి ఎన్నో అద్భుత ధారావాహికలు ప్రసారం చేసి ప్రజల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకుంది. సమాచార ప్రసారంతో పాటు సాంస్కృతిక పరిరక్షణలో, జాతీయ సమైక్యతలో దూరదర్శన్ కీలక పాత్ర పోషిస్తుంది. దేశంలో 100కి 100% జనాభాకు ఇది శాటిలైట్, డిటిహెచ్ సేవల ద్వారా చేరువవుతుంది. యూపీఐ ద్వారా జరిగే 2000 రూపాయల వరకు లావాదేవీలపై బ్యాంకులు ఎలాంటి ఛార్జీలు విధించకూడదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. రూపే డెబిట్ కార్డ్స్ ద్వారా
చేస్తే ఈ చెల్లింపు

ఛార్జీలపై ఎలాంటి ఛార్జీలు వర్తించవని, ఈ లావాదేవీలపై బ్యాంక్ సిస్టమ్ ప్రొవైడర్ ఎలాంటి ఛార్జీలు విధించరని గెజెట్ నోటిఫికేషన్లో పేర్కొంది. యూపీఐ లావాదేవీలపై నిబంధనలు స్పష్టం చేసేందుకు చెల్లింపు పరిష్కార వ్యవస్థల చట్టం కింద ఈ మార్పులను ఆర్థిక మంత్రిత్వశాఖ నోటిఫై చేసింది. వ్యక్తి నుంచి వ్యక్తికి జరిగే అన్ని యూపీఐ లావాదేవీలు ఉచితంగా కొనసాగుతాయని మంత్రిత్వశాఖ స్పష్టం చేసింది. యూపీఐ వినియోగదారులపై ఛార్జీలు విధించే అవకాశం ఉందన్న ఆందోళన నేపథ్యంలో ప్రభుత్వ నిర్ణయం ప్రాధాన్యం సంతరించుకుంది. అరుణాచల్ ప్రదేశ్, అస్సోం, మేఘాలయ, హర్యానా, చండీగఢ్, ఢిల్లీలో ఈరోజు భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. అలాగే కేరళ, మహే, పంజాబ్, కర్ణాటక, పశ్చిమ బెంగాల్, సిక్కిం, తమిళనాడు, పుదుచ్చేరిల్లో వాతావరణ పరిస్థితి ఉండే అవకాశం ఉందని పేర్కొంది. T20 అంతర్జాతీయ పురుషుల క్రికెట్లో భాగంగా ఢిల్లీలో అరుణ్ జైట్లీ స్టేడియంలో ఈరోజు జరిగే రెండో మ్యాచ్లో భారత్ ఆఫ్ఘనిస్తాన్తో తలపడుతుంది. ఈ మ్యాచ్ భారత కాలంలో ప్రకారం రాత్రి 7:30 ప్రారంభమవుతుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. 2047 వికసిత్ భారత్ సాధనలో ICWA కీలక పాత్ర పోషిస్తుందని ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ అన్నారు. DRDO పరిశ్రమల మధ్య భాగస్వామ్యం దేశాన్ని రక్షణ రంగ తయారీలో ఒక గ్లోబల్ హబ్గా మార్చగలదని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. T20 అంతర్జాతీయ పురుషుల క్రికెట్లో భాగంగా ఢిల్లీలో జరిగే మ్యాచ్లో భారత్ ఆఫ్ఘనిస్తాన్ జట్లు తలపడతాయి. ఆకాశవాణి వార్తలంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.

0: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. సంధ్యారాగం శ్రీమతి పి పద్మజావాణి గారితో పరిచయ కార్యక్రమం ఆఖరి భాగం. పరిచయకర్త శ్రీ తేతలి దిలీప్ కుమార్ రెడ్డి గారు.
1: ఆకాశవాణి శ్రోతలకు నమస్కారం. నేటి మన సంధ్యారాగం కార్యక్రమంలో పద్మజావాణి గారిని అడిగి మనం మరిన్ని విషయాలు విశేషాలు తెలుసుకుందాం. నమస్కారం అండి పద్మజావాణి గారు.
2: నమస్కారం అండి దిలీప్ గారు.
1: మేడం, రచయితగా ఒక కవిగా మీ ప్రస్థానం ఎప్పుడు ప్రారంభమైంది? అంటే మీరు చదువుకుంటున్నప్పటి నుంచి కూడా ఈ రచన వ్యాసంగం అనేది ఒక హాబీగా మీకు ఉందా, లేకపోతే మీరు ఉద్యోగం నుంచి పదవి విరమణ పొందిన తర్వాత ఈ రచన వ్యాసంగం వైపు మొగ్గారా, ఆ వివరాలు చెప్పండి.
2: లేదండి, దాదాపుగా 40 ఏళ్ళుగా ఉంది కానీ ఈ రచనా వ్యాసంగం. కానీ తర్వాత ఏమైందంటే ఎక్కువ సోషల్ వీటిల్లో ఉండడం వల్ల లయన్స్ క్లబ్బు, రోటరీ క్లబ్బు, రెడ్ క్రాస్, తర్వాత డాక్టర్ ఆలూరి విజయలక్ష్మి గారు, డాక్టర్ పి చిరంజీవిని కుమారి గారు, అలాగే మీకు తెలుసు వాడ్రే వీరలక్ష్మీదేవి గారు మంచి రైటర్, వీళ్ళందరూ మాకు కాకినాడలో ఎస్సెట్స్ అన్నమాట. సో వాళ్ళ నుంచి ఇటు సమాజ సేవ అటు సాహిత్యం రెండూ కూడా ఇవి తీసుకున్నప్పుడండి నాకు ఎక్కువ ఏమనిపించేదంటే ప్రార్థించే పెదవుల కన్నా పనిచేసే చేతులు మిన్న అనేది నేను మా నాన్నగారి దగ్గర నుంచి మా అమ్మగారి దగ్గర నుంచి నేర్చుకున్న ఒక స్లోగన్. మమ్మల్ని అందరినీ మా ఇంట్లో అందరూ అంతే అన్నమాట, ఆ రకంగా ప్రభావితమైన వాళ్ళే వాళ్ళ దగ్గర నుంచి. అందువల్ల నాకు సమాజ సేవ సాహిత్యం, సాహిత్యం కొంచెం వెనకాల పడింది ఎలా అయినా ఈ సమాజ సేవ వల్ల. ఒక చిన్న విషయం చెప్తాను మీకు. ఎండోమెంట్స్ అనే ఒక డిపార్ట్మెంట్ ఉందండి. ఆ ఎండోమెంట్స్ డిపార్ట్మెంటుకి ఒక లేడీ దాదాపు 100 ఏళ్ల క్రితం, ఆవిడ 13 ఎకరాల పంట భూమి, 2000 చదరపు గజాల బిల్డింగ్లతో కూడిన సైటు, అది కాకినాడలో కొన్ని కోట్లు విలువ చేసే సైట్ అది, అది ఇచ్చారు ఆవిడ 100 ఏళ్ల క్రితం. ఆ ఇస్తూ ఆవిడ ఒక డాక్యుమెంట్ రాశారు, చాలా పవర్ఫుల్గా రాశారు. అందులో ఆ రోజుల్లో ఆడవాళ్ళనే ఆవిడ ఒక టీమ్గా ఏర్పరచుకుని ఆవిడ డాక్యుమెంట్ రాశారు. ఎంత బాగా రాశారంటే, ఇది ఆధ్యాత్మిక విద్య కోసం, వేద విద్య కోసం, తర్వాత ఏవైనా ఆలయ నిర్మాణాల కోసమే వినియోగించాలి అని. సో ఆ తర్వాత తర్వాత అదేమైందంటే ఆ లోపల ఉన్న వృద్ధాశ్రమం లాంటిది ఏదో ఒకటి ఉండేది, అది మెల్లగా కూలిపోయింది. కూలిపోతే నేను దేవాదాయ శాఖ వాళ్ళతో చెప్తే వాళ్ళు వచ్చి ఆ కూలిపోయిన తీసేశారు. కానీ వీళ్ళకి నిల్వ నీడ లేదు సరిగ్గా. కొంచెం ఒక్క 4 రూములు కట్టండి, ఇందులో ఈ కూలిపోయిన వాళ్ళని అందులో పెట్టచ్చు అంటే అసలు డబ్బులు లేవమా డిపార్ట్మెంట్ దగ్గర అని చెప్పారు. అదే సమయంలో ఐఏఎస్ మేడం వైవి అనురాధ అనే మేడము దేవాదాయ శాఖ కమిషనర్గా వచ్చారు సరిగ్గా క్రితం పుష్కరాలకి, గోదావరి పుష్కరాలకి. నాకు మేడంతో బాగా పరిచయం ఉంది. ఆవిడ ఐఏఎస్ అయినా నేను చిన్న ఇంజనీర్నైనా మా మధ్య ఏదో ఒక రకమైన స్నేహబంధం లాంటిది. ఆవిడ కమిషనర్గా వచ్చారని తెలియగానే నేను వెళ్ళి ఆవిడని అప్రోచ్ అయితేనండి, 50 లక్షల రూపాయలతో ఆ వృద్ధాశ్రమాన్ని పునర్నిర్మించారు. ఆ ముందున్న సైటుని నేను తర్వాత కాలంలో, ఆవిడ రిటైర్ అయిపోయారు, తర్వాత కాలంలో నేను అక్కడ ఆవిడకి నేను తెలుసు అనే ఒక చిన్న మాటతో

గోదావరి శాఖ వాళ్ళు ఏం చేశారంటే, ఆ ముందున్న ఆక్యుపేషన్ని అక్కడ ఒక అతను లోపలికి ఆక్యుపై చేశారు, అది కూడా నన్నే తీయమని, అంతా కూడా నా నెత్తిమీ పెట్టి నేనే తీయించి అక్కడ క్రితం సారి ఉన్న మన దేవాదాయ శాఖ మినిస్టర్ గారి దగ్గరికి వెళ్ళి దేవాలయం ఒకటి కావాలండి ఇక్కడ, లేకపోతే

0: చాలా బాగా డెవలప్ అయింది. లేకపోతే కనుక అది డెఫినెట్గా అక్కడ అన్యాక్రాంతం అయిపోయేది. అంటే ఒక మనిషి ఇవన్నీ చేయగలరా అంటే చెయ్యగలరు. మనకి ఆ అంకిత భావం ఉండాలి, లేదా ఆ రకమైన చుట్టూ ఉన్న పరిస్థితుల్ని కూడా మనకు అనుకూలంగా మార్చుకుని ఆ రకంగా చేసుకోగలగాలి. అంటే నేను ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే వాళ్ళ సౌజన్యం ఇది, నేను చేశాను అని ఎప్పుడు చెప్పట్లేదు. మనకి తెలిసిన మనుషులు మనకి ఇలా ఉపయోగపడి ఆ రకమైన ఇది చేశారని చెప్పడానికి సంతోషంగా ఉంది.
1: మీరు రోడ్లు వేస్తున్నప్పుడు చెట్లు అడ్డొస్తే వాటిని తొలగించి మళ్ళీ రోడ్డుకి ఇరువైపులా మొక్కలు నాటించి చేసామని చెప్పి, అయితే కొన్ని సందర్భాల్లో రోడ్లు వేస్తున్నప్పుడే దేవాలయాలు వస్తాయి.
0: అవునండి,
1: చెట్టు తొలగించినంత ఈజీ కాదు. దేవాలయం తొలగించాలి అంటే అక్కడ స్థానిక ప్రజల నుంచి తీవ్రమైనటువంటి వ్యతిరేకత వస్తుంది, విమర్శలు వస్తాయి. అలాంటి పరిస్థితి ఎప్పుడైనా ఎదురైందా మీకు? దాన్ని ఎలాగా తట్టుకుని చేయగలిగా
0: అంటే, మాది నేషనల్ హైవేలో అంత దగ్గర దగ్గరగా గుళ్ళేమి లేవండి, ఏ గుడి లేదు. ఇదివరకు మీకు తెలుసో లేదో, ఒక 25 ఏళ్ల క్రితం మాకు రేఖారాణ అనే ఒక ఆర్డీఓ వచ్చారు. ఆమె ఏం చేశారంటే, గుడి ఉంటే కొబ్బరికాయ కొట్టడం, జేసీబీతో తీసేయటం, ఎవరు మాట్లాడలేదు.
1: విధి నిర్వహణ అంతే అక్కడ,
0: విధి నిర్వహణ. అలాంటివి నాకు ఎదురవ్వలేదండి దేవుడి దయవల్ల.
1: అదే, మీకు అలాంటివి ఎదురు కాకపోవడం కూడా మంచిదే. పద్మజవాణి గారు, చాలా చక్కని విషయాలు, మీ జీవిత అనుభవాలు అన్ని కూడా మన ఆకాశవాణి శ్రోతలకి తెలియజేస్తూ ఉన్నారు. చాలా సంతోషం అండి. అయితే ఇప్పుడు మీరు ప్రస్తుతం విశ్రాంతి జీవితం గడుపుతున్నారు, కానీ విశ్రాంతి అనేది లేకుండా నిరంతరం ఏదో ఒక వ్యాపకంతో శ్రమిస్తూనే ఉన్నారు. అంటే సమాజ హితాన్ని కోరుతూ అనేక కార్యక్రమాలు నిర్వహించడం కూడా మీకు చాలా సంతృప్తినిస్తుందని కూడా చెప్పారు. అటువంటి సమాజ హితాన్ని కోరుతూ మీరు చేపడుతున్నటువంటి కార్యక్రమాలు, ఆ వివరాలు కూడా మన శ్రోతలతో పంచుకోండి మేడం.
0: తప్పకుండా అండి. ఇప్పుడు మాకు ఆల్ ఇండియా విమెన్స్ కాన్ఫరెన్స్ అనే ఒక ఢిల్లీ బేస్డ్ ఎన్జిఓ ఉంది. ప్రస్తుతం కాకినాడ శాఖకి నేను ట్రెషరర్గా ఉన్నాను. మేము ముఖ్యంగా ఇప్పుడంటేనండి, కరోనా ముందు మాకు మా టీం ఉన్నారు, మేమందరం కూడా 70+, 50+ ఒకళ్ళిద్దరు ఉన్నా మిగిలిన అందరూ కూడా 70+. మేము ముఖ్యంగా ఆడపిల్లల కోసం, అంటే ఇది ఆల్ ఇండియా ఉమెన్స్ కాన్ఫరెన్స్ అనే పేరుకు తగ్గట్టే మన ఇండియా అంతా బ్రాంచెస్ ఉన్నాయండి. దాదాపు 2000 బ్రాంచెలు ఉన్నాయి ఈ ఎన్జిఓకి. కాకినాడలో స్కూల్స్కు వెళ్ళి, జిల్లా పరిషత్ స్కూల్స్, మున్సిపల్ స్కూల్స్కు వెళ్ళి, బ్యాడ్ టచ్ గుడ్ టచ్ని ఇప్పుడు ఏదో కొంచెం పేరు మార్చారనుకుంటాను, కానీ మామూలుగా అయితే ఆ పేరుతోనే పిలవబడింది మొన్నటి దాకా. ఆడపిల్లలకి ఇది ఎలా గుర్తించాలి, ఇంట్లో హింస, బయట హింస, లేదా బయట ఉండే ఒక ఆకర్షణలు, వీటి నుంచి ఎలా బయటపడాలి, అసలు మనకి నిజమైన స్నేహితులు ఎవరు, మన జీవితంలో మనం చదువుకుంటే మనకి దక్కే గౌరవాలేంటి, మనకి ఆర్థికంగా మనం ఎంత ఎత్తుకు ఎదగచ్చు, ఇలాంటివన్నీ కూడా ఆడపిల్లల కోసం ప్రత్యేకం మేము టీచర్లని అడిగి, కొన్ని కొన్ని చోట్ల వాళ్ళు మాకు మా సిలబస్సే అవ్వలేదండి, మీరు ఇలాంటివన్నీ పెట్టకండి అంటే కలెక్టర్ దగ్గరికి వెళ్ళి చెప్పి లెటర్ తెచ్చుకుని వాళ్ళకి చూపించి మేము ఇలాంటివి చెప్తూ ఉంటామండి. అదొకటి. రెండోది ఏంటంటేనండి, శానిటరీ ప్యాడ్స్. ఈ మధ్యలో మనకి ప్రపంచం అంతా కూడా సర్వైకల్ క్యాన్సర్తో ఆడవాళ్ళ జాతి నశిస్తోంది ఒక విధంగా. మన ఇండియాలో అయితే దాదాపు ప్రపంచం మొత్తం మీద చూసుకుంటే మన ఇండియా 3వ స్థానంలో ఉంది సర్వైకల్ క్యాన్సర్లో మరణాలు ఆడజాతి. అందుకని ఆడపిల్లల్ని ఇప్పటి నుంచి చెప్పాలి అని, క్లాత్ కాకుండా ఈ శానిటరీ ప్యాడ్స్ వాడాలి. ఇవి వాడాలి అంటే అవి కొనుక్కోటానికి అందరికీ శక్తి ఉండదు. మేమేం చేసామంటే, కాకినాడలోనే కిరణ్ ఐ హాస్పిటల్ అని ఉంది, ఆయనది చాలా పెద్ద దాతృత్వం. ఆయన పద్మశ్రీ, ఆయన గురించి చెప్పాలంటే ఒకరోజు సరిపోతుంది.
1: మన రేడియోలో ఇంటర్వ్యూ కూడా చేశాం,
0: చేశారు కదా.
1: పద్మశ్రీ అవార్డు వచ్చినప్పుడు
0: ఆయన దగ్గర ఈ మిషన్ ఉంది అని తెలుసుకుని మేము వెళ్ళి, సార్ ఒకసారి మిషన్ చూస్తాము, ఎలాగా ఏంటి, మేము తెప్పిస్తాము అని అంటే, ఫస్ట్ టైం ఆయన మమ్మల్ని చూడటం, మేము ముగ్గురం ఫ్రెండ్స్, ఆయన మమ్మల్ని ముగ్గురిని చూసి, ఆయన ఏదో లక్ష్మి, సరస్వతి, పార్వతి వచ్చి కూర్చున్నట్టున్నారమ్మా నా ముందు అన్నారు, పట్టుకెళ్ళిపోండి అన్నారు. అవి ఆయన 5-6 లక్షలు పెట్టి తెచ్చారు, నా దగ్గర వేస్ట్గా ఉన్నాయి, మీరు పట్టుకెళ్ళిపోండి, నాకు రూపాయి ఇవ్వద్దు అన్నారు. వాటిని తెచ్చేయండి, ఆ మెడ్రాస్ నుంచి ట్రైనర్ని పిలిపించి ఈ పిల్లలకి శిక్షణ ఇప్పించి వీళ్ళకి జీతాలు ఇచ్చి మేము ఈ ప్యాడ్స్ తీసుకెళ్లి స్కూల్స్లో లేని వాళ్ళకి ఉచితంగా ఇచ్చాం, మిగిలిన వాళ్ళకి బయట 40 రూపాయల ప్యాకెట్ ఉంటే మేము 20కే ఇచ్చాం. ఈ రకంగా చేస్తున్నప్పుడు ఒకసారి ఒక మంచి సంఘటన ఏంటంటే, ఒక జూనియర్ కాలేజ్కి వెళ్ళాం, అక్కడ 350 మంది ఆడపిల్లలు ఉన్నారు. సో ఆ ప్రిన్సిపల్ గారు చాలా పెద్ద హాల్లో వాళ్ళని సమావేశపరిచి మగవాళ్ళందరూ బయటకు వెళ్ళిపోయారు, మీరు చెప్పండి అమ్మా వీళ్ళకి అన్నారు. మేము అందరం అన్నీ చెప్పాము, ఆ సమయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అవన్నీ చెప్పాము. చెప్పిన తర్వాత శానిటరీ ప్యాడ్స్ వాడితే ఎలా ఉంటుంది ఇవన్నీ చెప్పాము. క్లాస్ అయిపోయింది, అందరం చెప్పేసిన తర్వాత ప్రిన్సిపల్ గారు వచ్చారు. వచ్చి ఎవరా ఇంతవరకు

0: మీరేం విన్నారు, మళ్ళీ చెప్పండి మాకు అన్న. ఎవ్వరు మాట్లాడలా. ఒక్క ఆడపిల్ల లేచి వచ్చిందండి, ఒక బక్క పిల్ల స్టేజ్ మీదకి వచ్చింది. వచ్చి ఏం చెప్పిందంటే, మేము ముగ్గురు అక్క చెల్లెళ్ళం, మా నాన్నకి ఇవి కొనే స్తోమత లేదు. నేను కాలేజీకి వస్తున్నాను కాబట్టి నా కోసం కొంటారంతే ఒక ప్యాకెట్, దాంతో మేము గడుపుకుంటాం. మిగతా వాళ్ళైతే ఆ రోజుల్లో మానేస్తారు, ఇంట్లోనే కూర్చోబెడతారు. ఈ రకంగా చదువు కూడా మాకు లాస్ అవుతోంది. కానీ ఈ మేడమ్స్ మా కోసం తల్లి కంటే ఎక్కువగా ఆలోచించారు అని చెప్పి కళ్ళ నీళ్ల పర్యంతమేంటి అసలు ఏడ్చేసింది స్టేజ్ మీద. ప్రిన్సిపాల్ గారు చాలా కరిగిపోయి జేబులోంచి ఆయన 100 రూపాయల నోటుని తీసి ఇచ్చి, చిన్నారి ఇదిగో అంటే ఆ పిల్ల 100 రూపాయలు పట్టుకుని, మేడమ్స్ దగ్గర నేను ఇవి కొనుక్కుని మా చెల్లెళ్ళకి ఇస్తాను అంది. మాకు చాలా ఎంత సంతోషం వేసిందంటేనండి, మేము మొదలుపెట్టిన ఈ పని ఉపయోగపడుతోంది, వాళ్ళకి తెలుస్తోంది ఎలా ఉండాలి ఆ సమయంలో అనేవి. తర్వాత ఇంతలో కరోనా రావటంతో అవి ఆగిపోయాయి, ఆ మిషన్స్ అన్ని నిరుపయోగం అయిపోయాయి. ఈ లోపల అప్పుడు గవర్నమెంట్ ఇచ్చింది ఆడపిల్లలకి శానిటరీ నాప్కిన్స్. సో అది అది ఒకటి. దాని తర్వాత ఇంకొకటి ఏంటంటేనండి, మేము సర్వైకల్ క్యాన్సర్ మీద కాకినాడలో లేడీ డాక్టర్స్ని తీసుకెళ్ళి కాలేజీల లెవెల్లో ఆడపిల్లలందరికీ చెప్తున్నాం అన్నమాట, అది అవేర్నెస్ క్లాసెస్. ఒక జిల్లా పరిషత్ స్కూల్లో ఆడపిల్లలకి 10 నుంచి 14 మధ్యలో ఉన్న వాళ్ళకి 2 డోసులు వేయించేసామండి వ్యాక్సిన్. ఆ వ్యాక్సిన్ వేయించుకుంటే చాలా రకాలైన సైడ్ ఎఫెక్ట్లు ఉంటాయనే పెద్ద బిలీఫ్ ఉంది. కానీ మేము ముందు మళ్ళీ పిల్లలందరికీ అవేర్నెస్ ఇచ్చి తల్లిదండ్రులను పిలిచి వాళ్ళకి చెప్పి, హెచ్ఎం గారు కూడా చాలా ఆయన కోఆపరేట్ చేశారు. ఆయన కూడా చెప్పారు, మేడం మీరు ఎక్కడికి వెళ్ళద్దు, మా స్కూల్లోనే వేయాలి అని కూర్చున్నారు ఆయన. అలా అప్పుడు మేము కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళి ఆయన్ని కూడా పిలిచాము. నేను రాలేనమ్మా, షణ్మోహన్ సగిలి అని ఇప్పుడు ఈ మధ్యలో ఆయన మొన్నటిదాకా కాకినాడ జిల్లా కలెక్టర్గా ఉన్నారండి. ఆయనేమో నేను రాలేనమ్మా, ఏదో మీటింగ్ ఉందని చెప్పి డిఎం అండ్ హెచ్ఓని, తర్వాత అక్కడ దగ్గరలో ఉన్న పల్లెటూళ్ళల్లో లేడీ డాక్టర్స్ని అందరినీ పంపించి అంబులెన్స్ పెట్టి ఫస్ట్ టైం వ్యాక్సిన్ వేస్తున్నారు, ఏమాత్రం పిల్లలకి తలనొప్పి వచ్చినా కడుపులో తిప్పినా అంబులెన్స్లో వెంటనే తీసుకెళ్ళాలి అని అంతలా అనమాట.
1: తర్వాత మేడం, ఈ ఉద్యోగ జీవితంలో కానీ లేకపోతే మీ సాహితీ జీవితంలో కానీ లేకపోతే ఒక సామాజిక కార్యకర్తగా సమాజ సేవలో కానీ ఇన్ని రంగాల్లో మీరు విశేషమైనటువంటి సేవ చేస్తున్నారు, కృషి చేస్తున్నారు కదా, సో వీటిలో మీకు బాగా అత్యంత సంతృప్తిని కలిగించినటువంటి సంఘటనలు ఏమన్నా ఉంటే అవి మన ఆకాశవాణి శ్రోతలతో పంచుకోండి అమ్మా.
0: ముఖ్యంగా ఆడపిల్లలకి ఏం చేసినా అది చాలా చాలా చాలా సమాజానికే కాదండి, రేపటి తరానికి అది మేలు అవుతుంది. మనం కొత్త తరాన్ని తయారు చేసుకునే క్రమంలో మనం మెరుగుపరచాల్సింది ఆడపిల్లల ఆరోగ్యం, ఆడపిల్లల విద్య, ఆడపిల్లల పట్ల నైతిక ప్రవర్తన. మగపిల్లలని అలా పెంచాలి. ఆడపిల్లలకి ఏ కొంచెం చేసినా జాతి బాగుపడుతుందండి. మేము ఈ కార్యక్రమాలన్నీ చేస్తూ ఈ కలెక్టర్లని పిలిచి వాళ్ళందరికీ మేము కూడా తెలియజెప్పటం వల్ల షణ్మోహన్ సగిలి ఐఏఎస్ కలెక్టర్ గారు ఏం చేశారంటే, అమ్మ మీకు ఆఫీస్ ఎక్కడండి అని అడిగారు. లేదండి, ఎప్పుడో ఉండేది కానీ దాన్ని కూడా మున్సిపల్ వాళ్ళు కూల్చేసి అక్కడ ఏదో ఈట్ స్ట్రీట్ ఏదో పెట్టేసుకున్నారు, మాకు ఇప్పుడు ఏమీ లేదు అని. మరి ఎలా చేస్తున్నారు ఇన్ని కార్యక్రమాలు, ఎవరో ఒక చోట ఎక్కడో ఒక చోట ఎవరింటోనో కూర్చుని రేపు ఇది చేద్దాం అది చేద్దాం అనుకుని అలా చేస్తున్నామండి, ఆఫీసు లేదు, సైట్ కూడా లేదు, ఏమీ లేదని చెప్పిన దానికి ఆయన మాకు కలెక్టర్ ఆఫీస్ పక్కనే అంటే హార్ట్ ఆఫ్ ద కాకినాడ 243 గజాల స్థలం ఇచ్చారండి. అయితే అది ఇవ్వగానే కొంతమందికి అప్పుడే కొంచెం బాధలు కలిగాయన్నమాట, ఆడవాళ్ళకి ఇవ్వడం ఏంటి, పైగా ఒక ఎన్జిఓ అని. కానీ అప్పుడు ఏం చేసామంటే మేము ఈయన ఇచ్చిన దానికి మనం కూడా దాన్ని ఒక దారిలో పెట్టుకోవాలని మెల్లగా బిల్డింగ్ లేపేసి స్లాబ్ వేసేసాం. ఇప్పటికేను ఎంతో కృతజ్ఞతలు అన్నమాట అండి ఆ కలెక్టర్ గారికి. ఆయన మేము అనుకుంటున్నాం భవనం అయిన తర్వాత ఓపెనింగ్కి ఆయన పిలుచుకోవాలని చెప్పి అంతా. సో మేము ఎవరికి కుదిరింది వాళ్ళు ఒక గ్రూప్గా వెళ్ళి అక్కడికి వెళ్ళి రిప్రజెంట్ చేసుకుని ఆ పని చేసుకుని వస్తూ ఉంటాము. సో ఒకటే అండి అనుకునేది, చెయ్యటం అనేది మానవ ప్రయత్నం. తర్వాత మళ్ళీ అదంతా కూడా ఎక్కడా ఒకటి అడ్డు రాకుండా ముందుకు వెళ్ళిపోయే స్పీడ్లో మన ఎవరు ఆపలేకపోతున్నారు. అది నిజానికి వెనక్కి లాగేవాళ్ళు ప్రతి రంగంలోనూ, ముఖ్యంగా ఆడవాళ్ళ పట్ల వెనక్కి లాగేవాళ్ళు బోల్డ్ మంది ఉంటారు. కానీ ఫ్యామిలీ సపోర్ట్ కూడా ఉండడం వల్ల నేను ఇవన్నీ చేసుకోగలుగుతున్నాను. అలాగే సమాజం మనకి చాలా ఇస్తుందండి, ప్రతి మనిషికి ఇస్తుంది. చదువు ఇస్తుంది, ఉద్యోగం ఇస్తుంది, సంస్కారం ఇస్తుంది, హాయిగా బ్రతకగలిగే స్వేచ్ఛ అన్నీ మనం పొందుతున్నాం. సమాజంలో

0: అట్టడుగు వర్గాలు ఉన్నాయి, మనను ఏమీ చెయ్యలేని నిస్సహాయతలో ఉన్న వర్గాలు ఉన్నాయి, వాటి పట్ల మనం తప్పనిసరిగా రుణం తీర్చుకోవాలి అనేది నా సొంత అభిప్రాయం.
1: పద్మజావాణి గారు, మనం ఏ రంగంలోనైనా విశేషమైనటువంటి సేవలు చేస్తున్నాం అంటే లాభాపేక్ష లేకుండా, ఎటువంటి స్వార్థం లేకుండా మనం నిజాయితీగా ఒక మంచి సంకల్పంతో సేవలు చేస్తూ వెళ్తున్నప్పుడు మనకి తెలియకుండానే విశేషమైనటువంటి గుర్తింపు వస్తుంది. ఏదో ఒక అవార్డు రూపంలోనూ లేదా ఒక రివార్డ్ రూపంలోనూ మన సేవల్ని గుర్తిస్తూ ఉంటారు. సో అలాగా మీ ప్రయాణంలో మీరు పొందినటువంటి అవార్డ్స్ కానీ రివార్డ్స్ కానీ ఉంటే అవి కూడా మన ఆకాశవాణి శ్రోతలతో పంచుకోండి.
0: తప్పకుండా అండి. ఉద్యోగంలో ప్రభుత్వం 4 సార్లు నాకు ఉత్తమ సేవలకి గాను పురస్కారాలు అందించింది. అప్పుడున్న కలెక్టర్ గారు, మళ్ళీ చెప్పుకోవాలి నేను, ఆయన సతీష్ చంద్ర గారు. ఆయన హిమ్సెల్ఫ్ ఒక స్ట్రక్చరల్ ఇంజనీర్ కూడా, ఐఏఎస్. ఆయన ఒకసారి నేను రోడ్డు వేస్తున్నప్పుడు మా పక్క నుంచి కారులో వెళ్ళిపోయారు, ముందుకు వెళ్ళిపోయారు. తర్వాత వెనక్కి వస్తున్నప్పుడు అక్కడ నన్ను చూసి ఆగారనమాట. ఆగితే వాళ్ళ పిఏ వచ్చి, మేడం కలెక్టర్ గారు ఆగారు అని చెప్పారు. నేను గబగబా వెళ్ళి, సార్ రండి సార్ రోడ్డు చూడండి అన్నా. పర్లేదమ్మా అన్నారు. కాదు సార్ మీరు రండి అన్నాను. వచ్చారు. డెప్త్లు అవి చూడండి సార్, చూపించాం. ఈ మెటల్ ఎక్కడి నుంచి వస్తుంది అన్నారు. చెప్పాను. వెళ్ళిపోతూ, మీరున్న చోట మేము చెక్ చేయకూడదమ్మా అన్నారు. ఆయన అప్పటికే చాలా అందరినీ దద్దళ్లాడిస్తున్నారన్నమాట. ఆ రోజుల్లో పనికి ఆహార పథకం కింద బియ్యం ఇచ్చేవారండి కూలీలకి, డబ్బులు కాకుండా పనికి ఆహార పథకం చంద్రబాబు నాయుడు గారి టైంలో. చంద్రబాబు నాయుడు గారు కూడా నేను వేసిన రోడ్డుని అప్పుడు, ఆ రోడ్డుకి ఆయన వచ్చినప్పుడు వన్ ఆఫ్ ద బెస్ట్ రోడ్స్ ఆఫ్ ద డిస్ట్రిక్ట్ అని ఆయన పొగిడారనమాట. అప్పుడు నేను ప్లాంట్లో ఉండి దగ్గరుండి ప్రతి లారీని నేను పంపించేదానండి. ఒక విధంగా ప్లాంట్లో వర్క్ చేసే వాళ్ళకి లంగ్ క్యాన్సర్ వస్తుందన్నమాట. ఎందుకంటే వాతావరణంలో దాదాపు ఒక అంగుళం ఎత్తున ఉంటుంది దుమ్ము, తారు, వేడి, ఇంకా అసలు చెప్పలేము. భోజనం చేయాలంటే ఆ దుమ్ములోనే కంచం పెట్టుకుని తినేయటమే. సో తర్వాత అక్కడ నుంచి బయటపడాలంటే టిప్పర్లు ఎక్కాలండి. టిప్పర్ అంటే మీకు మామూలు లారీ కాదండి, తెలుసుగా, ఇంత ఎత్తు ఉంటుంది. టైర్ల మీద కాలేసి పైకెక్కి కూర్చునేదాన్ని అనమాట. డ్రైవర్ పక్కన కూర్చుని కాకినాడకు వచ్చేయటమే. అక్కడ 45 కిలోమీటర్లో ఉండేది ప్లాంట్. పొద్దున్న 5 గంటలకి ఇంట్లో బయలుదేరి ఫస్ట్ బస్ ఎక్కితే మళ్ళీ రాత్రి 9 అయ్యేది ఇంటికి వచ్చేసరికి. లాస్ట్ లోడ్ కూడా పంపించి వచ్చేదాన్ని నేను. అయితే అప్పుడు అక్కడ కనీసం బాత్రూమ్ కాదు కదా, ఏం ఉండేది కాదు. పొద్దున్న 5 గంటలకి మన కాలకృత్యాలు అన్ని తీర్చుకుని వెళ్తే అంతే, ఇంకా రాత్రి అంతవరకు అంతే. అవన్నీ కూడా ఈ రోజుకి నాకు గుర్తొచ్చినప్పుడు కూడా సంతోషంగానే ఉంటుందండి. అయ్యో అప్పుడు అంత కష్టపడ్డానని ఎప్పుడు అనుకోలేదు నేను. సో అవన్నీ ఈ గౌరవాలు తెచ్చిపెట్టాయి. నాకు వచ్చినవి ఏంటి అని అడిగారు కదా. ఉద్యోగంలో ప్రభుత్వం 4 సార్లు ఉత్తమ సేవలకి పురస్కారాలు ఇచ్చింది. తర్వాత సమాజహితం కోరే మహిళగా, వక్తగా నేను పుస్తకాల మీద మాట్లాడటం అవి చేస్తున్నప్పుడు వాటన్నిటికీ కూడా కొన్ని పురస్కారాలు వచ్చాయి. ఆదికవి నన్నయ్య విశ్వవిద్యాలయం మార్చి 8కి బెస్ట్ మహిళా ఇంజనీర్గా పురస్కారం ఇచ్చింది మహిళా దినోత్సవం సందర్భంగా. తర్వాత హైదరాబాదు పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం వాళ్ళు గౌరవించారు. వాళ్ళు సేవాదారుల్లో పద్మజవాణి అని పురస్కారం ఇచ్చారు. ఇలా ఏవో కొన్ని. తర్వాత నేను ముఖ్యంగా మా గర్ల్స్ పాలిటెక్నిక్ ఓల్డ్ స్టూడెంట్స్ అసోసియేషన్కి ప్రెసిడెంట్గా ఉన్నానండి. మా కాలేజీకి ఓఎన్జీసీ నుంచి చాలా సిఎస్ఆర్ ఫండ్స్ తెప్పించి చాలా బిల్డింగ్స్ అవి అన్ని రిపేర్లు మెయింటెనెన్స్ చేయించాను. అది కాకుండా అందరినీ మా పూర్వ విద్యార్థులందరితో మాట్లాడి ఒక 33 సిమెంట్ బెంచెస్ ఇప్పించాను. రీసెంట్గా కాలేజీ ఫ్రంట్ లైటింగ్ అంతా ఏర్పాటు చేసాం. ఇలా కాలేజీకి చాలా చేశానండి నేను. అలా ఈ విశ్రాంత జీవితాన్ని గడుపుతున్నాను. పెయింటింగ్స్ కూడా వేస్తానండి. లలిత సంగీతం చాలా సార్లు మన యువవాణి, వనితావాణి, ఇలా చాలా ప్రోగ్రామ్స్, అలాగే నా కవితలు ఇవన్నీ కూడా విజయవాడ కేంద్రం, తర్వాత విశాఖపట్నం నుంచి కూడా ఒక 16 ప్రోగ్రామ్స్ ఇచ్చారు నాకు ఆ రోజుల్లో. మళ్ళీ మీరు దాన్ని పునరుద్ధరించారు.
1: చాలా సంతోషం అండి. ఈరోజు మన ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రానికి మా ఆహ్వానంపై విచ్చేసి, అలాగే మీ అనుభవాల సారాన్ని అంతా కూడా రంగరించి ఎంతో ఉపయుక్తమైనటువంటి సూచనలు సలహాలు కూడా చేశారు మేడం. మీకు ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం తరఫున హృదయపూర్వక ధన్యవాదాలండి. నమస్కారం అండి.
0: నమస్కారం. మేమే చెప్పాలండి కృతజ్ఞతలు. ఇవన్నీ కూడా మరి లక్షలాది మంది శ్రోతలకి చేరుతున్నాయి. వారందరికీ కూడా నమస్కారాలు. అలాగే మీ యాజమాన్యానికి, మీకు అందరికీ కూడా ధన్యవాదాలు.
2: శ్రీమతి పి పద్మజావాణి గారితో శ్రీ తేతలి దిలీప్ కుమార్ రెడ్డి గారు జరిపారు.

కళ్యాణి చిత్రం నుండి పి సుశీల గానం విన్నారు. ఎస్ జానకి బృందం గానం చేసిన గీతం చిత్రం నేటి భారతం.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కల్పనా మధిర. ముఖ్యాంశాలు. ఆర్టీజీఎస్తో పాటు గృహ నిర్మాణ శాఖలపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహిస్తున్నారు. దేశ నిర్మాణంలో ఇంజనీర్ల సేవలు కీలకమని రాష్ట జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. రాష్ట్రంలో 163 గ్రూప్ 1 ఉద్యోగాల భర్తీకి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏపీపీఎస్సీ నోటిఫికేషన్ను విడుదల చేసింది. విద్యార్థుల్లో నైపుణ్యాలు పెంపొందించడమే లక్ష్యంగా కార్యక్రమాలు చేపడుతున్నామని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ తెలిపారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు రాష్ట ప్రభుత్వ శాఖలపై వరుస సమీక్షలు నిర్వహిస్తున్నారు. అమరావతిలోని రాష్ట సచివాలయంలో జరుగుతున్న ఈ సమావేశంలో తొలుత రియల్ టైమ్ గవర్నెన్స్ సొసైటీ ఆర్టీజీఎస్ పనితీరుపై ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహిస్తున్నారు. ప్రభుత్వ పథకాల అమలు, వివిధ శాఖల పనితీరు, ప్రజలకు అందుతున్న సేవలు, సాంకేతికత వినియోగం వంటి అంశాలపై అధికారులతో చర్చిస్తున్నారు. అనంతరం మధ్యాహ్నం గృహ నిర్మాణ శాఖపై ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహిస్తారని అధికారులు తెలిపారు. అనంతరం ముఖ్యమంత్రి తిరుమలకు బయలుదేరి వెళ్తారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా రాష్ట ప్రభుత్వం తరపున శ్రీ వెంకటేశ్వర స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పిస్తారు. తర్వాత పెద్దశేష వాహన సేవలో పాల్గొంటారు. దేశ నిర్మాణంలో ఇంజనీర్ల సేవలు కీలకమని రాష్ట జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. ఇంజనీర్స్ దినోత్సవం సందర్భంగా రాష్టంలోని ఇంజనీర్లకు మంత్రి ఈరోజు ఒక ప్రకటనలో శుభాకాంక్షలు తెలిపారు. భారతరత్న ప్రముఖ ఇంజనీర్ సర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య జయంతిని పురస్కరించుకుని ఆయన దేశానికి అందించిన సేవలను స్మరించుకోవాలని పేర్కొన్నారు. సాంకేతిక పరిజ్ఞానం, నైపుణ్యం, క్రమశిక్షణ, నిబద్ధతో ఇంజనీర్లు దేశాభివృద్ధికి విశేషంగా కృషి చేస్తున్నారని అన్నారు. రాష్ట్రంలోని పోలవరం, వెలిగొండ, పోలవరం ఎడమకాలువ, హంద్రీనీవా వంటి కీలక ప్రాజెక్టుల పురోగతిలో ఇంజనీర్ల పాత్ర ప్రశంసనీయమని పేర్కొన్నారు. ప్రజలకు సాగునీరు, తాగునీరు, మెరుగైన మౌలిక వసతులు అందించడంలో ఇంజనీర్లు మరింత అంకితభావంతో పనిచేయాలని మంత్రి నిమ్మల రామానాయుడు ఆకాంక్షించారు. ప్రజల సమస్యల పరిష్కారమే తనకు, ప్రభుత్వానికి తొలి ప్రాధాన్యత అని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. ప్రకాశం జిల్లా సంతమాగులూరు మండలం పుట్టావారిపాలెం క్యాంపు కార్యాలయంలో మంత్రి ఈరోజు ప్రజలను కలిసి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రజా సమస్యలపై అర్జీలను స్వీకరించి వాటి పరిష్కారానికి తక్షణ చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. ప్రజలకు అవసరమైన సేవలు, సంక్షేమ కార్యక్రమాలు సమర్థవంతంగా అందేలా అధికారులు చర్యలు తీసుకోవాలని మంత్రి సూచించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రజాసేవలో 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ నెల 17న ఆశీర్వాద దీపం కార్యక్రమాన్ని నిర్వహించాలని కేంద్ర ఉక్కు పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ కోరారు. ఈ సందర్భంగా ఒక వీడియో సందేశంలో ఆయన మాట్లాడుతూ ప్రధానమంత్రి జన్మదినమైన ఈ నెల 17న సాయంత్రం ప్రతి ఒక్కరూ తమ ఇళ్ల వద్ద దీపాలు వెలిగించి ఆశీర్వాద దీపం కార్యక్రమంలో భాగస్వాములు కావాలని కేంద్ర మంత్రి కోరుతూ,
1: ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు ప్రజాసేవకు అంకితమై 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్నటువంటి సందర్భంగా దేశవ్యాప్తంగా సేవా సంకల్ప అభియాన్ పేరుతో పేదల సంక్షేమం, రైతుల అభివృద్ధి, యువతకు అవకాశాలు ఎన్నో కార్యక్రమాలు చేపడుతున్న మన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి జన్మదినమైన సెప్టెంబర్ 17 సాయంత్రం 7 గంటలకు ప్రతి ఇంటా కూడా ఒక దీపం వెలిగించి ఆశీర్వాద దీపం కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కోరుతున్నాను.
0: రాష్ట్రంలో 163 గ్రూప్ 1 ఉద్యోగాల భర్తీకి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏపీపీఎస్సీ నోటిఫికేషన్ను విడుదల చేసింది. వచ్చే నెల 6వ తేదీ నుంచి 27వ తేదీ వరకు దరఖాస్తులను స్వీకరించనున్నారు. 11 డిప్యూటీ కలెక్టర్లు, 14 ట్యాక్స్ సర్వీసెస్ అసిస్టెంట్ కమిషనర్లు, 36 డిఎస్సీ సివిల్, 3 డిఎస్పీ కమ్యూనికేషన్స్, 14 డీఈఓలు, 15 డిప్యూటీ రిజిస్టార్లు, 12 మున్సిపల్ కమిషనర్లు సహా మొత్తం 163 ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. మరోవైపు ప్రభుత్వ ఉద్యోగ నియామకాలకు

0: సంబంధించి గరిష్ట వయోపరిమితిని కూడా పెంచుతూ రాష్ట ప్రభుత్వం ఉత్తర్వులను జారీ చేసింది. యూనిఫామ్ సర్వీసుల్లో సాధారణ కేటగిరీ అభ్యర్థులకు గరిష్ట వయోపరిమితిని 2 ఏళ్లపాటు పెంచగా, ఇతర ప్రభుత్వ ఉద్యోగాలకు గరిష్ట వయోపరిమితిని 34 నుంచి 44 ఏళ్లకు పెంచింది. రిజర్వ్డ్ కేటగిరీలకు ప్రస్తుతం అమల్లో ఉన్న వయోపరిమితి సడలింపులు యథాతథంగా కొనసాగుతాయని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ పెంపు వచ్చే ఏడాది సెప్టెంబర్ 30 వరకు అమల్లో ఉంటుందని తెలిపింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. విద్యార్థుల్లో జ్ఞానం, నైపుణ్యాలు, ఆత్మవిశ్వాసం, నాయకత్వ లక్షణాలను పెంపొందించడమే లక్ష్యంగా విద్యాభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నామని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ తెలిపారు. శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం నియోజకవర్గంలో సంస్కృతి సేవా సమితి, ఏకలవ్య ఫౌండేషన్ ఆధ్వర్యంలో విద్యా వికాసం, విద్యావాహిని కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. విద్యా వికాసం ద్వారా 30 ఉచిత శిక్షణా కేంద్రాల్లో 843 మంది ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు విద్యా బోధన అందిస్తున్నారని తెలిపారు. అదేవిధంగా విద్యావాహిని కార్యక్రమం ద్వారా 40 ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి వివిధ కార్యక్రమాలు కొనసాగుతున్నాయని మంత్రి తెలిపారు. ఇంజనీర్ల దినోత్సవాన్ని దేశవ్యాప్తంగా ఈరోజు నిర్వహించుకుంటున్నాం. ప్రముఖ ఇంజనీర్ భారతరత్న సర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య జయంతిని పురస్కరించుకుని ప్రతి ఏడాది సెప్టెంబర్ 15 ఇంజనీర్ల దినోత్సవాన్ని జరుపుకుంటారు. మోక్షగుండం విశ్వేశ్వరయ్య 1861 సెప్టెంబర్ 15 కర్ణాటకలోని ముద్దనహళ్లిలో జన్మించారు. ఇంజనీరుగా దేశ నిర్మాణంలో విశేష సేవలందించిన ఆయన అనేక కీలక నిర్మాణాలు, సాగునీటి పారుదల ప్రాజెక్టుల రూపకల్పనలో కీలక పాత్ర పోషించారు. ఇంజనీరింగ్ రంగంలో దేశానికి ఆయన అందించిన సేవలకు గాను 1955 ప్రభుత్వం ఆయనకు అత్యున్నత భారతరత్న పురస్కారాన్ని అందజేసింది. మోక్షగుండం విశ్వేశ్వరయ్య జయంతి సందర్భంగా రాష్ట గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి నివాళులర్పించారు. పోషణ మాసం సందర్భంగా కృష్ణా జిల్లా వ్యాప్తంగా గర్భిణీలు, బాలింతలు, 6 సంవత్సరాలలోపు పిల్లలకు సమతుల ఆహారం, తల్లిపాల ప్రాధాన్యత, పరిశుభ్రత వంటి అంశాలపై అవగాహన కల్పిస్తున్నారు. ఈ కార్యక్రమం ద్వారా జిల్లా వ్యాప్తంగా సుమారు 75,550 మంది లబ్దిదారులు ప్రయోజనం పొందుతున్నారని ఐసీడీఎస్ కృష్ణా జిల్లా పర్యవేక్షణాధికారి సత్యశ్రీ తెలియజేస్తూ,
1: నెల రోజుల పాటు జరిగే ఈ పోషణ్ మాసోత్సవాలు మన అంగన్వాడీ మన బాధ్యత అనే థీమ్తో కృష్ణా జిల్లా పామర్ సెక్టార్ లోని 28 అంగన్వాడీ కేంద్రాలలో నెల మొత్తం జరిగే ఈ కార్యక్రమాల్లో ఆహార వైవిధ్యం మరియు ప్రోటీన్, తాజా వేడిగా వండిన భోజనం, కమ్యూనిటీ యాజమాన్యం మరియు జవాబుదారీతనం, బాల్య వికాసానికి పోషణ మరియు ప్రారంభ ప్రేరణ, ప్రధానమంత్రి మాతృవందనా యోజన అనే అంశాలపై అంగన్వాడీ కార్యకర్తలు కార్యక్రమాలు చేపట్టనున్నారు. 113 మంది గర్భవతులు, 76 మంది బాలింతలు, 445 మంది 7 నుంచి 3 సంవత్సరాల పిల్లలు, 158 మంది 3-6 పిల్లలు లబ్ధి పొందనున్నారు.
0: పోషణ్ అభియాన్ ద్వారా అవసరమైన పోషకాహార పదార్థాలు అందుతున్నాయని కృష్ణా జిల్లా పామర్కు చెందిన లబ్ధిదారులు లక్ష్మి తెలియజేస్తూ,
2: రిలీజ్ అయిన తర్వాత మేడం గారికి వచ్చి చెప్పాను, ఆరోగ్యం గురించి పాలు, గుడ్లు, బియ్యం, పప్పు ఇస్తున్నారు, కిట్ ఇస్తారు, తర్వాత వేడ్చి వస్తారు. మేడం గారు నీ బిడ్డకి మీకు ఆరోగ్యం ఎట్లా ఉంది అని చెప్తా ఉంటారు, టయానికి ఎట్లా తినాలి అట్లా తినాలని చెప్తారు.
0: 2027-28 విద్యా సంవత్సరానికి జవహర్ నవోదయ విద్యాలయాల్లో 9-11 తరగతుల్లో ప్రవేశాల కోసం ఎంపిక పరీక్షను నవోదయ విద్యాలయ సమితి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఈ మేరకు నోటిఫికేషన్ విడుదల చేసిన నోటిఫికేషన్ ప్రకారం 9-11 తరగతుల్లో ప్రవేశాల కోసం అర్హత కలిగిన విద్యార్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తుల సమర్పణకు ఈ నెల 30వ తేదీని చివరి గడువుగా నిర్ణయించారు. విద్యార్థులు నవోదయ విద్యాలయ సమితి ఆన్లైన్ పోర్టల్లో cbseitms.nic.in ద్వారా దరఖాస్తులను సమర్పించాలని అధికారులు సూచించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఆర్టీజీఎస్తో పాటు గృహ నిర్మాణ శాఖలపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహిస్తున్నారు. దేశ నిర్మాణంలో ఇంజనీర్ల సేవలు కీలకమని రాష్ట జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. రాష్ట్రంలో 163 గ్రూప్1 ఉద్యోగాల భర్తీకి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏపీపీఎస్సీ నోటిఫికేషన్ను విడుదల చేసింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుండి ప్రాంతీయ వార్తలు వింటారు.

0: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం.
1: పది లక్షల లాటరీ నాకా?
0: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం మహిళా వాణి.

0: ప్రకృతి సహజ కవచాన్ని పరిరక్షిద్దాం. శ్రీమతి డి శ్రీదేవి వ్యాఖ్యానంతో కార్యక్రమం.
1: మహిళావాణికి స్వాగతం అండి. ఈ సృష్టిలో ఉన్న ప్రతి జీవికి ఆహారంతో పాటు రక్షణ కూడా చాలా అవసరం. మన మనుషులం ఎంత తెలివైన వాళ్లమో అంతే సున్నితమైన వాళ్లం కూడా. ఇలా ఎందుకంటున్నానంటే, గట్టిగా ఎండ కాసినా భరించలేం, అలాగే వానలు ఎడతెరిపి లేకుండా కురిసినా భరించలేం. ఇటువంటి ప్రకృతిలో మార్పులకి అనుగుణంగా మన ఏర్పాట్లు మనం చేసుకుంటూ వీటి నుండి రక్షణ పొందుతున్నాం. అయితే వాతావరణంలో మార్పు అన్నది సహజం. ఋతువులు మారుతున్న ప్రతిసారి వాతావరణంలో మార్పులు సంభవిస్తాయి. అలాగే ఎక్కడో పైనున్న ఆకాశం నుండి వాన కురుస్తుంది. ఇక వేల మైళ్ల దూరంలో ఉన్న సూర్యుడి నుండి వేడిని వెలుతుర్ని పొందుతున్నాం. వాన నుండి, అతి తీవ్రమైన ఎండ నుండి రక్షణ పొందుతూనే వాటిని మానవాళి శ్రేయస్సు కోసం ఎలా ఉపయోగించుకోవాలో కొత్త కొత్త పద్ధతుల ద్వారా ఉపయోగించుకుంటున్నాం. అంటే వర్షపు నీటిని నిల్వ చేసుకోవడం, అలాగే చెక్ డ్యాముల ద్వారా నీటిని నిల్వ చేసుకోవడం, అలాగే ఇంకుడు గుంతల ద్వారా వర్షపు నీరు భూమిలోకి ఇంకే విధంగా కూడా చూసుకుంటున్నాం. ఇక సూర్యరశ్మిని ఉపయోగించి సోలార్ ప్యానెళ్ల ద్వారా సౌరశక్తిని వినియోగించుకుంటూ ఎంతో లబ్ధి పొందుతూ అభివృద్ధి చెందుతున్నాం. మనం ఎన్నో విధాలుగా ప్రకృతి నుంచి ఎంతో పొందుతూనే ఉన్నాం కదా. మరి మనవంతుగా ప్రకృతిని కాపాడుకుంటూ దాని నుండి ప్రయోజనాల్ని పొందాలే గాని ప్రకృతిని, సహజ సంపదని నాశనం చేయకూడదు. ఇలా ప్రకృతి మానవ చర్యల కారణంగా నాశనం కాకూడదనే ఉద్దేశంతోనేమో మన పెద్దలు ప్రకృతిని ఆరాధించే పద్ధతిని ఒక సాంప్రదాయంగా అందించినట్లు ఉన్నారు కదూ. చెట్లని, పుట్టని, గిరులని, నదులని, అగ్నిని, సూర్యుణ్ణి, ఇలా అన్నిటినీ పూజించే పద్ధతి అయితే మన సాంప్రదాయంగా తరతరాల నుండి వస్తూనే ఉంది. ఇప్పటికీ చాలామంది ఉదయాన్నే సూర్యుణ్ణి చూసి నమస్కరిస్తారు. ఇలా చేయడం ద్వారా క్షణమైన ఆ సూర్యరశ్మి శరీరానికి తగిలి ఆరోగ్యం బాగుంటుందని, ఇక చాలామంది సూర్య నమస్కారాలు చేయడం వల్ల ఆయురారోగ్యాలు కలుగుతాయని కూడా అంటారు. మనకే కాదండో, ఈ సూర్యుడు సమస్త సృష్టికి, జీవకోటికి ప్రాణాధారం కదా. మరి ఇంత ఆరోగ్య ప్రదాత అయిన సూర్యకిరణాలను మిట్ట మధ్యాహ్నం తట్టుకోలేం కదా. వేల మైళ్ల దూరంలో ఉన్న సూర్యుడు ప్రసరించే కాంతి సుర్రుమని వేడిని కలిగిస్తుంది కదూ. అలాగే సూర్యకిరణాల్లో ఉండే యూవి కిరణాలు, అంటే అతి నీలలోహిత కిరణాలు, ఆరోగ్యానికి అంత మంచివి కాదు. మరి సూర్యుడి నుండి భూమిపైకి కిరణాలు వచ్చే క్రమంలో ఎన్నో పొరలను దాటుకుంటూ వస్తుంది. అంటే మన భూమికి సూర్యునికి మధ్యన 5 వాతావరణ పొరలు ఉంటాయి కదండి. మరి ఈ 5 వాతావరణ పొరల్లోనే ఒక పొరలో ఓజోన్ పొర నిక్షిప్తమై ఉంది. ఇది మన ప్రకృతిని సహజ కవచంలా సూర్యుడి నుంచి వెలువడి అతి నీలలోహిత కిరణాల నుండి కాపాడుతుంది. మరి ఈ అతి నీలలోహిత కిరణాలను అడ్డుకునే ఓజోన్ పొర గురించి తెలుసుకుందాం. మనం చెప్పుకున్నాం కదా సూర్యునికి భూమికి మధ్య 5 పొరలుంటాయని. అందులో భూమికి దగ్గరగా ఉండేది

ట్రోపో ఆవరణం, అయితే దానిపైన ఉండేది స్ట్రాటో ఆవరణం. ఇది 15 నుండి 50 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉంటుంది. మరి ఈ స్ట్రాటో ఆవరణంలోనే సూర్యుని నుండి వచ్చే హానికరమైన అల్ట్రావైలెట్ కిరణాలను అడ్డుకునే ఓజోన్ పొర ఉంటుంది. ఈరోజు మన కార్యక్రమంలో ఓజోన్ పొర గురించి చెప్పుకుంటూ ఓజోన్ పొరను రక్షించుకుందాం అనే అంశంపై మాట్లాడుకుందాం. అయితే ముందుగా ఒక పాట విందాం.

ఈరోజు మనం ఓజోన్ పొరను రక్షించుకుందాం అనే విషయం గురించి తెలుసుకుందామని చెప్పుకున్నాం కదా. మరి ఈ ఓజోన్ పొర గురించి ఎందుకు ఈరోజు చెప్పుకోవాలనుకుంటున్నామంటే, రేపటి రోజున అంటే సెప్టెంబర్ 16వ తేదీన అంతర్జాతీయ ఓజోన్ పొర పరిరక్షణ దినోత్సవాన్ని ప్రపంచవ్యాప్తంగా నిర్వహిస్తారు. మరి ఈ ఓజోన్ పరిరక్షణ దినోత్సవాన్ని ఎందుకు జరుపుకుంటారంటే, జీవరాశికి రక్షణ కవచంగా ఉన్న ఓజోన్ పొరకు ఏర్పడిన రంధ్రం కారణంగా కలిగే నష్టాల గురించి ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ఐక్యరాజ్య సమితి ఈ అంతర్జాతీయ ఓజోన్ పొర పరిరక్షణ

దినోత్సవాన్ని ఏర్పాటు చేసింది. ఈ ఓజోన్ పొర భూమి ఉపరితలం నుండి సుమారు 15 నుండి 35 కిలోమీటర్ల ఎత్తులో ఉంటుంది. మనం చెప్పుకున్నాం కదా ఇది స్ట్రాటోస్పియర్ ప్రాంతంలో ఉంటుందని. మరి ఓజోన్ పొర ఎలా ఏర్పడుతుందంటే, సూర్యుడు నుండి వచ్చే అతినీలలోహిత కిరణాలు ఆక్సిజన్ అంటే O2 అణువులతో చర్య జరిపి విడిపోయి ఆక్సిజన్ పరమాణువులుగా మారి ఓజోన్ అంటే O3 పొరను ఏర్పరుస్తాయి. ఓజోన్ పొర మందాన్ని డబ్సన్ యూనిట్లుగా కొలుస్తారు, అంటే DU అని అంటారన్నమాట. మరి రక్షణ కవచంలా పనిచేసే ఓజోన్ పొర మోటారు వాహనాలు పెరగడం, పరిశ్రమల కాలుష్యం, అధిక శాతం మంది ACలు వినియోగించడం వలన ఈ పొర క్షీణించిపోతుందని, అలాగే పాత రిఫ్రిజిరేటర్లు, ఏరోసోల్స్ నుండి వెలువడే క్లోరోఫ్లోరోకార్బన్స్, CFCలు, హైడ్రోక్లోరోఫ్లోరోకార్బన్స్ వంటి మానవ నిర్మిత రసాయనాలు ఓజోన్ పొరను విచ్ఛిన్నం చేస్తున్నాయని, వీటి కారణంగా ఓజోన్ పొర క్షీణించిపోతుందని 1987లో మాంట్రియల్ ప్రోటోకాల్ సంస్థ తెలిపింది. ఓజోన్ పొరను దెబ్బతీస్తున్న పదార్థాల నియంత్రణకు గాను రూపొందించిన మాంట్రియల్ ప్రోటోకాల్పై ఐక్యరాజ్యసమితి సభ్యదేశాలు 1987 సెప్టెంబర్ 16 సంతకాలు చేశాయి. మాంట్రియల్ ప్రోటోకాల్ను 198 దేశాలు ఆమోదించాయి. దీనితో ఇది ఐక్యరాజ్యసమితి చరిత్రలో సార్వత్రికంగా ఆమోదించబడిన మొదటి ఒప్పందంగా నిలిచింది. దీనిని విస్తృతంగా స్వీకరించడం, అమలు చేయడం వలన ఇది విజయవంతమైన అంతర్జాతీయ సహకారానికి ఒక ఉదాహరణగా ప్రశంసించబడింది. 1994 సెప్టెంబర్ 16 ఐక్యరాజ్యసమితి మరో సమావేశం జరిపి ఓజోన్ క్షీణతను అరికట్టాలని నిర్ణయించారు. ఈ మాంట్రియల్ ప్రోటోకాల్ ఒప్పందం కారణంగా ప్రపంచవ్యాప్తంగా 98% పైగా ఓజోన్ క్షీణకారక రసాయనాల వినియోగం తొలగించబడింది. అలాగే ఓజోన్ పొర కోలుకునే దిశగా పయనిస్తుంది. భారతదేశం 1992లో మాంట్రియల్ ప్రోటోకాల్లో సంతకం చేసింది. భారత్ నిర్దేశిత లక్ష్యాలకు అనుగుణంగా దశల వారీగా హానికర రసాయనాలను తగ్గిస్తూ పర్యావరణ పరిరక్షణలో కీలక పాత్ర పోషిస్తుంది. మాంట్రియల్ ప్రోటోకాల్ ఫలితంగా అంటార్కిటికాపై ఉన్న ఓజోన్ రంధ్రం నెమ్మదిగా కోలుకుంటుంది. ఇక వాతావరణ అంచనాల ప్రకారం ప్రపంచంలోని చాలా ప్రాంతాలలో 2040 నాటికి, అలాగే అంటార్కిటికాలో 2066 నాటికి ఓజోన్ పొర 1980ల నాటి తన పూర్వ వైభవానికి తిరిగి వస్తుందని అభిప్రాయపడుతున్నారు. ఇక 2016లో కుదిరిన కిగాలి సవరణ అనేది ఒక అంతర్జాతీయ ఒప్పందం. ఇది భూతాపాన్ని నివారించడానికి హైడ్రోఫ్లోరోకార్బన్స్ అనే శక్తివంతమైన గ్రీన్ హౌస్ వాయువుల వాడకాన్ని తగ్గించాలని నిర్ణయించారు. ఇక కిగాలి సవరణ ప్రకారం దేశాలు రాబోయే 30 సంవత్సరాల్లో HCFల వాడకాన్ని 80% కంటే ఎక్కువగా తగ్గించడానికి వాగ్దానం చేశాయి. ఈ ఒప్పందాల కారణంగా ఓజోన్ పొర క్షీణత అనేది క్రమంగా తగ్గసాగింది. మరి కార్యక్రమంలో మరో పాట విన్నాక మరిన్ని విషయాలు చెప్పుకుందాం.

అసలు ఓజోన్ పొర పల్చబడ్డం వల్ల ఏం జరుగుతుందనుకుంటున్నారు? మరి ఓజోన్ పొర పల్చబడ్డం వల్ల అతి నీల లోహిత కిరణాలు నేరుగా భూమిని చేరి చర్మ క్యాన్సర్లు, కంటి శుక్లాలు, అలాగే మొక్కలకు, సముద్ర జీవులకు తీవ్ర నష్టం కలుగుతుంది. మరి మనం చెప్పుకున్న మాంట్రియల్ ప్రోటోకాల్, అలాగే కిగాలి సవరణల కారణంగా దశాబ్దాల నుండి మానవాళి శ్రేయస్సు కోసం ఇవి పాటుపడుతూనే ఉన్నాయి. వీటి కారణంగా చర్మ క్యాన్సర్లు, కంటి శుక్లాలు బారిన పడేవారి సంఖ్య తగ్గిందని నివేదికలు సూచిస్తున్నాయి. ప్రపంచమంతా ఏకమై ఓజోన్ పొర క్షీణతను అరికట్టే దిశగా ప్రణాళికలు వేసుకుంటూ వాటికి అనుగుణంగా తమ పనులను రూపొందించుకుంటూ ఓజోన్ పొరను కాపాడే దిశలో కృషి చేస్తున్నాయి. మరి ఈ సూర్యుని అతినీలలోహిత కిరణాలను అడ్డుకునే ఓజోన్ పొరను కాపాడే బాధ్యత ప్రభుత్వాలదే కాదు, ప్రభుత్వాలతో పాటు మనందరిది కూడా. మనం కూడా పర్యావరణ హితమైన చర్యలు చేస్తూ మనవంతుగా ఓజోన్ పొరను కాపాడుకునే దిశగా ఎన్నో చెయ్యొచ్చు. మరి మనవంతుగా కూడా మనం కూడా కృషి చేద్దాం. మరి పర్యావరణ పరిరక్షణలో భాగంగా అడవుల నరకవేతను అడ్డుకోవాలి, అలాగే ఎక్కువగా చెట్లను నాటాలి, హానికర రసాయనాల వాడకాన్ని నిలువరించాలి. మన భారత ప్రభుత్వం ఏక్ పేడ్ మాకేనామ్ అని ప్రజల్లో చైతన్యం కలిగించడం కోసం తల్లికి గుర్తుగా ఒక మొక్కను నాటాలని సూచిస్తుంది. మరి తల్లికి గుర్తుగానే కాకుండా అలాగే మనం ప్రతి సందర్భాల్లో మన ఆనందాన్ని వ్యక్తం చేస్తూ మొక్కల్ని నాటుతూ ఉందాం. పర్యావరణ పరిరక్షణలో సహకారాన్ని అందిద్దాం. ఎక్కువ మొక్కలను నాటి వాటి రక్షణలో భాగమై పర్యావరణ పరిరక్షణలో మనవంతు పాత్రని పోషిద్దాం. అలాగే ఏసీల వాడకాన్ని తగ్గిద్దాం. భూతాపాన్ని నివారించే దిశగా చర్యలు చేపడదాం. సహజ రక్షణ కవచం అయిన ఓజోన్ పొర కవచం యొక్క శక్తి సడలకుండా మనవంతు కృషి చేద్దాం. ఓజోన్ పొరను కాపాడుకుందాం. వచ్చే వారం మరో అంశంతో మీ ముందుకు వచ్చేంతవరకు నమస్కారాలతో సెలవు తీసుకుంటుంది మీ శ్రీదేవి.

ప్రకృతి సహజ కవచాన్ని పరిరక్షిద్దాం. శ్రీమతి డి శ్రీదేవి వ్యాఖ్యానంతో కార్యక్రమం విన్నారు. ఇప్పుడు

చలనచిత్ర గీతం. చీకటి వెలుగులు చిత్రం నుండి గానం పి సుశీల ఎస్పి బాలసుబ్రహ్మణ్యం.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, సమయం 2 గంటలు కావస్తోంది. కొంచెంసేపట్లో అఖిల భారత వార్తా ప్రసారం ఢిల్లీ నుండి రిలే.

0: వాతావరణ సమాచారం విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం రంగస్థలి సత్యహరిశ్చంద్ర నాటకంలో చంద్రమతి పాత్ర శ్రీమతి టి చిరంజీవి గారి స్వరంలో పద్యాలు. హార్మోనియం శ్రీ బి విజయసారథి.
1: తమకు కర్తవు ఎందు బోధింప తరుణి నేనొక పాటిని తమకు

అయ్యా, నీకు ఆకలి వేయుచున్నదా కుమార లోహిత? అయ్యో, నీకెన్ని కష్టములు వచ్చినవి నాయన. పరమేశ్వర తండ్రి,

ఫుటేజ్ చూమా.

భక్తి.

ఎందుకు అవకాశం లేదు? నా యజమానుడు తొందరపడుతున్నాడు రాధ. ఈ స్వల్పకాలంలోనే శుభదాయకమ్మకు మీ మూర్తిని కనులారా చూచిపోయేదను రాధ, కనులారా.

ఇక మేము చూచుటకు అవకాశము లేదు రాధ. నా యజమానుడు తొందరపడుతున్నాడు. ఈ స్వల్పకాలములోని శుభదాయకమ్మగా మీ మూర్తిని కనులార చూచిపోయేదను స్వామి. కదలవే అని విప్రుడ

అక్కడక్కడ ఈమెయే నా యజమానురాలు కాబోలు, ఈమెయే నా యజమానురాలు కాబోలు, ప్రచోచందు నా

అక్కడక్కడ నేను ఇంత మంద భాగ్యురాలను నిరంతరము అనంత పరిచారిక శతముల ఊడిగములు అందుకును పట్టపు రాణి పదం అనుభవింపజేసి దైవమా తుదకే నీచగతికి ఎలా పాల్పరిచితివి. తొలుతని నన్ను ఇలాంటి దాసిగా సృజించిన నీవు నాకెంత ఉపకారము నచ్చిన వాడు వద్దు. ఈ దాసికి ఎందున్న నా యజమాను రాలిని మిప్పింపు లేకుంటేనే ప్రాణపతి హరిశ్చంద్ర చక్రవర్తి నీవిప్పుడు ఎందున్నాడవో కదా స్వామి. ఆ యజమాని బ్రాహ్మణుని తీవరం

ఎన్నో

దుఃఖభారము చే సేవక కూర్చొని పరుచుతున్నా. ఇక స్వామి ఆజ్ఞని గైకొని పిడకలు ఏరవలేను, ఇక తొందరగా పిడకలు ఏరవలేను. ఓహో, సాయంకాలం అయి పడమట కొండ ఎందలి సంధ్యకైందా.

ఆకాశా.

ఏడే కారణమునను నా మనంబు పరిపరి విధంబుల దపించొచ్చు కీడులే శంకించుచున్నది. తొలుత కురవాణిని స్వామి అడవికి పంపునప్పుడు చెడుగా

అయ్యో అమ్మ, ఇప్పుడు ఏమనేది ఓ తల్లి, ఒక్క మారు సెలవు ఇవ్వమ్మ. కొడ ప్రాణంబునన్నాడు విషమెక్కను చచ్చెనో కానలో పడుకుంటు.

నాయన, నీకు 100 ఏళ్ళు చెల్లిపోయిన మా తండ్రి లోహిత చనుబాలి తినదాడని.

离天地白眼狼，姐姐。

పరి పరి విధములను పారు హృదయమూర్తి ఇరట దుఃఖములను కొంత శాంతి వడము ఏమైనా కార్యము ఇప్పుడు మౌనం మోహించిరా కార్యము నెరవేరు.

రంగస్థలి శీర్షికన వీరింతవరకు సత్య హరిశ్చంద్ర నాటకం నుండి శ్రీమతి టి చిరంజీవి గారి కంఠంలో చంద్రమతి పాత్ర పద్యాలు విన్నారు. హార్మోనియం శ్రీ బి విజయసారథి.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం 323.6 మీటర్లు అనగా 927 కిలోహెర్ట్స్పై మీరింతవరకు మొదటి ప్రసారం విన్నారు. అనంతర ప్రసారం ఇదే అలవరసలపై సాయంత్రం 5 గంటలకు అంతవరకు 102 FM ప్రసారాలు వింటూనే ఉండండి. నిలయంలో సమయం 3:22. శ్రోతలకు నమస్సులతో సెలవు.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం 323.6 మీటర్లు అనగా 927 కిలోహెర్ట్స్పై ఈనాటి సాయంత్రం ప్రసారాలు ప్రారంభం. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం నిలయంలో సమయం 5 గంటలు కావస్తుంది. ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం యువవాణి యువజనుల కార్యక్రమం.

ఈనాటి యువవాణి యువజనుల కార్యక్రమంలో ముందుగా ఎర్ర గులాబీలు చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఎస్ జానకి పాడిన పాట వింటారు.

మరి ఈనాటి యువవాణిలో ఈరోజు ప్రస్తావిస్తున్నటువంటి అంశం డిజిటల్ లావాదేవీలు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు. ఈరోజు మనం ఏమి కొనాలన్నా యూపీఐ పేమెంటో లేకపోతే మొబైల్ యాప్ ద్వారా మనం డబ్బులను చెల్లిస్తూ ఉన్నాం. ఈనాడు ఈ ఆర్థిక లావాదేవీలు మొబైల్ ద్వారా కంప్యూటర్ ద్వారా చెల్లించడం అనేది పరిపాటిగా మారింది. మొబైల్ లేదా కంప్యూటర్ స్క్రీన్ ముందు కూర్చొని వేల రూపాయల లావాదేవీలు చేసేటప్పుడు మనసులో ఒక చిన్న సందేహం ఏర్పడడం అనేది సహజం. లావాదేవీలు చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఆ లావాదేవీలను ముగించుకోవాల్సిన అవసరం ప్రతి పౌరుడిపైన ఉంది. బ్యాంకుకు సంబంధించినటువంటి నెట్ బ్యాంకింగు మొబైల్ యాప్ ద్వారానే నేరుగా పంపడం కూడా సురక్షితమా కాదా అనేది కూడా మనం చూసుకోవాల్సిన బాధ్యత మనపైనే ఉంది. లేదా యూపీఐ ద్వారా చెల్లించేటప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఏది ఎక్కువగా మనకి రక్షణనిస్తుంది, ఈ విషయాలన్నీ మనం ఇప్పుడు ఈ యువాణి కార్యక్రమంలో చర్చించబోతున్నాం. మరి అవన్నీ తెలుసుకునే ముందు ఒక మంచి పాటని మీ ముందు ఉంచబోతున్నాం. లక్ష్మి చిత్రం కోసం రాజు సునీత బృందం పాడిన పాట వింటారు.

మరి ఈరోజు అంశం డిజిటల్ లావాదేవీలు. మరి వీటి పట్ల మనం ఎంత జాగ్రత్తగా చేయాలి అనే విషయంలో సమాధానాలు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. మన బుర్రలో తొలచినటువంటి ప్రశ్నలకు ఈ డిజిటల్ లావాదేవీలు ఏ విధంగా చేస్తే సురక్షితం అనే అంశాన్ని మనం తెలుసుకోవడం ద్వారా సురక్షితమైనటువంటి ఆర్థిక లావాదేవీలు జరపడానికి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా ఆర్థిక నష్టం నుంచి మనల్ని మనం కాపాడుకోవడానికి అవకాశం ఉంటుంది. సాంకేతికంగా నెట్ బ్యాంకింగ్, యూపీఐ రెండు సురక్షితమైనవే. దేశంలోని కఠినమైనటువంటి డిజిటల్ చెల్లింపులు నియంత్రణ పరిధిలోనే ఇవి పనిచేస్తున్నాయి. రెండింటిలోనూ తగిన రక్షణ వ్యవస్థలు, ధృవీకరణ విధానాలు కూడా ఉన్నాయి. కానీ ఇక్కడ అసలైన సమస్య సాంకేతికతతో లేదు. మనం ఎవరికి డబ్బులు పంపుతున్నామో ఆ లావాదేవీలను ముందే సరిగ్గా తనిఖీ చేసుకున్నామా లేదా అనే దానిపైనే మనం పంపిస్తున్నటువంటి లేదా మనం చేస్తున్నటువంటి ఆర్థిక లావాదేవీల యొక్క భద్రత ఆధారపడి ఉంటుంది. మరి అటువంటి జాగ్రత్తలు మనం చేస్తున్నటువంటి లావాదేవీల్లో ఉన్నాయా లేదా అనే అంశాన్ని ఈ పాట విన్న తర్వాత తెలుసుకుందాం. ఇష్క్ చిత్రం కోసం అద్నాన్ సమీ, నిత్యా మీనన్ పాడిన పాట వింటారు.

డిజిటల్ లావాదేవీలు చెల్లించేటప్పుడు పెద్ద మొత్తంలో మనం ఏ సంస్థకి డబ్బులు చెల్లించాలో అది అధికారిక వెబ్సైట్లు యాప్ ద్వారా మనమే స్వయంగా ఓపెన్ చేసి ఆ బిల్లు వివరాలు చెల్లించాల్సిన మొత్తాన్ని సరిచూసుకోవాలి ఒకటికి రెండు సార్లు. అలా సరిచూసుకున్న తర్వాత అందులో చూపించే చెల్లింపుల మార్గాన్ని ఎంచుకోవాలి. అలాగే మనం చెల్లించేటప్పుడు స్టెప్ బై స్టెప్ వారు ఇచ్చేటువంటి అంశాలని వీడియో రూపంలో కూడా ఒకసారి మనం చూసుకున్నట్లయితే మనకేమైనా సందేహాలుంటే ఆ సందేహాలు తొలగిపోయి సురక్షితమైనటువంటి పేమెంట్ చేయడానికి ఈ డిజిటల్ లావాదేవీలు మనకి ఎంతగానో ఉపయోగపడతాయి. కాబట్టి మనం పెద్ద మొత్తంలో డబ్బులు చెల్లించేటప్పుడు ఈ నెట్వర్క్ నెట్ బ్యాంకింగ్ ద్వారా కానీ లేకపోతే మొబైల్ యాప్స్ ద్వారా కానీ పంపించేటప్పుడు ఒకటికి రెండు సార్లు వాటికి

సంబంధించినటువంటి ఈ డిజిటల్ లావాదేవీలు ఎలా చేయాలో ఉన్నటువంటి వీడియోలు, వివరాలను తెలియజేసే వీడియోలు మనకి మనం చూసి వాటిని ఒక పద్ధతి ప్రకారం నోట్స్ రాసుకొని ఆ విధంగా చేసినట్లయితే మనం చేసినటువంటి డిజిటల్ లావాదేవీలు సురక్షితంగా అవతల వారికి చేరడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ముఖ్యంగా యువకులు కానీ లేకపోతే పెద్దవారు కానీ వీటన్నిటినీ ప్రతి అంశాన్ని పరిశీలించి వాటిని పంపుకోవాల్సిన అవసరం అయితే ఉంది. ఇప్పుడు ఓయ్ చిత్రం కోసం సిద్ధార్థ్ పాడినటువంటి పాట వింటారు.

మరి ఈ డిజిటల్ చెల్లింపులు చేసేటప్పుడు ఇటీవల కాలంలో ఎక్కువగా క్యూఆర్ స్కాన్ కోడ్లు కూడా మన ముందు ఉన్నాయి. అటువంటి క్యూఆర్ కోడ్లు కూడా స్కాన్ చేయాలంటే ముందుగా ఆ క్యూఆర్ కోడ్ స్కాన్ కరెక్టా కాదా అనేది సరైనదో కూడా తెలుసుకోవాల్సిన బాధ్యత మనపైనే ఉంది. స్కాన్ చేసే ముందే ఏ పేరు వస్తుంది క్యూఆర్ స్కాన్ చేస్తే అని ముందుగా తెలుసుకొని స్కాన్ చేసినట్లయితే ఆ పేరు సరిచూసుకొని అప్పుడు మనం చెల్లింపులు చేసినట్లయితే మనం చేసినటువంటి డిజిటల్ లావాదేవీలు సురక్షితంగా అవతల వ్యక్తికి చేరడానికి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా ఇటీవల కాలంలో యువకులను ఉద్యోగాల ప్రలోభాలు పెట్టి ఈ డిజిటల్ చెల్లింపులు చేయించుకొని తర్వాత బోర్డులు తిప్పేసేటువంటి సంస్థలు చాలా ఈ నవీన యుగంలో ఎక్కడ పడితే అక్కడ పుట్టగొడుగుల్లా కనిపిస్తున్నాయి. ఇటువంటి వాటి పట్ల కూడా యువతరం మరింత జాగ్రత్త వహించి ఆ ఉద్యోగ నోటిఫికేషన్లు కరెక్టా కాదా అని తెలుసుకోవాల్సినటువంటి బాధ్యత కూడా మనపై ఉంది. కాబట్టి డిజిటల్ లావాదేవీలు చెల్లించేటప్పుడు అత్యంత జాగరూకతతో మనం వ్యవహరించినట్లయితే మన యొక్క డబ్బు సురక్షితమైనటువంటి లావాదేవీలకు నిదర్శనంగా ఉంటుంది. ఇప్పుడు ఒక మంచి పాట వినండి. ఇందిరా చిత్రం నుంచి కేకే మహాలక్ష్మి పాడిన పాట వింటారు.

సంధ్యారాగాలు. 1980 నుంచి 2000 సంవత్సరం మధ్య విడుదలైనటువంటి తెలుగు చలనచిత్ర గీతాలు మీరు ఇప్పుడు వినవచ్చు. ముందుగా ఇంటి గుట్టు చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన పాట వింటారు.

మీరింతవరకు సంధ్యారాగాలు శీర్షికన 1980 నుంచి 2000 సంవత్సరంలో మధ్య విడుదలైనటువంటి తెలుగు చలనచిత్ర గీతాలు విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం వాద్య సంగీతం వింటారు.

0: ఉద్యోగ వార్తలు చదువుతున్నవారు సిహెచ్ కమలారాణి. వినండి.
1: చిత్తూరు జిల్లాలో మహిళా మరియు శిశు సంక్షేమం సాధికారత అధికారి కార్యాలయంలో మిషన్ శక్తి పథకంలో భాగంగా కుప్పం అలాగే చిత్తూరు వన్ స్టాప్ సెంటర్లలో ఒప్పంద పద్ధతిలో వివిధ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులను కోరుతున్నారు. పోస్టుల వివరాలు పారాలీగల్ పర్సనల్ లాయర్, ఇది మహిళలకి కేటాయించారు. ఇందులో ఒక ఖాళీ ఉంది. అలాగే సైకోసోషల్ కౌన్సిలర్, మహిళలకు ఒక పోస్టుని కేటాయించారు. అలాగే కేస్ వర్కర్స్, కుప్పంలో రెండు, చిత్తూరులో ఒకటి, మొత్తం మూడు ఖాళీలు ఉన్నాయి. మల్టీపర్పస్ స్టాఫ్ లేదా హెల్పర్లో నాలుగు ఖాళీలు. ఇంకా సెక్యూరిటీ గార్డ్ లేదా నైట్ గార్డ్ మహిళలకి ఇందులో మూడు ఖాళీలు, మొత్తం 12 ఖాళీలు ఉన్నాయి. కావాల్సిన అర్హతలు, పోస్టులను అనుసరించి 10వ తరగతి, లా డిగ్రీ, సైకాలజీ, సైకియాట్రీ, అలాగే న్యూరో సైన్సెస్, సోషల్ వర్క్, సోషల్ సైన్సెస్లో డిగ్రీ, డిప్లొమా లేదంటే తత్సమాన విద్యార్హతతో పాటు సంబంధిత విభాగాల్లో అనుభవం తప్పనిసరిగా ఉండాలి. వయస్సు 1 జనవరి 2026 నాటికి, అభ్యర్థులు 25 నుండి 42 సంవత్సరాల మధ్య ఉండాలి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయస్సులో సడలింపులు వర్తిస్తాయి. జీతం నెలకు పారాలీగల్ పర్సనల్ లేదా సైకోసోషల్ కౌన్సిలర్లకైతే 20,000 రూపాయల వరకు ఉంటుంది. అలాగే కేస్ వర్కర్లకైతే 19,500 రూపాయలు, సెక్యూరిటీ గార్డులకు 15,000 రూపాయలు, ఇంకా మల్టీపర్పస్ స్టాఫ్లకైతే 13,000 రూపాయలు ఉంటుంది. ఎంపిక విధానం మౌఖిక ఇంటర్వ్యూ అలాగే మెరిట్ ఆధారంగా జరుగుతుంది. పూర్తి చేసిన దరఖాస్తులను 17/2026లోగా పంపించాలి. దరఖాస్తులు పంపించవలసిన చిరునామా జిల్లా మహిళా శిశు సంక్షేమ సాధికారత అధికారి, DWCWEO, 2వ అంతస్తు, అంబేద్కర్ భవన్, కలెక్టరేట్, చిత్తూరు, ఆంధ్రప్రదేశ్. మరొక ప్రకటన, ఢిల్లీ NCR పరిధిలోని సెంట్రల్ గవర్నమెంట్ ఆసుపత్రిలో కాంట్రాక్ట్ పద్ధతిలో బ్రాడ్కాస్ట్ ఇంజనీరింగ్ కన్సల్టెంట్స్ ఇండియా లిమిటెడ్, ఇందులో వివిధ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థులు దరఖాస్తులు చేసుకోవచ్చు. పోస్టుల వివరాలు, టెక్నికల్ అసిస్టెంట్లో 2 ఖాళీలు, టెక్నీషియన్లో 2, పేషెంట్ కేర్ మేనేజర్లో 5 ఖాళీలు, ల్యాబ్ అటెండెంట్లో 5, డెంటల్ టెక్నీషియన్ 2, ఫుడ్ బేరర్లో 5, ఓటీ టెక్నాలజిస్టులో 5 ఖాళీలు, జూనియర్ ఫిజియోథెరపిస్ట్లో 5, ఫార్మసిస్ట్ 5, అలాగే రేడియోగ్రాఫర్లో 5 ఖాళీలు, మొత్తం 41 ఖాళీలు ఉన్నట్లు తెలియచేస్తున్నారు. కావలసిన అర్హతలు, గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి లేదా బోర్డు నుండి 10th లేదా ఇంటర్లో ఉత్తీర్ణత కలిగి ఉండాలి. ఇంకా సంబంధిత విభాగాల్లో డిగ్రీ, పీజీ, బీఎస్సి ఉత్తీర్ణతతో పాటు అనుభవం తప్పనిసరిగా ఉండాలి. జీతం నెలకు 21,502 రూపాయల నుంచి 40,710 రూపాయల వరకు ఉంటుంది. వయస్సు 18 నుండి 40 సంవత్సరాల మధ్య ఉండాలి. దరఖాస్తు రుసుము SC ST PWB

0: అభ్యర్థులకు మినహాయింపు ఉంటుంది. మిగిలిన అన్ని కేటగిరీ అభ్యర్థులకి 295 రూపాయలు చెల్లించాలి. ఆన్లైన్ దరఖాస్తులు చేసుకోవడానికి ఆఖరి తేదీ 21 సెప్టెంబర్. మరిన్ని వివరాల కోసం www.becil.com వెబ్సైట్లో చూడగలరు. ఉద్యోగ వార్తలు విన్నారు.
1: మీరు ఇంతవరకు ఉద్యోగ వార్తలు శ్రీమతి సిహెచ్ కమలారాణి గారు చదువుగా విన్నారు. ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఇప్పుడు వాద్య సంగీతం వింటారు.

సమాచారవాణి ఈనాటి సమాచారవాణి కార్యక్రమంలో వాతావరణ వివరాలు వింటారు. వాల్తేరులో నమోదైన గరిష్ట ఉష్ణోగ్రత 32.9 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 26 డిగ్రీల సెల్సియస్, గాలిలో తేమ 79%. పౌరవాణి కేంద్రంలో నమోదైన గరిష్ట ఉష్ణోగ్రత 34.4 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 25.2 డిగ్రీల సెల్సియస్, గాలిలో తేమ 77%. పౌరవాణి కేంద్రంలో నమోదైన వర్షపాతం 0.4 మిల్లీమీటర్లు. ఆకాశం మేఘావృతం అయి ఉంటుంది. సాధారణంగా అక్కడక్కడ ఉరుములతో కొన్ని జల్లులు పడవచ్చు. సముద్రంలో చేపలు పట్టేటువంటి మత్స్యకారులకు ప్రత్యేకమైన వాతావరణ హెచ్చరిక ఏమీ లేదు. వాతావరణ వివరాలు విన్నారు. ఇప్పుడు ఒక చలనచిత్ర గీతం వింటారు. మొండి మొగుడు చిత్రం కోసం, మొండి మొగుడు పెంకి పెళ్ళాం చిత్రం కోసం ఎస్పి శైలజ పాడిన పాట వింటారు.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది డివి సత్యనారాయణ. ముఖ్యాంశాలు. నిబంధనలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న కోచింగ్ సెంటర్లపై తగిన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ప్రభుత్వం ఉభయ తెలుగు రాష్ట్రాలకు 5 లక్షల ఇళ్లను కేటాయించిందని కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో ప్రభుత్వ విద్యా సంస్థల్లో మౌలిక వసతుల అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నామని మంత్రి కొందుల దుర్గేష్ వెల్లడించారు. తిరుమల సాలకట్ల బ్రహ్మోత్సవాలు మరి కాసేపట్లో ప్రారంభం కానున్నాయి. వార్తల వివరాలు. నిబంధనలకు వ్యతిరేకంగా పలు కోచింగ్ సెంటర్లు వ్యవహరిస్తున్న తీరుపై తగిన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రంలోని కొన్ని ప్రైవేట్ కోచింగ్ సెంటర్లు నిబంధనల ఉల్లంఘనకు పాల్పడుతున్నాయని ప్రభుత్వం దృష్టికి వచ్చింది. రాజకీయాలకు, రాజకీయ కుట్రలకు ఈ ప్రైవేట్ కోచింగ్ సెంటర్లు వేదిక కాకూడదని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ వ్యవహారంపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులతో అమరావతిలోని సచివాలయంలో ఈరోజు సమీక్ష నిర్వహించారు. దురుద్దేశపూర్వకంగా కొన్ని ప్రైవేట్ కోచింగ్ సెంటర్లు తమ వద్ద పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థులపై ఒత్తిడి తెచ్చి ఈ తరహా ఆందోళనలకు, నిరసనలకు పాల్పడేలా చేస్తున్నట్లు అధికారులు వివరించారు. ఈ అంశాలపై దృష్టి సారించిన ముఖ్యమంత్రి నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించడంపై చర్యలు తీసుకోవాలని సూచనలు జారీ చేశారు. ప్రైవేట్ కోచింగ్ సెంటర్ల నిర్వాహకులు నిబంధనలకు విరుద్ధంగా అభ్యర్థులను రాజకీయ కుట్రల్లో భాగస్వాములను చేస్తే సహించబోమని స్పష్టం చేశారు. ఈ మేరకు క్షేత్రస్థాయిలో అధికార యంత్రాంగం ప్రైవేట్ కోచింగ్ సెంటర్లు మార్గదర్శకాలను పాటించేలా చర్యలు చేపట్టాలని ఆదేశాలు జారీ చేశారు. అటు అభ్యర్థులు కూడా ఎలాంటి ఒత్తిళ్లకు లోను కాకుండా తమ భవిష్యత్ పోటీ పరీక్షలపై దృష్టి సారించాలని ముఖ్యమంత్రి సూచించారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద కేంద్ర ప్రభుత్వం ఉభయ తెలుగు రాష్ట్రాలకు 5 లక్షల ఇళ్లను కేటాయించిందని కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. ఢిల్లీలో ఆయన ఈరోజు విలేకరులతో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్కు 3 లక్షలు, తెలంగాణకు 2 లక్షల ఇళ్లు కేటాయించినట్లు వివరించారు. 2024లో కేంద్రంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత చేసిన కేటాయింపుల కంటే రాష్ట్రానికి అదనంగా 2,25,000, తెలంగాణకు 1,25,000 ఇళ్లు మంజూరు చేసినట్లు ఆయన పేర్కొన్నారు. గ్రామీణాభివృద్ధి శాఖ నుంచి తెలుగు రాష్ట్రాలకు ఇంత పెద్ద మొత్తంలో ఇళ్లు కేటాయించడం ఇదే తొలిసారని పెమ్మసాని చంద్రశేఖర్ వెల్లడిస్తూ,
1: ఈ హౌసింగ్ ఎలకేషన్ అనేది రాష్ట్రాలకి ఒక సెలెక్ట్ కమిటీ ఇచ్చినటువంటి ఫార్ములా తోటి పావర్టీ ఆ రేషియోని బేస్ చేసుకొని ఎలకేట్ చేశారు. ఆ విధంగా ఎలకేట్ చేసినప్పుడు ఒరిజినల్గా ఆంధ్రాకి 74,000, అదేవిధంగా తెలంగాణకి 74,000 అప్రాక్సిమేట్గా హౌసెస్ ఎలకేట్ అయినాయి. సో రెండు తెలుగు రాష్ట్రాలకు తీసుకుంటే ఈరోజు 5 లక్షల హౌసెస్ ఎలకేట్ చేయడం జరిగింది.
0: రాష్ట మాజీ ఉప ముఖ్యమంత్రి ఆళ్ల కాళీకృష్ణ శ్రీనివాస్ నాని మృతి చెందారు. విశాఖపట్నంలో ఈరోజు గుండెపోటుతో ఆయన తుదిశ్వాస విడిచారు. 1969 డిసెంబర్ 30 పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో ఆళ్ల నాని జన్మించారు. ఆయన మృతి పట్ల ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు, ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్, ఇతర మంత్రులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆళ్ల నాని హఠాన్ మరణం తనకు తీవ్ర దిగ్భ్రాంతి కలిగించిందని ముఖ్యమంత్రి సామాజిక మాధ్యమ పోస్టులో పేర్కొన్నారు. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఆళ్ల నాని మృతి పట్ల మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన మృతి తనను కలిచివేసిందన్నారు. వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో ప్రభుత్వ విద్యా సంస్థల్లో మౌలిక వసతుల అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నామని పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా నిడతవోలు SVD ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో

0: పీఎం ఉషా నిధులతో నిర్మించిన అదనపు తరగతి గదుల భవనాన్ని మంత్రి ఈరోజు ప్రారంభించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ, పీఎం ఉషా పథకం కింద 3,60,00,000 రూపాయల అంచనా వ్యయంతో ఈ భవన నిర్మాణం చేపట్టామన్నారు. కళాశాలలో మొత్తం 5,00,00,000 రూపాయలతో సైన్స్ కంప్యూటర్ ల్యాబ్స్, డిజిటల్ ల్యాబ్తో పాటు ఇతర మౌలిక వసతులు ఏర్పాటు చేసినట్లు మంత్రి వివరించారు. 100కు పైగా కంప్యూటర్లతో డిజిటల్ ల్యాబ్ను అందుబాటులోకి తీసుకొచ్చామని చెప్పారు. పీఎం ఉషా నిధుల్లో కేంద్ర ప్రభుత్వం 60%, రాష్ట్ర ప్రభుత్వం 40% వాటాను అందిస్తున్నాయని వివరించారు. విద్యార్థినులు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, క్వాంటమ్ కంప్యూటింగ్ వంటి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపించుకోవాలని మంత్రి పిలుపునిచ్చారు. కార్పొరేట్ ప్రైవేట్ విద్యాసంస్థలకు ధీటుగా ప్రభుత్వ విద్యాసంస్థలను అభివృద్ధి చేస్తామని స్పష్టం చేశారు. చదువుతో పాటు విద్యార్థుల్లోని కళాత్మక ప్రతిభను ప్రోత్సహించాలని మంత్రి సూచించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా టీటీడీ ధ్వజారోహణాన్ని ఈరోజు నిర్వహించనుంది. ఈ సాయంత్రం 6:21 నుంచి 6:35 మధ్య మానవహారంలో ధ్వజారోహణాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించనున్నారు. ధ్వజస్తంభానికి గజపటాన్ని ఎగురువేసి బ్రహ్మోత్సవాలకు సర్వదేవతలను ఆహ్వానించనున్నారు. టీటీడీ పండితులు నిన్న రాత్రి అంకురార్పణ నిర్వహించగా ఈరోజు సాయంత్రం ధ్వజారోహణంతో బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఈ రాత్రి పెదశేష వాహనంతో వాహన సేవలను ప్రారంభించనున్నారు. 9 రోజుల పాటు ఈ బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. కాగా సాలకట్ల బ్రహ్మోత్సవాల సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు తిరుమలకు బయలుదేరారు. 2 రోజుల తిరుమల పర్యటనలో భాగంగా పలు అభివృద్ధి పనులను ఆయన ప్రారంభిస్తారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా ముఖ్యమంత్రి రాత్రి శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకుని రాష్ట్ర ప్రభుత్వం తరపున శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పిస్తారు. దర్శనం అనంతరం గాయత్రి నిలయానికి చేరుకుని రాత్రి బస చేస్తారు. రేపు ఉదయం 8:40 విఐపీ క్యూ కాంప్లెక్స్ 1లోని 17వ కంపార్ట్మెంట్లో ఏర్పాటు చేసిన యాత్రికుల అనుభవ కేంద్రాన్ని ప్రారంభిస్తారు. 9:15 గోగర్భం డ్యాం సర్కిల్ వద్ద విద్యుత్ బస్సులను ప్రారంభిస్తారు. అలాగే 9:35 ఎస్వీ మ్యూజియాన్ని ప్రారంభించనున్నారు. అనంతరం అధికారులతో సమావేశమవుతారు. తిరుమలలో కార్యక్రమాలను ముగించుకుని రేపు 2:00 తిరిగి అమరావతి చేరుకుంటారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి సాలకట్ల బ్రహ్మోత్సవాల ప్రత్యక్ష వ్యాఖ్యానాన్ని ఆకాశవాణి ద్వారా అందిస్తున్నామని తిరుపతి ఆకాశవాణి స్టేషన్ డైరెక్టర్ ఎం సుధాకర్ మోహన్ ఈరోజు ఒక ప్రకటనలో తెలిపారు. శ్రీవారి వాహన సేవ విశేషాలను ప్రత్యక్షంగా వినేందుకు ఇదొక చక్కటి అవకాశమని ఆయన పేర్కొన్నారు. ఈరోజు నుండి 23వ తేదీ వరకు ఉదయం సాయంత్రం వేళల్లో శ్రీవారి వాహన సేవలు జరిగే సమయంలో ప్రత్యక్ష వ్యాఖ్యానం తిరుపతి ఎఫ్ఎం ఫ్రీక్వెన్సీ ద్వారా 2 తెలుగు రాష్ట్రాల్లోని అన్ని ఆకాశవాణి కేంద్రాల ద్వారా ప్రసారం కానున్నాయని తెలిపారు. భక్తులందరూ ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని ఇళ్ల వద్ద నుంచే ఆకాశవాణి ద్వారా శ్రీవారి బ్రహ్మోత్సవ వైభవాన్ని, పండితుల ప్రత్యక్ష వ్యాఖ్యానాన్ని విని తరించవచ్చని ఆయన పేర్కొన్నారు. తిరుమల క్షేత్రం కీర్తి ప్రతిష్టలు విశ్వవ్యాప్తం చేయడంలో పాత్రికేయుల పాత్ర చాలా కీలకమని టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు అన్నారు. తిరుమలలోని రాంబగీచట్టు అతిథి గృహంలో నూతనంగా ఏర్పాటు చేసిన మీడియా సెంటర్ను ఆయన ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ, బ్రహ్మోత్సవాల్లో ప్రతి కార్యక్రమాన్ని మీడియా భక్తుల్లోకి తీసుకువెళ్లాలన్నారు. తిరుమలలో ఫలపుష్ప ప్రదర్శనశాల, ఫోటో ఎగ్జిబిషన్ అద్భుతంగా ఉన్నాయని, ప్రతి భక్తుడికి బ్రహ్మోత్సవ వైభవం తెలిసేలా ప్రసారాలు చేయాలన్నారు. ఈ మీడియా సెంటర్ ద్వారా మీడియా ప్రతినిధులకు అన్ని సౌకర్యాలు కల్పిస్తామని ఆయన తెలియజేశారు. వాతావరణం. వాయువ్య బంగాళాఖాతం, దానిని ఆనుకుని ఉన్న ఉత్తర ఒడిశా, పశ్చిమ బెంగాల్ ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం సగటు సముద్ర మట్టానికి 1.5 నుండి 5.8 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. అలాగే కర్ణాటక నుంచి తమిళనాడు మీదుగా నైరుతి బంగాళాఖాతం వరకు ద్రోణి విస్తరించి ఉందని పేర్కొంది. వీటి ప్రభావంతో రాష్ట్రంలోని రేపు తేలికపాటి నుండి ఓ మోస్తరు వర్షాలు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. ఉరుములతో కూడిన మెరుపులు 1 లేదా 2 చోట్ల సంభవించే అవకాశం ఉందన్నారు. ఈదురుగాలులు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉందని వారు వెల్లడిస్తూ,
1: పశ్చిమ రాజస్థాన్లోని కొన్ని ప్రాంతాల నుండి నైరుతి ఋతుపవనాలు ఉపసంహరణకు పరిస్థితులు అనుకూలంగా మారుతున్నాయి. వాయువ్య బంగాళాఖాతం మరియు దాన్ని ఆనుకుని ఉన్న ఉత్తర ఒడిశా, పశ్చిమ బెంగాల్ ప్రాంతాల్లో ఉన్న ఉపరితల ఆవర్తనం సగటు సముద్ర మట్టానికి 1.5 నుంచి 5.8 కిలోమీటర్ల ఎత్తులో విస్తరించి ఎత్తుకు వెళ్లే కొలిది నైరుతి వైపు అంగి ఉన్నది. నిన్నటి దక్షిణాంతర కర్ణాటక, నైరుతి బంగాళాఖాతం వరకు ఉన్న ద్రోణి ఇప్పుడు తమిళనాడు మీదుగా మన్నార్ గల్ఫ్ వరకు సగటు సముద్ర మట్టానికి 1.5 కిలోమీటర్ల ఎత్తులో విస్తరించి ఉన్నది.
0: దేశ అభివృద్ధి, సాంకేతిక పురోగతిలో ఇంజనీర్ల పాత్ర ఎంతో కీలకమని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఆంధ్రప్రదేశ్ ఏపీఎన్ఐటీ డీన్ డాక్టర్ జి రవికిరణ్ శాస్త్రి తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలోని ఏపీఎన్ఐటీలో ఈరోజు ఇంజనీర్స్ డే వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మోక్షగుండం విశ్వేశ్వరయ్య చిత్రపటానికి ఆయన

0: పూలమాలలు వేసి నివాళులర్పించారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నిబంధనలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న కోచింగ్ సెంటర్లపై తగిన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ప్రభుత్వం ఉభయ తెలుగు రాష్ట్రాలకు 5 లక్షల ఇళ్లను కేటాయించిందని కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో ప్రభుత్వ విద్యా సంస్థల్లో మౌలిక వసతుల అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నామని మంత్రి కందుల దుర్గేష్ వెల్లడించారు. తిరుమల సాలకట్ల బ్రహ్మోత్సవాలు మరికాసేపట్లో ప్రారంభం కానున్నాయి. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 8:30 జాతీయ వార్తలు వింటారు.
1: సంప్రతి వార్తాః శ్రూయంతాం ప్రవాచకః పునీత త్రిపాఠి. ఆదౌ ముఖ్య వార్తాః. నవదిల్ల్యా ప్రతిపాదితం యత్ ఖాతి ప్రదేశే వాణిజ్యిక పోతానాం సాముద్రిక యాత్రిణాం నాగరికాణాం తథా నాగరిక మూల సంరచనాయాః లక్ష్యీకరణం భారతాయ అస్వీకార్యమస్తి. రక్షామంత్రి రాజనాథసింహ రక్షాక్షేత్రే ఆత్మనిర్భరతాం ప్రాప్తుం సశస్త్ర బలానాం రక్షానుసంధాన వికాస సంఘటన సంస్థాయాః తథా ఉద్యోగ జగతః మధ్యే అధిక సహకారస్య ఆహ్వానం కృతవాన్. ఉత్తరప్రదేశ ఉత్తరాఖండ్ హిమాచల ప్రదేశ హర్యాణా రాజస్థాన్ దిల్లీ చేత్యేతేషాం ముఖ్యమంత్రిభిః యమునానద్యాః పునరుద్ధారాయ కిషౌ బహు ఉద్దేశీయ బంధ పరియోజనా సంబద్ధే సంధౌ హస్తాక్షరాణి కృతాని. అమెరికాయాః న్యాయాలయేన వైదేశిక ఛాత్రాణాం వార్తాహరాణాం చ కృతే ట్రంప్ ప్రశాసనేన నిర్ధారితేషు నూతన పారగమనానుమతిపత్ర నియమేషు ప్రతిబంధ స్థాపితః. అపి చ పురుష క్రికెట్ క్రీడాయాం భారతం అద్య సాయం నవదిల్ల్యాం అఫ్ఘానిస్తానం విరుధ్య ద్వితీయాయాం 20-20 అంతారాష్ట్రీయ స్పర్ధాయాం క్రీడిష్యతి. అథ వార్తాః విస్తరేణ. నవదిల్ల్యాం ఆయోజితస్య 18తమస్య బ్రిక్స్ శిఖర సమ్మేళనే ప్రధానమంత్రిణా నరేంద్రమోదినా చీనదేశస్య రాష్ట్రపతినా సహ వార్తాలాపః కృతః ఇతి విదేశమంత్రాలయేన సంసూచితం. నవదిల్ల్యాం సాప్తాహిక వార్తాహర సమ్మేళనస్య సమయే మంత్రాలయస్య ప్రవక్తా రణధీరజాయ సవాలః అవదత్ యత్ తయోః వార్తాలాపస్య సమయే ప్రధానమంత్రి సబలం ప్రతిపాదితవాన్ యత్ ఉభౌ పక్షౌ పరస్పరం మూల చింతా విషయే సంవేదనశీలతాం దర్శయితవ్యం. ఓమానస్య తట సమీపే వాణిజ్యిక పూతస్య MTL గయ్యా ఇత్యస్య ఉపరి కృతే ఆక్రమణ సంబంధి ప్రశ్నస్య ఉత్తరం దదన్ శ్రీ జయసవాలః ఉక్తవాన్ యత్ అస్మిన్ ప్రదేశే వాణిజ్యిక పోతానాం సముద్రీయ కర్మకరాణాం నాగరికాణాం తథా నాగరిక మూల సంరచనాయాః లక్ష్యీకరణం భారతాయ అస్వీకార్యమస్తి. పాకిస్తాన్ ద్వారా జైషే మొహమ్మద్ సంఘటనస్య ప్రముఖాయ మసూద్ అజహర్ ఇత్యస్మై పాకిస్తానస్య 70 లక్ష రూప్యకాణాం పారితోషికస్య ఘోషణా సంబంధి ప్రశ్నస్య ఉత్తరం దదన్ విదేశమంత్రాలయస్య ప్రవక్తా రణధీరజాయ సవాలః ఉక్తవాన్ యత్ పాకిస్తానస్య ఏతాదృశాని కౌశలాని జనవంచనాయాశ్చ ప్రయత్నాః నూతనాః న సంతి. భారతం పూర్వమపి ఏతాదృశాన్ ప్రయత్నాన్ దృష్టవాన్ అస్తి. శ్రీజాయ సవాలః ఉక్తవాన్ యత్ పాకిస్తానం కేవలం ఘోషణాః న కృత్వా దృఢకార్యాని కుర్యాత్ యతః ఏతాదృశ్యః ఘోషణాః అంతతః నిష్ఫలాః ఏవ భవంతి. రక్షామంత్రి రాజనాథసింహ అద్య ఉక్తవాన్ యత్ భారతం రక్షాక్షేత్రే ఆయాతేషు ఆశ్రితం న భవేత్ అపితు ఆత్మనిర్భరతాదిశి అగ్రే గచ్చేద్ ఇతి సునిశ్చేతుం ప్రశాసనేన వివిధాః ఉపాయాః కృతాః సంతి. సహ బలం దత్తవాన్ యత్ రక్షాబలానాం అనుసంధాన వికాస సంస్థానాం తథా ఉద్యోగ జగతః మధ్యే నిర్బాధ సహకారేణ ఆత్మనిర్భరతా ప్రాప్తుం శక్యతే. असौ प्रौद्योगिकीं शीघ्र स्वीकरणाय तथा भारतस्य रक्षानिर्माण पारिस्थितिकी तन्त्रस्य सुदृढीकरणाय अधिकसंवादस्य सह विकासस्य सह उत्पादनस्य च आवश्यकतायां

0: బలం దత్తవాన్. నవదిల్ల్యాం ఐషమః రక్షానుసంధాన్ వికాస సంఘటన ఉద్యోగ సమన్వయ ఉపవేశనం విమర్శ ఇత్యేతం సంబోధయన్ శ్రీ సింహః ఉక్తవాన్ యత్ రక్షానుసంధాన వికాస సంఘటన సంస్థయా యుద్ధ విమానేభ్యః ఆరభ్య పండుబ్బిపర్యంతం అథ కృత్రిమ బుద్ధిమత్తా పర్యంతం చ వివిధేషు క్షేత్రేషు స్వకీయాః క్షమతాః ప్రదర్శితాః సంతి. రక్షామంత్రి ఉక్తవాన్ యత్ విగతేషు కతిపయేషు వర్షేషు రక్షాక్షేత్రే కృతాః పరిష్కారాః అభూతపూర్వాః సంతి తథా అనేకే మహత్వపూర్ణాః నిర్ణయాః స్వీకృతాః యేన అస్మిన్ క్షేత్రే వ్యాపక పరివర్తనం జాతం.
1: TDF के माध्यम से स्टार्टअप्स को ग्रांट्स दिए जा रहे हैं और अनेक टेक्नोलॉजी प्रोडक्शन स्टेज तक पहुंच चुकी है. आईडेक्स ने भी डिफेंस इनोवेशन के लिए एक नया इकोसिस्टम भी तैयार किया है जहां स्टार्टअप्स हमारी वास्तविक ऑपरेशनल रिक्वायरमेंट्स के आधार पर सॉल्यूशंस विकसित कर रहे हैं. अब DRDO और इंडस्ट्री की पार्टनरशिप केवल प्रोडक्शन तक ही सीमित नहीं रहनी चाहिए. रिसर्च డిజైన్ టెస్టింగ్ సర్టిఫికేషన్ ఆర్ మ్యానుఫ్యాక్చరింగ్ కి పూరి వాల్యూ చైన్ మే సాజీదారి హమే బఢాని హో.
0: ఉత్తరప్రదేశ్ ఉత్తరాఖండ్ హిమాచల ప్రదేశ్ హర్యానా రాజస్థాన్ ఢిల్లీ చేత్యేతేషాం నగరాణాం ముఖ్యమంత్రిభిః అద్య యమునా నద్యాః పునరుద్ధారాయ కిషౌ బహు ఉద్దేశీయ బంధ పరియోజనా సంబద్ధే సంధౌ హస్తాక్షరాణి కృతాని. నవదిల్ల్యాం కేంద్రీయ గృహమంత్రిణః అమితశాహస్య ఉపస్థితౌ అస్మిన్ సంధౌ హస్తాక్షరాణి జాతాని. అస్మిన్ అవసరె కేంద్రీయ జలశక్తి మంత్రి CR పాటిలః కేంద్రీయ గృహసచివః కేంద్రీయ జల సంసాధన సచివః తథా సంబద్ధ రాజ్యాణాం ముఖ్య సచివాశ్చ ఉపస్థితాః ఆసన్. అస్య వర్షస్య జూన్ మాసే కేంద్రీయ గృహమంత్రి ఏతేషాం రాజ్యాణాం ముఖ్యమంత్రిభిః సహ అస్మిన్ విషయే ఉపవేశనస్య అధ్యక్షతాం కృతవాన్. తస్మిన్ ఉపవేశనే నిర్ణీతం యత్ కిషౌ బహు ఉద్దేశీయ బంధ పరియోజనాయాః జలఘటకస్య వ్యయస్య 90% కేంద్ర ప్రశాసనం కేంద్రీయ సహాయతారూపేణ నిర్వక్ష్యతి. అవశిష్టం 10% విత్తీయ భారం షడ్భిః సహభాగి రాజ్యైః విభజ్య వహిష్యతే. ప్రియాః శ్రోతారః, సంస్కృత వార్తాయాః సంస్కరణమిదం ఇదానీం ఆకాశవాణీతః ప్రసార్యతే. సమమేవ అయం కార్యక్రమః ఆకాశవాణ్యాః అంతర్జాలపటలే www.newsonair.gov.in ఇత్యత్ర అథ న్యూస్ ఆన్ AIR చలదూరభాషీయ తంత్రాంశే అపి ఉపలబ్ధో భవిష్యతి. పర్యావరణ వన జలవాయు పరివర్తన మంత్రి భూపేంద్ర యాదవః ఉక్తవాన్ యత్ భారతం స్వస్య సతత వికాసస్య సంరచనాయాం చక్రీయ అర్థవ్యవస్థాయాః సిద్ధాంతాన్ సమావేశయితుం ప్రతిబద్ధమస్తి. మంత్రిణా ఉక్తం యత్ ప్రధానమంత్రిణః నరేంద్రమోదినః నేతృత్వే భారతేన పునరుపయోగస్య జీర్ణోద్ధారస్య సంరక్షణస్య చ స్వకీయాః ప్రాచీన సాంస్కృతిక మూల్యాః సమకాలీక నీతిషు సమావేశితాః. అద్య గాంధీనగరస్య మహాత్మా మందిరే ఆయోజితస్య ఐషమః WCEF ఇతి విశ్వచక్రీయ అర్థవ్యవస్థా మంచస్య దశమ సంస్కరణస్య ఉద్ఘాటనసత్రం సంబోధయన్ మంత్రిణా ప్రతిపాదితం యత్ EPR ఇతి విస్తారిత ఉత్పాదక ఉత్తరదాయిత్వనియమాః తథా మిషన్ లైఫ్ సదృశాః ఉపక్రమాః చక్రీయార్థవ్యవస్థాయాః సుదృఢీకరణాయ మహత్వపూర్ణాః ప్రయత్నాః సంతీతి. బ్రిక్స్ నవదిల్లీ ఘోషణా భారత యూరోపీయ సంఘ సంయుక్త రూపరేఖా మిషన్ లైఫ్ సదృశానాం బహువిధ వైశ్విక సహయోగోపక్రమాణాం ఉల్లేఖం కుర్వతా మంత్రిణా ఉక్తం యత్ పునః ప్రయోగ వ్యవస్థాయాః ప్రారంభః గృహేభ్యః ఏవ భవితవ్యః. గుజరాతస్య ముఖ్యమంత్రి భూపేంద్ర పటేలః అస్య మంచస్య ఉద్ఘాటనం కృతవాన్. భారతే ప్రథమవారం అస్య మంచస్య ఆయోజనం భవతి. భారతస్య లోక సేవా ప్రసారకం దూరదర్శనం అద్య స్వస్య 67వ స్థాపనా దివసం ఆచరతి. లోక సేవా ప్రసారకేణ 950-1900 వర్షే ఆల్ ఇండియా రేడియో ఇత్యస్య అంతర్గతం ప్రాయోగిక దూరదర్శన సేవారూపేణ స్వస్య యాత్రా సమారబ్ధా. విగతేషు దశకేషు ఇదం సూచనా ప్రసారణస్య సాంస్కృతిక సంరక్షణస్య రాష్ట్రైక్యస్య చ మహత్వపూర్ణం మాధ్యమరూపేణ వికసితమస్తి. ఉపగ్రహమాధ్యమేన తథా DTH ఇతి సేవాభిః చ ఇదం దేశస్య ప్రాయః 100% జనసమూహం

0: उपगच्छति। अमेरिकायाः न्यायालयेन वैदेशिकछात्राणां वार्ताहराणां च कृते ट्रम्प प्रशासनेन निर्धारितेषु नूतन पारगमनानुमतिपत्र नियमेषु प्रतिबन्धः स्थापितः। भारतस्य महान् अभियन्त्रिषु अन्यतमस्य भारतरत्नस्य मोक्षगुण्डं विश्वेश्वरय्यावर्यस्य जन्मदिवसस्योपलक्ष्ये अद्य राष्ट्रिय अभियन्तृदिवसः आचर्यते। विश्वेश्वरय्यावर्यस्य योगदानस्य स्मरणार्थं राष्ट्रस्य विकासे अभियन्तॄणां भूमिकायाः सम्मानार्थं च प्रतिवर्षं सितम्बरमासस्य 15 दिनाङ्के अयं दिवसः आचर्यते। पुरुष क्रिकेट क्रीडायाम् अद्य सायंकाले 7:30 दिल्ल्याः अरुण जेटली क्रीडांगणे द्वितीयायां 20-20 अन्ताराष्ट्रिय क्रीडायां भारतम् अफगानिस्तान दलं सम्मुखीकरिष्यति इति वार्ताः।
1: आकाशवाणि विशाखपट्नं केंद्रम ఇప్పుడు ఒక వాణిజ్య ప్రకటన వింటారు।
2: హే నేహా, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్ గా కనిపిస్తున్నావు।
3: ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మీ ప్లాన్ తీసుకున్నాను। చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది। మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది। గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది। ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే। ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాత్।
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం సాయం సమీరం కార్యక్రమానికి స్వాగతం। ఈనాటి సాయం సమీరం కార్యక్రమంలో లలిత సంగీతం, ముందుగా శ్రీమతి జి వెంకటేశ్వరి గారు ఆలపించినటువంటి లలిత గీతాలు వింటారు। కీబోర్డ్ సహకారం శ్రీ కె హరి, తబలా సహకారం శ్రీ జె రామ్మూర్తి। ముందుగా వెన్నెల మాట్లాడితే రచన శ్రీ దూసి ధర్మారావు।

పాడకే నారాణి పాడకే, శ్రీ పడిపాటి శివరామ శాస్త్రి రచన.

సాయం సమీరం కార్యక్రమంలో ఈనాటి లలిత సంగీత కార్యక్రమంలో శ్రీమతి జి వెంకటేశ్వర్ గారు ఆలపించినటువంటి లలిత గీతాలు విన్నారు. కీబోర్డ్ సహకారం శ్రీ కె హరి, తబలా సహకారం శ్రీ జే రామూర్తి. ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. మరి సాయం సమీరం కార్యక్రమంలో ఇప్పుడు ఫిట్నెస్ మంత్ర. మరి ఈనాటి ఫిట్నెస్ మంత్రాలలో శరీరంలో అన్ని భాగాలకు అంగాలకు శక్తిని ఆరోగ్యాన్ని అందించే ముఖ్యమైన ఆసనం సర్వాంగాసనం, షోల్డర్ స్టాండ్ పోజ్ అంటారు. అసలు ఈ ఆసనం ఎలా చేస్తే బాగుంటుంది, మనకి సంపూర్ణ అంగాలన్నిటికీ వ్యాయామం అందుతుంది అని, ప్రధానంగా నేలపైన యోగా మ్యాట్ వేసుకొని వెళ్ళకెలా పడుకోవాలి, చేతులను శరీరానికి రెండు వైపులా నేరుగా ఉంచాలి, అరచేతులు నేలకి ఆంచాలి, గాలి నెమ్మదిగా పిలుస్తూ రెండు కాళ్ళను 90 డిగ్రీల కోణంలో లేపాలి. ఆ తర్వాత నడుమును పిరుదలను పైకెత్తి చేతుల మద్దతుతో శరీరాన్ని భుజాలపై నిలబెట్టాలి. మో చేతులను నేలపై ఆంచి చేతులతో వీపును పట్టుకొని ఈ పోజులో 15 నుంచి 30 సెకండ్ల పాటు స్థిరంగా ఉంచాలి. ఆ విధంగా ఉంచినట్టయితే ప్రధానంగా ఈ ఆసనం వల్ల వచ్చేటువంటి ప్రయోజనాలు ఏంటంటే, తల కిందికి కాలుపైకి ఉండటం వల్ల మెదడుకు రక్తం బాగా సరఫరా అవుతుంది. ఇంకొకటి ఏంటంటే థైరాయిడ్ గ్రంథిని ఉత్తేజపరిచి హార్మోన్ను సమతుల్యతకు దారితీస్తుంది. ఇక చర్మకాంతి, ముఖంలో రక్త ప్రసరణ జరిగి చర్మకాంతి ముఖకాంతి మెరుగవుతుంది. అంతేకాకుండా జీర్ణశక్తి ఉదర భాగంలో ఉంటున్న అవయవాలకు శక్తినిచ్చే ఇతర అంగాలకు మలబద్ధకాన్ని నుంచి కాపాడుతుంది. అలాగే మో చేతుల మీద మొత్తం శరీరం అంతా నిలబడడం వల్ల మో చేతుల యొక్క కండరాలు గట్టిపడి చేతులు దృఢంగా తయారవుతాయి. ఇది సర్వాంగాసనం యొక్క ప్రయోజనాలు. రోజు కనీసం ఈ ఆసనం మనం వేసుకున్నట్లయితే శరీరంలో ఉన్నటువంటి రుగ్మతలన్నీ కూడా పక్కకు తొలగిపోవడానికి అవకాశం ఉంటుంది. మరి మీరు పాటిస్తారు కదూ. మరి అదే సందర్భంగా ఈనాటి సాయం సమీరం కార్యక్రమంలో రుద్రనేత్ర చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన పాట వింటారు.

0: సాయం సమీరం కార్యక్రమంలో వికాసం ఇంటర్నేషనల్ డే ఆఫ్ డెమోక్రసీ ఈ అంశంపై శ్రీమతి జి నందినీదేవి గారి ప్రసంగం వింటారు.
1: శ్రోతలందరికీ నమస్కారం. ఈరోజు మనం ఇంటర్నేషనల్ డే ఆఫ్ డెమోక్రసీ గురించి తెలుసుకుందాం. ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 15వ తేదీన అంతర్జాతీయ ప్రజాస్వామ్య దినోత్సవంను ప్రపంచవ్యాప్తంగా నిర్వహించబడుతుంది. ప్రజల కోసం, ప్రజల చేత, ప్రజలచే ఎన్నుకునే పాలన, అదే ప్రజాస్వామ్యం. ప్రజాస్వామ్యం అంటే కేవలం ఎన్నికలు జరగడం మాత్రమే కాదు, ప్రజలు తమ ప్రతినిధులను ఎన్నుకోవడం, తమ అభిప్రాయాలను స్వేచ్ఛగా వ్యక్తం చేయడం, ప్రశ్నించడం, పాలనలో భాగస్వాములు కావడం, ప్రతి ఒక్కరికి సమాన హక్కులు ఉండటం కూడా ఒక భాగమే. భారతదేశం ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా గుర్తింపు పొందింది. మన దేశంలో 18 సంవత్సరాలు నిండిన ప్రతి పౌరుడికి ఓటు హక్కు ఉంది. మన ఓటును డబ్బు, బహుమతులు, ఇతర ప్రలోభాలకు అమ్ముకోకూడదు. అభ్యర్థిని గుర్తించి, తెలుసుకొని, బాగా ఆలోచించి బాధ్యతగా ఓటు వేయాలి. కులం, మతం, ప్రాంతం, వ్యక్తిగత ప్రయోజనాల కంటే మనకు మన దేశ భవిష్యత్తే ముఖ్యం. ప్రజాస్వామ్యంలో భిన్న అభిప్రాయాలు వేరుగా ఉన్నంత మాత్రాన ఎదుటివారిని శత్రువులుగా చూడకూడదు. ఒకరి మాటను మరొకరు గౌరవంగా వినడం, చర్చించడం, చట్టాన్ని గౌరవించడం ప్రజాస్వామ్య సంస్కృతికి గుర్తులు. నేటి డిజిటల్ యుగంలో మన బాధ్యత మరింత పెరిగింది. సామాజిక మాధ్యమాల్లో వచ్చే ప్రతి వార్త నిజమేనని నమ్మకుండా దాని నిజానిజాలను పరిశీలించాలి. తప్పుడు వార్తలను, నిర్ధారణ లేని సమాచారాన్ని ఇతరులకు పంపకుండా జాగ్రత్త పడాలి. ఎందుకంటే బాధ్యతాయుతమైన పౌరులే ఆరోగ్యకరమైన ప్రజాస్వామ్యానికి పునాది. ప్రజాస్వామ్యం అంటే ప్రభుత్వం మాత్రమే కాదు, మనమందరం మన ఇంట్లో పిల్లల అభిప్రాయాలను గౌరవించడం నుంచి సమాజంలో ఇతరుల హక్కులను గౌరవించడం వరకు ప్రజాస్వామ్య విలువలుగా మన రోజువారీ జీవితంలో కనిపించాలి. ప్రశ్నించే హక్కు ఉన్నట్టే సమాధానం వినే సహనం కూడా ఉండాలి. స్వేచ్ఛ ఉన్నట్లే ఆ స్వేచ్ఛను బాధ్యతగా ఉపయోగించాలి. హక్కులు ఉన్నట్లే ఇతరుల హక్కులను గౌరవించాలి. బలమైన ప్రజాస్వామ్యానికి బలమైన ప్రభుత్వం మాత్రమే కాదు, బాధ్యతాయుతమైన పౌరులు కూడా అవసరం. అంతర్జాతీయ ప్రజాస్వామ్య దినోత్సవ ముఖ్య ఉద్దేశ్యం ప్రజల్లో ప్రజాస్వామ్య విలువలను ప్రోత్సహించడం, ప్రాథమిక స్వేచ్ఛలను, మానవ హక్కులను పరిరక్షించడం, ప్రభుత్వ పాలనలో ప్రతి ఒక్కరి గొంతు వినిపించేలా చేయడం. ఇదే అంతర్జాతీయ

0: జాతీయ ప్రజాస్వామ్య దినోత్సవ ముఖ్య ఉద్దేశ్యం. అందరికీ అంతర్జాతీయ ప్రజాస్వామ్య దినోత్సవ శుభాకాంక్షలు.
1: మరి ఇప్పుడు శ్రీమంతుడి చిత్రం కోసం రఘు దీక్షిత్ పాడిన పాట వింటారు.

ఈనాటి సాయం సమీరం కార్యక్రమం ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు 6:30 ఇదే అలవరసలపై సాయం సమీరం కార్యక్రమం వినవచ్చు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, వాయిద్య సంగీతం వింటారు.

0: ఇప్పుడు ఒక వాణిజ్య ప్రకటన వింటారు.
1: అటల్ పెన్షన్ యోజన సమాజంలో అందరికీ సామాజిక భద్రత. అటల్ పెన్షన్ యోజన, ఇది మన ప్రధాని మోదీ సంకల్పం.
2: యోజన ఉన్ నౌజవానో కే లియే హై తాకి ఆప్ జబ్ 60 సాల్ కే హోంగే ఆప్కో కభీ కిసీ కే సహారే కీ జరూరత్ నా పడే ఆప్ అప్నా బుఢాపా విత్ గౌరవ్ కే సాథ్ బితా సకో.
1: ఇప్పటి వరకు ఈ యోజనలో 9,50,00,000 పైగా లబ్ధిదారులుగా నమోదు చేసుకున్నారు. మీ వయసు 18 నుండి 40 సంవత్సరాల మధ్య ఉన్నట్లయితే నెలవారి అటల్ పెన్షన్ గ్యారంటీకి యోజనలోని 3 హామీ లాభాల గురించి తెలుసుకోవడానికి మీ బ్యాంక్ బ్రాంచ్ ను సంప్రదించండి.
0: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, నెలల సమయం 7 గంటలు దాటి 1 నిమిషం కావస్తుంది. ఇప్పుడు ప్రసార విశేషాలు. ఈ పూట ప్రసారమయ్యే కార్యక్రమంలో కొన్ని ముఖ్యాంశాలు. 7:05 తెలుగులో జాతీయ వార్తలు, హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే. 7:15 కిసాన్ వాణి. 7:45 వికసిత భారత్ విజయవాడ కేంద్రం నుంచి రిలే. 8:00 స్వరమాలిక. 9:30 తిరుమల సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా పెద్ద శేషవాహనంపై శ్రీవారి విహారణ ప్రత్యక్ష వ్యాఖ్యానం ప్రసారమవుతుంది విజయవాడ కేంద్రం నుంచి రిలే. 10:00 హరికథ గానం ప్రసారమవుతుంది విజయవాడ కేంద్రం నుంచి రిలే. రేపు ప్రసారమయ్యే కార్యక్రమంలో కొన్ని ముఖ్యాంశాలు. రేపు ఉదయం 6:00 దేశభక్తి గీతం, నరనరాల జీర్ణించిన బృందగానం, రచన శ్రీ పలకా గణపతి శాస్త్రి, సంగీతం శ్రీ తిరుపతి రామానుజసూరి. 6:10 భక్తిరంజని, షోడశ గణపతి కీర్తనలు, తర్వాత దంభపదం ప్రసారమవుతుంది. 6:30 బౌద్ధ సూక్తులు, రచన శ్రీ రక్కా రాజన్, పఠనం శ్రీ తేతలి దిలీప్ కుమార్ రెడ్డి. 6:35 పొలం పనులు, పంటల్లో మిత్ర పురుగులు సహజ శత్రువులు ఉపయోగాలు, ఈ అంశంపై ఎన్ సుధాకర్ రెడ్డి గారి ప్రసంగం ఉంటుంది. 7:00 ప్రసార విశేషాలు. 7:00 ఉదయ సమీరాలక శీర్షికన నేటి మాట, తర్వాత ఓజోన్ పొరను కాపాడుకుందాం డాక్టర్ ఎన్ నాగరాజు గారి ప్రసంగం, తర్వాత పుష్పాంజలి సినీ భక్తి గీతాలు, తర్వాత సమాచారవాణి ప్రసారమవుతుంది. 8:30 పల్నాడు జిల్లా సమాచార లేఖ, రచన శ్రీ కేసేను. 8:30 కర్ణాటక సంగీత కార్యక్రమంలో శ్రీ ద్వారం దుర్గాప్రసాదరావు గారి వయలిన్ వాదన ప్రసారమవుతుంది. మృదంగ సహకారం శ్రీ సద్గురు చరణ్. 9:00 తిరుమల సాలకట్ల బ్రహ్మోత్సవంలో భాగంగా చిన్నశేషవాహనంపై శ్రీవారి విహారణ ప్రత్యక్ష వ్యాఖ్యాన ప్రసారం జరుగుతుంది. 10:00 భారత అధ్యక్షతన జరిగిన బ్రిక్స్ సదస్సుపై ప్రత్యేక కార్యక్రమం ప్రసారమవుతుంది. 12:40 కార్మికుల కార్యక్రమం, దీర్ఘకాలిక వ్యాధులు హోమియో చికిత్స, హోమియో వైద్య నిపుణులు డాక్టర్ పింగళి ఆనంద్ కుమార్ గారితో పరిచయ కార్యక్రమం, పరిచయకర్త శ్రీ తేతలి దిలీప్ కుమార్ రెడ్డి. తర్వాత ఈనాటి బంధం ఏనాటిదో కథానిక శ్రీమతి ఎస్టీకే సిరేష్ గారు రచించారు. తర్వాత కార్మిక గీతాలు ప్రసారమవుతాయి. 1:33 మహిళా వాణి స్త్రీల కార్యక్రమంలో హలో బాగున్నారా కార్యక్రమం ప్రసారమవుతుంది. 2:33 ఒకే గీత రచయిత రాసినటువంటి చిత్రగీతాలు ప్రసారమవుతాయి. 5:00 యువవాణి యువజనుల కార్యక్రమం ప్రసారమవుతుంది. 5:30 సంధ్యారాగాలు ప్రసారమవుతుంది. 5:55 ఉద్యోగ వార్తలు. 6:00 సమాచార వాణి. 6:30 సాయం సమీరం కార్యక్రమం ప్రసారం. 7:00 ప్రసార విశేషాలు. 7:15 పల్లె సీమలు. 7:45 వికసిత భారత్ ప్రసారమవుతుంది. 8:40 తెలుగులో జాతీయ వార్తలు. 9:30 స్వరమాలిక. 10:00 కర్ణాటక సంగీత కార్యక్రమంలో రాగం తానం పల్లెవి విజయవాడ కథ నుంచి రిలే. ఇవి రేపు ప్రసారమయ్యే కార్యక్రమం ముఖ్యాంశాలు. ప్రసార విశేషాలు విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. మరికొద్ది క్షణాల్లో తెలుగులో జాతీయ వార్తలు, హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే.

0: ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. పరిశోధన అభివృద్ధి సంస్థలు, పరిశ్రమల మధ్య నిరంతర సహకారంతోనే రక్షణ రంగంలో స్వయం సమృద్ధి సాధ్యమవుతుందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ తెలిపారు. యమునా నది పునరుజ్జీవం కోసం 6 రాష్ట్రాల ముఖ్యమంత్రులు న్యూఢిల్లీలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా సమక్షంలో కిషోర్ డ్యాం ప్రాజెక్టు ఒప్పందంపై సంతకాలు చేశారు. జీవితంలో ముందడుగు వేయడానికి విద్య అత్యుత్తమ మార్గమని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో ఈరోజు జరిగే 2వ T20 అంతర్జాతీయ మ్యాచ్లో భారత జట్టు ఆఫ్ఘనిస్తాన్తో తలపడుతుంది. రక్షణ దళాలు, పరిశోధన అభివృద్ధి సంస్థలు, పరిశ్రమల మధ్య నిరంతర సహకారంతోనే రక్షణ రంగంలో స్వయం సమృద్ధి సాధ్యమవుతుందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ తెలిపారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని త్వరగా స్వీకరించడానికి, భారతదేశ రక్షణ తయారీ వ్యవస్థను బలోపేతం చేయడానికి విస్తృతమైన చర్చలు, సంయుక్త అభివృద్ధి, ఉత్పత్తి అవసరమన్నారు. న్యూఢిల్లీలో జరిగిన ఒక కార్యక్రమంలో రాజ్నాథ్ సింగ్ మాట్లాడుతూ, క్షిపణుల నుండి రాడార్ల వరకు, యుద్ద విమానాల నుండి జలాంతర్గాముల వరకు, ఎలక్ట్రానిక్ వార్ఫేర్ సిస్టంల నుండి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వరకు ప్రతి రంగంలోనూ డిఆర్డీఓ తన సామర్థ్యాలు నిరూపించుకుందన్నారు.
1: ईडीएफ के माध्यम से स्टार्टअप्स को ग्रांट्स दिए जा रहे हैं और अनेक टेक्नोलॉजी प्रोडक्शन स्टेज तक पहुंच चुकी है. आईडेक्स ने भी डिफेंस इनोवेशन के लिए एक नया इकोसिस्टम भी तैयार किया है, जहां स्टार्टअप्स हमारी वास्तविक ऑपरेशनल रिक्वायरमेंट्स के आधार पर सॉल्यूशंस विकसित कर रहे हैं.
0: गत కొన్నేళ్లుగా రక్షణ రంగంలో వినూత్న సంస్కరణలు వచ్చాయని, అనేక కీలక నిర్ణయాలు తీసుకున్నామని మంత్రి తెలిపారు. రక్షణ రంగంలో భారత్ దిగుమతులపై ఆధారపడకుండా స్వయం సమృద్ధి వైపు అడుగులు వేసేందుకు పలు చర్యలు తీసుకున్నామని తెలిపారు. యమునా నది పునరుజ్జీవం కోసం ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, హర్యానా, రాజస్థాన్, ఢిల్లీ రాష్ట్రాల ముఖ్యమంత్రులు న్యూఢిల్లీలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా సమక్షంలో కిషౌ బహుళార్థ సాధక డ్యాం ప్రాజెక్టు ఒప్పందంపై సంతకాలు చేశారు. ఈ ప్రాజెక్టును కేంద్ర ప్రభుత్వం జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించిందని, ఈ ప్రాజెక్టును పూర్తి చేయడానికయ్యే ఖర్చులో దాదాపు 90% నిధులను కేంద్ర ప్రభుత్వమే భరిస్తుందని, మిగతా 10% వ్యయాన్ని సంబంధిత 6 రాష్ట్రాలు పంచుకుంటాయని అమిత్ షా తెలిపారు. ఢిల్లీ ముఖ్యమంత్రిగా రేఖాగుప్తా బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి యమునా నదిని శుభ్రపరిచేందుకు నిరంతరం పనులు జరుగుతున్నాయని చెప్పారు. నరేంద్ర మోదీ ప్రధానమంత్రి అయినప్పటి నుంచి పరిష్కారానికి నోచుకున్న 10వ నీటి వివాదం ఇదని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్, హోంశాఖ కార్యదర్శి, జలవనరుల శాఖ కార్యదర్శి, సంబంధిత రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులు ఇందులో పాల్గొన్నారు. భారతదేశపు గొప్ప ఇంజనీర్లలో ఒకరైన భారతరత్న మోక్షగుండం విశ్వేశ్వరయ్య జయంతిని పురస్కరించుకుని ఈరోజు జాతీయ ఇంజనీర్స్ డే జరుపుకుంటున్నారు. దేశాభివృద్ధిలో ఇంజనీర్ల పాత్రను గౌరవిస్తూ, విశ్వేశ్వరయ్య సేవలను స్మరించుకుంటూ ప్రతి సంవత్సరం సెప్టెంబర్15న ఈ రోజును నిర్వహిస్తారు. ఈ సందర్భంగా ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మోక్షగుండం విశ్వేశ్వరయ్యకు ఘనంగా నివాళులర్పించారు. విశ్వేశ్వరయ్య భావి తరాలకు స్ఫూర్తినిచ్చే అద్భుతమైన జాతి నిర్మాత అని ఉపరాష్ట్రపతి పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాట్లాడుతూ, విశ్వేశ్వరయ్య ఇంజనీరింగ్ రంగంలో ఒక అద్భుత ప్రతిభావంతుడని, మెరుగైన భవిష్యత్తు కోసం నిరంతరం శ్రమిస్తున్న ఇంజనీర్లందరికీ ఆయన శుభాకాంక్షలు తెలిపారు. హెచ్ఐవి ఎయిడ్స్ బాధితుల చికిత్స కోసం బోట్స్వానా ప్రజారోగ్య వ్యవస్థకు మద్దతుగా భారత్ ఈరోజు 10 టన్నుల యాంటీరెట్రోవైరస్ మందులను పంపించింది. గ్లోబల్ సౌత్ భాగస్వామ్య దేశాలతో ఆరోగ్య రంగానికి సంబంధించి సహకారాన్ని మరింత బలోపేతం చేయడానికి భారతదేశం కట్టుబడి ఉందనడానికి ఈ చర్య నిదర్శనమని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. జీవితంలో ముందడుగు వేయడానికి విద్య అత్యుత్తమ మార్గమని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. ప్రపంచవ్యాప్తంగా

0: ప్రస్తుతం అనిశ్చిత వాతావరణం నెలకొందని, అనేక యుద్ద పరిస్థితుల వల్ల ఆర్థిక పరిస్థితులు అస్థిరంగా కనిపిస్తున్నాయని చెప్పారు. అయితే భారత ఆర్థిక వ్యవస్థ 7.8% వృద్ధితో స్థిరంగా బలంగా పురోగమిస్తోందని పేర్కొన్నారు. అనేక అంతర్జాతీయ పెట్టుబడులకు వేదికగా నిలిచిన తమిళనాడు దేశ ఆర్థిక వ్యవస్థకు గణనీయంగా తోడ్పడుతోందని తెలిపారు. నేటి పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా ఏఐ శిక్షణా కేంద్రాల్లో నైపుణ్యాలను పెంపొందించుకోవాలని సీతారామన్ విద్యార్థులకు సూచించారు. న్యూఢిల్లీలో జరిగిన 18వ బ్రిక్స్ సదస్సు సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, చైనా అధ్యక్షులు షీ జిన్పింగ్ మధ్య జరిగిన సమావేశంలో పలు కీలక అంశాలు చర్చకొచ్చినట్టు విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది. విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ భారత ఆందోళనలను మోదీ ప్రస్తావించారని తెలిపారు. పరస్పర గౌరవం, ప్రయోజనాలు, సున్నితత్వం అనే మూడు సూత్రాల ఆధారంగా ఈ సంబంధాలుండాలన్నారు.
1: Several issues came up during the discussions. Prime Minister referred to Indian concerns as well and underlined those that both sides should show sensitivity to each other's core concerns and be guided by the three mutuals, mutual respect, mutual interest and mutual sensitivity.
0: ఒమన్ తీరంలో MTL గయా అనే వాణిజ్య నౌకపై జరిగిన దాడి గురించి రణధీర్ జైస్వాల్ మాట్లాడుతూ, వాణిజ్య నౌకలు, నావికులు, పౌరులు, పౌర మౌలిక సదుపాయాలపై దాడులు చేయడం భారత్కు అంగీకారం కాదన్నారు. అంతర్జాతీయ జలమార్గాల గుండా వాణిజ్య రవాణా, సురక్షితమైన నౌకాయానాన్ని పునరుద్ధరించాలని భారత్ విజ్ఞప్తి చేసింది. పనామా పతాకంతో ప్రయాణిస్తున్న ఈ నౌకలో 14 మంది భారతీయ సిబ్బంది ఉన్నారని, వారిలో 13 మందిని రక్షించగా ఒకరు గల్లంతయ్యారని చెప్పారు. భారత్ అమెరికా దేశాల మధ్య 22వ ఎడిషన్ సంయుక్త సైనిక విన్యాసాలు, యుద్ద అభ్యాస్, ఉత్తరాఖండ్లోని ఔలి, రాజస్థాన్లోని మహాజన్ ఫీల్డ్ ఫైరింగ్ రేంజ్లో ఒకేసారి ప్రారంభమయ్యాయి. పర్వత ప్రాంతాల్లో ఇన్ఫ్రాంటీ ఆపరేషన్లకు ప్రాధాన్యతనిస్తూ సమగ్ర యుద్ద గ్రూపుల నిర్వహణ ద్వారా ఇరుదేశాల సైనిక సామర్థ్యాన్ని పెంచడమే ఈ విన్యాసాల ముఖ్య ఉద్దేశం. ఈ విన్యాసాల్లో నిఘా కోసం డ్రోన్లు, స్వయం ప్రతిపత్తి వ్యవస్థలను ఉపయోగించడంతో పాటు ఆధునిక ఆయుధ సంపత్తిని ప్రదర్శిస్తారు. ప్రపంచ వేదికపై భారత్ వహిస్తున్న కీలక పాత్రను భారతదేశంలో ఆస్ట్రేలియా హైకమిషనర్ ఫిలిప్ గ్రీన్ కొనియాడారు. భారత్ వేదికగా జరిగిన బ్రిక్స్ సదస్సు గురించి ఒక వార్తా సంస్థతో మాట్లాడుతూ ఆయన క్వాడ్ కూటమిలో పెరుగుతున్న ప్రాధాన్యతను ప్రముఖంగా ప్రస్తావించారు. అదేవిధంగా వ్యవసాయం, సాంకేతికత, ఆరోగ్య సంరక్షణ రంగాల్లో భారత్ ఆస్ట్రేలియా భాగస్వామ్యాన్ని మరింత పటిష్టం చేసుకునే అవకాశాలను వివరించారు. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో జరిగే 2వ T20 అంతర్జాతీయ మ్యాచ్లో భారత జట్టు ఆఫ్ఘనిస్తాన్తో తలపడుతుంది. మ్యాచ్ ఈ రాత్రి 7:30 ప్రారంభమవుతుంది. తొలి మ్యాచ్లో 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించిన భారత్ 3 మ్యాచ్ల సిరీస్లో 1-0 ఆధిక్యంలో ఉంది. ఈ సిరీస్లోని 3వది చివరి మ్యాచ్ గురువారం ఇదే మైదానంలో జరుగుతుంది. హర్యానా, పంజాబ్, తమిళనాడు, ఢిల్లీ, కచ్, కర్ణాటక, పుదుచ్చేరి, కేరళ, పశ్చిమ బెంగాల్, సిక్కిం, అసోం, అరుణాచల్ ప్రదేశ్, మేఘాలయ రాష్ట్రాల్లో ఈరోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది. రాబోయే 2-3 రోజుల పాటు అండమాన్ నికోబార్ దీవులు, బీహార్, జమ్మూకాశ్మీర్, లద్దాఖ్, జార్ఖండ్, ఒడిశా, రాజస్థాన్లలో ఈదురుగాలులు, మెరుపులతో కూడిన ఉరుములతో కూడిన వర్షాలు కురుస్తాయని తెలిపింది. గురువారం వరకు ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్గఢ్, గుజరాత్, లక్షద్వీప్, మధ్యప్రదేశ్, నాగాలాండ్, మణిపూర్, మిజోరం, త్రిపుర, తెలంగాణ, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్లలో కూడా ఇటువంటి పరిస్థితులే కొనసాగే అవకాశం ఉందని ఐఎండి పేర్కొంది. బయో-E3 విధానంతో భారతదేశం మొక్కలు, మానవ బయోటెక్నాలజీ రంగాల్లో గొప్ప పురోగతి సాధిస్తోందని కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ తెలిపారు. న్యూఢిల్లీలో బ్రిక్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్లాంట్ జీనోమ్ రీసెర్చ్లో మంత్రి స్ప్రౌట్ సదుపాయాన్ని ప్రారంభించారు. ఆధునిక బయోటెక్నాలజీని రైతులకు ఉపయోగపడే సాంకేతికతలుగా మార్చి వ్యవసాయ సవాళ్లను పరిష్కరించాలని పిలుపునిచ్చారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. పరిశోధన, అభివృద్ధి సంస్థలు, పరిశ్రమల మధ్య నిరంతర సహకారంతోనే రక్షణ రంగంలో స్వయం సమృద్ధి సాధ్యపడుతుందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ తెలిపారు. యమునా నది పునరుజ్జీవ

0: సచివం కోసం 6 రాష్ట్రాల ముఖ్యమంత్రులు న్యూఢిల్లీలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా సమక్షంలో కిషౌ డ్యాం ప్రాజెక్టు ఒప్పందంపై సంతకాలు చేశారు. జీవితంలో ముందడుగు వేయడానికి విద్య అత్యుత్తమ మార్గమని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6:45 ప్రసారమయ్యే ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం కిసాన్ వాణి.
2: ఈనాటి కిసాన్ వాణి కార్యక్రమ ప్రాయోజితులు కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం.

0: संकट के समय प्रधानमंत्री फसल बीमा योजना किसानों के लिए वरदान है।
1: अब सूखा पड़े या बाढ़ आ जाए कोई डर नहीं,
2: अब ओले पड़े या कीट पतंगे फसल खा जाए कोई फिक्र नहीं,
3: क्योंकि हमने लिया है प्रधानमंत्री फसल बीमा।
4: बुआई से फसल कटाई तक हर जोखिम का दावा, न्यूनतम प्रीमियम पर अधिकतम भुगतान का वादा।
5: योजना से हर साल जुड़ रहे हैं 5 करोड़ से ज्यादा किसान, अब आपकी है बारी।
4: नजदीकी कृषि कार्यालय, सहकारी समिति, बैंक शाखा, अधिकृत बीमा कंपनी या जन सेवा केंद्र में स्वेच्छा से करा सकते हैं पंजीकरण।
5: फसल बीमा पोर्टल या फसल बीमा ऐप द्वारा भी कराया जा सकता है पंजीकरण।
4: प्रधानमंत्री फसल बीमा योजना, आपकी फसलों का संपूर्ण सुरक्षा कवच। कृषि एवं किसान कल्याण मंत्रालय।
6: ఈనాటి కిసాన్ వాణి కార్యక్రమంలో మొదట పాడి పశువుల్లో సరైన ఈతలకు మేలైన యాజమాన్యం అనే అంశంపై మండపేట రాష్ట్ర పశు శిక్షణా కేంద్రం సహాయ అధ్యాపకులు డాక్టర్ టిఎస్వి అనిల్ గారితో పరిచయ కార్యక్రమం. పరిచయకర్త శ్రీ ఎన్ సుధాకర్ రెడ్డి.
7: పాడి పశువుల పోషణలో మనం మంచి లాభాలు పొందాలంటే మటుకు ఆ పాడి పశువులు సరైన సమయానికి ఈనాలి, అలాగే ఈతకి ఈతకి మధ్యలో సరైన ఎడం ఉండాలి. ఇది ఎలా ఉండాలి, ఏమిటి, రైతుగా మనం ఏదన్నా చేయాలా, సహజంగా జరిగేటువంటి ప్రక్రియ, ఈ విషయాలన్నీ సంబంధించి రైతుకి అవగాహన కల్పించడం కోసం ఈరోజు ఆకాశవాణి స్టూడియోస్కి తూర్పుగోదావరి జిల్లాలో మండపేటలో ఉన్నటువంటి రాష్ట్ర పశుసంవర్ధక శిక్షణా కేంద్రం నుంచి పశు వైద్యులు డాక్టర్ తెలిదేవర సత్య వెంకట అనిల్ గారు వచ్చారు. అనిల్ గారు నమస్కారం అండి.
8: నమస్కారం సార్.
7: అసలు మన పాడి పశువులకి, ఆవులు కానీ గేదెలు కానీ, ఈతకి ఈతకి మధ్య ఎంత ఎడం ఉండాలి?
8: సాధారణంగా ఆవుల్లో అయితే 12 నెలలు, అలాగే గేదెల్లో అయితే 13 నుంచి 14 నెలలు ఉంటుంది సార్.
7: ఓహో, మరి ఈతల మధ్య ఎడము ఇంత ఉండాలి అనేది ఏదైనా నిబద్ధత ఉందా, లేకపోతే ఇలా ఉంటే మనకు లాభదాయకంగా ఉంటుంది అనేది ఏదైనా ఉంటుందా?
8: సాధారణంగా మనం ఇప్పుడు మాట్లాడుకున్న దాని ప్రకారం ఆవుల్లో 12 నెలల వ్యవధి ఉంటే పశు పెంపకదారులకు లాభదాయకంగా ఉంటుంది, అలాగే ఇందాక మనం చెప్తున్నట్టు గేదెల్లో 13 నుంచి 14 నెలల మధ్యలో ఉంటే లాభదాయకంగా ఉంటుంది. కానీ చాలాసార్లు ఇలా జరగదు సార్, దీన్ని మనం నియంత్రించుకోవాల్సి వస్తుంది శాస్త్రీయ పద్ధతుల్లో.
7: అంటే మీరు అన్నట్టుగా ఆవుల్లో 12 నెలలు, గేదెల్లో 13 నెలలు ఇలా ఉండాలంటే ఈనిన తర్వాత ఎన్ని నెలలకి మళ్ళీ ఈ ఎదసూది వేయించాలి, అలా చేస్తే మనకు సరైన సమయానికి ఎత్తు వస్తుంది అంటారు?
8: ఇందులో 3 విషయాలు ఉన్నాయి సార్. మొదటిది, పశువు ఈనిన తర్వాత మొదటి 60 రోజులను మనం వాలంటరీ వెయిటింగ్ పీరియడ్ అంటాం. అంటే చూడి

0: సమయంలో గర్భసంచి చాలా పెద్దదిగా అవుతుంది. ఈనేసిన తర్వాత అంటే దూడను పెట్టిన తర్వాత గర్భసంచి మళ్ళీ చిన్నగా నార్మల్ సైజుకి వచ్చేయాలి సార్.
1: ఓహో,
0: ఆ టైంని మనం వాలంటరీ వెయిటింగ్ పీరియడ్ అంటే
1: మామూలు స్థితికి వచ్చేస్తుంది,
0: అరవై రోజుల్లో. సో అప్పటి వరకు పశువు కూడా సాధారణంగా ఎదకరాదు, రైతులు కూడా ఎదసూది వేయించకుండా ఉంటే మంచిది.
1: సరైన సమయంలో మనకి ఈత రావాలి అంటే ఏ అంశాలు ముఖ్యంగా రైతుకు అర్థం కావాలి?
0: ఈనక ముందు నుంచి రైతులు జాగ్రత్తలు తీసుకోవాలి సార్. ఎలాగంటే ఈనక ముందు నుంచి అంటే సాధారణంగా చూడు కట్టిన పశువు చివరి మూడు నెలల్లో అంటే చూడు వ్యవధి మూడు భాగాలు విభజిస్తే లాస్ట్ ట్రైమెస్టర్లో మేతను అధికంగా మేపుకోవాలి. దానివల్ల ఏంటంటే లోపల ఉన్న దూడ బాగా పెరిగి పశువు కూడా శక్తివంతంగా తయారవుతుంది. పశువు శక్తివంతంగా తయారైనప్పుడు ఈనే సమయంలో పశువుకి ఎలాంటి ఇబ్బంది ఉండదు.
1: అంటే చూడు మీద ఉన్నటువంటి పాడి పశువు చివరి మూడు నెలలు మూడో చాలా ముఖ్యమైనవి,
0: చాలా ముఖ్యం సార్. మంచి బలంగా ఉన్న పశువు ఈనేటప్పుడు ఎటువంటి సమస్యలు రావు. రానప్పుడు ఏమవుతుందంటే గర్భసంచిలో కదలికలు శుభ్రంగా జరిగి లోపల మాయ మిగిలిపోవడం లేదంటే కుళ్ళు అలాంటి వ్యర్థ పదార్థాలు ఏమి ఉండకుండా అంటే గర్భసంచి క్లియర్గా అయిపోతుంది,
1: శుభ్రం అవుతుంది.
0: సో దానివల్ల మొదటి 60 రోజులు కంప్లీట్ అయిపోయిన వెంటనే పశువు యద లక్షణాలకు వచ్చే అవకాశం మనకు లభిస్తుంది.
1: అంటే మళ్ళీ ఎదకొస్తుంది, మళ్ళీ సూదేయించవచ్చు, మళ్ళీ గర్భధారణ జరుగుతుంది. మీరు అన్నట్టుగా శుభ్రం చేయాలి, శుభ్రం అవ్వాలి అంటున్నారు కదా, అది సాధారణంగానే సహజంగానే అవుతుందా లేదా మనం ఏదైనా జాగ్రత్తలు తీసుకోవాలా?
0: సహజంగానే అవుతుంది సార్, కానీ ఖచ్చితంగా పశువుకి శక్తి ఉండాలి. రెండోది కాల్షియం ఖచ్చితంగా ఉండాలి, ఫాస్ఫరస్. ఈ మూడిటికి చాలా ఇంపార్టెన్స్ ఉంది సార్ పాడి పశువుల మేపులో. ఈ మూడు కనుక ఖచ్చితంగా రైతులు అందించేలా చూస్తే ఖచ్చితంగా గర్భసంచి శుభ్రంగా ఉండే అవకాశాలు ఉంటాయి సార్.
1: అంటే ఇప్పుడు ఈ పశు వైద్యులు చెప్తారా దీనికి ఇంత కాల్షియం ఎక్కించాలా, దీనికి ఇంత ఫాస్ఫరస్ ఎక్కించాలా అనేది అన్నా సూడి పశువుని తీసుకెళ్తే చెప్తారా?
0: చెప్తాం సార్, కానీ ఇందులో ఒక జాగ్రత్త ఏంటంటే చూడుతో ఉన్న పశువులో చివరి మూడు నెలల్లో సాధారణంగా కాల్షియం ఫాస్ఫరస్ ఇవ్వకూడదు అంటారు. ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే లోపల ఉండే నార్మల్ హోమియోస్టేసిస్ మెకానిజం అంటాం, అంటే కాల్షియం ఫాస్ఫరస్ని రెగ్యులేట్ చేసుకుంటూ ఉంటుంది బాడీ. ఎప్పుడైతే రైతులు ఎక్సెస్గా మేపుతారో కాల్షియం కానీ ఫాస్ఫరస్ కానీ లోపల ఉన్న నార్మల్ ప్రాసెస్లన్నీ పడుకుంటాయి,
1: దానివల్ల
0: జరగదు. జరగనప్పుడు ఈనిన తర్వాత కాల్షియం ఫాస్ఫరస్ అందకుండా ఉంటాయి. అది కాకుండా మనం చేయాల్సింది ఏంటంటే ఐవి నరానికి పెట్టేది కాకుండా ఓరల్ కాల్షియమ్స్ కానీ ఇండైరెక్ట్ గా కాల్షియం ప్రొడక్షన్ అయ్యేలాగా. ఇండైరెక్ట్ గా అంటే ఇప్పుడు యానయానిక్ సాల్ట్స్ అని కొత్తగా వస్తున్నాయి సార్, దానివల్ల ఏంటంటే సోడియం బైకార్బోనేట్ పౌడర్లు జనరల్గా ఏంటి సోడా ఉప్పు అది వేస్తూ ఉంటారు రైతులు, అది వేసుకున్నా సరిపోతుంది సార్. సోడా ఉప్పు ఎప్పుడైతే మేపుకుంటారో చూడు పశువులకి, ఎస్పెషల్లీ లాస్ట్ 1 మంత్లో చివరి 4 రోజులుగా మేపినప్పుడు కాల్షియం ఇండైరెక్ట్గా స్టిమ్యులేషన్ ఉంటుంది సార్. దానివల్ల ఖచ్చితంగా కాల్షియం ఫాస్ఫరస్ బ్యాలెన్స్లో ఉంటాయి. దాంతోపాటు ఖచ్చితంగా చూడు పశువుకి మంచి దాణాన్ని కూడా పెట్టుకోవాలి.
1: అదే అనుకుంటున్నా, మామూలుగా మనం మేపేటువంటి ఆహారంలో ఈ మార్పులు తెచ్చుకోలేమా?
0: మార్పులు తెచ్చుకోలేమంటే రైతులు మేపే పద్ధతిలో వాళ్ళకి తెలిసింది ఏంటంటే కాల్షియం ఇవ్వాలి ఫాస్ఫరస్ ఇవ్వాలని కాదు, పచ్చగడ్డి మేపుతున్నా దాణా పెడుతున్నామా అనుకుంటారు, కానీ అందులో ఏమున్నాయో అవగాహన ఉండకపోవచ్చు. అలా ఆలోచన లేకుండా సప్లిమెంట్స్ ఇవ్వగలిగితే మాత్రం ఇలాంటి సమస్యలు లేకుండా మనం.
1: సప్లిమెంట్స్ అంటే ఖనిజ లవణాలు ఇవన్నీ
0: అంతే సార్.
1: అసలు మామూలుగా ఈత సరైన సమయానికి రావాలంటే పశువుకి ఇచ్చేటువంటి మేపు ఎట్లా ఉండాలి, అలాగే ఎద కూడా సరైన సమయానికి రావాలంటే ఏదైనా ప్రత్యేకంగా ఆహారం ఇవ్వాలా?
0: ఏ పశువును మేపుకోవాలనుకున్నా ఆ పశువు శరీర బరువు ఎంత ఉందో తెలుసుకోవాలి సార్. సుమారుగా గేదెలు కానీ లేదంటే ఆవులు కానీ 400 నుంచి 500 కేజీల మధ్యలో ఉంటాయి సార్. ఆ విధంగా మనం చూస్తే మాత్రం పచ్చిమేత ఇంచుమించుగా సుమారు 25 కేజీల వరకు, అలాగే ఎండుమేత రోజు 5 నుంచి 6 కేజీల మధ్యలో పెట్టుకోవాలి సార్. ఇలా కాకుండా పశువు చూడు పశువు అయితే మొదటి 6 నెలలు దాణా ఇవ్వాల్సిన అవసరం లేకపోయినా లాస్ట్ 3 నెలల్లో మాత్రం ఖచ్చితంగా దాణా అధికంగా ఇవ్వాల్సి వస్తుంది. మూడోది ఏంటంటే పశువు చూడి కట్టి పాలు ఇస్తున్న పశువులు కూడా ఉంటాయి, వాటికి దాణాన్ని ఎంత పట్టాలి అనే దాంట్లో చాలా గ్యాప్ ఉంది సార్. సో అందులో ఏంటంటే ఎప్పుడు థంబ్ రూల్స్ అని ఉంటాయి మన బేసిక్గా, అంటే సూత్రాలు. ఆ సూత్రాల్లో ఏంటంటే సుమారుగా 2 నుంచి 3 లీటర్ల మధ్యలో ఇస్తున్న పశువు 1 కేజీ దాణా సరిపోతుంది సార్. లేదంటే 6 లీటర్లు ఇస్తుంది అనుకోండి, మీ ఇంచుమించుగా 2-3 కేజీలు దాణా పెట్టుకుంటే సరిపోతుంది సార్, అంతకుమించి అవసరం లేదు. ఇక్కడ ప్రాబ్లం ఏం జరుగుతుందంటే రైతులు పాలు ఎన్ని ఇస్తున్నాయో సరిగ్గా చూసుకోరు, దాంతోపాటు ఎలాంటి మిల్క్ ప్రొడక్షన్ ఎలా ఉన్నా కూడా దాణాన్ని మాత్రం సేమ్ కాన్స్టెంట్ లెవెల్లో పెడుతూ ఉంటారు. దీనివల్ల అధికంగా ఖర్చు పెరుగుతుంది, పశువుకి నష్టం ఎక్కువ జరుగుతుంది.

0: చూడు కట్టకపోవడం, గర్భ సంచిలో ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్సెస్ చాలా పెరుగుతున్నాయి.
1: ఇకపోతే ఎప్పుడైతే సరైన సమయానికి ఎదసూది వేస్తామో అప్పుడే కట్టిద్ది అంటుంటారు, నిజమేనా?
0: ఖచ్చితంగా నిజం సార్. అది
1: అంటే ఎదసూది ఎంచే సమయం ఏదన్నా ఉంటుందా?
0: ఖచ్చితంగా ఉంటుంది సార్.
1: ఎట్లా అర్థం చేసుకోవాలి రైస్ రోజర్లు? అది
0: మొదటిగా ఈనిన వెంటనే పశువు ఆరోగ్యంగా ఉండేలా చూసుకోవాలి సార్. పశువు ఆరోగ్యంగా శక్తివంతంగా ఎప్పుడైతే ఉంటుందో బాహ్యంగా లక్షణాలు కనిపిస్తాయి, బయటికి కనిపిస్తాయి. సో దాన్ని బట్టి రైతులు ఐడెంటిఫై చేయచ్చు యథ లక్షణాలు. యథ లక్షణాలు అంటే మానవ ఉబ్బడం కానీ, కరి నుంచి స్రావాలు కారడం కానీ, లేదంటే అరుస్తూ ఉంటాయి కొన్ని పశువులు, లేదంటే ఏమైనా పశువు వచ్చినప్పుడు దాటడానికి కానీ, ఇవన్నీ క్లియర్గా రైతులు గమనించవచ్చు సార్. ఇంకొకటి, ఏ సమయానికి చేస్తే మంచిది అనే క్వశ్చన్ అడిగారు సార్. దానికి ఏంటంటే ఎప్పుడైతే యథ లక్షణాలు స్టార్ట్ అవుతాయో, మూడు భాగాలుగా ఉంటుంది సార్ యథ. ప్రో ఈస్ట్రస్ నుంచి ఈస్ట్రస్ మొదలయ్యే సమయం, ఆ సమయంలో యథ తీగలు చాలా నీళ్లల్లో ఉంటాయి. ఆ సమయంలో చేయించిన పశువు కట్టే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. రెండోది, యథ లక్షణాలు ఉన్న పశువు తీగను మనం గమనించినట్లయితే బాగా స్ట్రింగీగా, అంటే ఎలాస్టిసిటీ ఎక్కువగా ఉంటుంది తీగలాగా, అంటే మాన నుంచి ఇంచుమించు కాళ్ల వరకు సాగి ఉంటుంది, అది సరైన ఎదగా గుర్తించాలి సార్. ఆ సమయంలో పశువుని కట్టించే ప్రయత్నాలు చేస్తారో ఖచ్చితంగా చూడు కట్టే అవకాశం ఉంటుంది సార్. ఇంకొకటి ఏంటంటే ఎప్పుడైనా ఇలాంటి లక్షణాలు వాళ్ళు ఐడెంటిఫై చేసుకోలేకపోతే రెండు రోజులు ఖచ్చితంగా క్రాసింగ్ చేయించే పద్ధతిని కూడా
1: రెండు రోజులు అంటే
0: ఇవాళ ఎద చూసిన తర్వాత ఇవాళ ఎదకొస్తే ఇవాళ చేయించాలి, నెక్స్ట్ రోజు కూడా చేయించాలి.
1: ఇది ఆవుల్లో గేదెల్లో తేడా ఏమైనా ఉంటుందా? ఎదకి వచ్చేది కానీ, అది సమయం ఉండేది కానీ, మన సూది వేయించాల్సింది కానీ?
0: అంటే సాధారణంగా కొన్ని బేసిక్ డిఫరెన్సెస్ అయితే ఉంటాయి సార్, కొన్ని వ్యత్యాసాలు అయితే ఉంటాయి, కానీ మనం ఇందాక చెప్పుకున్న లక్షణాలను బట్టే మనం ఎద సూది వేయించుకుంటే సరిపోతుంది సార్. ఆవుల్లో ఎద సాధారణంగా ఒక రోజు మాత్రం ఉంటుంది, గేదెల్లో రెండో రోజు వరకు కూడా ఉంటుంది సార్. సో ఖచ్చితంగా ఇందాక మనం చెప్పుకున్నట్టు రెండో రోజు ఖచ్చితంగా ఎద సూది వేయించడం చాలా ఉపయోగకరంగా ఉంటుంది సార్.
1: మాములు మోగ ఎద అంటారు, ఈ మోగ ఎద అంటే ఏంటి అసలు?
0: మూగ ఎద అంటే పశువు ఎదలో ఉన్న ఎద లక్షణాలు బయటకు కనిపించకపోవడం. అది ఎందుకు వస్తుందంటే పశువుకి ఎనర్జీ లేకపోవడం వల్ల, కాల్షియం లేకపోవడం వల్ల వస్తుంది సార్.
1: ఇకపోతే పశువుల్లో ఆరోగ్యం మరి మంచిగా ఉందనుకో, ఇబ్బందులే ఉండవు, కానీ ఈ పశువు ఆరోగ్యానికి ఎదకు రావటానికి లేక గర్భం నిలబడటానికి ఏమైనా సంబంధం ఉందా?
0: ఖచ్చితంగా ఉంది సార్. పశువులో గర్భసంచి ఆరోగ్యంగా ఉందంటే ఖచ్చితంగా ఎదకి సమయానికి వస్తుంది సార్. ఎందుకంటే ఎదకి రావాలంటే గర్భసంచి నుంచి కొన్ని హార్మోన్స్ ఉంటాయి, ఆ హార్మోన్ వెళ్ళి ఓవరీస్ మీద పనిచేసినప్పుడే పశువు ఎద లక్షణాలు కనిపిస్తుంది. సో గర్భసంచి ఆరోగ్యంగా ఉందంటే పశువు ఎదలోకి వస్తుంది, లేదంటే సరిగ్గా ఎదకి రాదు సార్. అండ్ ఎన్నిసార్లు సెమన్ చేసినా కూడా తిరిగి పొరులుతూ ఉంటాయి సార్.
1: అలాగే ఎదసూది వేయించుకునేటప్పుడు కూడా రైతు సోదరులు ఆ ఎదసూది సంబంధించి ఏదైనా జాగ్రత్తలు తీసుకోవాలా? సరిగ్గా వేస్తున్నారా లేదా? ఎదసూది ఒకటేసారి రెండు వేయించుకోవటం, లేకపోతే పేదోళ్లే పుట్టేలాగా కొన్ని ఎదసూదులు రావటం అంటున్నారు ఈ మధ్య, అవి వేయించుకోవటం, ఇట్లాంటి ఏదైనా జాగ్రత్తలు ఉంటాయా?
0: సాధారణంగా ఎవరైనా పశువు సంతతిని పెంచుకుంటారనుకుంటారు. సో పశు సంతతులు పెరగాలన్నా, పాల ఉత్పత్తి పెరగాలన్నా పేదోళ్ళు పెడితే మంచిదని భావనలో ఉంటారు అందరూ. ఇప్పుడు రీసెంట్గా మనకి సెక్స్ సార్టెడ్ సెమన్ టెక్నాలజీ వచ్చింది, అంటే ఆ వీర్యం చేసినప్పుడు పేదోళ్ళు మాత్రమే పుడతాయి. సో రైతుల ప్రాధాన్యతను బట్టి పేదోళ్ళు సెమన్ చేయొచ్చు, లేదంటే సాధారణంగా మగదైనా పుట్టేది, లేదంటే పేదోళ్ళని పెట్టేదైనా చేసుకోవచ్చు సార్.
1: ఆ యద సూది వేయించేటప్పుడు జాగ్రత్తలు ఏంటి?
0: ఎద సూది వేసేటప్పుడు జాగ్రత్తలు ఏంటంటే వెటర్నరీ డాక్టర్స్గా కానీ, లేదంటే టెక్నికల్ స్టాఫ్ ఎవరైనా ముందుగా చేసుకోవాల్సిన జాగ్రత్తలు చాలా ఉంటాయి. ఎందుకంటే వాటిని లిక్విడ్ నైట్రోజన్ అనే ద్రావంలో ప్రిజర్వ్ చేసి
1: పెడతాం,
0: పొగల వస్తూ ఉంటుంది, చాలా టెంపరేచర్ చాలా తక్కువగా ఉంటాయి సార్. దాని నుంచి సడన్ గా బయటకి ఎప్పుడైతే ఎక్స్పోజ్ అవుతాయో చాలా వరకు సెమన్ దెబ్బతినే ఛాన్స్ ఉంటుంది సార్. సో అలా జరగకుండా ఉండడానికి గోరువెచ్చని నీళ్లలో ఆ సెమన్ స్ట్రాన్ ఉంచుతాం సార్. సో అది చాలా ఇంపార్టెంట్ ప్రొసీజర్ సార్. అది టెక్నికల్ స్టాఫ్ గా మేమందరూ చూస్తాం, కానీ సెమన్ చేయించుకునే సమయంలో రైతులు పాటించాల్సింది ఏంటంటే మానం దగ్గర ఎటువంటి మట్టి లేకుండా, కుళ్ళు లేకుండా శుభ్రం చేసుకుని వస్తే మాత్రం ఖచ్చితంగా ఆ జాగ్రత్త ఒకటి చేయగలిగితే వేరేదంతా టెక్నికల్ స్టాఫ్గా ఎటువంటి ఇబ్బంది లేకుండా చేసే ప్రయత్నాలు ఖచ్చితంగా ఉంటాయి సార్.
1: అలాగే గర్భాశయ సమస్యలు ఉంటాయి, గర్భాశయంలో పుండ్లు ఉంటాయి లేకపోతే రోగాలు ఉంటాయి అంటుంటారు, అది పశు వైద్యులుగా ఈ పశువు ఎదకు రాకముందే ముందే గమనించుకొని వైద్యం చేయించడానికి అవకాశం ఉంటుందా?
0: అవకాశం ఉంటుంది సార్. ఎందుకంటే అసలు ఎద లక్షణాలు వస్తున్నాయంటేనే అదొక డిఫెన్స్ మెకానిజం.

0: సో గర్భసంచిలో ఏమైనా కుళ్ళు ఉన్నా లేదంటే వ్యర్థాలు ఉన్నా బయటకు వచ్చే మెకానిజం సార్ ఈ స్ట్రెస్ అనేదే.
1: మొత్తం మీద రైస్ సోదరులు ఈతకి ఎడం సరిగ్గా ఉండాలంటే ప్రధానంగా ఏం చేయాలి?
0: ముందుగా చూడు కట్టిన పశువు ఆరోగ్యంగా ఈ నెల చూసుకోవాలి సార్. అది ఈనాలంటే లాస్ట్ 3 నెలల్లో అంటే చూడు కట్టిన అంటే ఆవులో 9 మాసాలు ఏదిలో 10 మాసాలు చూడు వ్యవధి అనుకుంటే లాస్ట్ 3 నెలల్లో ఖచ్చితంగా మంచి పోషణ అందించాలి సార్. దాని ద్వారా మంచి పోషణ అనగా ఎనర్జీ ఖచ్చితంగా ఉండాలి, కాల్షియం ఉండాలి, శక్తి ఖచ్చితంగా ఉండాలి, కాల్షియం ఫాస్ఫరస్ సరిగ్గా ఉన్నప్పుడు ఈనే సమయానికి గర్భసంచిలో కదలికలు బ్రహ్మాండంగా వస్తాయి. దానివల్ల లోపల దూడ సరిగ్గా బయటకు వస్తుంది ఎటువంటి సమస్యలు లేకుండా. దాంతోపాటు ఈనేసిన తర్వాత కూడా కండరాలు కదలికలు బాగుంటాయి, లోపల మాయ లేకుండా బయటకు వచ్చేస్తుంది. మాయతో పాటు లోపల ఏమైనా కుళ్ళు ఉన్నా, నీళ్ళు లాంటివి ఉన్నా, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ ఉన్నా అవన్నీ కూడా క్లియర్ అయిపోతాయి. ఇది మొదటి స్టెప్. ఎప్పుడైతే గర్భసంచి క్లీన్గా ఉంటుందో ఖచ్చితంగా 2 నెలలు లేదంటే 2 నెలలు 15 రోజులు యద లక్షణాలు వచ్చే అవకాశం ఉంటాయి. యద లక్షణాలు వచ్చిన తర్వాత మనం ఇందాక చెప్పుకున్నట్టు లక్షణాలతో రైతులు ఖచ్చితంగా అధికంగా దాణా అనేది ఇచ్చినప్పుడు శక్తి ఎప్పుడైతే ఉంటుందో యద లక్షణాలు బయటపడతాయి. యద లక్షణాలు బయటపడగానే ఖచ్చితంగా రైతులు గమనించగలరు. సో సమయానికి చూడు కట్టించే ప్రయత్నాలు మొదలు పెట్టాలి. ఖచ్చితంగా మనం ఇందాకలో మాట్లాడుకున్నట్టు ఆవుల్లో 12 నెలలు అంటే ఇంచుమించు ఏడాదికి ఒక దూడ, అలాగే గేదుల్లో 13 నెలల నుంచి 14 నెలల మధ్యలో ఒక దూడ పొందే అవకాశం ఉంటుంది సార్.
1: అలా పొందితే గనక పాడిపోసుల పోషణ లాభదాయకంగా ఉంటుంది. దాంతోపాటుగా మనకు దూడలు కూడా సరైన సమయానికి ఎక్కువ సంఖ్యలో పెరుగుతూ ఉంటాయి. దాంతో మన పాడి పరిశ్రమ కూడా పెరుగుతూ ఉంటాయి.
0: అవును సార్.
1: అనిల్ గారు, ముఖ్యంగా ఈతల ప్రాధాన్యత అలాగే ఈతకి మధ్య ఎడము ఇవన్నీ కూడా చాలా చక్కగా వివరించారు. రైతు సోదరులు ఈ విషయాన్ని అర్థం చేసుకుని దాన్ని కనుక పాటించినట్లయితే వాళ్ళకి ఈ పాడి పశువుల పోషణ లాభదాయకంగా ఉంటుందని ఆశిద్దామండి. ధన్యవాదాలండి. నమస్కారం అండి.
0: నమస్కారం సార్.
2: మీరు ఇంతవరకు పాడి పశువుల్లో సరైన ఈతలకు మేలైన యాజమాన్యం అనే అంశంపై మండపేట రాష్ట్ర పశు శిక్షణా కేంద్రం సహాయ అధ్యాపకులు డాక్టర్ టిఎస్వి అనిల్ గారు ఇచ్చిన సూచనలు విన్నారు.
3: అపనా, మన రంగన్న తోటలో కొబ్బరి మొక్కలు చూసావా? 2-3 అయితే ఎట్లున్నాయో తెలుసా?
1: ఏమైంది?
3: ముందేమోనంట పంకగారిందంట, తర్వాతేమోని ఆకులన్నీ పోయి అసలు ఒక్కొక్క చెట్టు ఎట్టుందనుకుంటున్నావు, పెన్సిల్లాగా ఉంది అప్పన్నా. అసలు ఇలా అయితే మనకు ఆదాయం ఎట్లా? అసలు మొత్తం పోద్దుగా అప్పన్నా.
1: ఓహో, అదే అదేలే, మొదట్లో గమనించుండడు, కాండం మీద అంతా అక్కడక్కడ ఈ బంకకారి ఉంటది.
3: కారిందంట?
1: అది గానోడర్మా అనే ఒక రకమైన శిలీంద్ర జబ్బు. దీనికి మనకున్నటువంటి ఒకే ఒక మార్గం ట్రైకోడర్మా విరిడి. ట్రైకోడర్మా విరిడిని తెచ్చి భూమిలో చుట్టూ గనక కలిపినట్లయితే కనీసం రోగం రానాటికి రాకుండా చూసుకోవచ్చు.
3: అయితే ట్రైకోడర్మా వేసుకున్నట్లయితే మనం దీన్ని నివారించవచ్చు అంటాం.
2: ఇప్పుడు జానపద గీతం వింటాం.

ఇప్పుడు వ్యవసాయ సమాచారం వింటారు. ఈనాటి వ్యవసాయ సమాచారంలో సేంద్రీయ వ్యవసాయం వలన కలిగే లాభాల గురించి తెలుసుకుంటారు. రైతు సోదరులకు నమస్కారం. ఈనాటి మన కార్యక్రమంలో సేంద్రీయ వ్యవసాయం, వాటి వలన లాభాల గురించి తెలుసుకుందాం. సేంద్రీయ వ్యవసాయం చేయడం వల్ల మొక్కకు పోషకాలు బాగా అందుబాటులోకి వస్తాయి. నేలకు వాటిని పట్టి ఉంచుకునే గుణం అధికమవుతుంది. ఉదజని సూచిక వంటి రసాయన లక్షణాల అనుకూలత మెరుగుపడుతుంది. సహజ వనరులు ఎప్పటికప్పుడు ఉపయోగపడటమే కాక దీర్ఘకాల ప్రయోజనాల కొరకు, అలాగే రాబోయే తరాల వారికి కూడా అందుబాటులో అనుగుణంగా ఉంటుంది. నేల గుల్లబారుతుంది, అలాగే మురుగునీరు పోయే సౌకర్యం కూడా పెరుగుతుంది. నేలలో తేమ, నీటిని పట్టి ఉంచుకునే శక్తి కూడా బాగా పెరుగుతుంది. వేర్లు బాగా చొచ్చుకొని పోయే లక్షణం కూడా ఎక్కువగా కలిగి ఉంటుంది. నేల ఉత్పాదకత, అలాగే భూసారం కూడా నిలకడగా ఉంటుంది. ఇక ఆహారంలోకి విష పదార్థాలు ప్రవేశించే అవకాశం అసలు ఉండదు. పంటల నాణ్యత మెరుగుపడుతుంది, అలాగే చీడపీడల ఉధృతి తగ్గుతుంది. ప్రకృతి వనరుల్లో సమతుల్యత క్రమేణా వస్తుంది. పర్యావరణం సమతూకం ఏర్పడుతుంది. పంటలకు అనుకూల వాతావరణం కూడా ఏర్పడుతుంది. నేల, నీరు, వ్యవసాయ ఉత్పత్తులు కాలుష్యానికి గురికావు. సేంద్రియ జీవన ఎరువుల వినియోగం పెరుగుదల వల్ల మొక్కలకు అవసరమైన ముఖ్యమైన ఉప సూక్ష్మ పోషకాలు తగు మోతాదులో లభ్యమవుతాయి. చీడపీడల తాకిడి తక్కువగా ఉంటుంది. వచ్చినవి కూడా ప్రకృతి పరంగా సహజంగానే సమసిపోతాయి. ఈ సేంద్రీయ వ్యవసాయంలో చేపట్టవలసిన చర్యలు చూద్దాం. భూమిని సారవంతం చేసే పోషకాలను అందించడానికి పశువుల ఎరువు, కోళ్ళ ఎరువు, కంపోస్ట్, వర్మీ కంపోస్ట్, పచ్చిరొట్ట ఎరువులు, పచ్చి ఆకు ఎరువులు, పిండి చెక్కలు, చెరుకు మడ్డి వంటి సేంద్రీయ ఎరువులు ఉపయోగించాలి. సేంద్రీయ వ్యవసాయంలో రసాయన ఎరువులు వాడకూడదు. మొక్కల నుండి లభ్యమయ్యే నూనెలు, లింగాకర్షణ రసాయనాలు, గంధకము, రాగి ధాతువుతో తయారయ్యే

0: బోర్డో పేస్ట్, ప్రాసెస్ చేయని రాక్ ఫాస్ఫేట్ అంటే భాస్వరం ఎరువుగా, ఆమ్ల క్షార భూములను పునరుద్ధరించడానికి సున్నం, జిప్సం రసాయనాలను పరిమితంగా వాడవచ్చు. పచ్చిరొట్ట ఎరువులకు ప్రాధాన్యత ఇవ్వాలి. వ్యవసాయ వ్యర్థాలను సమర్థవంతంగా ఉపయోగించుకోవాలి. పూర్తిగా కూలిన సేంద్రీయ ఎరువుల వాడకాన్ని పెంచాలి. సేంద్రీయ ఎరువులు జీవన ఎరువులు విరివిగా వాడటం, రసాయన మందులు ఉపయోగించకుండా సహజ సస్యరక్షణ యాజమాన్యం కూడా చేయాలి. జీవనియంత్రణ పద్ధతులకు అలాగే వృక్ష సంబంధ మందులకు ప్రాధాన్యం ఇవ్వాలి. సేంద్రీయ సాగులో వివిధ పద్ధతుల గురించి తెలుసుకుందాం. వేసవిలో వేసవి దుక్కులు దున్నుకోవాలి, పొలం గట్లపై మంటలు వేయాలి, విత్తన శుద్ధి నారు శుద్ధి చేసుకోవాలి, జిగురు పూసిన పసుపు తెలుపు అట్టలు ఉపయోగించాలి, పక్షి స్థావరాలని ఏర్పాటు చేసుకోవాలి, రక్షక పంటలు అలాగే సరిహద్దు పంటల్ని వేసుకోవాలి, పొలం గట్లపై చెట్లని పెంచుకోవాలి, లింగాకర్షక బుట్టల్ని ఉపయోగించాలి, అలాగే ఎర్ర పంటల్ని వేసుకోవాలి, వరిలో కొనలు తుంచి నాటడం అనేది చేసుకోవాలి. ఇకపోతే సేంద్రీయ సాగులో పచ్చిరొట్ట ఎరువుల ప్రాధాన్యత చాలా ఉంది. పోషక విలువలు సమృద్ధిగా సమతుల్యత కలిగిన పచ్చని మొక్కలు, వాటి ఆకులను పచ్చిరొట్ట ఎరువులు అంటారు. పొలంలో పంట లేనప్పుడు లేదా రెండు పంటల మధ్య కాల వ్యవధిలో తక్కువ కాలంలో ఎక్కువ రొట్ట ఇచ్చే మొక్కలను పెంచి వాటిని నేలలో కలియదనడం ద్వారా నేలకు పోషకాలు అందించవచ్చు. పచ్చిరొట్ట వేయడం వలన మనకి కలిగే ప్రయోజనాల గురించి తెలుసుకుందాం. పచ్చిరొట్ట వల్ల నేల గుల్లగా మారి నీరు ఇంకే గుణం పెరుగుతుంది. నేలలో సూక్ష్మజీవులు పెరిగి జీవ రసాయనిక చర్యలు కూడా జరుగుతాయి. దీనివల్ల నేల సారం పెరుగుతుంది, ఉత్పాదక సామర్థ్యం కూడా పెరుగుతుంది. ఎరువులు వేసినప్పుడు వాటి లభ్యతను నేలలోని సూక్ష్మజీవులు పెంచుతాయి, కలుపు మొక్కలు పెరగకుండా కాపాడుతాయి, భూమి లోతుల్లో ఉన్న పోషకాలను కూడా ఉపరితలానికి తీసుకొచ్చి పంట మొక్కలు వాటిని వినియోగించుకునేలా మారుస్తాయి, పశువుల మేతగా కూడా ఉపయోగపడతాయి.
1: ప్రధాన మంత్రి కిసాన్ మాన్ ధన్ యోజన.

0: ఈనాటి కిసాన్ వాణి కార్యక్రమ ప్రాయోజితులు కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం.
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. నేడు దాదాపు అందరి చేతుల్లో స్మార్ట్ ఫోన్లు కనిపిస్తున్నాయి. ఇతరులతో మాట్లాడడం కంటే యాప్ల ద్వారా వీడియోలు చూడటానికి, చాటింగ్ చేయడానికి, ఆర్థిక లావాదేవీలు జరపడానికి వాటిని ఎక్కువగా వినియోగిస్తున్నారు. న్యూస్, గేమ్స్, వీడియోలు, షార్ట్ రీల్స్ కోసమే కాదు, విద్య, వైద్యం, బ్యాంకింగ్ వంటి సేవలకు మొబైల్ అప్లికేషన్ అక్కడికి వస్తున్నాయి. మరోవైపు కొందరు వీటి ద్వారానే ఆర్థిక మోసాలకి పాల్పడటం జరుగుతుంది, అశాంతిని, హింసని ఎగదోయడం కూడా చేస్తున్నారు. కాబట్టి యాప్ల దుర్వినియోగాన్ని అరికట్టడం ఇప్పుడు చాలా అవసరం. ప్రపంచవ్యాప్తంగా ఉన్న స్మార్ట్ ఫోన్ వినియోగదారులు ఏటా 15,000 కోట్ల పైగా యాప్లను డౌన్లోడ్ చేస్తున్నారు.

0: ఏటా 8% పెరుగుతున్న డౌన్లోడ్ సంఖ్యలో గేమ్స్ యాప్దే అగ్రభాగం. సెల్యులర్ నెట్వర్క్, వైఫై లేకుండానే స్మార్ట్ ఫోన్, బ్లూటూత్ యాంటీనా ద్వారా సందేశాలు, గ్రూప్ చాట్ చేయగల మెసేజింగ్ యాప్ గుర్తుపొందింది. ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు, విద్యుత్ సెల్యులర్ సేవలు నిలిచిపోయినప్పుడు, కమ్యూనికేషన్ వ్యవస్థ లేని సరిహద్దు ప్రాంతాల్లో భద్రతా దళాలకు సాయపడగల ఈ యాప్ చాలామంది వదంతుల వ్యాప్తికి, హింసను పురుగొల్పడానికి వినియోగిస్తున్నారు. అలాంటి వాటిని నియంత్రించడం, నిబంధనలు పాటించినందుకు గూగుల్, వాట్సాప్, ఎక్స్ వంటి దిగ్గజ సంస్థలపైన అనేక దేశాలు భారీ జరిమానాలు వేస్తుంటాయి. ఇలాంటి పరిస్థితుల్లో నిజాయితీ, నైతిక నిబద్ధత, స్వీయ నియంత్రణ, యాప్ సంస్థలు, సాంకేతిక నిపుణులు ప్రాధాన్యం ఇవ్వాలి. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, మరికొద్ది క్షణాల్లో వికసిత భారత్ విజయవాడ కేంద్రం చర్యలే.
1: ఇంజనీర్ కె ప్రభాకర్ రెడ్డి గారితో పరిచయ కార్యక్రమం వింటారు. పరిచయకర్త శ్రీ డి సాయి రఘునాథ్ చరణ్.
2: శ్రోతలకు నమస్కారం. ఒక రహదారి అంటే కేవలం రెండు ప్రాంతాలను కలిపేది కాదు, రైతును మార్కెట్తో, విద్యార్థిని పాఠశాలతో, రోగిని ఆసుపత్రితో, గ్రామాన్ని అవకాశాలతో అనుసంధానించే అభివృద్ధి వారధి రహదారి. గ్రామీణ ప్రాంతాలకు అన్ని కాలాల్లో ఉపయోగపడే నాణ్యమైన రహదారి సౌకర్యాన్ని అందించాలనే లక్ష్యంతో 2000 కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన పథకమే ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన. ఈ పథకం ద్వారా రహదారి సౌకర్యం లేని గ్రామీణ ప్రాంతాలను ప్రధాన రహదారులు, మార్కెట్లు, విద్యాసంస్థలు, ఆరోగ్య కేంద్రాలతో అనుసంధానించడం జరుగుతుంది. ఈ నేపథ్యంలో ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన అమలు తీరు, గ్రామీణ ప్రాంతాలకు అందుతున్న ప్రయోజనాలు, రహదారుల నాణ్యత, నిర్వహణ, ఎదురవుతున్న సవాళ్లు, భవిష్యత్ ప్రణాళికలు వంటి అంశాల గురించి అవగాహన కల్పించేందుకు తిరుపతి జిల్లా పంచాయత్రాజ్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ డెప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కె ప్రభాకర్ రెడ్డి గారు మనతో ఉన్నారు. నమస్కారం సార్.
3: నమస్కారం సార్.
2: సార్, ముందుగా ఈ ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన ప్రధాన లక్ష్యం ఏంటి, అలాగే గ్రామీణాభివృద్ధిలో ఈ పథకం ప్రాధాన్యత ఏంటో మన శ్రోతలకు తెలియజేస్తారా?
3: ముందుగా ఆకాశవాణి శ్రోతలకు నమస్కారం సార్. ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన పథకాన్ని భారత ప్రభుత్వం 2005 ప్రారంభించింది. దీని ముఖ్య ఉద్దేశం అర్హత కలిగినటువంటి గ్రామీణ ప్రాంతంలోని జనావాసాలను ఆల్ వెదర్ రోడ్స్, అంటే అన్ని కాలాలలో ప్రయాణించేటువంటి ఉపయోగించగల రహదారిని, కనెక్టివిటీ కల్పించడమే దీని ప్రధాన లక్ష్యం. ఆల్ వెదర్ రోడ్ అంటే అన్ని సీజన్లలో ప్రయాణించే రోడ్, వర్షాకాలం కావచ్చు, ఎప్పుడైనా సరే అన్ని సీజన్లలో మనము ప్రయాణించడానికి వీలు కలిగించే రోడ్డే ఆల్ వెదర్ రోడ్. దీని ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో రవాణా సౌకర్యం మెరుగుపడుతుంది, పాఠశాలలు, ఆసుపత్రులు, మార్కెట్లు, ప్రభుత్వ సేవలు కూడా మనకు దగ్గరయ్యే అవకాశం ఉంటుంది. రైతులు తమ వ్యవసాయ ఉత్పత్తులను మార్కెట్కు తరలించేటువంటి అవకాశం లభిస్తుంది. అందువల్ల పిఎంజేఎస్వై పథకం ఓన్లీ రహదారి నిర్మాణ పథకమే కాకుండా గ్రామీణ ప్రాంత ప్రజల సామాజిక ఆర్థిక అభివృద్ధికి కీలకమైన కార్యక్రమం.
2: సార్, అయితే ఇప్పుడు మీరు చెప్పినట్టు ఈ ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన కింద ఒక గ్రామం లేదా ఈ హ్యాబిటేషన్స్ ను ఈ రహదారి కనెక్టివిటీ కోసం ఎలా ఎంపిక చేస్తారు, అలాగే ఈ జనాభా, భౌగోళిక పరిస్థితులు, ఈ పాఠశాలలు, ఆసుపత్రులు, ఇటువంటి అంశాలను ఎంతవరకు ప్రాధాన్యతలో తీసుకుంటారు?
3: మంచి క్వశ్చన్. పిఎంజేఎస్వై మార్గదర్శకాలకు అనుగుణంగా అర్హత కలిగిన జనావాసాలను ఎంపిక చేసి వాటికి ప్రాధాన్యతా క్రమంలో రహదారి కనెక్టివిటీ కల్పిస్తారు. పిఎంజేఎస్వై వివిధ దశలలో ప్రామాణికాలు మారుతూ వచ్చాయి సార్. పిఎంజేఎస్వై 1 అంటే దశ 1 500 అంతకు మించినటువంటి జనాభా ఉన్నటువంటి జనావాసాలను తీసుకున్నారు జనరల్ ఏరియాలో. అదే హిల్లీ ఏరియాస్, ట్రైబల్, గిరిజన ఏరియాస్ అయితే 250 అంతకు మించినటువంటి జనావాసాలు చేసుకుని కనెక్టివిటీ కల్పించారు. అదే పిఎంజేఎస్వై 2 అంటే ఫేజ్ 2 అప్పటికే ఉన్న గ్రామీణ రహదారి నెట్వర్క్ అభివృద్ధితో పాటు మార్కెట్స్, గ్రోత్ సెంటర్స్ మరియు ముఖ్యమైన గ్రామీణ కేంద్రాల కనెక్టివిటీని దృష్టి పెట్టారు. ఫేజ్ 3 అంటే త్రూ రోడ్స్, మేజర్ రూరల్ లింక్స్, వాటిని దృష్టి సారించారు సార్. త్రూ రోడ్స్ అంటే పెద్ద రోడ్డు ఉండి రెండు హయ్యర్ గ్రేడ్ రోడ్ని కలిపేదాన్ని త్రూ రోడ్ అంటామండి. దానికి 2-3 గ్రామీణ రోడ్స్

0: ఇప్పుడు లింక్ అయి ఉంటాయి, లింక్ రోడ్స్ కూడా. అదే మేజర్ లింక్ అయి అంటే, మేజర్ రూరల్ లింక్స్ అంటే ఒక మేజర్ రోడ్డు కలుపుతుంది, ఒక ఎండ్ డెడ్ ఎండ్ ఉంటుంది, దానికి రెండు మూడు లింక్ రోడ్స్ కలిసి ఉంటాయి. దట్ ఈస్ కాల్డ్ మేజర్ రూరల్ లింక్స్. అంటే వాటికి ఇవ్వడం వలన ఎక్కువ హ్యాబిటేషన్ లబ్ధి కలుగుతుందని మూడో ఫేజ్ లో అవి చెకప్ చేశారండి.
1: సరే, అయితే మనం ఈ ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన గురించి మాట్లాడినప్పుడు ఈ డిస్ట్రిక్ట్ రూరల్ రోడ్స్ ప్లాన్ అని, ఈ కోర్ నెట్వర్క్ అని వింటుంటాం. అసలు ఇవి ఏమిటి, అలాగే రహదారుల ప్రణాళికలు, వీటి పాత్ర ఏంటో మన శ్రోతలకు తెలియజేస్తారా?
0: డిస్ట్రిక్ట్ రూరల్ రోడ్స్ ప్లాన్ DRRP అనేది జిల్లాలోని గ్రామీణ ప్రాంతాలకు అవసరమైనటువంటి రహదారి నెట్వర్క్ ను గుర్తించి రూపొందించే జిల్లా స్థాయి ప్రణాళిక. దట్ ఇస్ కాల్డ్ డిస్ట్రిక్ట్ రూరల్ రోడ్స్ ప్లాన్. నెట్వర్క్ అనేది అర్హత కలిగిన జనావాసాలకు కనీస అవసరమైన రహదారి కనెక్టివిటీ కల్పించే ముఖ్యమైన రహదారి నెట్వర్క్.

0: గుత్తేదారు కోసం టెండరింగ్కు వెళ్తాము, గుత్తేదారుని నియమిస్తారు. నెక్స్ట్ అగ్రిమెంట్, ఒప్పందం, అంటే గుత్తేదారుకు డిపార్ట్మెంట్కి మధ్య ఒక ఒప్పందం కుదురుతుంది. దాని తర్వాత ఎగ్జిక్యూషన్ ఆఫ్ వర్క్ జరుగుతుంది. దాని తర్వాత క్వాలిటీ మానిటరింగ్, అంటే వెల్ ఎగ్జిక్యూషనే క్వాలిటీ మానిటరింగ్, అంటే నాణ్యత పర్యవేక్షణ కూడా జరుగుతుంది. కంప్లీషన్ అనే విధానంలో పనులు చేపడతారు. పిఎంజిఎస్వై 1 పథకంలో మొత్తం గ్రాంట్ కేంద్ర ప్రభుత్వమే భరించింది సార్, ఫేజ్ 1లో. ఫేజ్ 2 నుంచి రాష్ట్రాలకు కూడా వీళ్ళ వాటా కూడా దాంట్లో చేర్చుకుంటూ వచ్చారు. ఫస్ట్ 75-25 ఉండేది, ఇప్పుడు 60-40 ఉంది. సెంట్రల్ 60-40 జరుగుతుంది సార్.
1: సార్, అయితే ఇప్పుడు ఈ ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన రహదారులను ఈ ఆల్ వెదర్ రోడ్స్ గా ఇందాక మీరు చెప్పినట్టు నిర్మించడానికి ఎటువంటి సాంకేతిక ప్రమాణాలు పాటిస్తారు
0: సార్? రహదారి నిర్మాణానికి ముందు అవసరమైన సాంకేతిక అధ్యయనాలు నిర్వహిస్తాం సార్. సాయిలు, సబ్గ్రేడ్ స్ట్రెంగ్త్. సాయిల్ అంటే మట్టి, సిబిఆర్ టెస్ట్ ద్వారా మట్టి బలాన్ని నిర్ధారిస్తాం, అంటే ఎంత లోడ్ బేర్ చేయగలుగుతుంది, అది సాయిల్ ఎలా ఉంది అనేది ఒక స్టెప్. నెక్స్ట్ ట్రాఫిక్ స్టడీ, రహదారి మీద ఎన్ని వాహనాలు వెళ్తున్నాయి రోజుకి, ఎంత వెయిట్ ఉన్నాయి, అవి ఏ వెయిట్ లో ఎన్ని వెహికల్స్ వెళ్తున్నాయి, అవన్నీ కూడా అధ్యయనం చేస్తాం సార్. నెక్స్ట్ హైడ్రోలాజికల్ సర్వే, అంటే జల సంబంధమైనటువంటి సర్వే, ఎన్ని కాలువలు ఏమైనా వెళ్తున్నాయా, రివర్ వెళ్తుందా, వాటికి కూడా సర్వే చేసి అవసరమైన కల్వర్ట్స్, సీడీ వర్క్స్, బ్రిడ్జెస్ నిర్ణయిస్తాం సార్. నెక్స్ట్ జామెట్రిక్ డిజైన్, పాపులేషన్ అన్నింటినీ వెహికల్స్ ని బట్టి రోడ్డు వెడల్పు, గ్రేడియంట్ అంటే వాల్, ఎక్కడ డౌన్ ఉన్నా పైకెక్కేదున్నా కూడా ఏ గ్రేడియంట్ తో అవి పైకి వెళ్ళాలి, లేదా కిందకి దిగాలి, అది కానీ వంపులు, అంటే ఏ యాంగిల్తో ఎంత వంపు తిరగాలి, సూపర్ ఎలివేషన్ ఎలా ప్రొవైడ్ చేయాలి, అవన్నీ కూడా నిర్ణయిస్తాం సార్. నెక్స్ట్ మెటీరియల్ క్వాలిటీ కంట్రోల్, సాయిల్, మెటల్ అంటే కంకర, బిటుమిన్ అంటే తారు, తదితర నిర్మాణ సామాగ్రిని కూడా నిర్దేశిత ప్రమాణాల ప్రకారం పరీక్షిస్తాం. నిర్మాణ సమయంలో కూడా ప్రతి ముఖ్యమైన దశలో క్వాలిటీని టెస్ట్ చేసి అవి స్పెసిఫికేషన్స్ అనువుగా ఉంటేనే ఉపయోగిస్తాం సార్.
1: సార్, మరి ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజనలో ఉన్న ఈ మూడంచెల నాణ్యత పర్యవేక్షణ వ్యవస్థ ఎలా పనిచేస్తుంది? ఇందులో స్థానిక ఇంజనీర్లు, అలాగే స్టేట్ క్వాలిటీ మానిటర్స్ అంటాము, నేషనల్ క్వాలిటీ మానిటర్స్ అంటాము, వీటి పాత్ర ఏమిటి?
0: సార్, పిఎంజిఎస్వైలో పనుల నాణ్యతను నిర్ధారించడానికి మూడంచెల వ్యవస్థ అమల్లో ఉంది సార్. ఇప్పుడు మొదటి స్థాయి పిఏయూ క్వాలిటీ కంట్రోల్. పిఏయు అంటే ప్రాజెక్ట్ ఇంప్లిమెంటేషన్ యూనిట్, అంటే మేము వర్క్ ఎగ్జిక్యూట్ చేసేటువంటి ఇంజనీరింగ్ వ్యవస్థని పిఏయు అంటారు, ప్రాజెక్ట్ ఇంప్లిమెంటేషన్ యూనిట్. పిఏయు పనులను క్షేత్రస్థాయిలో పర్యవేక్షిస్తారు సార్. క్వాలిటీ కంట్రోల్ టెస్ట్లు నిర్వహించితే బాధ్యత కాంట్రాక్టర్దే, అతను నిర్వహించే క్వాలిటీ కంట్రోల్ టెస్ట్లని ధృవీకరిస్తాం మేము, అవి బాగా చేస్తున్నాడా లేదా, బాగున్నాయా లేదా అని ధృవీకరిస్తాం సార్. ప్రతి లేయర్ను తనిఖీ చేసి, మామూలుగా 3-4 లేయర్స్ ఉంటాయి, సబ్గ్రేడ్, జిఎస్బి, వెట్మిక్స్, బీటీ పైన తారు, అలా ప్రతి లేయర్ని చెక్ చేసుకుని అది క్వాలిటీ పరంగా సాటిస్ఫై అయినప్పుడే నెక్స్ట్ లేయర్కి వెళ్తాం సార్. అది కూడా ఉన్నప్పుడు ఆ విధంగా ప్రతి లేయర్కి ముందు కూడా మేము టెస్టులు చేసి చేస్తాం సార్. ఇది మొదటి స్థాయి. రెండవ స్థాయి స్టేట్ క్వాలిటీ మానిటర్ సార్, ఎస్క్యూసి, అంటే స్టేట్ లెవెల్లో స్టేట్ క్వాలిటీ మానిటర్ని అపాయింట్ చేస్తారు సార్. వాళ్ళు స్వతంత్రంగా తనిఖీ చేస్తారు, వచ్చి నిర్దేశిత పనుల్లో తనిఖీలు నిర్వహిస్తారు. ప్రతి లేయర్ కూడా వాళ్ళు వచ్చి తనిఖీ చేస్తారు సార్. వాళ్ళు కూడా సాటిస్ఫై కావాలి మాతో పాటు. నెక్స్ట్ మూడవ స్థాయి నేషనల్ క్వాలిటీ మానిటర్ సార్, వీళ్ళని ఎన్ఆర్ఆర్డీ నియమిస్తుంది సార్. ఎన్ఆర్ఆర్డీ అంటే నేషనల్ రూరల్ రోడ్స్ డెవలప్మెంట్ అథారిటీ. వాళ్ళు నియమించే ఎన్క్యూఎంలు కూడా పనులను స్వతంత్రంగా పరిశీలించి నాణ్యతకు గ్రేడింగ్ ఇస్తారు. సాటిస్ఫాక్టరీ అన్న ఇవ్వచ్చు, సాటిస్ఫాక్టరీ రిక్వైరింగ్ ఇంప్రూవ్మెంట్ అనొచ్చు, ఎస్ఆర్ఐ, లేదా అన్సాటిస్ఫాక్టరీ ఇవ్వచ్చు. సాటిస్ఫాక్టరీ ఇస్తేనే నెక్స్ట్ ఇయర్ ప్రొసీడ్ అవుతాము, అన్సాటిస్ఫాక్టరీ ఇచ్చినా సాటిస్ఫాక్టరీ రిక్వైరింగ్ ఇంప్రూవ్మెంట్ అన్నా కూడా నెక్స్ట్ లేయర్కి వెళ్ళాం సార్. రెక్టిఫై చేసిన తర్వాతనే నెక్స్ట్ లేయర్కి వెళ్తాం.
1: కాబట్టి చాలా
0: పకడ్బందీ వ్యవస్థ, ఎందుకంటే మొదటి స్థాయి, రెండో స్థాయి, మూడో స్థాయి, కాబట్టి ఒక స్థాయిలో తప్పు జరిగినా రెండో స్థాయిలో కరెక్ట్ అయిపోతుంది.
1: సార్, మరి ఇప్పుడు ఈ రహదారి నిర్మాణంలో నాణ్యత లోపాలు ఏమైనా గుర్తించారనుకోండి, అప్పుడు కాంట్రాక్టర్ పై ఎలాంటి చర్యలు తీసుకుంటారు? పనులు పూర్తయ్యే వరకు వాళ్ళ చెల్లింపులను ఎలా నియంత్రిస్తారు?
0: సార్, ఇప్పుడు నాణ్యత లోపం ఎక్కడైనా గుర్తించామనుకోండి సార్, వాళ్ళకి నోటీస్ చేస్తాం. ముందుగానే నోటీస్ ఇచ్చి, బాబు పలానా ఐటమ్ ఇది స్పెసిఫికేషన్స్ ప్రకారం లేదు, లోపభూయిష్టంగా ఉంది, సరిచేయాలని వాళ్ళకి నోటీస్ ఇస్తాం సార్, ముందు కాంట్రాక్ట్ని ఆదేశిస్తాం. తదుపరి అతను లోపభూయిష్టం ఉండే పనిని సరిచేస్తారు. దాన్ని మళ్ళా మేము రీటెస్టింగ్ నిర్వహిస్తుంది. పిఐఓ కూడా రీటెస్టింగ్ నిర్వహించి స్పెసిఫికేషన్స్ అనుగుణంగా అతను చేశాడా లేదా నిర్ధారించిన తర్వాతనే నెక్స్ట్ లేయర్ కి పర్మిషన్ ఇస్తాం. ఒకవేళ మరీ ఎక్కువ ఇబ్బంది

0: ఉంటే దానిని ఎస్క్యూఎము ఈ ఎన్క్యూఎం కూడా రీవెరిఫికేషన్ చేస్తారు, రీఇన్స్పెక్షన్. అలాంటి ఐటమ్స్ వాళ్ళ ద్వారా చేపిస్తాము. నాణ్యత నిర్ధారణ అనంతరం మాత్రమే నెక్స్ట్ లేయర్ని అనుమతిస్తారు, స్టేజ్ పాసింగ్. ప్రతి స్టేజ్లోనూ ఆ లేయర్ని క్వాలిటీ నిర్ధారించుకొని నెక్స్ట్ లేయర్కి స్టేజ్ పాసింగ్ సర్టిఫికేట్ ఇవ్వాలి.
1: కాబట్టి దశల వారీగా
0: ఏ స్టేజ్ పర్మిషన్ ఇస్తాం, అలా లేక జరగదు. నెక్స్ట్ పని చేసిన తర్వాత యాక్షన్ టేక్ అని రిపోర్ట్ ఇస్తాం సార్, చర్యా నివేదిక. మన నోటీస్ ఇచ్చాము, అతను సాల్వ్ చేశాడు, అది కూడా అన్ని చేసిన తర్వాతనే నెక్స్ట్ లేయర్కి అనుమతిస్తాం సార్. ఎక్కడ లోపం జరిగే అవకాశం లేకుండా పకడ్బందీ సిస్టమ్ అమల్లో ఉంది సార్. ఇక్కడ
1: సార్ మరి ఇప్పుడు ఈ రహదారి నిర్మాణం పూర్తయిన తర్వాత ఈ మెయింటెనెన్స్ బాధ్యత ఎవరిది, అలాగే ఈ పిఎంజిఎస్వైలో ఈ ఐదేళ్ల నిర్వహణ వ్యవస్థ ఎలా పనిచేస్తుంది?
0: పిఎంజిఎస్వై మార్గదర్శకాల ప్రకారం రహదారి నిర్మాణంతో పాటు నిర్వహణ కూడా కాంట్రాక్టర్ బాధ్యత అండి. 5 ఇయర్స్ అగ్రిమెంట్లోనే కండిషన్స్ అవి. నిర్మాణంతో పాటు 5 ఇయర్స్ హీ హాస్ టు మెయింటైన్ ద రోడ్. అతను రోడ్ని నిర్వహణ చేపట్టాలి. అతనికి మనము పర్ఫార్మెన్స్ డిపాజిట్ అని కొంత ఫండ్స్ నిలుపుదల చేసుకుంటాం. నిర్మాణ దశలోనే పర్ఫార్మెన్స్ డిపాజిట్ అని కొంత అమౌంట్ నిలుపుదల చేసి పెట్టుకుంటాం మనం, ఎందుకంటే అతను ఒకవేళ బాగా చేయడేమో ఉద్దేశం. అతను 5 ఇయర్స్ మెయింటైన్ చేసేట్టుగా చూస్తాం సార్.
1: సార్ మరి ఇప్పుడు ఒకవేళ మెయింటెనెన్స్ సరిగా లేకపోతే ఆ పర్ఫార్మెన్స్ డిపాజిట్ లో ఏదైనా కోత విధిస్తారా?
0: మెయింటెనెన్స్ సరిగా లేకపోతే పర్ఫార్మెన్స్ డిపాజిట్ లో కోత ఎలా విధిస్తామంటే, ఆ పనిని వేరే కాంట్రాక్టర్ కి అప్పగిస్తాం, టెండర్ పిలిచి. అతను ఏ పని అయితే చేయలేకపోయినాడో ఆ పనిని వేరే కాంట్రాక్టర్కి అప్పగించి చేపిస్తాము, ఆ డబ్బులను పేమెంట్ ఇస్తాం.
1: చాలా మంచిది సార్. చివరగా సాధారణ ప్రజలు తమ గ్రామంలో మంజూరైన ఈ పిఎంజిఎస్వై రహదారి వివరాలు, ఈ పనుల పురోగతి, ఖర్చు, నాణ్యత వంటి విషయాలు ఎలా తెలుసుకోవచ్చు, లేదా వాళ్ళకు ఒకవేళ ఏదైనా ఇందులో సరిగ్గా జరగట్లేదు అనిపిస్తే వాళ్ళు ఫిర్యాదు చేసుకోవచ్చా?
0: చేసుకోవచ్చండి. వాళ్ళు ప్రతి పనిని పరిశీలించవచ్చు. వాళ్ళు ప్రతి స్టేజ్లోనూ వాళ్ళకి అవకాశం ఉంటుంది. ప్రజలు ఓఎంఎంఎస్ సిటిజన్ సెక్షన్ ఉంటుందండి, దాని ద్వారా తమ ప్రాంతాల్లో జరిగే పిఎంజిఎస్వై రహదారులకు సంబంధించినటువంటి మంజూరు వివరాలు, పురోగతి, వ్యయం, నాణ్యత తనిఖీలు సంబంధించిన సమాచారం మొత్తం తెలుసుకోవచ్చు వాళ్ళు. ఓమాస్ సిటిజన్ సెక్షన్. నెక్స్ట్ అలాగే దీంట్లో మేరీ సడక్ మొబైల్ యాప్ ఉంది, దాని ద్వారా ఫస్ట్ది చూడొచ్చు అంతే వాళ్ళు. దీంట్లో ఓమాస్ సిటిజన్ సెక్షన్ లో ఏం జరుగుతుందో చూడొచ్చు వాళ్ళు అంతే. రెండో దాంట్లో మేరీ సడక్, ఈ మొబైల్ యాప్ ద్వారా రహదారులకు సంబంధించిన సమస్యలు, ఫిర్యాదులు, సూచనలు నమోదు చేయవచ్చు వాళ్ళు. సెకండ్, వాళ్ళు ఫిర్యాదు చేస్తే ఒక ఫీడ్బ్యాక్ నంబర్ వస్తుంది, ఆ ఫీడ్బ్యాక్ ద్వారా దాని స్టేటస్ కూడా తెలుసుకోవచ్చు వాళ్ళు. అంత అవకాశం ఉందండి దీంట్లో.
1: ధన్యవాదాలు సార్. గ్రామానికి రహదారి అంటే నేరుగా అభివృద్ధికి రహదారి అనే విషయం మీ మాటల ద్వారా అర్థమవుతుంది. మీ విలువైన సమయాన్ని వెచ్చించి మన ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన గురించి ఇంత చక్కని అవగాహన కల్పించినందుకు మీకు ధన్యవాదాలు.
0: నమస్కారం సార్.
2: మీరు ఇంతవరకు వికసిత్ భారత్ కార్యక్రమంలో ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన పథకం గురించి తిరుపతి జిల్లా పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ విభాగం డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కె ప్రభాకర్ రెడ్డి గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. పరిచయకర్త శ్రీ డి సాయి రఘునాథ్ చరణ్. ఈ కార్యక్రమం ఆకాశవాణి తిరుపతి కేంద్ర సమర్పణ.
3: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. ఇప్పుడు వాద్య సంగీతం వింటారు.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం నిర్ణయంలో సమయం 8 గంటలకు కావస్తుంది. ఇప్పుడు స్వరమాళిక తెలుగు చలనచిత్ర గీతాలు ప్రసారమవుతాయి. ముందుగా సుందరాకాండ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్రా బృందం పాడిన పాట వింటారు.

దొక్కులు దున్నినోడ, దొక్కలు ఎండినోడ, రండి రండి రండన్న సంఘంలో చేరండి, నీకు లేని తిండి గిల్జ కూకొని ఉన్నోడి కేళ.

పడుతున్న నీ గుండెలు ఏసుకున్న జోళ్ళురా, చెగిపడినా నీ నరాలు టెర్లీను బట్టరా, బతుకులు పెట్టిన మనము బ

కష్టపడిన మనమంతా కలిసి కట్టుకుండాలి. పండించిన పంటలన్నీ మన తిండికి దక్కాలి. రైతన్నలు కూలన్నలు రాజ్యమేళ రావాలి. ఆ రోజు

మీరు ఇంతవరకు స్వర్మాళిక తెలుగు చలనచిత్ర గీతాలు విన్నారు. ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం మరికొద్ది క్షణాల్లో తెలుగులో జాతీయ వార్తలు ప్రసారమవుతాయి.

ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది డివి సత్యనారాయణ. ముఖ్య అంశాలు. శాంతి, పురోగతి, శ్రేయస్సు కోసం భారత్ ప్రపంచ వేదికపై ఒక బలమైన స్వరంగా ఎదుగుతోందని ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ పేర్కొన్నారు. రక్షణ రంగంలో స్వయం సమృద్ధికి సాయుధ దళాలు, పరిశోధన అభివృద్ధి సంస్థలు, పరిశ్రమల మధ్య అనుసంధానం ఎంతో కీలకమని కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు.

0: సుస్థిర అభివృద్ధిలో భాగంగా సర్క్యులర్ ఎకానమీని ప్రోత్సహించడానికి భారత్ కట్టుబడి ఉందని కేంద్ర మంత్రి భూపేంద్ర యాదవ్ తెలిపారు. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా భారత్ ఆఫ్ఘనిస్తాన్ జట్ల మధ్య 2 T20 క్రికెట్ మ్యాచ్ జరుగుతోంది. వార్తల వివరాలు. శాంతి, పురోగతి, శ్రేయస్సు కోసం భారత్ ప్రపంచ వేదికపై ఒక బలమైన స్వరంగా ఎదుగుతోందని ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ పేర్కొన్నారు. ఢిల్లీలో ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ వరల్డ్ అఫైర్స్ రజతోత్సవ వేడుకల్లో ఉపరాష్ట్రపతి ఈరోజు ప్రసంగిస్తూ, ప్రపంచం సంఘర్షణలు, వైరుధ్యాలతో సతమతమవుతున్న సమయంలో న్యూఢిల్లీలో జరిగిన బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశం విజయవంతమవడం ఒక మైలురాయిగా నిలుస్తుందన్నారు. ప్రపంచ దేశాలు పరస్పర ప్రయోజనం కోసం కలిసి పనిచేసినప్పుడే మానవ పురోగతి, ప్రపంచ శాంతి సాధ్యమవుతాయని పేర్కొన్నారు. వికసిత్ భారత్ 2047 లక్ష్య సాధనకు ICWA మేధోపరంగా, సంస్థాగతంగా సిద్ధం కావాలని, అంతర్జాతీయ వ్యవహారాల అధ్యయనానికి ప్రపంచంలోనే గౌరవనీయమైన కేంద్రాలలో ఒకటిగా ఎదిగేందుకు కృషి చేయాలని ఉపరాష్ట్రపతి అన్నారు. అనంతరం విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ మాట్లాడుతూ, గ్లోబల్ సౌత్కు సంబంధించిన సవాళ్లతో సహా ప్రపంచ సవాళ్లపై భారత్ తన దృక్పథాలను వివరిస్తోందన్నారు. దేశ ప్రయోజనాలు అంతకంతకు ప్రపంచవ్యాప్తంగా మారాయని, దాని బాధ్యతలు పెరిగాయని, దానికి అనుగుణంగా భారతదేశంపై అంచనాలు కూడా పెరిగాయని జయశంకర్ పేర్కొన్నారు. రక్షణ రంగంలో స్వయం సమృద్ధి సాధించడానికి సాయుధ దళాలు, పరిశోధన అభివృద్ధి సంస్థలు, పరిశ్రమల మధ్య అనుసంధానం ఎంతో కీలకమని ఆ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని వేగవంతం చేయడానికి, భారతదేశ రక్షణ తయారీ వ్యవస్థను బలోపేతం చేయడానికి ఆయా సంస్థల మధ్య పరస్పర సహకారం అవసరమని ఆయన పిలుపునిచ్చారు. న్యూఢిల్లీలో జరిగిన DRDO పరిశ్రమల సమన్వయ సమావేశం విమర్శ 2026లో రాజ్నాథ్ సింగ్ ప్రసంగిస్తూ, క్షిపణుల నుండి రాడార్ల వరకు, యుద్ధ విమానాల నుండి జలాంతర్గాముల వరకు, ఎలక్ట్రానిక్ యుద్ధ వ్యవస్థ నుండి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వరకు ప్రతి రంగంలోనూ DRDO తన సామర్థ్యాలను ప్రదర్శించిందన్నారు. గత కొన్నేళ్లుగా రక్షణ రంగంలో అనేక సంస్కరణలు చేపట్టామని, ఈ రంగంలో భారతదేశం దిగుమతులపై ఆధారపడకుండా స్వావలంబన వైపు పయనించేలా చూసేందుకే ఈ చర్యలు తీసుకున్నామని చెప్పారు. MSMEలను భారత ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా అభివర్ణిస్తూ, రక్షణ రంగంలో విడిభాగాలు, అనుబంధ వ్యవస్థలు, అత్యవసర సేవల్లో వాటి సహకారం గణనీయమైనదని కేంద్ర మంత్రి పేర్కొన్నారు. ఇక రక్షణ రంగంలో అంకుర సంస్థలు కూడా ముందడుగు వేస్తున్నాయని రాజ్నాథ్ సింగ్ వివరిస్తూ,
1: DRDO ने मिसाइल से लेकर राडार्स तक, कम्बैट एयरक्राफ्ट से लेकर सबमरीन्स तक, इलेक्ट्रॉनिक वॉरफेयर सिस्टम से लेकर आर्टिफिशियल इंटेलिजेंस तक, हर क्षेत्र में अपनी कैपेबिलिटीज साबित की है. डिफेंस सेक्टर में रिसर्च एंड डेवलपमेंट के लिए DRDO आज एपेक्स ऑर्गेनाइजेशन है. इस सच्चाई को ही कोई नकार नहीं सकता.
0: భారతరత్న మోక్షగుండం విశ్వేశ్వరయ్య జయంతిని పురస్కరించుకుని ఈరోజు జాతీయ ఇంజనీర్ల దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. గొప్ప ఇంజనీర్లలో ఒకరైన విశ్వేశ్వరయ్య చేసిన సేవలను స్మరించుకోవడానికి, దేశాభివృద్ధిలో ఇంజనీర్ల పాత్రను గౌరవించడానికి ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 15 ఈ దినోత్సవాన్ని జరుపుకుంటాం. విశ్వేశ్వరయ్య జయంతి సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆయనకు నివాళులు అర్పించారు. మోక్షగుండం విశ్వేశ్వరయ్య ఒక మేధావి అని, దేశ నిర్మాణంపై ఆయనకున్న దార్శనికత పౌరులకు స్ఫూర్తినిస్తూనే ఉందని సామాజిక మాధ్యమ పోస్టులో ప్రధాని పేర్కొన్నారు. మెరుగైన భవిష్యత్ కోసం నిర్మాణం, ఆవిష్కరణలు, పరిష్కారాలను అందించడంలో ఇంజనీర్లు చేసిన కృషికి నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు. విశ్వేశ్వరయ్య జీవితం శ్రేష్ఠత, క్రమశిక్షణ, ఆవిష్కరణ, ప్రజాసేవకు శాశ్వత ఉదాహరణగా నిలుస్తుందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. జాతి నిర్మాణ ప్రయాణానికి ఆయన చేసిన అసాధారణమైన కృషి ఎల్లప్పుడూ గుర్తుండిపోతుందని ఆయన పేర్కొన్నారు. సుస్థిర అభివృద్ధిలో భాగంగా సర్క్యులర్ ఎకానమీని ప్రోత్సహించడానికి భారత్ కట్టుబడి ఉందని కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్ తెలిపారు. గాంధీనగర్లోని మహాత్మా మందిర్లో ఈరోజు జరిగిన 10వ వరల్డ్ సర్క్యులర్ ఎకానమీ ఫోరం 2026లో ఆయన ప్రారంభోపన్యాసం చేస్తూ, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో భారతదేశం పునర్వినియోగం, పరిరక్షణ వంటి ప్రాచీన పద్ధతులను సమకాలీన విధానాలుగా మార్చుకుందని తెలిపారు. విస్తరించిన ఉత్పత్తిదారు బాధ్యత, EPR నిబంధనలు, మిషన్ లైఫ్ వంటి కార్యక్రమాలు సర్క్యులర్ ఎకానమీ లక్ష్యాలను చేరుకోవడంలో కీలకమైన అడుగులని కేంద్ర మంత్రి ఉద్ఘాటించారు. బ్రిక్స్ న్యూఢిల్లీ డిక్లరేషన్, భారత్ EU సంయుక్త ఫ్రేమ్వర్క్, మిషన్ లైఫ్ వంటి కార్యక్రమాలను ఈ సందర్భంగా ఆయన ప్రస్తావిస్తూ,
2: Circularity must extended beyond waste management. It calls for embedding circular economy principles into the development and maintenance of sustainable and resilient infrastructure. For India, this is an important movement because our BRICS chairship has placed circular economy alongside sustainable lifestyles.
0: Akasavani, Pranthiya Vartalu Vintunnaru.

0: ఇటీవల న్యూఢిల్లీలో జరిగిన బ్రిక్స్ సదస్సు సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ల మధ్య జరిగిన సమావేశంలో పలు కీలక అంశాలు చర్చకు వచ్చాయని విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది. న్యూఢిల్లీలో ఆ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైష్వాల్ ఈరోజు పాత్రికేయులతో మాట్లాడుతూ, ఈ సమావేశంలో ప్రధానమంత్రి భారతదేశ ఆందోళనలను ప్రస్తావించారని చెప్పారు. పరస్పర గౌరవం, ప్రయోజనం, సున్నితత్వం అనే మూడు సూత్రాల ఆధారంగా ఈ సమస్యలు పరిష్కారం కావాలని ఆయన సూచించారని రణధీర్ జైష్వాల్ తెలియజేస్తూ,
1: चर्चाओं के दौरान कई मुद्दे सामने आए. दोनों देशों के बीच में जब बात हुई लीडरशिप लेवल पे, प्रधानमंत्री ने भारतीय चिंताओं को भी रेखांकित किया, उनका भी उल्लेख किया और इस बात को रेखांकित किया कि दोनों पक्षों को एक दूसरे के मुख्य चिंताओं के प्रति संवेदनशीलता दिखानी चाहिए और तीन पारस्परिक सिद्धांतों यानी कि पारस्परिक हित, पारस्परिक सम्मान और पारस्परिक संवेदनशीलता द्वारा निर्देशित होना चाहिए.
0: యమునా నది పునరుజ్జీవనం కోసం ఉద్దేశించిన కిషవ్ బహుళార్థక సాధక డ్యాం ప్రాజెక్టు ఒప్పందంపై ఆరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఈరోజు సంతకాలు చేశారు. ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, హర్యానా, రాజస్థాన్, ఢిల్లీ రాష్ట్రాల మధ్య కుదిరిన ఈ ఒప్పందంపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా సమక్షంలో సంతకాలు జరిగాయి. ఈ సందర్భంగా అమిత్ షా మాట్లాడుతూ, ఈ ప్రాజెక్టు పూర్తయిన తర్వాత ఈ సంఘటన చరిత్రలో ఒక ముఖ్యమైన అధ్యాయంగా నిలుస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం కిషవ్ ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించిందని చెప్పారు. దీని ఆర్థిక భారాన్ని సుమారు 90% కేంద్ర ప్రభుత్వం భరించగా మిగిలిన 10% ఆయా రాష్ట్రాలు భరిస్తాయని అమిత్ షా తెలిపారు. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా భారత్ ఆఫ్ఘనిస్తాన్ జట్ల మధ్య రెండో T20 క్రికెట్ మ్యాచ్ జరుగుతోంది. తొలుత టాస్ గెలిచిన భారత్ బౌలింగ్ ఎంచుకోగా బ్యాటింగ్ ప్రారంభించిన ఆఫ్ఘనిస్తాన్ 15 ఓవర్లు పూర్తయ్యేసరికి 6 వికెట్లు నష్టపోయి 104 పరుగులు చేసింది. 3 మ్యాచ్ల T20 సిరీస్లో ఇప్పటికే తొలి మ్యాచ్లో విజయం సాధించడంతో భారత్ 1-0 తేడాతో ఆధిక్యంలో ఉంది. వాతావరణం. హర్యానా, పంజాబ్, తమిళనాడు, ఢిల్లీ, కర్ణాటక, పుదుచ్చేరి, కేరళం, ఉప హిమాలయ పశ్చిమ బెంగాల్, సిక్కిం, అస్సోం, అరుణాచల్ ప్రదేశ్, మేఘాలయ రాష్ట్రాల్లో ఈరోజు భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ విభాగం IMD తెలిపింది. అలాగే రాబోయే 2-3 రోజుల్లో అండమాన్ నికోబార్ దీవులు, బీహార్, జమ్మూ కాశ్మీర్, లడక్, జార్ఖండ్, ఒడిశా, రాజస్థాన్లలో ఉరుములు, మెరుపులతో పాటు ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. రానున్న 2 రోజుల వరకు ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్గఢ్, గుజరాత్, లక్షద్వీప్, మధ్యప్రదేశ్, నాగాలాండ్, మణిపూర్, మిజోరాం, త్రిపుర, తెలంగాణ, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్లలో కూడా ఇలాంటి పరిస్థితులే కొనసాగే అవకాశం ఉందని తెలిపింది. ఇక రేపటి వరకు అరేబియా సముద్రంలోకి, అలాగే శనివారం వరకు నైరుతి దిశకు ఆనుకుని ఉన్న పశ్చిమ మధ్య అరేబియా సముద్రంలోని కొన్ని ప్రాంతాల్లోకి మత్స్యకారులు వేటకు వెళ్లరాదని IMD సూచించింది. అలాగే శనివారం వరకు బంగాళాఖాతంతో పాటు అండమాన్ సముద్రంలోకి కూడా వెళ్లవద్దని సూచించింది. దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఈరోజు భారీ నష్టాల్లో ముగిశాయి. సెన్సెక్స్ ఉదయం 74,781 పాయింట్ల వద్ద ప్రారంభమై చివరకు 778 పాయింట్ల నష్టంతో 74,003 వద్ద ముగిసింది. నిఫ్టీ సైతం 279 పాయింట్లు నష్టపోయి 23,118 వద్ద స్థిరపడింది. డాలర్తో పోలిస్తే రూపాయి మార్కు విలువ 95.96 రూపాయలుగా ఉంది. జాతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. శాంతి, పురోగతి, శ్రేయస్సు కోసం భారత్ ప్రపంచ వేదికపై ఒక బలమైన స్వరంగా ఎదుగుతోందని ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ పేర్కొన్నారు. రక్షణ రంగంలో స్వయం సమృద్ధికి సాయుధ దళాలు, పరిశోధన అభివృద్ధి సంస్థలు, పరిశ్రమల మధ్య అనుసంధానం ఎంతో కీలకమని కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. సుస్థిర అభివృద్ధిలో భాగంగా సర్క్యులర్ ఎకానమీని ప్రోత్సహించడానికి భారత్ కట్టుబడి ఉందని కేంద్ర మంత్రి భూపేంద్ర యాదవ్ తెలిపారు. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా భారత్ ఆఫ్ఘనిస్తాన్ జట్ల మధ్య 2 T20 క్రికెట్ మ్యాచ్ జరుగుతోంది. జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6:45 విజయవాడ కేంద్రం నుండి ప్రాంతీయ వార్తలు వింటారు.
2: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. ఇప్పుడు ఒక తెలుగు చలనచిత్ర గీతం వింటారు. ముందుగా గీతాంజలి చిత్రం కోసం చిత్ర పాడిన పాట వింటారు.

మీరు ఇంతవరకు తెలుగు చలనచిత్ర గీతం విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. మరికొద్ది క్షణాల్లో సమాచార సంధ్య, హిందీలో వార్తలు, అనంతరం న్యూస్ అట్ 9 ఆంగ్లంలో వార్తలు, 9:15 స్పాట్లైట్ కరెంట్ అఫైర్ డిస్కషన్, ఢిల్లీ కేంద్రం నుంచి రిలే.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. తిరుమల సాలకట్ల బ్రహ్మోత్సవాల భాగంగా పెద్ద శేషవాహనంపై శ్రీవారి విహారణ ప్రత్యక్ష వ్యాఖ్యానం ప్రసారం విజయవాడ కేంద్రం నుంచి రిలే.

0: సాలకట్ల బ్రహ్మోత్సవాలలో భాగంగా పెద్ద శేష వాహన సేవపై ప్రత్యక్ష వ్యాఖ్యానం వింటారు. వ్యాఖ్యాతలు శ్రీ సి మధుసూదన్ శర్మ, శ్రీ పివి చలపతి. నిర్వహణ శ్రీ ఎం సుధాకర్ మోహన్. సాంకేతిక సహకారం శ్రీ ఇ నాగమునయ్య, శ్రీ కె శ్రీనివాసులు, శ్రీ పి మహేంద్రన్. వినండి పెద్ద శేష వాహన సేవపై ప్రత్యక్ష వ్యాఖ్యానం.
1: ఓం నమో వెంకటేశాయ. మాయావి పరమానందం త్యక్త్వా వైకుంఠముత్తమం స్వామి పుష్కరిణీ తీరే రమయా సహ మోదతే శ్రీవేంకటాచలాధీశం శ్రీయాధ్యాసిత వక్షసం శ్రుతచేతనమందారం శ్రీనివాసమహం భజే. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు, ఆశ్రిత పరిపాలకుడు, అచింత్య అద్భుత నిత్య యవ్వన స్వభావ లావణ్య రత్నాకరుడై వేదవేద్యుడు శ్రీనివాసుడు ఉభయ దేవేరులతో ఈనాడు సాలకట్ల బ్రహ్మోత్సవాలలో భాగంగా మొదటి రోజు పెద్దశేష వాహనాన్ని అధిరోహించి మాడవీధులలో స్వామివారు విహరిస్తూ ఉన్నారు. అలా చూస్తే భక్తజనమంతా కూడా పరమాత్మను తరిస్తూ ఉన్నారు. మరోవైపున ఏనుగులు, వృషభాలు వారంతా కూడా స్వామివారి యొక్క ఆ సేవలో పాల్గొని

వారి యొక్క జీవితాన్ని తరింపజేసుకుంటూ ఉన్నారు. అందులో స్వామివారు పెద్ద శేష వాహనాన్ని అధిరోహించినారు. అసలు శేషుడు అంటే అర్థము దాసుడని అర్థం. వైకుంఠంలో పరమాత్మకు అనేక మంది దాసులంతా ఉంటారు. అందులో ఆ యొక్క గ్రూపులో మొదటి వారంట మొట్టమొదటి వారు ఆదిశేషుడు. అందుకే పరమాత్మకు అనేక విధాలుగా ఆయన యొక్క మనస్సును తెలుసుకుని తన యొక్క రూపాన్ని పరివర్తన చేసుకుని భగవంతుణ్ణి ఆదిశేషుడు ఎప్పుడు కూడా సేవిస్తూ ఉంటాడు. స్వామివారు పడుకున్నప్పుడు చక్కగా పరుపులాగా ఉంటారు. స్వామివారు నడిచేటప్పుడు ఎండ తగలకుండా

స్వరూపాన్ని మార్చుకుని చక్కగా సేవలు అందిస్తూ ఉంటారు. ఈనాడు 2026 సంవత్సరంలో సాలకట్ల బ్రహ్మోత్సవాలు అనగా వీటిని వార్షిక బ్రహ్మోత్సవాలు అని కూడా చెప్తూ ఉంటారు. నిన్నటి సాయంత్రము విశ్వక్సేనుల వారు చక్కగా మాడవీధులు విహరించి మృతసంగ్రహణం గావించి నిన్న సాయంత్రము అంకురార్పణ చక్కగా జరిగింది. అంకుర దేవతలైనటువంటి సోముడు, యజ్ఞాంగుడు, బ్రహ్మ మొదలగు దేవతలందరినీ కూడా నిన్న ఆవాహనం చేసినారు. అటు పిమ్మట ఈరోజు ఉదయము యాగశాలలో నవకలశ స్థాపన చేసి చక్కగా యాగశాలలో అగ్ని క్రతువులన్నీ కూడా నిర్వహించినారు. ఆ సమయంలో వారు సమస్త దేవతలందరినీ కూడా ఆ కుంభాలేకి ఆవాహనం చేసినారు. అటు పిమ్మట ఈరోజు సాయంత్రం సరిగ్గా 6:05 మీనలగ్నంలో ధ్వజారోహణ తంతు జరిగినది. ఆ ధ్వజారోహణం మీనలగ్నంలో నిర్వహించడం అంటే చక్కగా గురు దృష్టి మీనలగ్నం పైన ఉన్నది. అంటే నవగ్రహాలంతా కూడా స్వామివారి యొక్క వైభవాన్ని వారు దర్శిస్తూ తరిస్తూ ఉన్నారు. ధ్వజపటాన్ని చక్కగా తెల్లటి వస్త్రం పైన చిత్రీకరించి ఆ ధ్వజానికి ఆ గరుడాల వారిని చిత్రీకరించి ఆ గరుడాల వారికి అనేక అవయవాలలో ఆ పాములన్నీ కూడా అలంకరించి ఉన్నారు. పాములన్నీ కూడా అలంకరించి ఉంటారంట. ఎందుకంటే ఆ 12 భాగాలలో కిరీటం పైన 2 చేతల యందు మణికట్ల యందు స్వామివారి యొక్క పాదాల దగ్గర ఆ పాములన్నీ కూడా చక్కగా ఆ గరుత్మంతుణ్ణి ఆశ్రయించి ఉంటాయి. వాటిని ఆయన ఆభరణంగా కూడా చేసుకుంటూ ఉంటారంట. అలాంటి ఆయన విష్ణువాహ నమస్తుభ్యం అంటూ ఉంటారు. భగవంతుడికి ఆదిశేషుడు తర్వాత అంతటి గొప్పవారు ఆ గరుత్మంతుడు. ఆయనను ధ్వజ చిత్రం పైన ఆవాహన చేసి ఆయనకు ఉపచారములన్నీ కూడా నిర్వహించి అటువైపున ధ్వజస్తంభం పైన ఎగురు వేశారు. ధ్వజస్తంభం అంటే ఆలయానికి ప్రధానమైనటువంటి స్థానము అని చెప్తూ ఉంటారు. అందుకే ధ్వజదండే బ్రహ్మాండం ఆవాహయామి అంటారు. ఆ ధ్వజదండం పైన బ్రహ్మను ఆవాహన చేసినారు. ధ్వజదండాగ్రే గరుడం ఆవాహయామి, ఆ దండం యొక్క చివరిలో గరుడిని ఆవాహన చేసినారు. ఫలకత్రయే అంటే ఆ ధ్వజ ఆ యొక్క ధ్వజస్తంభానికి పైన 3 రేఖలు కనిపిస్తూ ఉంటాయి. అందులో సూర్యుణ్ణి, చంద్రుణ్ణి, అదేవిధంగా అగ్నిదేవుణ్ణి ఆవాహనం చేస్తూ ఉంటారు. యష్ట్యాం సుదర్శనం ఆవాహయామి, ఏదైతే దారుగా ఒక కర్రతో పొడవుగా ఉందో ఆ ధ్వజం పైన సుదర్శన వారిని ఆవాహనం చేస్తారు. ఆయుష వలయే ధ్వజస్తంభానికి చుట్టూ ఒక లోహంతో రింగులుగా ఉంటాయి. వాటి యందు వాసుకి మొదలుగు సర్పాలందరినీ కూడా ఆవాహనం చేస్తూ ఉంటారు. తంతురజ్జౌ బ్రహ్మ విష్ణు రుద్రాహ అన్నారు. ఏదైతే దర్భతో చక్కగా తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క అడవుల్లో ఉన్నటువంటి అత్యంత పవిత్రమైనటువంటి దర్భను తీసుకుని వచ్చి కొద్ది రోజులు ముందుగానే వారు చక్కగా దానిని నిర్మిస్తారు. ఆ యొక్క రజ్జు అంటారు, అంటే దర్భతో చేసినటువంటి ఆ తాడు యందు బ్రహ్మ విష్ణు రుద్రులను కూడా ఆవాహనం చేస్తూ ఉంటారు. అదేవిధంగా ఆ ధ్వజస్తంభానికి పైన గంటలు మనకు కనిపిస్తూ ఉంటాయి. అందులో అజుమావాహయామి, అజుణ్ణి ఆవాహనం చేస్తూ ఉంటారు. కుషిమాలికాయాం చక్కగా దర్భనంతా కూడా చాపలాగా తయారు చేసి ధ్వజస్తంభానికి చుడతారు. అందులో సరస్వతిని ఆవాహయామి, సరస్వతిని ఆవాహనం చేస్తూ ఉంటారంట. ఆ విధంగా సకల దేవతలందరినీ కూడా ఆవాహన చేసి గరుడాల వారిని చక్కగా వారు ఎగురువేసి దోషాన్ అపనయ అస్మాకం గుణాన్ ఆవహ సర్వ

0: అన్నారు. స్వామి, మేము ఏదైనా దోషాలు చేసినట్లయితే వాటి నుండి మమ్మల్ని రక్షించు అని చెప్పి చక్కగా గరుత్మంతుణ్ణి వారు ప్రార్థించి ఆయనకు ఉపచారాలు చేసి ధ్వజస్తంభం పైన ఎగురువేశారు. అప్పటి నుంచే బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతూ ఉంటాయి. ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కుటుంబ సమేతంగా శ్రీవారి సేవలో చక్కగా పాల్గొన్నారు. స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించి ఆ వేదవేద్యుడి యొక్క ఆశీస్సులు చక్కగా పొంది తర్వాత వాహన సేవలో కూడా వారు పాల్గొన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం ధర్మకర్తి మండలి సభ్యులంతా కూడా, చైర్మన్, ఈఓ గారు, జేఈఓ గారు మొదలు అధికార గణమంతా కూడా స్వామివారి సేవలో తన్మయత్వంతో తదేకంగా చక్కగా స్వామిని సేవించుకుంటూ ఉన్నారు. ఇటువైపున భక్తులంతా కూడా స్వామిని చక్కగా వారు సేవిస్తూ అపరిమితమైనటువంటి ఆనందాన్ని పొందుతూ ఉన్నారు. ఒకవైపున అనేకమైనటువంటి సంగీతము, నాట్యము, గానము ఒకటా రెండా చెప్పడానికి కూడా వీలు లేనంత చక్కగా వారంతా కూడా నిర్వహిస్తూ ఉన్నారు. ఇలాంటి స్వామివారు పెద్ద శేష వాహనాన్ని అధిరోహించి 7 పడగలు ఉన్నాయి ఆ శేషుడికి. ఆ 7 పడగలు ఉన్నటువంటి ఆ పెద్ద శేష వాహనాన్ని స్వామి అధిరోహించి ఇలా వస్తూ ఉన్నారు. సర్పరాజ నమస్తుభ్యం అని ఆ సర్పను ఆయన్ను ఆదిశేషుని కూడా చక్కగా ఆరాధిస్తూ ఉంటారు. అంతేకాదు స్వామికి ఏ సేవ చేసినా కూడా ఆ కంఠంలో స్వామికి చేసేటువంటి కార్యక్రమాల్లో ఒక కంకణం కడుతూ ఉంటారు. ఆ కంకణం పైన సర్పమావాహయామి, ఆదిశేషమావాహయామి, వాసుకీమావాహయామి ఈ విధంగా వారు ప్రతిసారి ఆదిశేషుడు లేనటువంటి కర్తవ్యం ఉండదు. అందుకే మా వెంకటేశ్వర స్వామి వారి యొక్క అష్టోత్తరాల్లో కూడా ఓం అనంత శిరసే నమః, అనంతాక్షాయ నమః అని అనంతుడు స్వామిని సేవిస్తూ ఉంటారంట. ఈ పర్వతమే ఆదిశేషుడు రూపంగా ఉంటుంది. చక్కగా శేషావతారంగా ఉన్నటువంటి ఈ పర్వత శ్రేణిని స్వామి ఆయన ఆదిశేషుణ్ణి కొండగా చేసుకుని అందు నివసిస్తారు. శ్రీభూమిభ్యాం సుఖాసీనం రత్నసింహాసనే శుభే. స్వామివారికి ఎడవైపున శ్రీదేవి అమ్మవారు, కుడివైపున భూదేవి అమ్మవారు, స్వామి మధ్యలో చక్కటి రత్నమయమైనటువంటి ఆభరణాలన్నీ కూడా ధరించినారు. కిరీటములు, వజ్రాభరణాలతో చేసినటువంటి ఎందరో భక్తులు, మహారాజులు, చక్రవర్తులు పరమాత్మ యొక్క ఆ అనుగ్రహానికి లోనై వారు భక్తి ప్రపత్తులతో చేసిచ్చినటువంటి స్వర్ణాభరణాలన్నీ కూడా స్వామివారు చక్కగా ధరించి ఎంతో వయ్యారంగా మాడ వీధులలో వాటిని సింగారించుకొని స్వామివారు మనందరికీ కూడా దర్శనమిస్తూ ఉన్నారు. స్వామి యొక్క మహిమను గురించి, వైభవాన్ని గురించి బ్రహ్మశ్రీ చలపతి గారు ఈ పెద్దశేష వాహన విశిష్టతను గురించి 4 మాటలు ఆకాశవాణి శ్రోతలకు వినిపిస్తారు. విని తరిద్దాం.
1: ఓం నమో వెంకటేశాయ. వెంకటాద్రి సమంస్థానం బ్రహ్మాండే నాస్తి కించన వెంకటేశ సమో దేవో నభూతో నభవిష్యతి. వెంకటాద్రితో సమమైనటువంటి స్థానం బ్రహ్మాండంలో ఎక్కడా కూడా లేదు. దివ్యమైనటువంటి పవిత్రమైన ఈ వెంకటాచల క్షేత్రంలో కలియుగ ప్రత్యక్ష దైవమై కలియుగంలో ఉన్నటువంటి కలి ప్రభావం చేత కలిగే అనేక దోషాలను నివారించి భక్తులందరినీ బ్రోవడానికి స్వామివారు చక్కగా ప్రపన్నజన కల్పద్రోమమై భక్తవత్సలుడై స్వయం వ్యక్త అర్చాస్వరూపంలో అవతరించి ఆశ్రితుల పాలిట కల్పవృక్షమై విరాజిల్లుతూ ఉన్నాడు. అలాంటి స్వామి బ్రహ్మోత్సవాలలో మొదటిరోజు పెద్దశేష వాహనం మీద చక్కగా ఆసీనుడై భక్తకోటిని తరింపజేస్తూ ఉంటే ఆచార్య పురుషులు ఆ స్వామి యొక్క దివ్యమైన వైభవాన్ని ప్రబంధ గానాన్ని చక్కగా కీర్తన చేస్తూ ఉన్నారు. ద్రవిడ వేదంగా కీర్తించేటటువంటి ఆ దివ్య స్తుతులన్నింటినీ కూడా స్వామివారి వైభవాన్ని ప్రకాశింపజేసే స్తుతులతో స్వామిని సంకీర్తన చేస్తూ ఉన్నారు. అలాగే తిరువీధులన్నీ కూడా అనేకమైన భక్త బృందాల చేత విద్యుత్కాంతుల యొక్క దివ్యమైనటువంటి శోభ చేత నానా రకములైనటువంటి విన్యాసముల ద్వారా ఆ పరమాత్మను సేవించి తరించడానికి వచ్చినటువంటి వివిధ రకములైన కళాబృందముల చేత ఆ తిరువీధులన్నీ కూడా నిండిపోయి ఉన్నాయి. గజరాజులు, హయరాజులు, వృషభములు స్వామివారి

ఆహారాన్ని సేవిస్తూ ఉన్నాయి. చక్కగా ఠీవిగా గజరాజులు ముందర నడుస్తూ ఉంటే స్వామివారు వెనక పెదశేష వాహనాన్ని అధిరోహించినటువంటి వాడై భక్తి ప్రపత్తులతో వారు కోలాటలు, అలాగే చక్కటి సంకీర్తనలు, నృత్యములు, గీతములు, వాద్యములు, ఇలా నానా రకములైనటువంటి విశేషముల చేత స్వామివారి వైభవాన్నంతటిని కూడా సంకీర్తన చేస్తూ ఉన్నారు. మరికొంతమంది అయితే స్వామివారి యొక్క ఆ దివ్యమైనటువంటి స్వరూపాన్ని తాము ఆ స్వామిని చూసి తరించి ఆ స్వామి యొక్క దివ్యమైనటువంటి మహిమలన్నింటినీ కూడా తెలిపి వేషధారణలతో చక్కగా స్వామి వైభవాన్నంతటిని కూడా ప్రకటింపజేస్తూ ఉన్నారు. అలా ఆ స్వామివారిని దర్శిస్తే చాలు, స్వామివారిని నిరంతరము కూడా ఏ విధంగా ప్రార్థన చెయ్యాలి అని అంటే, వినా వెంకటేశం ననాథో ననాథ సదా వెంకటేశం స్మరామి స్మరామి, హరే వెంకటేశ ప్రసీద ప్రసీద ప్రియం వెంకటేశ ప్రయచ్చ ప్రయచ్చ అని ప్రార్థన చేస్తారు. ఏమిటయ్యా అంటే, ఎన్ని జన్మలు మారినా ఎన్ని కష్టాలు ఎదురైనా భక్తుల హృదయాలలో ఉన్నటువంటి ఒకే ఒక విశ్వాసం ఏమిటయ్యా అనంటే, వినా వెంకటేశం ననాథో ననాథ, ఆ స్వామి తప్ప వేరొక దిక్కు లేదు, ఆ స్వామిని ఆశ్రయించడం తప్ప మరొక మార్గం లేదు, తనను ఆశ్రయించమని తన యొక్క దివ్య చరణారవిందములను దర్శింపజేస్తున్న అభయహస్తంతో నిరంతరము కూడా దర్శనాన్ని కటాక్షింపజేసేటటువంటి స్వామి, ఆలయంలో నిరంతరము కూడా దర్శించలేనటువంటి వారిని తాను దర్శిస్తానని చెప్పి మాడవీధుల్లో వచ్చి వారిని అనుగ్రహించడానికి తన దర్శనాన్ని వారికి కలిగింపజేయడం కోసమని బ్రహ్మోత్సవాలలో తాను వాహనారూఢుడై స్వామివారు చక్కగా దివ్య దర్శన భాగ్యాన్ని కటాక్షిస్తూ ఉంటారు. బ్రహ్మోత్సవం అనవగానే అద్భుతమైన ఒక దివ్య దర్శన భాగ్యం మనకు కలుగుతూ ఉంటుంది. కళ్ళ ముందర ఒక అద్భుతమైనటువంటి దృశ్యం ప్రత్యక్షమవుతుంది. వాహనాన్ని అధిరోహించినటువంటి సర్వాలంకార భూషితుడైనటువంటి ఆ పరమాత్మ చాలా చక్కగా దివ్యమైన దర్శన భాగ్యాన్ని కటాక్షిస్తూ ఉంటాడు. మంగళవాద్యములు ఆనంద కర్పూర నీరాజనముల యొక్క సౌందర్యములలో ప్రకాశిస్తూ దేదీప్యమానంగా జాజ్వల్యమానంగా ఆ స్వామివారు కమనీయమైన దర్శనాన్ని అనుగ్రహిస్తూ ఉంటే, లక్షలాది భక్తుల గోవిందనామ స్మరణల మధ్య వివిధ వాహనములలో ఆ తిరుమాడ వీధులలో విహరిస్తూ ఉంటారు స్వామి. అలా వాహనాలన్నింటిలో కూడా పూటకొక్క వాహనం మీద విహరిస్తూ భక్తకోటికి ఆనందాన్ని, జ్ఞానాన్ని, ఐశ్వర్యాన్ని, మోక్షాన్ని అనుగ్రహింపజేసేటటువంటి వాడు. అర్చక స్వాముల వారు చక్కగా ఆనంద నీరాజనాన్ని దర్శింపజేస్తూ ఉన్నారు. ఆ కమనీయ సుందర దృశ్యాన్ని చూసి, ఆ మనోహరమైనటువంటి దృశ్యము, చక్కగా అలంకరింపజేసినటువంటి వజ్రాల కిరీటము, ఆభరణముల యొక్క సౌందర్యము, పట్టు పీతాంబరములు, అలాగే గజపుష్పమాలలను ధరింపజేసినటువంటి ఆ స్వామి యొక్క వైభవము, వేదవేద్యుడైనటువంటి పరమాత్మ యొక్క వైభవాన్ని వేద పండితులందరూ కూడా చక్కగా పారాయణ చేస్తూ స్వామి వెంట వస్తూ ఉండగా, బాజాభజంత్రీల నడుమ, వాద్య విశేషముల నడుమ, ఒకవైపు విద్యుత్ దీపాల వెలుగులు, మరోవైపు మంగళవాద్యముల నాదము, చుట్టూ కూడా లక్షలాది భక్తుల గోవిందనామస్మరణ, మధ్యలో దివ్యాభరణములతో అలంకరింపబడినటువంటి ఆ స్వామి, ఆహా ఎంత వైభవము! మనోహరమైన, కమనీయమైన, రమణీయమైన దృశ్యాన్ని స్వామి దర్శింపజేస్తూ తనను ఆశ్రయించి తరించమని తన దర్శన భాగ్యాన్ని కటాక్షింపజేస్తూ ఈ వెంకటాచల క్షేత్రంలో ఆర్తితో తనను ఆశ్రయించినటువంటి వారందరినీ కూడా కటాక్షించి అనుగ్రహింపజేస్తానని చెప్పి తెలియజేయడం కోసమని స్వామివారు చక్కగా పెద్దశేష వాహనాన్ని అధిరోహించినటువంటి వాడై తిరువీధుల్లో విహరిస్తూ తన దివ్యత్వాన్ని ప్రకటింపజేస్తూ ఉన్నారు. అలాంటి పెద్దశేష వాహనాన్ని అధిరోహించినటువంటి స్వామి అంటే, ఇక్కడ మహావిష్ణువుతో ఆదిశేషునికి ఉన్నటువంటి విడదీయరానటువంటి అనుబంధాన్ని ప్రకటింపజేస్తూ ఉన్నారు. ఆ కమనీయమైనటువంటి సేవా భాగ్యాన్ని పొందిన ఆదిశేషుని యొక్క దివ్య వైభవము, అలాగే భగవంతుని శేషశాయిత్వాన్ని, జీవాత్మ పరమాత్మ సంబంధాన్ని, శేషశేషిభావాన్ని, వీటన్నింటినీ కూడా చక్కగా తెలియజేస్తూ ఉన్నారు. ఇక్కడ శేషుడంటే ఏమిటయ్యా అనంటే, సమస్తము లయమైపోగా మిగిలినటువంటిది ఏదో అదే శేషత్వము. మనలో ఉన్నటువంటి అహంకారాదులన్నీ కూడా నశించిపోతే ఏదైతే మిగిలి పరమాత్మను దర్శించాలి అనేటటువంటి కాంక్ష ఉంటుందో అదే శేషత్వంగా చెప్పారు. అలా శేషుడు అనంతత్వానికి ప్రతీక. స్వామి శేషతల్పశాయి, ఆయన కొలువై ఉన్నటువంటి శిఖరము శేషాద్రి శిఖరము.
శేషాద్రి శిఖర రత్నమై వెలుగు.

0: పొందుతున్నటువంటి పరబ్రహ్మ ఆ శేషవాహనం మీద చక్కగా దర్శన భాగ్యాన్ని కటాక్షింపజేస్తూ ఉన్నాడు. ఉత్సవమూర్తి ఉభయ దేవేరులతో మలయప్ప స్వామి స్వర్ణాలంకృత వాహనంపై ఆసీనుడై తిరువీధుల్లో విహరిస్తూ భక్తకోటిని అనుగ్రహింపజేస్తున్నటువంటి ఆ పరమాత్మ వైభవాన్ని కీర్తన చేస్తూ అంటారు, శ్రీ సతీష దేవ శ్రితజన రక్షక భక్తిందలతు నిన్ను శక్తి కొలంది కరుణ చూపి మమ్ము కాపాడు నిత్యంబు శేషశైలవాస శ్రీనివాస. ఓ శ్రీనివాస పరమాత్మ పరంధామ ఉభయ దేవేరులతో శేషవాహనంపై చక్కగా దర్శనాన్ని కటాక్షిస్తున్నటువంటి ఓ స్వామి శ్రీ సతీష శ్రితజన రక్షక ఆశ్రితులను అందరినీ కూడా అనుగ్రహింపజేసేటటువంటి వాడవు కదయ్యా, నిన్ను ఆశ్రయించినటువంటి వారిని అనుగ్రహిస్తాను అని చెప్పి వెంకటాచల క్షేత్రంలో కొలువైనటువంటి వాడవే, భక్తిందలతు నిన్ను శక్తిం కొలది, నాకు ఏ శక్తి ఉన్నదో నా శక్తికి తగిన విధంగా నా సామర్థ్యానికి తగిన విధంగా భక్తి శ్రద్ధలతో నిన్ను కొలుస్తానయ్యా, నా భక్తి ఎంత అల్పమైనా దాన్ని స్వీకరించు, అల్పమైనటువంటి ఆ భక్తితో పత్రమో పుష్పమో ఫలమో సమర్పిస్తే అలాంటి ఆ భక్తితో సమర్పించినటువంటి దాన్ని స్వీకరించు అని చెప్పి వేడుకుంటే భక్తుని దగ్గర ఆ భగవంతుడు ఏం కోరుకుంటాడు, ఇంతకంటే కావలసినటువంటి భక్తి, ఏ సంపదను కానీ ఏ వైభవాన్ని కానీ ఆశించడు ఆయన, నిష్కల్మషమైనటువంటి భక్తిని కోరుతాడు. కనుక భక్తుడు తనకు ఉన్నటువంటి దాన్నే పరమాత్మకు సమర్పిస్తాడు, అలాంటి భక్తిభావంతో నన్ను ఆశ్రయించండి అని చెప్పి శేషశేషి భావాన్ని ప్రకటింపజేస్తూ శేషవాహనారూఢుడైనటువంటి పరమాత్మ పెద్ద శేషవాహనం మీద చాలా చక్కగా అలంకరింపజేసినటువంటి ఆ ఆభరణముల చేత సర్వాలంకార భూషితుడైనటువంటి పరమాత్మ ఏడు పడగల నీడలో ఉభయ దేవేరులతో చక్కటి పూలమాలలన్నీ కూడా అలంకరింపజేస్తూ ఉంటే తన పాదములను దర్శింపజేస్తూ ఆ పాదములను ఆశ్రయించి తరించమని అపారమైన కరుణాకటాక్షాన్ని ప్రసరింపజేస్తూ స్వామివారు దివ్య దర్శన భాగ్యాన్ని అనుగ్రహింపజేస్తూ ఉన్నారు. ఈ దృశ్యమంతా కూడా ఆ గోవిందనామస్మరణ మధ్య స్వామివారి యొక్క కమనీయమైనటువంటి దృశ్యము మాటల్లో మనం వర్ణించలేము. అద్భుతమైనటువంటి ఆ పరమాత్మ యొక్క దివ్యమైనటువంటి స్వరూపాన్ని ఉత్సవే దర్శనం పుణ్యం శ్రీనివాసస్య షాంగిణ అని ఆ ఉత్సవంలో పరమాత్మ యొక్క దివ్యమైనటువంటి దర్శనం సకల విధములైనటువంటి పాపరాశిని కూడా నశింపజేస్తుంది. అంతేకాదు శ్రీనివాసుని యొక్క దర్శనము పుణ్యప్రదము అని కూడా కీర్తించబడింది. ముక్కోటి దేవతలు కూడా ఒక్కటై ఈ బ్రహ్మోత్సవాలను వీక్షించేందుకు తిరుమల గిరులకు వెంచేస్తారు అని ప్రతీతి. అలా లోక కళ్యాణానికై వైకుంఠాన్ని విడిచి వచ్చినటువంటి స్వామి వెంకటాద్రిపై వెలిసినటువంటి పరంధాముడు భక్తులను తరింపజేయడం కోసం తాను ఈ బ్రహ్మోత్సవాలలో చక్కటి దర్శన భాగ్యాన్నంతటిని కూడా కటాక్షింపజేస్తూ ఉంటాడు. సాధారణంగా ఆలయంలో ఉన్నటువంటి మూలమూర్తిని దర్శించుకోవడానికి భక్తకోటి వెడుతూ ఉంటారు, కానీ బ్రహ్మోత్సవ శోభ ఏమిటయ్యానంటే బ్రహ్మోత్సవ సమయాలలో స్వామివారు తమ వద్దకే విచ్చేసి తనను దర్శించమనేటటువంటి అపూర్వమైనటువంటి భాగ్యాన్ని అనుగ్రహింపజేస్తూ ఉంటారు. అలా స్వామి చక్కగా ఆ తిరువీధుల్లో పెద్ద శేష వాహనం మీద చక్కగా ముందుకు మెల్లమెల్లగా వాహన మండపం నుంచి కదులుతూ అక్కడ నుంచి స్వామివారు మెల్లమెల్లగా వస్తూ భక్తకోటిని అంతటిని కూడా తరింపజేస్తూ ఉన్నారు. అలాంటి పెదశేష వాహనం యొక్క విశేషాలను వైభవాలను మరిన్ని మనం మధుసూదన్ గారి ద్వారా తెలుసుకుందాం.
1: ఎస్శేష సతతం సహస్రపణవాన్ ఏకేన మూర్ధనావహన్ బ్రహ్మాండాని బహూని పంకజదళప్రాయేణ విభ్రాజితే తం శేషం దధతం స్వవామచరణే సన్నూపరాభం ముదా తార్క్ష్యాంగోపరి సంస్థితం సురయుతం శ్రీవేంకటేశం భజే అని మనకు శాస్త్రం చెప్తూ ఉన్నది. స్వామివారు ఈనాడు ఆ ఆదిశేషుణ్ణి అధిరోహించి వస్తూ ఉన్నారంటే ఆదిశేషుడు ఎలాంటి ఆనందాన్ని పొందుతున్నాడు అనేటువంటి విషయం ఈ శ్లోకం ద్వారా మనకు తెలుస్తుంది. ఎస్శేష సతతం సహస్ర ప్రణవాన్, మనకిక్కడ ఆదిశేషుడికి ఏడు పడగలు కనిపిస్తూ ఉన్నాయి, కానీ పదకవిత పితామహులు హనుమాచార్యుల వారు 10,000 శేషుల పడగలమయము అని చెప్పి చక్కగా స్తుతించినారు. అంటే ఆ స్వామిని ఎలా దర్శిస్తే మనకు అలా కనిపిస్తూ ఉంటారంట. ఒకరికేమో వెంకటేశ్వర స్వామిగా, ఇంకొకరికేమో మరో దైవంగా కృష్ణ పరమాత్మగా, మరొకరికి రామచంద్ర ప్రభువుగా, అందరూ కూడా ఈ పరమాత్మలో మనకు దర్శనమిస్తూ ఉన్నారు. బ్రహ్మాండాన్ని బహువుని పంకజల ప్రాయం విభ్రాజితే అన్నారు. స్వామిని తన శిరస్సును ధరించుకోవడం వల్ల ఆదిశేషుడు ఈ భూములాంటి బ్రహ్మాండాలన్నీ కూడా ఒక తామర పువ్వులో ఉన్నటువంటి రేకులాగా భావిస్తూ ఉన్నారు, అవలీలగా మోస్తూ ఉన్నారంట. అలాంటి స్వామి ఆదిశేషుని ఆవా

0: ఆయన మాత్రం వినమ్రంగా 7 పడగలు మాత్రమే ధరించి ఈ శేషాద్రిపైన మనకు దర్శనమిస్తూ ఉన్నారు. సర్పరాజ నమస్తుభ్యం ఆదిశేష నమోస్తుతే శయ్యాసనాది రూపైశ్య స్వామినం సేవితే భవానని సాంప్రదాయకులంతా కూడా పెద్దలు చెప్తూ ఉంటారు. ఓ స్వామి, తమరికంటే గొప్ప భక్తుడు ఉన్నాడా? ఎప్పుడూ కూడా ఆ పరమాత్మకు మీరు దగ్గరగా ఉంటారు కదా అని చెప్తూ ఉన్నారు. అందులో వెంకటాచలం, ఈ వెంకటాచలం అంటే వేమంటే పాపములు, కటహ అంటే పోగొట్టేటువంటిది. ఈ యొక్క కొండకు, తిరుమల క్షేత్రానికి వచ్చినటువంటి ప్రతి భక్తుడికి వారు బాల్య యవ్వన కౌమార దశలలో చేసిన అజ్ఞానం చేత, జ్ఞానం చేత చేసిన పాపాలన్నీ కూడా నశిస్తాయంట. కలవు స్మరణాన్ముక్తి, కలవు దర్శనాన్ముక్తి అన్నారు. కలియుగంలో ఈ స్వామిని దర్శిస్తేనే చాలు, మన యొక్క పాపాలన్నీ కూడా తొలగిపోయి మోక్షాన్ని స్వామి ప్రసాదిస్తారు. రాలేనటువంటి వారు ఈ విధంగా అనేక ప్రసార మాధ్యమాల ద్వారా ఆ పరమాత్మ యొక్క వైభవాన్ని వింటే కూడా వారి పాపాలన్నీ కూడా తొలగిపోతాయి. స్మరణాన్ముక్తి అన్నారు. లేక స్మరించినా సరే వారికి భగవంతుని యొక్క అనుగ్రహం చక్కగా లభిస్తుంది. ఈ బ్రహ్మోత్సవాలు సాక్షాత్ బ్రహ్మదేవుడే నిర్వహిస్తూ ఉంటారంట. దానికి ప్రతీకగా స్వామివారి యొక్క వాహనానికి ముందు ఒక రథం వెళుతూ ఉంటుంది. దానికి బ్రహ్మరథము అని పేరు. అందులో ఏ మూర్తి మనం కనిపించరు కదా అంటే లేదు. అందులో బ్రహ్మగారు ఆవాహనమై ఈ తిరుమాడ వీధులలో విహరిస్తూ ఇక్కడ స్వామివారి యొక్క సేవకు అన్ని సౌకర్యాలు ఉన్నాయా లేవా అని చెప్పి వారు పరిశీలిస్తూ ఉంటారంట. అందుకే ఈ తిరుమల క్షేత్రంలో దేవతలంతా కూడా మర్త్యా మనుష్య భవనే మతిమాశ్రయంతేని మానవుల రూపంగా విచ్చేసి ఎల్లప్పుడూ కూడా పరమాత్మను సేవించుకుంటూ ఉంటారు. అపార కారుణ్య ఔదార్య సౌశీల్య వాత్సల్య సౌశీల్య స్వామిత్వ సౌలభ్యాది అనంత గుణములతో స్వామి ఈ క్షేత్రంలో ఎల్లప్పుడూ కూడా మనకు దర్శనమిస్తూ ఉంటారు. అనంత శిరసే నిత్యం అనంతాక్షాయ తేనమ అనంత చరణాయాథ శ్రీశీల నిలయాయిచాని ఎప్పుడూ పరమాత్మను పొగుడుతూ ఉంటుంది శాస్త్రము. ఆ విధంగా స్వామిని ఈ పరవాసుదేవుడిగా మనం భావిస్తూ ఉంటాం. స్వామి అనంతమైనటువంటి కళ్యాణ గుణసంపన్నుడు. అందుకే దాసభూత స్వతసర్వే ఆత్మనః పరమాత్మనః అతోహమపి తే దాసః ఇతిమత్వా నమామ్యహమని మంత్రరాజ స్తోత్రంలో స్వామిని చక్కగా పొగుడుతూ ఉంటారు. ఇంతమంది భక్తులను చూసిన తర్వాత ఎవరికి భక్తిభావం కలగదు? ఈ యొక్క భక్తికి, ఈ యొక్క ఈ భక్త సమూహంలో పరమాత్మను ఏ విధంగా సరే మనం స్తుతించినా, స్తోత్రం చేసినా, లేక స్వామిని పొగిడినా, స్వామిని దర్శించినా, ఏ చిన్న పని చేసినా సరే అది కైంకర్యంగా భావిస్తూ ఉంటాం. వారి యొక్క వారిని పరమాత్మ ఎల్లప్పుడూ కూడా అనుగ్రహిస్తూ ఉంటారు. వైకుంఠంలో భగవంతుడు పరవాసుదేవుడు అనేటువంటి పేరుతో ధర్మాధిపీఠాన్ని అధిరోహించి ఉంటారంట. ఆ ధర్మాధిపీఠానికి 8 కాళ్ళు ఉంటాయి. ఆ పీఠమే ఆదిశేషుడిగా మనకు శాస్త్రమంతా కూడా చెప్తూ ఉన్నది. అలాంటి స్వామి చక్కగా ఆదిశేషుని అధిరోహించి మెల్లగా హాయిగా ఈ విద్యుత్ కాంతుల మధ్య, భక్తుల యొక్క గోవింద నామస్మరణ మధ్య స్వామి ఇప్పుడే పరమటం వాటి వీధిలోకి స్వామి ప్రవేశిస్తూ ఉన్నారు. అర్చకులంతా కూడా పరమాత్మను చక్కగా సేవించుకుంటూ ఉన్నారు. మరోవైపున ఈ ఋగ్వేదము, యజుర్వేదము, సామ అథర్ణ వేదాలన్నీ కూడా చక్కగా పారాయణం జరుగుతూ ఉన్నది. ఈ తిరుమల క్షేత్రమంతా కూడా ఆ భగవంతుని యొక్క నామాన్ని, ఆ గోవింద నామాలతో మారుమరుగుతూ ఉన్నాయి. ఈ యొక్క వాహన సేవన గురించి మనం కాస్త కొన్ని విషయాలు తెలుసుకుంటాం.
1: 7 కొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. 4 వేదములకు ప్రతీకలైనటువంటి 4 మాడవీధులలో చక్కగా స్వామివారు వైభవమైన దర్శనాన్నిస్తూ ఉన్నారు. పరమాత్మ తాను మలయప్ప స్వామిగా శ్రీశక్తి భూశక్తి సమేతమై దర్శనాన్ని కటాక్షించేటటువంటి దివ్య దర్శన భాగ్యం అనుగ్రహింపజేస్తూ ఉన్నారు. ఇక్కడ స్వామివారి దివ్యమంగళ విగ్రహం, అలంకరింపజేసినటువంటి ఆభరణములు, వజ్రకిరీటము, గజపుష్పమాలలు, పట్టువస్త్రములు, తిరునామము, ఇవన్నీ కూడా దేదీప్యమానమైనటువంటి స్వయం ప్రకాశకుడైన పరమాత్మ యొక్క సౌందర్యాన్ని ద్విగుణీకృతం చేస్తున్నాయా అన్నట్టుగా ప్రకాశిస్తూ ఉంటే, స్వామివారి ముఖంలో ప్రశాంతమైనటువంటి ఆ చిరునవ్వు, కరుణామయమైనటువంటి ఆ దృక్కులు భక్తుల హృదయాలన్నింటినీ కూడా ఆకట్టుకుంటూ ఉన్నాయి. శ్రీవారి వామభాగంలో శ్రీదేవి అమ్మవారు, అలాగే మరోవైపు భూదేవి అమ్మవారితో స్వామి దర్శనాన్ని కటాక్షిస్తూ ఉంటున్నారు అంటే ఇక్కడ సంపదలు, శుభాలు, మంగళాలు, అలాగే ఈ భూదేవి

0: క్షమ, మాతృత్వము, సహనం అనేటటువంటి గుణాలను తెలియజేస్తూ ఉన్నది. అలాంటి దివ్య దర్శన భాగ్యాన్ని కటాక్షింపజేస్తూ సకల సంపదను అనుగ్రహింపజేస్తూ ఆధారభూతమైనటువంటి ఆ భూమిని కూడా చక్కగా, భూదేవిని కూడా తాను ధరించినటువంటి వాడై మలయప్ప స్వామి ఉభయదేవేరులతో తాను వైభవంగా ఈ తిరువీధుల్లో విహరిస్తూ ఉన్నారు. ఇక్కడ స్వామివారు పరమాత్మతత్వాన్ని అనుగ్రహింపజేస్తూ ఉంటే శ్రీదేవి కరుణా సంపద మంగళములకు ప్రతీక కాగా, భూదేవి సహనశక్తి క్షమాగుణానికి ప్రతీక అయి, శేషుడు తాను భక్తికి, సేవారక్తికి, శరణాగతికి, తాను ఆర్తత్రాణ పరాయణుడైనటువంటి ఆ పరమాత్మ యొక్క దివ్యమైనటువంటి వైభవాన్నంతటినీ కూడా ప్రకటింపజేస్తున్నటువంటి విధంగా ఆ తిరువేదులలో విహరింపజేస్తూ ఉన్నాడు స్వామివారిని. చక్కగా ఉభయదేవేరులతో తనను ఆశ్రయించినటువంటి భక్త కోటినంతటినీ కూడా కటాక్షిస్తూ తరింపజేస్తున్నటువంటి ఆ పరమాత్మ యొక్క దర్శనము మనకు అనేక విధములైనటువంటి సౌభాగ్యాలను, అలాగే పరమాత్మ యొక్క దివ్యమైనటువంటి వైభవాన్ని కటాక్షింపజేస్తూ ఉంటుంది. అలాంటి ఆ శేషవాహనము మనకు నిరంతరము కూడా, అంటే శ్రీహరిని కటాక్షించమని వేడుకున్నటువంటి వారందరినీ కూడా నిరంతరము కూడా తాను ఉండి రక్షిస్తాననేటటువంటి భావన, అలాగే శేషశేషి భావాన్ని దాస్యభక్తికి నిదర్శనంగా ఉన్నటువంటి ఆ పరమాత్మ యొక్క దివ్య వైభవం అంతా కూడా ప్రకటింపజేస్తూ ఉన్నటువంటి వెంకటాచల క్షేత్రంలో మొదటి రోజు పెద్ద శేష వాహనాన్ని అనుగ్రహించినటువంటి ఆ పరమాత్మ వైభవాన్ని తలుచుకుందాం. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద.
1: కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. ఈ విధంగా భక్తులంతా కూడా పరమాత్మను చక్కగా స్తుతిస్తూ సకల లోకాలకు మంగళాలను చేకూర్చేటువంటి మంగళకరమైనటువంటి ఆ ఉభయ దేవేరులతో స్వామి ఈ విధంగా మనకు దర్శనమిస్తూ ఉన్నారు. ఓం నమో వెంకటేశాయ.
2: మీరు ఇంతవరకు తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలలో భాగంగా పెద్దశేష వాహన సేవపై ప్రత్యక్ష వ్యాఖ్యానం విన్నారు. వ్యాఖ్యాతన శర్మ, శ్రీ పివి చలపతి, నిర్వహణ శ్రీ ఎం సుధాకర్ మోహన్, సాంకేతిక సహకారం శ్రీ ఈ నాగమునయ్య, శ్రీ కె శ్రీనివాసులు, శ్రీ పి మహేంద్రన్. ఈ కార్యక్రమం ఆకాశవాణి తిరుపతి కేంద్రం నుండి వెలువడింది.

సౌజన్యంతో ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి వెలువడింది. విజయవాడ కేంద్రం ద్రౌపది స్వయంవరం హరికథ వింటారు కథకురాలు శ్రీమతి ఎం మునిలక్ష్మి.

గజాననం భూతగణాధి సేవితో కపిత్త జంబూఫలచారు భక్షిణ ఉమాసుతం సో.

గోవింద, ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద, హర పార్వతీపతయే హర హర మహాదేవ శంభో శంకర. ఆకాశవాణి శ్రోతలకి అభినందన మందారములు అర్పించుకుంటూ నేటి సత్కథ మహాభారతంలోని ద్రౌపదీదేవి స్వయంవరం. మహాభారతంలో నలుగురు కృష్ణులు, కృష్ణాని వీరవ్యాసుల వారు, కృష్ణాని శ్రీకృష్ణ పరంధాముల వారు, కృష్ణాని అర్జునుడు, కృష్ణాని వీరవ్యాసుల వారు. ఈ నలుగురు కృష్ణులు కూడా నాలుగు స్తంభాల వలె ఉండి మహాభారత చరిత్రను నడిపించేటువంటి మహారసైకమూర్తులు. నారాయణ నమస్కృత్య నరంచైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయము ధీరయేత్. మహాభారతానికి జయము అని పేరు. మహాభారతాన్ని వింటే

అపజయము అనేది తన జీవితంలో ఉండదు, నా భూతో నా భవిష్యత్తు. అటువంటి మహాభారతంలోని ముఖ్య కథానాయకి ద్రౌపది అమ్మవారు. అటువంటి అమ్మవారి యొక్క స్వయంవరం ఆస్వాదించి ఆలకించి స్వామి కృపాకటాక్షమును పొందాలని కోరుకుంటూ కథాగానమును ప్రవేశిస్తున్నాము.

వచ్చుట సహజము. ద్రౌపది స్వయంవరము స్వయంవరము స్వయంవర. కాంపిల్య నగరాన్ని పరిపాలిస్తున్నాడు మహానుభావునైనటువంటి ద్రుపద మహీపతుల వారు. అతని భార్య కోకిలాదేవి ప్రతినిత్యము కూడా భర్త సేవనంలో నిమగ్నత పొందుతూ పతిర్విహి దైవతం నార్యాహ పతిర్బంధ పతిర్గతి ప్రాణైరపి ప్రియం తస్మాత్ భర్తుకు కార్యం విశేషత వసామి నారీషు పతివ్రతాసు కళ్యాణి శీలాసు విభూషితాసు సౌభాగ్యయుక్త సుగుణానితాసు. సుగుణములో అనుకూలవతి అయి సర్శీలవతి అయి గుణవతి అయి అపురూపవతి అయి సౌందర్యవతి అయి వచ్చినటువంటి అతిథి అభ్యాగతులను ఆదరిస్తూ సేవిస్తూ తరిస్తూ జీవనాధారాన్ని సాగించగా సంతాన భాగ్యము చాలా కాలంగా సంప్రాప్తించలేదు. శర్వరీ దీపికో చంద్ర ప్రభాతో దీపికో రవి త్రైలోక్య దీపికో ధర్మ సుపుత్ర కులదీపక అన్నారు. పగలు ప్రకాశింపచేసేవాడు సూర్యుడు అయితే, రాత్రుల ప్రకాశింపచేసేవాడు చంద్రుడు అయితే, ముల్లోకాలు ఉద్ధరింపచేసేది ధర్మము అయితే, కులాన్ని ఉద్ధరింపజేసేవాడు సుపుత్రుడు. అపుత్రస్య గతిర్నాస్తి. ఎందుకంటే కామజన్మ కారణజన్మ కర్మజన్మ సంతానాలు మూడు విధానాలు కదా. కామజన్మ వివాహం అవగానే కలుగుతూ ఉంటుంది, కారణజన్మ కలగడం చాలా కష్టం, కర్మజన్మ చెవిటివాడో గుడ్డివాడో మూగివాడో రోగిష్టివాడో జన్మించి వాడు ఏడుస్తూ వాణ్ణి కన్నటువంటి తల్లి తండ్రులు కూడా ఏడుస్తూ చిరకాలంగా బాధపడుతూ ఉంటారే, అటువంటిది కర్మజన్మ. కారణజన్మ కలగాలంటే ఎన్నో తీర్థయాత్రలు ఎన్నో వ్రతాలు ఎన్నో నోములు ఎన్నో జపతపాలు ఎన్నో దానాధర్మాలు.

చేస్తే గాని కరణ జన్మ కలగదు. ఒక వివేకానందుడు, ఒక హరిశ్చంద్రుడు, ఒక ప్రహ్లాదుడు, ఒక మార్కండేయుడు, ఒక ధ్రువుడు, ఒక త్యాగరాజస్వాముల వారు, అలాగే ఒక అన్నమాచారుల వారు, ఇటువంటి వారందరూ కూడా కారణ జన్మ. అలాంటి జన్మ కలగాలంటే తల్లి తండ్రుల వారు పురాకృత పుణ్య విశేషము అనంతంగా ఉండాలి కదా సుమా. కనుక ద్రుపద మహీపతికి పుత్రకామేష్టి యాగము చేసి సంతానాన్ని కనాలని కోకిలాదేవి యొక్క సహాయము చేత పుత్రకామేష్టి యాగాన్ని ఆరంభం చేశాడు ద్రుపద మహీపతుల వారు.

యాచమునీంద్రునియాచైకత్వమున వరకోకిలాదేవి పత్నిగా పుత్రకామే ఏష్టి సల్

అగ్ని నుండి దృష్టజ్యుమ్నుండను సుతుండు కృష్ణయను సుతయు జన్మిరి అంత పరిణయమయు స్కూరాలయ్యున్న సచివ ముఖ్యులగని ధృపదరా

ద్రుపద మహారాజు గారు పుత్రకామేష్టి యాగము చేయగా కులగురువైన యాచమునీంద్రుల వారి యొక్క ఆధ్వర్యంలో అత్యద్భుతంగా అమోఘంగా నిర్విఘ్నంగా జరిపించగా ఆ హోమగుండములో నుండి చక్కగా 18 సంవత్సరాల వయస్సుతో కరవాలముతో కోదండముతో కిరీటముతో మంచి అగ్ని తేజోవంతుడై ఒక మగపిల్లవాడు ముందుగా ఉద్భవించాడు, లోకోద్ధారకుడయ్యాడు. అనంతరము 16 సంవత్సరాల వయస్సులో నిత్య నూతన యవ్వనముతో నల్ల కలువల సుగంధాల పరిమళాలతో చక్కగా బంగారు ఆభరణాలతో పట్టు వస్త్రములతోటి ఆ అగ్నిగుండము నుండి ఒక మహాతల్లి ఉద్భవించింది. ఎలా ఉంది మహాతల్లి? మేఘమద్యంబున వెలువడి వెలసించు క్రొక్కారు మెరుంగు తెరుంగులాగున మృగధర మండలము నిర్గమించి చెరించు మృగమ్ము చందంబున కమలభవ నర్తకుండెత్తిన అవనిక మరుగు దెరలి పొడసూపున మోహినీ దేవత కైవడి దేవదానవ సంఘాత కరతల సవ్యాప సవ్య సమాకృష్యమాన పన్నగేంద్ర పాశ పరీవలయిత పరిభ్రాంత మంధరాచల మంధాన ఘుమఘుమాయిత మహార్ణవ మధ్యమును చనుదించు ఇందిరాసుందరీ వైభవంబున బహువిధ ప్రభాభాసమానయై ఇందుధర గేహినీ మందిరంబు విలువడిన మానస కాసార హేమ కమల కానన విహార మంద మరాళము భంగి మందగ

జ్ఞానము వచ్చు సరస్వతి పార్వతి మువ్వురు అమ్మల ఏకమై నల్ల కలువల సౌగంధ పరిమళమై శ్రీకృష్ణ మోహిని అవతార రూపమై సమస్త దేవతాశక్తి స్వరూపమై ద్వాపరయుగ శక్తియై కురువంశ అధర్మ వినాశకర్తయై ధర్మస్థాపన కర్తయై యజ్ఞగుండము నుండి అగ్ని తేజస్వి అయి ఉద్భవించింది మన కథానాయకి అమ్మవారు. జాయ లక్ష్మీ రమణ గోవింద గోవింద. అనంతరము వారిరువురికి మగపిల్లవాడికి దృష్టద్యుమ్నుడు అని నామకరణంబు సల్పి ఆడపిల్లకి నీలమేఘ ఛాయ శరీర వర్ణముతో ఉన్నది కాబట్టి కృష్ణ అని నామకరణంబు సలిపి ద్రుపద మహారాజు గారి కుమార్తె కనుక ద్రౌపది అని పేరు పెట్టి అల్లారు ముద్దగా చిన్నారుల్ని తల్లిని పెంచి పెద్దదాన్ని సాగించగా పుట్టిన మూడవ రోజే స్వయంవరాన్ని ఆరంభం చేసి తన కులగురువైనటువంటి ఆ యాచ మునీంద్రుల వారితోటి ఇలా అంటున్నాడు, గురువర్యా

గురువర్యా, ద్రౌపదీదేవిని పాండవులకి ఇవ్వాలని నా చిరకాల వాంఛ. కానీ పాండవులు దగ్ధులైనారు రాక్షాగ్రహంలో లోకం వదంతి. మరి ఇప్పుడు ఎట్లు పెరవాని కోసం కదూ, ఎవరికి ఎలా ఇవ్వగలను నేను అనగానే కులగురువులన్నారు, ద్రుపదరాజా, పాండవులు మరణించేవాళ్ళు కాదయ్యా, అజరామరణ కరుణులు పాండవులు. వీరులు ధీరులు, గంభీరులు, శౌర్య ధైర్య బలవంతులు. పైగా శ్రీకృష్ణాను యొక్క అనుగ్రహాన్ని సంపూర్ణముగా పొందినటువంటి పరమ భక్తులయ్యా పాండవులు. వాళ్ళకు మరణము లేదు, అయితే ఎక్కడ ఉన్నారో మాత్రం నాకు తెలియదు. పాండవులు జీవించే ఉన్నారు. ఓ పని చేయి, కుల మత వర్గ భేదములు లేకుండా ద్రౌపదీదేవి స్వయంవరమని నానాదేశములకు ఆహ్వానం పంపించు. ఎక్కడ ఉన్న పాండవులు తప్పకుండా వస్తారు. అసలు పార్థుడికి ఎందుకు ఇవ్వాలనుకున్నాడండి ద్రుపదరాజుగారు? పుత్రకామేష్టి యాగము చేసి ఎందుకు కన్నాడు? అంటే ద్రుపద మహారాజు తండ్రి పురుష మహారాజు, ద్రోణాచార్య మహర్షి యొక్క తండ్రి భారద్వాజ మహర్షి, ఇరువురు కూడా ఒకే కొలను గట్టి మీద కూర్చొని తపస్సు చేస్తూ ఉండగా అదే సమయంలో వారి యొక్క తపోభంగము చేయడానికి దేవలోకం నుంచి ఘృతాచిని అనేటువంటి ఒక అప్సరస భూలోకమునకు విచ్చేసి నాట్యమాడగా ఆ తల్లిని సందర్శించేటువంటి ఇరువురికి కూడా వీర్యస్ఖలనము జరిగింది. అప్పుడు తన యొక్క తేజస్సును ద్రుపద మహారాజు రెండు పాదాల మధ్య కప్పిపుచ్చాడు కాబట్టి, రెండు పదముల నుంచి ఒక అబ్బాయి ఉద్భవించాడు కాబట్టి ద్రుపద, ద్విపద, ద్విపద అని పేరు పెట్టారు. ఇక భారద్వాజ మహర్షుల వారు తన యొక్క తేజస్సును ఒక ద్రో

ఆకారముగా ఉన్నటువంటి దొప్పలో దాచిపెట్టాడు కాబట్టి ఆ దొప్ప నుంచి ఒక అబ్బాయి పుట్టాడు. కనుక ద్రోణాచార్యుడు అని నామకరణము సల్పి ఇరువురి పిల్లల్ని కూడా భరద్వాజ మహర్షి పెంచి పెద్దవాళ్ళని సాగించగా వివాహ సమయంలో ద్రుపద మహారాజు గారు పాంచాల దేశానికి అధినాయకుడై కోకిలాదేవిని వివాహం చేసుకున్నాడు. అప్పుడు ద్రుపదరాజు అన్నాడు, ద్రోణ, నా తండ్రి గారు కన్నీ వదిలిపెట్టినా నీ తండ్రి గారు నాకులు సకల విద్యలు నేర్పించి వేద వీరాంగ స్మృతి శృతి కావ్య నాటక ఇతిహాస అలంకార విద్యల యందు నేను పరిపూర్ణత్వాన్ని పొందే విధంగా నాకు విద్యను అభ్యసింపచేశాడు, నాకు విద్యను బోధించాడు. నీ తండ్రి రుణాన్ని జన్మ జన్మలకు నేను తీర్చుకోలేను సుమా. ద్రోణ, నీకు ఎన్నడైనా కష్టం కలిగితే అప్పుడు నన్ను అర్థిస్తే నీకు సేవ చేసి నీ తండ్రి రుణాన్ని తీర్చుకుంటాను అని చెప్పగా సంతోషిత స్వాంతులయ్యారండి. చక్కగా ద్రుపదరాజు పాంచాల దేశమునకు అధినాయకుడి రాజ్య పరిపాలన సాగిస్తూ ఉండగా కోకిలాదేవిని వివాహం చేసుకున్నాడు. మరి ద్రోణాచార్యుల వారండి, శరద్వంత మహాముని కుమార్తె అయినటువంటి కృపాచార్య మహర్షి సోదరీమణి అయినటువంటి కృపి అనే అమ్మాయిని వివాహం చేసుకున్నాడు. ఆవిడ మహాశివభక్తురాలు. శివుడంటే మహా ప్రేమ, మహాభక్తి, మహావిశ్వాసం.

0: భర్తకు అనుకూలవతి అయి శీలవతి అయి గుణవతి అయి ఉన్నంతలో దానాధర్మాలు చేస్తూ జీవితాన్ని సాగిస్తూ శివనామ భక్తి కర్తయ్య జీవిస్తూ ఉంది.
1: గిరిచరమణం పంకజ చరణం, గిరిచరమణం పంకజ.

జయ లక్ష్మీ రమణ గోవింద హణ పార్వతీపదయే హర హర మహాదేవ. చక్కగా దైవనామాన్ని గానం చేస్తూ ఉండగా మాస శివరాత్రి సమయంలో పరమశివుడు మాయా బ్రాహ్మణ వేషమున వచ్చి ఆ తల్లి ఇచ్చేటువంటి ఆతిథ్యాన్ని స్వీకరించి ఒక్క ముద్దర భోజనాన్ని అక్కడ పెట్టి ఆ తల్లి శరీరములో ఉన్నటువంటి ఆ పాదం మీద ఉండే మచ్చను చూసి వీర్యస్ఖలనం కాగా శివ తేజస్సును సేవించమని దీవించి వెళ్ళగా పరపురుషుడు కదా అని భావించేటువంటి కృపే దాన్ని తీసుకుని వెళ్ళి వాళ్ళు పెంచుకున్నటువంటి గుర్రానికి పెట్టగా దేనికి భాగ్యమో దేనికి ప్రాప్తమో అది కదా, అది పుణ్యం చేసుకుంది. చక్కగా సేవించగా గర్భం ధరించి నవమాసముల పూర్ణముగా గడిచి చక్కటి మగపిల్లవాడిని ప్రసవించి అది మరణించింది. బిడ్డ గుక్కిడి పాలు లేవు. అప్పుడు బాల్య స్నేహం గుర్తొచ్చింది. తిన్నగా వెళ్ళాడు. బాల్య స్నేహాన్ని గుర్తు చేసి పాలిచ్చే పాడి గోవును అర్థించాడు. ధనమధాంధకారములో మునిగిన ద్రుపద మహారాజు గారికి బాల్య స్నేహాన్ని మరచిపోయాడు. అవమానం చేశాడు. మెడబట్టి బయట గిండించేశాడు. అప్పుడు ద్రోణాచార్యుడు బాధపడ్డాడు. ఓరీ ద్రుపద, ధనముండేవాడుకు ధనముండేటువంటి వాడు రాజ్యం వరకే గౌరవించబడతాడు, విద్య ఉండేటువంటి వాడు విద్యా సర్వత్రా పూజ్యేత్, చక్కగా ఏదో దేశానికి వెళ్ళి ఏ రాకుమారులకు విద్యాభ్యాసమును దానము చేసి ఆ రాకుమారుని ప్రయోజకుని గావించి నిన్ను బంధించి నీ రాజ్యాన్ని కొల్లగొట్టించి నిన్ను ఓడించి నా చరణాల చెంతకు చేర్చుకోకపోతే నేను ద్రోణాచార్యుణ్ణి కాదు అనే శపథాన్ని చేశాడు. కాబట్టి ఈనాడు రాకుమారులైనటువంటి పాండవులకి విద్యాభ్యాసము నేర్పించి గురుదక్షిణగా ద్రుపదుని కోరుకున్నాడు. నాయనా అర్జున, రేణ గురుదక్షిణగా ద్రుపదు బంధించి గురుదక్షిణగా

గురువునొద్ద అభ్యసించినాము. ఒక్క గురువునొద్ద పరము రాజ గర్వాంధకారమున కన్నుగానకతడు ప్రవర్తి.

కొన్నాళ్ళకి ద్రుపద మహారాజు పాంచాల దేశానికి నాయకుడు అయ్యాడు కనుక ద్రుపదుని ఓడించి తీసుకురమ్మని శిష్యుణ్ణి ఆజ్ఞాపించగా పార్థుడు వెళ్ళి ద్రుపదుని బంధించి ఓడించి తీసుకుని వచ్చి గురువుగారి పాదాల చెంత పడవేశాడు. అప్పుడంటాడు, ఓరీ ద్రుపదా,

ఒరే ద్రుపద, పేద బ్రాహ్మణుడెవడు పెద్ద రాజెవడు ఇప్పుడు ఒక్కసారి కళ్ళు తెరచి చూడరా. ఉత్తమ శిక్షణం కోపం మధ్యే ఘటికాద్వయం, అధం అహోరాత్రస్య పాపిష్టే మరణాంతకం. సింగపు గద్దెపై నిలచి చెల్లని కూతలు కూసినట్టిని పొగరడగా పృధాతనయ పోటరి చేతులు తీటవోయే నా భంగ.

ఆ సమయంలో ద్రుపదుణ్ణి అవమానం చేసి పంపించాడు బాల్య స్నేహితుడు కాబట్టి వదిలేస్తున్నా భో అన్నాడు. అప్పుడు పగబట్టాడు. ఏమని, పార్థుడికి భార్యగా ఉండే కూతుర్ని కనాలి, ద్రోణుణ్ణి చంపే కొడుకుని కనాలి అని పగబట్టి పుత్రకామేష్టి యాగము చేసి దృష్టద్యుమ్నుణ్ణి ద్రౌపదీదేవిని కని స్వయంవరమని ప్రకటింపజేశారు. అగ్రహారములో బకాసురుని వధించి భక్తితో ఉన్నటువంటి పాండవులకు కూడా ఆహ్వానం అందగా, వెళ్ళదామా వద్దన్న సందేహంతో ఉండగా వీరవ్యాసుల వారు ప్రత్యక్షమయ్యి, నానాయనా పాండవులారా, మీరు వెళ్ళాలి స్వయంవరానికి. కలకాలము కష్టములు కాపురమొక చోనుండవు, వెలయగ చీకటి పోయిన వెన్నెల వచ్చుట సహజం. కష్టాలు కలకాలం ఉండవు, అలాగని సుఖాలు కూడా కలకాలం ఉండవు. కష్టం వెనుక సుఖము, సుఖం వెనుక కష్టము, పగల తర్వాత చీకటి.

అంటే చీకటి తర్వాత పగలు ఎలా వస్తున్నాయో నాయనా, చీకటి ఉంటేనే వెలుతురు విలువ తెలిసేది, కష్టం ఉంటేనే సుఖం విలువ తెలిసేది, కాబట్టి మీ కష్టాలు తీరాయి, స్వయంవరానికి మీరు వెళ్ళండి అని చెప్పగా, తాతగారి యొక్క అనుజ్ఞ శిరస వహించినటువంటి పాండవులు స్వయంవరానికి బయలుదేరారు. దైవనామాన్ని గానం చేస్తూ పాండవులు చక్కగా గంగాతీరమునకు చేరుకున్నారు. గంగాదేవిని చూసి పృదు గంగాభితరంగ

ఒక్కసారి గంగాదేవిని ప్రార్థన చేశారు. శైవాల కేశ పాశవుల నొప్పిడదాని, ప్రస్ఫుటాంహోజ వక్త్రంబుదాని, తెలిమగ్గ ముచ్చపు దంతపు దాని, అమల డిందీర హాసమ్ముల దాని, హిమ సీత వాత పోతముల దాని, సర్వ పాపములు పొగుటటువంటి గంగా భవానిని సందర్శించి పూర్వీకులకు అర్ఘ్యమిచ్చి చక్కగా పాండవుల బయలుదేరి 3 రోజులు ఉంది స్వయంవర సమయం. దివిటీ వెలిగించుకుని ఉత్కచపుల తీర్థానికి చేరి చక్కగా ధౌమ్యుని సహాయంగా తీసుకుని బయలుదేరి ఒక అరణ్యంలో ప్రవేశించారు. ఆ అరణ్యంలో అంగారపర్ణుడు, అతని భార్య కుంభీనస, భార్యాభర్తలు ఇద్దరు కూడా స్నానకృత్యాలు ఆచరిస్తూ ఉండగా గంధర్వులు కాబట్టి కీలి విలాస క్రీడా విలాసంలో ఉన్నారు. పార్థుడి యొక్క దివిటి వెలుతురు వెళ్ళి భార్య మీద పడగానే అంగారపర్ణుడు అగ్గిల మీద గుగ్గిల వలె భగ్గునమండి అగ్రహోరగ్రుడై, ఓరి మానవాధములారా, ఎవరా మీరెవరా, ఎవరా వచ్చునది.

0: ఎవరా ఎవరా వచ్చునది వచ్చునది వచ్చునది
1: వారే
0: ఒక్కసారి ఓరి మానవాధములారా, ప్రాణముల మీద ఆశ ఉంటే మర్యాదగా అవతలకు పొండు, ప్రాణముల మీద ఆశ లేకుంటే రెండు. అర్ధరాత్రి నడయాడు ఎంత వారలనైనా నిగ్రహింతు మేము అని ఎప్పుడైతే అంటూ ఉండగా అర్ధుడు చూస్తున్నాడు, ధర్మరాజు గారు చూస్తున్నాడు. ఓరీ మూర్ఖుడా, దివా పశ్యతి నవలోక కాకోనక్తిన్న పశ్యతి విద్యావిహీన మూఢానాం దివానక్తిన్న పశ్యతి. ధర్మరాజు అంటాడు అంగార పన్నుడితోటి, అడవులు కానీ గుడులు కానీ నదులు కానీ నదులు కానీ సార్వజనీయములు కానీ అలాగే పుణ్యస్థలాలు కానీ పుణ్యక్షేత్రములు కానీ సముద్రములు కానీ సర్వ మానవులకి సర్వ జీవులకి సమాన హక్కు. ఏ నీ బాబు సమనుకున్న వాడవంటే అసలు నీకు కళ్ళున్నాయా? కళ్ళుంటా జ్ఞానముంటా విధంగా నువ్వు మాట్లాడవు. పగలేమో గుడ్లగోబు కళ్ళు కనిపించవు, రాత్రుల్లో కాకులకి కళ్ళు కనిపించవు. జ్ఞానము లేకుండా ఉంటాడు నీలాంటి మూర్ఖులకి పగలు రాత్రి రెండూ కనిపించదు. అంటే జ్ఞానము లేకుండా ఉండేటువంటి వాడు గుడ్ల గూబ కన్నా కాకి కన్నా హీనమైన వాడు అని అర్థం. మూర్ఖుడా, అడవి నీది సొమ్ము కాదు అని ధర్మరాజు జ్ఞానోపదేశము చెయ్యగా అప్పటికి అంగార పర్ణుడు విర్రవిగుతూ ఉండగా ధర్మరాజు యొక్క ఆజ్ఞ శిరస వహించి పార్థుడు ఆగ్నేశ్వరమున వింట సంధించి ఆకర్ణాంతము లాగి వెయ్యగా అంగార పర్ణుడు మూర్ఛబడ్డాడు. అతని భార్య కుంభీనసి గట్టు మీదకొచ్చి పుట్టము ధరించి అమందానంద కందళిత హృదయముతో చక్కగా ఒక్కసారి రెండు కళ్ళ నిండా నీళ్లు నింపుకొని ఇలా అంటూ ఉన్నది, కంటికి మింటికి ఏకధాటిగా ఏడుస్తూ, మహానుభావా,

జై లక్ష్మీరమణ గోవింద్. చక్కగా ఒకసారి పతివిక్ష పెట్టమని వేడగా ధర్మరాజు మనసు వెన్నలా కరిగిపోయింది. అగ్నిగుండ సమున్నారి ఘృతకండ సమున్నరహ జాను జంఘ పరిశ్రాంతి కచ్చనిచ్చల మనహ అన్నారు. అగ్నితో సమానమండి స్త్రీ, నీయకుండతో సమానమండి పురుషుడు. స్త్రీ కన్నీరు కంటలొలికితే ఎవరి మనసు కరగదండి. పైగా ధర్మరాజు వెన్నలాంటి మనసు ఉన్నటువంటి మహనీయమూర్తుల వారు ఆ కుంభీనస కంటి వెంట ధారకి వెన్నలా మనసు కరిగి పతివిక్ష పెట్టాడు పార్థుడి సలహా మేర. వెంటనే ఆగ్నేయశ్రమణుకు ప్రత్యుపకాస్త్రాన్ని వేసి భర్తను బతికించగా అంగారపర్ణుడు అన్నాడు, స్వామీ మీ బల పరాక్రమాన్ని, మీ శౌర్యాన్ని, మీ వీర్యాన్ని, మీ గంభీర్యాన్ని, మీ ధైర్యాన్ని నేను గుర్తించగా చిన్న పెద్ద లేకుండా ఏమేమో ఏమేమో వదిరాను, వదరబోతువలే. మన్నించండి మహాప్రభో, ఇదిగో కామాస్వాలు తీసుకోండి అన్నాడు. అవసరము లేదు అని ఆగ్నేయాస్త్రాన్ని ధర్మరాజు గారి ద్వారా అంగార పన్నుడికి బోధించి అతని వద్ద సెలవు తీసుకొని చక్కగా పాండవుల బయలుదేరి కాంపిలియా నగరానికి చేరుకున్నారు. మాసుపోయిన శరీరం, చిరుగుపోయిన వస్త్రములు ఎవరిస్తారండి ఇల్లు? ఎవరు ఇవ్వలేరు. ఊరు చివర ఉన్నారండి కృష్ణ భక్తులు. ఆ కృష్ణ భక్తులే ఇచ్చారు. కుమ్మరి వాళ్ళు ఇంట్లో చేరి ఆ రోజు రాత్రి తలదాచుకొని ఉదయాన్నే లేచి స్నానకృత్యాలు ఆచరించి చక్కగా స్వయంవర సభారంగానికి చేరుకున్నారు. అప్పటికే కుల మత వర్గ భేదములు లేకుండా స్వయంవర సభారంగం కిక్కిరిసిపోయినటువంటి జనాలు. అంగవంగ కలింగ భంగాల కాశ్మీర కర్ణాటలాట మత్స్య సాల్వ విదేహ బాలిక రసాయన సురసేన కలింగ మగధ కొంకణ టెంకన గుజ్జర్ బర్భర ఆరాట మర్నాటక కర్ణాటక సౌరాష్ట్ర మహారాష్ట్ర 66 దేశాల రాజులంతా కొలువు తీరి ఉన్నారు సభలో. అటువంటి సభలో ప్రవేశించారు పాండవులు. బ్రాహ్మణ వేషాలు వెళ్ళి వేసుకున్నారు కనుక బ్రాహ్మణ కులస్థుల్లు అధిరోహించారు పాండవులు. సభలో ప్రవేశించాడు ద్రౌపది సహితుడై ద్రుపద మహారాజు గారు. సభలో పాండవుల జాడ కానరాల కులగురు వలయ కాద్య ప్రకారంగా మత్స్యయంత్రాన్ని ఏర్పాటు చేసి ఉర్వీలోకాన్ని చూసి ఇలా అంటున్నాడు, ఓ ఉర్వీపతులారా, మహానుభావులారా,

చక్కగా ఒకసారి మత్స్యంత్రాన్ని పంచ బాణములతో ఎవడైతే భేదిస్తాడో వానికి నా కుమార్తెనిచ్చి వివాహం చేస్తానన్నాడు. అప్పటికే దుర్యోధనుడు, శిశుపాలుడు, జరాసంధుడు ఇత్యాది వీళ్ళందరూ కూడా కొలువు తీరి ఉండగా ద్రుపద మహారాజు గారి పలుకు విన్నటువంటి ముందుగా శిశుపాలుడు లేచి నాలుగు బాణములు గురి తప్పి పంచమ బాణం నువ్వు గింజ అంత ఆకారములు గురి తప్పింది. జరాసంధుడు వెళ్ళి నాలుగు బాణములు

తప్పి పంచమ బాణం గోధుమ గింజ అంత తేడాలో గురి తప్పింది. దుర్యోధన మహారాజు గారు కూడా వెళ్ళి నాలుగు బాణములు సంధించి వేయగా ఐదవ బాణాన్ని వేయగానే కేవలం ఆవగింజ

0: బాణాన్ని సరిగ్గా గురిపెట్టేశాడు. పంచమ బాణాన్ని గురిపెట్టగానే సభలో ఉన్నాడుగా బలరామకృష్ణులు, పాండవులు చూడడానికి విచ్చేసి వాళ్ళు కూడా యాదవ కులస్థుల్లో కొలువు తీరి ఉన్నారు. సభలో ఉండేటువంటి శ్రీకృష్ణ పరంధాముల వారు కర్ణుడి యొక్క పంచమ బాణానికి అభయహస్తాన్ని చూపించగా కేవలం ఒక నూలు పోగంత తేడాలో గురి తప్పింది. అదే దైవశక్తి. మానవ శక్తి ఎంత ఉన్నా దైవశక్తి కొంత కావాలి. దైవశక్తి లేకపోతే మానవ శక్తి ఎంత ఉన్నా నిష్ప్రయోజనమే. ఆ తర్వాత చక్కగా ఉన్నటువంటి మహానుభావుల వారు ఇక ఎవరు మత్స్యంత్రాన్ని భేదించేవారు లేరా అంటూ ఉండగా పార్థుడు పైకి లేచాడు. పార్థుడు లేవగానే కృష్ణుడు అంటాడు, అన్నా బలరామన్నా ఆ వెళ్ళేవాడు ఎవరో చూసావా?
1: దడవేరా

మన మేనత్త కొడుకు నిజమతడెవరు తెలుసుదేవా మతి మంతుడు వీరాగ్రణి.

నిజమదడెవరు అతడెవరు అతడెవరు అది అలి అసి అది ఇవ ముజములు నేను.

అల్లది పోల్చి చూడు అతడెవరు అతడెవరు అతడెవరు అది అది అసి అది ఇవ. ఒక్కసారి ఆ సమయంలో పైకి లేచాడండి. అతడెవరో చూసావా? బ్రాహ్మడు కదరా. కాదన్నా, కేవలం పాండవోత్సవుడు పార్థుడు అని అంటూ ఉండగా పరమాత్మ వైపు చూశాడండి అర్జునుడు. మహదానందముతో పొంగిపోయాడు. పరమాత్మ కృష్ణ పరంధాముడు, గుణవంతుడు, వీర్యవంతుడు, శౌర్యవంతుడు, దృఢవ్రతుడు, ధర్మజ్ఞుడు, సకల ప్రియదర్శనుడు, ఆత్మవంతుడు, జితక్రోధుడు, ద్యుతివంతుడు, శ్రీమంతుడు, అనంతుడు, మహాబాహుడు, మహాహనుడు, మహోరస్కుడు, మహేశ్వాసుడు, అరిందముడు, ఆజానుబాహుడు, అరవింద నేత్రుడు, ఆర్తత్రాణ పరాయణుడు శ్రీకృష్ణ పరంధామును సందర్శించి పొంగిపోయాడు. శ్రీమన్ మహాదేవ దేవాది దేవా కృపపూర్ణ భావ భవద్దాసు వర్గమ్ములం బాపగా నోపు దివ్యాత్మక అన్యలోకేశలోకోద్భవ లోకము జంబు కల్పింప పాళింప ధూళింపగా హే కృష్ణ నమస్తే అంటూ ప్రార్థన చేయగా పరమాత్మ దీవించాడు. తిన్నగా బయలుదేరి వెళుతున్నాడండి అర్జునుడు. అవనీశ్వరుడు మీన యంత్రమేయ సాహసించినందులకే వగిలించినారు. రంగ మధ్యము నిలువంబడి ధనువు కన్నారు వీక్షింపగా నవ్వినారు. తగు పూర్వ పరిచితం బగు చాపము మోపెట్ట నిర్ఘంత పోయినారు. రెబ్బపాటున విరేటు తప్పక లక్ష్యం ఒగొట్ట ముక్కున వేలు పెట్టినారు. పొలతి పార్థునిగలమున పూల దండ నెలమి వేయంగగా శల్యరాధేయులంత పంచాల విభున కలిగి

వచ్చి పూలమాల తీసుకుని వచ్చి పార్థుని మెడలో అలంకరణ చేసింది. అందరూ సంతోషించి ఆనంద పరవశయాత్త చిత్తులై ఇంతటి సత్కార్యము జరిపించేటువంటి శ్రీకృష్ణ పరంధాముల వారికి ఈ విధంగా మంగళహారతులు ఇచ్చారు. జాయ్ లక్ష్మీరమణ గోవింద గోవింద, శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, భక్తవర్సల గోవింద, భాగవత

0: సర్వే జనా సుఖిన భవంతు, సర్వే జనా శాంతి భవతు. ఓం శాంతి శాంతి శాంతి.
1: మీరు ఇంతవరకు ద్రౌపది స్వయంవరం హరికథ విన్నారు. కథకురాలు శ్రీమతి ఎం మునిలక్ష్మి. ఆకాశవాణి కడప కేంద్ర సమర్పణతో ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి వెలువడింది ఆకాశవాణి. 11 గంటలు కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో వార్తా ప్రసారం ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి రిలే.

0: while the remaining 10% will be borne by the participating states. In Saudi Arabia, civil defense activated emergency alerts in Mecca, Jeddah and Taif today. Alerts had also been issued and lifted in six cities, including Yanbu, Saudi Arabia's main Red Sea oil port. Saudi Arabia today issued fresh but very brief emergency alerts in Mecca, Jeddah and Taif in the context of potential Houthi attacks. The alerts were lifted in just a few minutes, with authorities saying the danger had passed. Meanwhile, a Houthi official today claimed that Saudi warplanes struck Taiz province of Yemen, killing three people, while Human Rights Watch accused the Houthi rebels of possible war crimes with its attacks on commercial vessels. The Delhi government has announced to double the fixed monthly incentive for ASHA workers from 3,000 rupees to 6,000 rupees. This decision was taken at a cabinet meeting chaired by Chief Minister Rekha Gupta in New Delhi today. She said that the increase in the monthly incentive was an important step towards recognizing ASHA workers' contribution and ensuring their financial security. Ms. Gupta said that it will boost their enthusiasm for their work and help them continue their services. There are 6,725 ASHA workers currently working in Delhi. In men's cricket, India defeated Afghanistan by 7 wickets in the second T20 International at the Arun Jaitley Stadium in Delhi tonight and take a 2-0 lead in the three-match series. Chasing a target of 160 runs set by Afghanistan, India comfortably scored 163 for 3 in 14.5 overs. Put into bat first, Afghanistan scored 159 runs, losing 8 wickets in stipulated 20 overs. And with that, we end this news bulletin.
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ప్రసార విశేషాలు. రేపు ప్రసారమయ్యే కార్యక్రమంలో కొన్ని ముఖ్యాంశాలు. రేపు ఉదయం 6 గంటలకు దేశభక్తి గీతం, నరనారాలు జీర్ణించిన బృందగానం, రచన శ్రీ పలక గణపతి శాస్త్రి, సంగీతం శ్రీ తిరుపతి రామానుజాసూరి. 6:10 భక్తి రంజని, షోడశ గణపతి కీర్తనలు, ధమ్మపదం ప్రసారమవుతాయి. 6:30 బౌద్ధ సూక్తులు, రచన శ్రీ రొక్కాల రాజన్, పట్టణం శ్రీ తేతలి దిలీప్ కుమార్ రెడ్డి. 6:35 పొలం పనులు, పంటల్లో మిత్రపురుగులు, సహజశత్రువులు, ఉపయోగాలు శ్రీ ఎన్ సుధాకర్ రెడ్డి గారి ప్రసంగం ప్రసారమవుతుంది. 7:00 ప్రసార విశేషాలు, 7:15 ఉదయ సమీరాలు, నేటి మాట, తర్వాత ఓజోన్ పొరను కాపాడుకుందాం డాక్టర్ ఎన్ నాగరాజు గారి ప్రసంగం, తర్వాత పుష్పాంజలి సినీ భక్తి గీతాలు ప్రసారమవుతాయి, తర్వాత సమాచారం ప్రసారమవుతుంది. 8:30 పల్నాడు జిల్లా సమాచార లేఖ, రచన శ్రీ కె శ్రీను. 8:35 కర్ణాటక సంగీత కార్యక్రమంలో శ్రీ ద్వారం దుర్గాప్రసాదరావు గారి వయలిన్ వాదన, మృదంగ సహకారం శ్రీ సద్గురు చరణ్. 9:00 తిరుమల సాలకట్ల బ్రహ్మోత్సవం భాగంగా చిన్న శేషవాహనంపై శ్రీవారి విహారణ, ప్రత్యక్ష వ్యాఖ్యాన ప్రసారం జరుగుతుంది. 10:00 భారత అధ్యక్షతన జరిగే బ్రిక్స్ సదస్సుపై ప్రత్యేక కార్యక్రమం. 12:40 కార్మికుల కార్యక్రమం, దీర్ఘకాలిక వ్యాధులు, హోమియో చికిత్స, హోమియో వైద్య నిపుణులు డాక్టర్ పింగల్ అనంత్ కుమార్ గారితో పరిచయ కార్యక్రమం, పరిచయకర్త శ్రీ తేతల్ దిలీప్ కుమార్ రెడ్డి. తర్వాత ఈనాటి పదం ఏనాటిదో శ్రీమతి ఎస్టీకే శిరీష కథానిక, తర్వాత కార్మిక గీతాలు ప్రసారమవుతాయి. 1:33 మహిళావాణి హలో బాగున్నారా. 2:31 ఏకచిత్ర రచనా కార్యక్రమం జరుగుతుంది. ఇక సాయంత్రం 5:00 యువన్ యువజనుల కార్యక్రమం, 5:30 సంధ్యారాగాలు, 5:50 ఉద్యోగ వార్తలు, 6:00 సమాచారం అని, 6:30 సాయం సమయం కార్యక్రమం, 7:00 ప్రసార విశేషాలు, 7:15 పల్లెసీమలు, 7:45 వికసిత భారత్, 8:40 తెలుగులో జాతీయ వార్తలు, 9:30 స్వర్మాళిక, 10:00 కర్ణాటక సంగీత కార్యక్రమం, రాగం తానం పల్లవి. ఇవి రేపు ప్రసారమయ్యే కార్యక్రమంలో ముఖ్యాంశాలు. ప్రసార విశేషాలు విన్నారు. వాతావరణ వివరాలు. వాల్తేరులో నమోదైన గరిష్ట ఉష్ణోగ్రత 32.9 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 26 డిగ్రీల సెల్సియస్. పౌర విమానయాన కేంద్రంలో నమోదైన గరిష్ట ఉష్ణోగ్రత 34.4 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 25.2 డిగ్రీల సెల్సియస్. ఆకాశం మేఘావృతం ఉంటుంది, అక్కడక్కడ ఉరుములతో కొన్ని జల్లు పడవచ్చు. సముద్రంలో చేపలు పట్టే మధ్యకాలంలో ప్రత్యేకమైన వాతావరణ హెచ్చరిక ఏమీ లేదు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. నిలయంల సమయం 11:12 దాటి 50 సెకండ్లు కావస్తుంది. ఈ పూట కార్యక్రమాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు 323.6

మీటర్లు అనగా 927 కిలోహెర్ట్స్పై ప్రభాత ప్రసారం 5:51 ప్రసారం అవుతుంది. అంతవరకు మీ నుంచి సెలవు తీసుకుంటున్న మీ భవదీయుడు ఆట్ల చంద్రశేఖర్. నమస్కారం, జై హింద్.